ఆకాశవాణి అనంతపురం కేంద్రం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 29వ రోజు. ఆంగ్ల సంవత్సరం 2026 జూన్ నెల 18వ తేదీ గురువారం. 101.7 MHz పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. ఆకాశవాణి స్టూడియోలో సమయం 5:58:50. శ్రోతలకు శుభోదయం. మా ప్రసారాలకు స్వాగతం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. అధిగదిగో జయద్వయం దేశభక్తి గీతం వింటారు.

అదిగదిగో జయధ్వజం దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోలో సమయం 6:05 కి వస్తుంది. మరికాసేపట్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుంచి.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం భక్తిరంజని ఈనాటి కార్యక్రమంలో శ్రీ రాఘవేంద్ర స్వామివారి సుప్రభాతం వింటారు మరియు భక్తి గీతాలు వింటారు రెండవ భాగం. ఇప్పుడు వినండి రాఘవేంద్ర స్వామివారి భక్తి గీతాలు.

0: మీరు ఇంతవరకు భక్తి రంజని కార్యక్రమంలో శ్రీ రాఘవేంద్ర స్వామి వారి భక్తి గీతాలు విన్నారు. రెండవ భాగం ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి వినదగు మాట వ్యాఖ్యాత డాక్టర్ చల్ల రాధాకుమారి.
1: కరచరణకృతం వా కర్మ వాక్కాయజం వా శ్రవణ నయనజం వా మానసం వా అపరాధం విహితమవిహితం వా సర్వమేత క్షమస్వ శివశివకరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. కృషి ఉంటే మనుషులు మహాపురుషులవుతారనేందుకు విశ్వామిత్రుడు గొప్ప నిదర్శనం. క్షత్రియుడై జన్మించి రాజర్షి అయి వశిష్ఠునితో బ్రహ్మర్షి అని పిలిపించుకుని ఆచంద్ర తారార్కమైన కీర్తిని సంపాదించాడు విశ్వామిత్రుడు. సప్త మహర్షులలో ఒకడై సృష్టికి ప్రతిసృష్టి చేసిన ఘనుడాయన. పట్టుదలతో బ్రహ్మర్షి పీఠాన్ని అధిష్ఠించిన తాపసోత్తముడు ఆ విశ్వామిత్రుడు. రామలక్ష్మణులకు గురువై వారికి కర్తవ్యాన్ని ఉపదేశించాడు. ఆ అన్నదమ్ములచే ఎన్నో ఘనకార్యాలను చేయించి లోక కళ్యాణం కోసం తన వంతు చేయూతనందించాడు. కుశనాభుని కుమారుడైన గాధికి పుట్టినవాడే ఈ విశ్వామిత్రుడు. బాల్యం నుంచి రాజభోగాలు అనుభవిస్తూ పెరిగి పెద్దవాడై భృశాశ్వుని దగ్గర విద్యార్థిగా చేరి అస్త్రశస్త్రములు నేర్చుకుని గొప్ప విలుకాడయ్యాడు. తండ్రి తదనంతరం విశ్వామిత్రుడు రాజ్యాధికారం చేపట్టి ప్రజారంజకంగా పరిపాలన చేస్తూ ధర్మప్రభువుగా పేరు సంపాదించుకున్నాడు. ఒకనాడు ఈ విశ్వామిత్రుడు సైన్యంతో వేటకు వెళ్ళి వేటాడి అలసిపోయి దగ్గర్లో ఉన్న వశిష్ఠుని ఆశ్రమానికి వెళ్ళాడు. విశ్వామిత్రుని సైన్యంతో సహా విందుకి ఆహ్వానిచ్చాడు వశిష్ఠుడు. విశ్వామిత్రుని అంగీకారంతో వశిష్ఠ మహర్షి నందినీ ధేను యొక్క మహిమతో

0: ఘనంగా విందు ఏర్పాటు చేశాడు. విశ్వామిత్రుడు సంతోషించి వశిష్ఠుని స్తుతించి, ఇంత మధురమైన విందుని అతి స్వల్పకాలంలో ఎలా ఏర్పాటు చేయగలిగారు అని అడిగాడు. వశిష్ఠుడు నందినీ ధేనువు మహిమను విశ్వామిత్రుడికి తెలియజేశాడు. వెంటనే నందినీ ధేనువును తనకిమ్మని విశ్వామిత్రుడు వశిష్ఠుని అడిగాడు. నిరాకరించిన వశిష్ఠుని చూసి విశ్వామిత్రుడు పట్టుపట్టి వశిష్ఠునితో యుద్ధం కూడా చేసి ఓడిపోయాడు. ప్రతీకారం తీర్చుకోవాలని విశ్వామిత్రుడు హిమాలయాల్లో శివుని గూర్చి తపస్సు చేసి ఆయనను మెప్పించి మళ్ళా వశిష్ఠునిపై దండెత్తాడు. అయినా వశిష్ఠుని తపశ్శక్తి మహిమ ముందు విశ్వామిత్రుని బలం వ్యర్థమైపోయింది. రెండవసారి కూడా పరాభవం పొంది విశ్వామిత్రుడు బ్రహ్మదేవుని గురించి తపస్సు చేసి రాజర్షి అయ్యాడు. బ్రహ్మర్షి పీఠమును ఎలాగైనా అలంకరించాలని విశ్వామిత్రుడు తపస్సును తీవ్రతరం చేస్తాడు. ఆ తపస్సుకు ఆటంకం కలిగించడానికి ఇంద్రుడు మేనకను పంపించాడు. మోహావేశంతో సంసార బంధంలో చిక్కుకున్నాడు. తపస్సు మరిచాడు, లక్ష్యాన్ని మరిచాడు. ఒక 10 ఏళ్ల తర్వాత తన తప్పు తెలుసుకున్నాడు. లక్ష్యం గుర్తుకొచ్చింది. బ్రహ్మర్షి కావాలనే ప్రయత్నంలో తిరిగి అఖండ తపస్సు మొదలుపెట్టాడు. గమ్యం ఎప్పుడూ సులభం కాదు, ఎన్నో ఆటంకాలు వస్తుంటాయి. అలాంటిదే త్రిశంకు స్వర్గసృష్టి. అయోధ్యా పాలకుడైన త్రిశంకునికి శరీరంతో స్వర్గానికి వెళ్లాలనే కోరిక కలిగింది. కులగురువు వశిష్ఠుని ఆశ్రయించాడు. సృష్టిధర్మాలకు విరుద్ధంగా చేయలేనన్నాడు వశిష్ఠుడు. త్రిశంకుని అహం దెబ్బతినింది. చివరకు విశ్వామిత్రుని ఆశ్రయించాడు. త్రిశంకునితో యజ్ఞం చేయించి అతడిని స్వశరీరంతో స్వర్గానికి పంపేందుకు ప్రయత్నించాడు విశ్వామిత్రుడు. స్వర్గంలో త్రిశంకునకు స్థానం లేదని తిరిగి పంపించేస్తారు స్వర్గాధిపతులు. కోపంతో త్రిశంకుని కోసం మరో స్వర్గాన్ని సృష్టించి సృష్టికి ప్రతిసృష్టి చేసిన ఘనతను సాధిస్తాడు విశ్వామిత్రుడు. కాని ఈ పనికోసం తన తపస్సంతా ధారపోశాడు. వీటన్నిటితో పాటు ఇతరమైన అనేక ఆటంకాలను దాటి బ్రహ్మపీఠమును బ్రహ్మదేవుని ద్వారా సంపాదించి వశిష్ఠుడితో బ్రహ్మర్షి అని పిలిపించుకున్నాడు విశ్వామిత్రుడు. అంతేకాక వేదవిధులైన ఆర్యులు ఆచరించే ధర్మాలతో కూడిన 9 అధ్యాయములు గల స్మృతి గ్రంథాన్ని విశ్వామిత్రుడు రచించాడు. అలా పట్టుదలకు, సంకల్పసిద్ధికి, పరోపకారానికి మారుపేరుగా నిలిచాడు విశ్వామిత్రుడు. ఈ 3 గుణాలల్లో ఏ ఒక్క గుణాన్నైనా ఆచరించగలిగితే మనం సాధించలేనిది ఏదైనా ఉంటుందా?
1: మీరింతవరకు వినదగ మాట విన్నారు. వ్యాఖ్యాత డాక్టర్ చల్లా రాధాకుమారి గారు, ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు ఏనండి, సేద్యప్ శుద్ధులు ఈనాటి కార్యక్రమంలో వివిధ పంటలలో విత్తన శుద్ధి ప్రాముఖ్యత అందిస్తున్నవారు శ్రీ ఏ హేమంతరాజు.
2: రైతన్నలకు నమస్కారం. ఈరోజు వివిధ పంటల్లో విత్తన శుద్ధి ఏ విధంగా చేసుకోవాలో తెలుసుకుందాం. పురుగు మందు లేదా తెగులు మందు పొడి రూపంలో కానీ ద్రవ రూపంలో కానీ విత్తనం నేల ద్వారా సంక్రమించే శిలీంధ్రాలు రాకుండా విత్తనానికి పట్టించే విధానాన్ని విత్తన శుద్ధి అని అంటారు. కొన్ని సందర్భాలలో మందులనే కాకుండా విత్తనాలను సూర్యరశ్మికి గురి చేయడం, వేడి నీళ్లలో ఉంచడం కూడా విత్తన శుద్ధిగానే పరిగణిస్తారు. ఇక విత్తన శుద్ధి ప్రయోజనాల విషయానికి వస్తే, మొలకెత్తే విత్తనాలను, లేత మొక్కలను విత్తనం ద్వారా లేదా నేల ద్వారా సంక్రమించే శిలీంధ్రాల నుండి కాపాడుకోవచ్చు. పప్పుజాతి పంట మొక్కల వేర్లపై బుడిపల సంఖ్య పెరుగుతుంది. తక్కువ ఖర్చుతో తెగుళ్ళు, పురుగులను అదుపులో ఉంచవచ్చు. విత్తన శుద్ధి చేసినప్పుడు, నిల్వ చేసినప్పుడు ఆశించే పురుగుల నుండి కూడా రక్షణ పొందవచ్చు. ముఖ్యంగా నేల ద్వారా సంక్రమించే తెగుళ్లను, పురుగులను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. విత్తనం లోపల ఆశించిన శిలీంధ్ర బీజాలను నిర్మూలించడానికి విత్తన శుద్ధికి ఉపయోగించే మందు విత్తనం లోపలి భాగంలోకి చొచ్చుకొని పోయి శిలీంధ్రాలు నిర్మూలించబడతాయి. విత్తన పైభాగంలో ఆశించిన శిలీంధ్ర బీజాలను నిర్మూలించడానికి విత్తన శుద్ధి మందును విత్తనంపై పొడి రూపంలో కానీ లేదా ద్రవ రూపంలో కానీ పట్టించినప్పుడు

పై పొరల్లో ఉన్న శిలీంధ్రాలను నిర్మూలించబడుతుంది. ఇక విత్తన శుద్ధి పద్ధతుల గురించి ఇప్పుడు చూద్దాం. విత్తన సంరక్షణ, ఇది చాలా ఎక్కువగా వాడే విత్తన శుద్ధి పద్ధతి. ఈ పద్ధతిలో విత్తనానికి పొడిమందు లేదా ద్రావక మందులను విత్తనానికి సంరక్షణగా వాడతారు. దీనిని రైతులు మరియు పరిశ్రమల్లో కూడా ఉపయోగిస్తారు. ఈ పద్ధతిలో మందు కలపడానికి తక్కువ ఖర్చు గల మట్టి పాత్రలను ఉపయోగిస్తారు. కొన్ని సందర్భాలలో పాలిథిన్ కవర్లను నేలపై పరిచి విత్తనాలను పోసి కావలసినంత మందును విత్తనాలపై చల్లి యాంత్రికంగా విత్తనాలను కలుపుతారు. విత్తనాలకు పూతవేయు పద్ధతి. ఈ పద్ధతిలో మందును విత్తనాలకు పూయడానికి ఒక ప్రత్యేకమైన జిగురు పదార్థాన్ని ఉపయోగిస్తారు. ఈ పద్ధతికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానము అవసరమవుతుంది. అందువల్ల సాధారణంగా పరిశ్రమలు మాత్రమే ఈ పద్ధతిని వాడతారు. విత్తన శుద్ధిలో జాగ్రత్తలు. విత్తన శుద్ధికి వాడే రసాయనాలు మనుషులకు మరియు పశువులకు హానికరమైనవి. విత్తన శుద్ధి చేసిన విత్తనాలను తినడానికి వాడకుండా చాలా జాగ్రత్త వహించాలి. కావున అవసరం మేరకు మాత్రమే విత్తనాన్ని కొనడం లేదా స్వయంగా విత్తన శుద్ధి చేసుకోవడం చేయాలి. విత్తన శుద్ధికి వాడే మందును తగు మోతాదులో మాత్రమే వాడుకోవాల్సి ఉంటుంది. ఎక్కువ మోతాదు వలన విత్తనము మొలక శాతం దెబ్బతింటుంది. మరీ తక్కువ మోతాదు అయినప్పుడు అసలు మందు పనిచేయదు. విత్తనాన్ని 8 నుంచి 10% పదును వరకు ఆరనిచ్చి విత్తన శుద్ధి చేసుకోవాలి. ఎక్కువ పదును ఉన్నచో కొన్ని మందులు విత్తనాన్ని కూడా పాడు చేయడానికి అవకాశం ఉంది. ముందు శిలీంధ్రనాశినితో విత్తన శుద్ధి చేసి తర్వాత బ్యాక్టీరియాకు సంబంధించిన మందులతో శుద్ధి చేసుకోవాలి. వరి పంట విషయానికి వస్తే విత్తన శుద్ధి ఏ విధంగా చేసుకోవాలంటే, కిలో వరి విత్తనానికి 3 గ్రాముల కార్బాన్డిజమ్ను కలిపి 24 గంటల తర్వాత నారుమడిలో చల్లుకోవాలి. దుంప నారుమడికైతే లీటర్ నీటికి 1 గ్రాము కార్బాన్డిజమ్ను కలిపి విత్తనాన్ని 24 గంటలు నానబట్టి మండె కట్టి మొలక వచ్చిన తర్వాత నారుమడిలో చల్లుకోవాలి. కిలో విత్తనం నానబెట్టి దానికి లీటర్ నీరు కలిపితే సరిపోతుంది. ఇక మొక్కజొన్న, జొన్న, సజ్జ విషయానికి వస్తే కిలో విత్తనానికి 3 గ్రాముల మాంకోజెబ్ లేదా థైరామ్ లేదా కాప్టాన్తో విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే లేత దశలో మొక్కలను తెగుళ్ల బారి నుండి కాపాడుకోవచ్చు. కంది, ఈ పంటలో విత్తన శుద్ధి చేసుకోవడం ఎలాగంటే, 5 గ్రాముల ట్రైకోడెర్మా విరిడి, 2 గ్రాముల కార్బాన్డిజమ్ కిలో విత్తనానికి చొప్పున పట్టించి ఆరబెట్టి తర్వాత రైజోబియంతో విత్తన శుద్ధి చేసుకోవాలి. ఇక పెసర, మినుము విషయానికి వస్తే వీటిని విత్తుటకు ముందు కిలో విత్తనానికి 5 గ్రాముల థయోమిథాక్సమ్ లేదా 5 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ లేదా 30 గ్రాముల కార్బోసల్పాన్ పట్టించి విత్తుకోవాల్సి ఉంటుంది. తర్వాత 2.5 గ్రాముల థైరామ్ లేదా కాప్టాన్తో శుద్ధి చేసి తెగుళ్ల బారి నుండి ఈ పంటను రక్షించుకోవచ్చు. ఈ పైరును కొత్తగా పండించేటప్పుడు 200 గ్రాముల రైజోబియం కల్చర్ను ఎకరాకు సరిపడు విత్తనంతో కలిపి విత్తితే అధిక దిగుబడులు సాధించవచ్చు. ఇక జాగ్రత్త విషయానికి వస్తే ముందుగా శిలీంధ్రనాశినితో, ఆ తర్వాత క్రిమిసంహారక మందుతో, చివరిగా రైజోబియంతో శుద్ధి చేసుకోవాలి. వేరుశెనగ, ఈ పంట విత్తడానికి ముందు బావిస్టిన్ 2 నుంచి 3 గ్రాముల, రాక్సిల్ 5 గ్రాములు కిలో విత్తనానికి పట్టించి విత్తుకోవాల్సి ఉంటుంది. వేరుపురుగు ఉధృతి ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో కిలో విత్తనానికి 2.5 మిల్లీలీటర్ల క్లోరిపైరిపాస్ లేదా రసం పీల్చే పురుగులకు

0: ఇమిడాక్లోప్రిడ్ 2 మిల్లీలీటర్ల చొప్పున కలిపి వితరస చేసుకుంటే దిగుబడి బాగా వస్తుంది. వరి మాగాణంలో లేక కొత్తగా వేరుశనగ సాగు చేసేటప్పుడు 200 గ్రాముల రైజోబియం కల్చర్ను ఎకరాకు సరిపడే విత్తనానికి పట్టించుకోవాలి. ఇక జాగ్రత్త విషయానికి వస్తే, మొదట క్రిమిసంహారక మందుతో శుద్ధి చేసి ఆరబెట్టిన తర్వాత అవసరమైతే రైజోబియంను కూడా విత్తనాలకు పట్టించుకోవచ్చు. ప్రొద్దుతిరుగుడు విత్తనాలను విత్తే ముందు 24 గంటలు నానబెట్టిన తర్వాత నీడలో ఆరబెట్టి విత్తే ముందు కిలో విత్తనానికి 2 నుంచి 3 గ్రాముల కార్బనిజం కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. నెక్రోసిస్ తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో కిలో విత్తనానికి 5 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్ కలిపి విత్తన శుద్ధి చేసుకుంటే దిగుబడి బాగా వస్తుంది. మొదట శిలీంద్రనాశినితో శుద్ధి చేసి అవసరమైతే 24 గంటల తర్వాత క్రిమిసంహారక మందుతో శుద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. ఆముదం కిలో విత్తనానికి 3 గ్రాముల థైరామ్ పొడి మందును కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. వడతెగులు ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అయితే కిలో విత్తనానికి 1 గ్రాం కార్బాండిజం లేదా 10 గ్రాముల ట్రైకోడెర్మా విరిడితో విత్తన శుద్ధి చేసుకోవాలి, లేదా 2.5 కిలోల ట్రైకోడెర్మా పొడిని 125 కిలోల పశువుల ఎరువును కలిపి బాగా కుళ్ళిన తర్వాత విత్తే ముందు పొలంలో సమానంగా చల్లుకోవాలి. ఇక జాగ్రత్త విషయానికి వస్తే, మొదట శిలీంద్రనాశినితో శుద్ధి చేసి అవసరమైతే 24 గంటల తర్వాత క్రిమిసంహారక మందుతో శుద్ధి చేసుకోవాలి. అల్లం మొలకెత్తిన దుంపలను సుమారు 30 నుంచి 35 గ్రాముల బరువు ఉండేటట్లు ముక్కలుగా కోసుకోవాల్సి ఉంటుంది. బెల్లం లేదా పసుపు వండే కడాయిల్లో తగినంత నీరు పోసి లీటర్ నీటికి 3 గ్రాముల రిడోమిల్ MZ లేదా 3 గ్రాముల మాంకో జెబ్, అలాగే 5 మిల్లీలీటర్ల మాలాథియన్ చొప్పున కలిపి దుంపలను ఆ ద్రావణంలో 30 నుంచి 40 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత దుంపలను నీడలో ఆరబెట్టి లీటర్ నీటికి 4 నుంచి 5 గ్రాముల ట్రైకోడెర్మా విరిడి కలిపిన ద్రావణంలో 30 నుంచి 40 నిమిషాలు నానబెట్టిన తర్వాత విత్తుకోవాలి. ఇక జాగ్రత్త విషయానికి వస్తే, ముందుగా శిలీంద్రనాశినితో శుద్ధి చేసి 24 గంటల తర్వాత ట్రైకోడెర్మా విరిడితో శుద్ధి చేసుకుంటే ఈ పంట దిగుబడి బాగా వస్తుంది. పసుపు మొదటిసారి విత్తన శుద్ధి చేసుకొని ఆరబెట్టి ఆ తర్వాత నీడ ప్రదేశంలో కుప్పలాగా పోసి నిల్వ ఉంచుకోవచ్చు. రెండోసారి విత్తన శుద్ధి నాటే ముందు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక లీటర్ నీటికి 3 గ్రాముల రిడోమిల్ MZ లేదా 3 గ్రాముల మాంకోజబ్ కలిపిన ద్రావణంలో 40 నిమిషాల సేపు ఉంచి నీడలో ఆరబెట్టి నాటుకోవాలి. విత్తన పసుపుకు పులుసు పురుగులు ఆశించి ఉంటే శిలీంద్రనాశినితో శుద్ధి చేసిన తర్వాత 3 నుంచి 5 మిల్లీలీటర్లు మలాథియన్ లేదా 2 మిల్లీలీటర్లు మోనోక్రోటోపాస్ లీటర్ నీటికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి.
1: సేద్యం శుద్ధులు విన్నారు ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:45 ఇక ప్రాంతీయ వార్తలు.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. ఎల్నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పంటల సాగుపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. గత 12 ఏళ్లలో దేశంలో మౌలిక వసతుల అభివృద్దికి అధిక ప్రాధాన్యత లభించిందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ పేర్కొన్నారు. వర్షాకాలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్దితో పాటు అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. రాష్ట్రంలో పరిపాలనను మరింత సమర్థవంతంగా

0: వంతంగా నిర్వహించేందుకు అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలు తప్పనిసరిగా చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయం ఆర్టీజీఎస్లో వివిధ శాఖల పనితీరుపై నిన్న నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, జులై నెల నుంచి ప్రతి అధికారి వారానికి 3 రోజులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచించారు. అలాగే వ్యవసాయ, ఉద్యాన, ఆక్వా రంగాలపై జరిగిన సమీక్షలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ఎల్నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పంటల సాగుపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని అన్నారు. ప్రకృతి సేద్యాన్ని మరింత విస్తరించడంతో పాటు మార్కెట్లో డిమాండ్ ఉన్న పప్పుదినుసుల సాగును ప్రోత్సహించాలని సూచించారు. ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెంపొందించేలా యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఈ నెల 21న నిర్వహించనున్న యోగాంధ్ర కార్యక్రమ ఏర్పాట్లపై అమరావతిలోని రాష్ట సచివాలయంలో సంబంధిత అధికారులతో నిన్న ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సంజీవని కార్యక్రమంతో అనుసంధానం చేసి యోగాను ఇంటింటికీ తీసుకువెళ్లేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ నెల 20న ఉండవల్లి గృహాల సమీపంలో నిర్వహించే యోగా కార్యక్రమంలో ప్రముఖ యోగా గురువు బాబా రామ్దేవ్తో కలిసి ముఖ్యమంత్రి పాల్గొంటారు. అలాగే 21వ తేదీన విజయవాడలో జరిగే రాష్ట్రస్థాయి యోగాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలనలో దేశంలో మౌలిక వసతుల అభివృద్దికి అత్యధిక ప్రాధాన్యత లభించిందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా ఉండి రైల్వే పైవంతెన ఆర్ఓబీ నిర్మాణ పనులను ఆయన నిన్న పరిశీలించారు. అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ఉండి రైల్వే స్టేషన్లో మచిలీపట్నం, విశాఖపట్నం ఎక్స్ప్రెస్ రైలుకు హాల్ట్ కల్పించేందుకు కృషి చేస్తామని అన్నారు. పీఎం గతిశక్తి పథకం కింద నర్సాపురం పార్లమెంటు పరిధిలో ఇప్పటికే 4 ఆర్ఓబీలు మంజూరయ్యాయని వివరించారు. అనంతరం ఉండి బస్టాండ్ వద్ద అమ్మ పేరుతో ఒక మొక్క కార్యక్రమంలో భాగంగా ఆయన మొక్కను నాటారు. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి కుటుంబ సభ్యులను హోంమంత్రి అనిత నిన్న పరామర్శించారు. పాప తల్లిదండ్రులను కలిసి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా చిన్నారి అదృశ్యమైన కేసు పురోగతిపై హోంమంత్రి సమీక్ష నిర్వహించారు. అన్ని కోణాల్లో దర్యాప్తును మరింత వేగవంతం చేయాలని హోంమంత్రి అధికారులను ఆదేశించారు. సాంకేతిక ఆధారాలతో పాటు ప్రత్యేక బృందాలు క్షేత్రస్థాయిలో గాలింపు చర్యలు చేపడుతున్నాయని ఈ సందర్భంగా అనిత తెలియజేస్తూ,
1: ఒక చెంటబిడ్డ కనిపించలేదని డిపార్ట్మెంట్ ముందుకొచ్చి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిద్రాహారాలు మాని దగ్గర దగ్గర కొండని 2-3 సార్లు ఎక్కి దిగారు NDRF స్ట్రీమ్. థర్మల్ డ్రోన్స్ ని కూడా యూజ్ చేస్తున్నాం, CDR లు తీసాం. అంటే ఇవన్నీ కూడా ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత మేరకు ఇన్వెస్టిగేషన్ లో ఇన్ని టూల్స్ ఉపయోగిస్తారో అన్ని టూల్స్ ఉపయోగించారు. ఇక్కడ CCTV కెమెరాస్ అన్ని కూడా వాళ్ళు చెక్ చేస్తున్నారు. చెక్ చేస్తే కూడా ఎక్కడ కూడా అనుమానాస్పదంగా లేదు. కాకపోతే దురదృష్టం, ఆ అమ్మాయి పరిస్థితి ఎక్కడుందో ఏందో తెలియలేకపోవడం. ఇంకొంచెం అగ్రెసివ్ వేలో వెళ్తాం, కొంత మంచి సూచనలు సలహాలు మాకు ఇవ్వండి, డెఫినెట్ గా మేము తీసుకుంటాం.
0: తెలంగాణలో రానున్న 10 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని విద్యుత్ మౌలిక సదుపాయాల అభివృద్దికి కార్యాచరణ రూపొందించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని విద్యుత్ సౌధాలో సంబంధిత ఉన్నతాధికారులతో విద్యుత్ రంగ పనితీరుపై నిన్న ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, వర్షాకాలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. భారీ వర్షాలు, ఈదురుగాలుల కారణంగా సమస్యలు ఏర్పడితే వెంటనే వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఋషికొండలో నిర్మించిన భవనాల వినియోగంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం నిన్న సమావేశమైంది. సమావేశం అనంతరం ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పాత్రికేయులతో మాట్లాడుతూ, ఋషికొండలోని నిర్మాణాలను పర్యాటక రంగ అభివృద్దికి వినియోగించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని అన్నారు. ప్రజల సూచనలు తీసుకుని ఈ అంశంపై ఒక నివేదికను త్వరలో ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు పేర్కొంటూ,
2: మ్యూజియం గా మార్చండి అని చెప్పి చాలా మంది చెప్పారు, కల్చరల్ హెరిటేజ్ సెంటర్ గా మార్చండి అని చెప్పారు. రెండు మూడు ఒపీనియన్స్ లో తీసుకున్నప్పుడు మనం బెటర్ ఇట్ వాజ్ ఎ రిసార్ట్, ఇట్ షుడ్ కంటిన్యూ యాజ్ ఎ రిసార్ట్ అనేటువంటి ఒపీనియన్ ఇస్ ఎ బెటర్ థింగ్ అనేటువంటిది ఒకటి అనిపించింది.

0: ఎవరికి ఇచ్చినా కూడా ప్రైవేట్ యాక్సెస్ అనేటువంటిది కూడా ప్రజల సందర్శనార్థం కూడా ఉంచాలి. అవసరమైతే దాంట్లో ఒక బ్లాక్ ని కల్చరల్ బ్లాక్ కింద మార్చడమా, హెరిటేజ్ బ్లాక్ కింద మార్చడమా, ఏదో ఒకటి యాక్సెస్ టు ది పబ్లిక్ కూడా కంటిన్యూ అయ్యేలాగా చేయాలి అనేటువంటి దాన్ని తీసుకుని ఈ 2-3 డేస్ లోనే ఒక రిపోర్ట్ ఫార్మాట్ ని సబ్మిట్ చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరుగుతుంది.
1: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఇంప్రూవ్మెంట్ పరీక్షల ఫలితాలు ఈ రోజు విడుదల కానున్నాయి. May 21 నుంచి June 5 వరకు నిర్వహించిన ఇంటర్మీడియట్ మొదటి ద్వితీయ సంవత్సరం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఇంప్రూవ్మెంట్ పరీక్షల ఫలితాలను ఈ రోజు 12:00 విడుదల చేస్తామని ఇంటర్మీడియట్ విద్యామండలి వెల్లడించింది. ఈ ఏడాది నుంచి ఇంటర్ 2వ సంవత్సరం విద్యార్థులకు కూడా మార్కుల మెరుగుదల కోసం ఇంప్రూవ్మెంట్ పరీక్ష రాసే అవకాశం కల్పించారు. విద్యార్థులు తమ ఫలితాలను ఇంటర్మీడియట్ విద్యామండలి అధికారిక వెబ్సైట్ bie.ap.gov.inలో పరిశీలించవచ్చని అధికారులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్దితో పాటు అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. మార్కాపురంలో నిర్వహించిన 2 ఏళ్ల నమ్మకం అభివృద్ది సంక్షేమం కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
2: వెలుగొండ ప్రాజెక్ట్ కి మేము వెళ్ళి అడిగాము. ఆ రోజు మనం ఇట్లా చెప్పాము చెప్పగలని, మీరు వెళ్ళి ధైర్యంగా చెప్పండి, ఆ ప్రాజెక్ట్ మనం స్టార్ట్ చేస్తున్నాం అన్నారు. ఆ రోజు 550 కోట్ల రూపాయలు ఇచ్చి సప్లై ఛానళ్లు ప్రారంభించడం జరిగింది. 980 కోట్ల రూపాయలు ఇచ్చారు, నెహ్రీ గారు వచ్చారు. ఇది కాకుండా కొత్తగా ఏర్పడిన మార్కాజ్పురం జిల్లాను కూడా హార్టికల్చర్ హబ్ గా చేరుస్తున్నారు. కోకోను మన పామాయిల్ పంట ఎకరానికి 100,000 రూపాయలు వాళ్ళ రైతులు లాభం పొందుతుంటే మనం పంట పండితే వర్షం కోసం ఎదురు చూస్తాల్ పరిస్థితి మనకు వచ్చింది అన్నమాట. ఇక్కడ కూడా మనం హార్టికల్చర్ తీసుకుంటాం, రాబోయే రోజులు అభివృద్ధి చెందిద్దని కూడా తెలియజేసుకుంటూ.
1: వాతావరణం. ఉపరితల ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. అలాగే తెలంగాణలోనూ పలు జిల్లాల్లో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమం పారదర్శకంగా నిర్వహించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ఎన్నికల సంఘాన్ని కోరారు. అనంతపురం జిల్లా సింగనమలలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ ఎస్ఐఆర్పై కొన్ని రాజకీయ పార్టీలు ఓటర్ల వివరాలను సేకరిస్తున్నాయనే ఆరోపణలపై ఎన్నికల సంఘం స్పందించాలని డిమాండ్ చేశారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఎల్నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పంటల సాగుపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. గత 12 ఏళ్లలో దేశంలో మౌలిక వసతుల అభివృద్దికి అధిక ప్రాధాన్యత లభించిందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ పేర్కొన్నారు. వర్షాకాలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్దితో పాటు అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఈరోజు ప్రసారమయ్యే మా కార్యక్రమ వివరాలు. ఈ ప్రసారంలో 7 గంటలకు లలిత గీతం, 7:15 భగవద్గీత పారాయణం, గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు, 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం విజ్ఞాన విపంచి సైన్స్ కార్యక్రమం. ఇందులో రక్త నమూనాలు, రక్త వ్యాధులు ఈ అంశం గురించి డాక్టర్ జిఎల్ఎన్ నరసింహప్రసాద్ గారు అందించే వివరాలు వింటారు. అనంతరం మా తెలుగు తల్లికి మల్లెపూదండ కార్యక్రమం ప్రసారమవుతుంది. సహకారం శ్రీ వి చలపతి, నిర్వహణ కె శృతి ప్రియాంక. 8:30 నంద్యాల జిల్లా సమాచార లేఖ, రచన శ్రీ బి శేఖర్.

8:35 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 9:00 మన ఆలయాలు శ్రీ మహిమాన్విత ఆంజనేయ స్వామివారి ఆలయ విశేషాలు వింటారు. వ్యాఖ్యానం శ్రీ వి చలపతి, శ్రీమతి వి పద్మలత. 9:30 అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 10:00 ఆర్టిస్టిక్ ఫ్రైడే ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమం. అతిథి డాక్టర్ ప్రసన్న కుమార్, పరిచయకర్త మణి. 10:19 వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుంచి. 12:00 హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు. 12:10 వివిధ భారతి కార్యక్రమాలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుంచి. 1:20 ప్రాంతీయ వార్తలు, 1:30 నుండి వివిధ భారతి కార్యక్రమాలు వింటారు. 14:00 ఆంగ్లంలో వార్తలు, 2:15 హిందీలో వార్తలు. 2:30 నుండి సాయంత్రం 5:00 వరకు వివిధ భారతి కార్యక్రమాలు వింటారు విజయవాడ కేంద్రం నుంచి. ఇక ఈ సాయంత్రం 5:00 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 5:30 హలో బాగున్నారా ఫోన్ ఇన్ ప్రత్యక్ష కార్యక్రమం. ఈ వారం అంశం, ఇంటి పనిలో మునిగిన మహిళలు అప్పుడప్పుడు స్నేహితురాళ్లతో కాలక్షేపం చేస్తుంటారా, మీ సంతోషాన్ని మాతో పంచుకోండి. మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్ 0855-2255-33. 6:20 ప్రసార వివరాలు, 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 7:00 లలిత గీతం, 7:15 కిసాన్ వాణి వ్యవసాయ దళాల కార్యక్రమం. కార్యక్రమం ప్రయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ వారు. ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో హలో అనంత రైతన్న ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం. ఈనాటి కార్యక్రమంలో గొర్రెలు, మేకలు, కోళ్లను లాభసాటిగా పెంచుకోవడం ఎలా, పశుగ్రాసాల రకాలు మొదలైన అంశాల గురించి రైతు సోదరులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు బుక్కరాయ సముద్ర మండలం సిద్ధిరాంపురం పశు పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ హెచ్ శ్రీనివాస్ నాయక్ గారి సమాధానాలు వింటారు. కార్యక్రమానుసంధానం శ్రీ ఏ హేమంతరాజు. 7:45 వికసిత భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది తిరుపతి కేంద్ర సమర్పణ. 8:00 చిత్రసీమ కార్యక్రమం. 8:15 కేంద్ర ప్రభుత్వ 12 పాలనపై ప్రత్యేక కార్యక్రమం కర్నూలు కేంద్రం. 8:45 శ్రీమతి ఎస్ కృష్ణవేణి బృందం వారు పాడిన జానపద గీతాలు వింటారు. 9:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 10:00 ఒకరికొకరు నాటిక ప్రసారమవుతుంది. రచన శ్రీ డి చంద్రశేఖరరావు, నిర్వహణ శ్రీ బి శ్రీనివాసన్. 10:30 ఇంద్రధనుసు కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 11:10 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కేంద్ర ప్రభుత్వం న్యూస్ సర్వీస్ డివిజన్ వారి ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇవి ఈరోజు ప్రసారమయ్యే మా కార్యక్రమ వివరాలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. స్టూడియోల సమయం 7:00. ఇప్పుడు వినండి దొంగచూపు లీలనోయి లలిత గీతం.

దొంగచూపు లీలనోయి లలిత గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోల సమయం 7:05 వస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుంచి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్తో కలిసి ఈరోజు ప్యారిస్లో వివాటెక్ 2026 సదస్సులో పాల్గొంటారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుంచి 5 రోజుల పాటు మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో పర్యటిస్తారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు హర్మూజ్ జలసంధిని తెరిచి ఉంచడం, సురక్షిత నౌకాయానం చాలా కీలకమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో జరిగిన సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. లక్నోలో జరిగిన 3 వన్డేల సిరీస్లో భాగంగా 2వ మ్యాచ్లో భారత్ 170 పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్తాన్పై విజయం సాధించింది. ఇక వార్తల వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా నిన్న రాత్రి ప్యారిస్ చేరుకున్నారు. ప్యారిస్ చేరుకున్న మోదీకి ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్తో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వివాటెక్ 2026 సదస్సుకు హాజరవుతారు. ఈ సదస్సు ఐరోపాలోనే అతిపెద్ద టెక్నాలజీ స్టార్టప్ ఈవెంట్. ఈ వేదికపై భారత్లో వేగంగా వృద్ధి చెందుతున్న ఆవిష్కరణల, పర్యావరణ వ్యవస్థ, సాంకేతిక పురోగతిని మోదీ ప్రముఖంగా ప్రస్తావిస్తారు. అలాగే

ప్రవాస భారతీయుల కోసం ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో నరేంద్ర మోదీ ప్రసంగిస్తారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుంచి 5 రోజుల పాటు మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో పర్యటిస్తారు. మధ్యప్రదేశ్లోని బేతుల్లో గిరిజన సమాజ సాధికారత కార్యక్రమానికి ఈరోజు రాష్ట్రపతి హాజరవుతారు. రేపు ఓంకారేశ్వర్లో జరిగే అంతర్జాతీయ సికిల్ సెల్ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం ఒడిశాలో రైరంగ్పూర్లో ఎయిమ్స్ భువనేశ్వర్ ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభిస్తారు. కుసుమి బ్లాక్లో గనుల ప్రభావిత గ్రామాల కోసం ఉద్దేశించిన భారీ గ్రామీణ పైపుల నీటి సరఫరా ప్రాజెక్టు జాతికి అంకితం చేస్తారు. శనివారం పహాడ్పూర్లో స్కూల్, స్కిల్ సెంటర్తో పాటుగా పలు సౌకర్యాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి రాష్ట్రపతి సందర్శిస్తారు. లబ్దిదారులు పిల్లలతో సంభాషిస్తారు. అనంతరం రైరంగ్పూర్లో జరిగే బహిరంగ కార్యక్రమానికి హాజరవుతారు. ఈ నెల 21న మధ్యప్రదేశ్లో జబల్పూర్లో జరిగే అంతర్జాతీయ యోగ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. అదేరోజు రాణి దుర్గావతి విశ్వవిద్యాలయం 36వ కన్వకేషన్ వేడుకకు అధ్యక్షత వహిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ G7 సదస్సు సందర్భంగా అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్, జర్మనీ ఛాన్సలర్ ఫ్రీడ్రిచ్ మెరోజర్తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు హర్ముజ్ జలసంధిని తెరిచి ఉంచడం, సురక్షిత నౌకాయానం చాలా కీలకమని అమెరికా అధ్యకుడు ట్రంప్తో జరిగిన సమావేశంలో నరేంద్ర మోదీ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా సేవలందిస్తున్న లక్షలాది మంది భారతీయ నావికుల భద్రతే తమకు అత్యంత ప్రాముఖ్యమని పేర్కొన్నారు. పశ్చిమాసియాలో శాంతి ప్రయత్నాలకు ట్రంప్ను అభినందిస్తూ భారత్, అమెరికా వాణిజ్య చర్చల పురోగతిపై మోదీ సంతోషం వ్యక్తం చేశారు. భారత్, యూకే దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం పెట్టుబడులు గణనీయంగా పెంచుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఈ ఒప్పందం ఈ ఏడాది జూలై 15 నుంచి అమల్లోకి రానుంది. భారతీయ రైతులు, కార్మికులు, ఎంఎస్ఎంఈలు, స్టార్టప్లు, ఆవిష్కర్తలకు అనేక అవకాశాలకు ఈ ఒప్పందం కలిగిస్తుందని, అలాగే వికసిత్ భారత్ 2047 సాకారానికి గణనీయమైన సహకారం అందిస్తుందని సామాజిక మాధ్యమ పోస్టులు పేర్కొన్నారు. ఫ్రాన్స్లో ఏవియాన్లో జరిగిన G7 సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో నిన్న సమావేశమయ్యారు. ఇటీవల కాలంలో భారత్, ఉక్రెయిన్ దేశాలు విస్తృతంగా చర్చలు జరుపుతున్నాయని ప్రధానమంత్రి సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. అలాగే యుద్దానికి పూర్వం ఉన్న వాణిజ్య సంబంధాలు పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని ఇరువురు నేతలు అంగీకరించారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం చేసేందుకు ఈ చర్చలు దోహదపడతాయని, భారత్ ఎల్లప్పుడూ శాంతిపక్షానే ఉంటుందని ప్రధానమంత్రి ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. సమాజానికి మేలు చేసేలా మానవ కేంద్రిత విధానంలో కృత్రిమ మేధస్సు అభివృద్ది చెందాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. G7 సదస్సులో మాట్లాడుతూ AI కేవలం యంత్రాల శక్తి చాటేందుకే కాకుండా సామాన్య ప్రజలను సాధికారత వైపు నడిపించేలా ఉండాలని స్పష్టం చేశారు. అయితే ఈ సాంకేతికతను బాధ్యతాయుతమైన డిజైన్, సమర్థవంతమైన పాలన, నైతిక విలువల ఆధారంగా ముందుకు తీసుకెళ్లాలన్నారు. డిజిటల్ యుగంలో పిల్లల రక్షణ గురించి ఆందోళన వ్యక్తం చేశారు. AI వల్ల సృజనాత్మకత పెరిగినప్పటికీ సరైన రక్షణ చర్యలు లేకపోతే పిల్లలు డీప్ ఫేక్స్, తప్పుడు సమాచారం దోపిడీకి గురయ్యే ప్రమాదం ఉందన్నారు. సైబర్ స్పేస్ అనేది ప్రపంచ ప్రజా సంక్షేమానికి ఉపయోగపడాలని, సాంకేతికత అందరికీ అందుబాటులో ఉండాలని ఆకాంక్షించారు. ఈ సాంకేతిక ప్రయోజనాలు కేవలం ధనిక దేశాలకు పరిమితం కాకుండా అభివృద్ది చెందుతున్న దేశాలకు చేరాలని, తద్వారా సమ్మిళిత వృద్ధికి సాధనంగా మారుతుందని మోదీ పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HOD ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. G7 సదస్సులో నాయకులు 3 కీలక ప్రకటనలు ఆమోదించారు. ప్రపంచ స్థిరత్వం, భద్రతా సహకారం, అంతర్జాతీయ వ్యవస్థీకృత నేరాలు ఎదుర్కొనే ప్రయత్నాలపై దృష్టి సారిస్తూ G7 దేశాల నేతలు ఈ ప్రకటనలో ఆమోదించారు. హర్ముజ్ జలసంధి ద్వారా సురక్షిత నౌకాయాను పునరుద్ధరించడం, పెరుగుతున్న ప్రపంచ ఆర్థిక అసమతుల్యతలు పరిష్కరించడం వంటి వాటి ప్రాముఖ్యత తెలిపారు. అలాగే మైనర్ల కోసం సురక్షితమైన డిజిటల్ స్పేస్ సృష్టించడంపై దృష్టి సారించిన ప్రకటనను నాయకులు ఆమోదించారు. ఈ పిలుపుకు మద్దతు ఇవ్వడంలో బ్రెజిల్, ఈజిప్ట్, కెన్యా, దక్షిణ కొరియాలతో భారత్ చేరింది. బాలల లైంగిక దుర్వినియోగం, ఆన్లైన్ గ్రూమింగ్, దోపిడీ పట్ల జీరో టాలరెన్స్ G7 పునరుద్ఘాటించింది. కీలకమైన ఖనిజాలపై చేసిన ప్రత్యేక ప్రకటనలో ఇంధన పరివర్తన, డిజిటల్ పరిశ్రమల కోసం లిథియం, నికెల్ వంటి ఖనిజాల ప్రాముఖ్యతను G7 నాయకులు చెప్పారు. భారత్ ఒక ప్రధాన ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా ఎదిగిందని, ప్రస్తుతం ప్రపంచంలోనే 6వ అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ ఎగుమతిదారుగా నిలిచిందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. పూణేలో రంజన్ గావ్
MIDCలో అమెరికాకు చెందిన జాబిల్ సంస్థ కొత్త తయారు

0: కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ప్రపంచస్థాయి ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా మారిందని, ప్రపంచవ్యాప్తంగాను మార్కెట్లకు ఉత్పత్తులను ఎగుమతి చేస్తోందని తెలిపారు.
1: Today we have electronics manufacturing industry worth 13 lakh crore rupees in our country. Electronics export was considered unthinkable. Last year, 2025, electronics as an export category became third largest export category in the country. But now we must take the target. Second largest exported category banna hai.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లుగా జాతీయ భద్రత, స్వయం సమృద్దికి అత్యంత ప్రాధాన్యమిచ్చిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. సైనిక సంసిద్ధత పెంపొందించడం, స్వదేశీ తయారీపై దృష్టి పెట్టడం ద్వారా దేశ రక్షణ రంగంలో అద్భుత మార్పులు వచ్చాయని సామాజిక మాధ్యమ వేదిక పేర్కొన్నారు. రక్షణ బడ్జెట్ దాదాపు 3 రెట్లు పెరిగి 8 లక్షల కోట్లకు చేరిందని, మందుగుండు సామగ్రి ఉత్పత్తిలో స్వయం సమృద్ది 32% నుంచి దాదాపుగా 90% పెరిగిందని పేర్కొన్నారు. రక్షణ ఉత్పత్తి 1.5 లక్షల కోట్ల రూపాయలు దాటిందని, ఇది దేశీయ రక్షణ పరిశ్రమ పెరుగుతున్న బలాన్ని చూపిస్తుందని తెలిపారు. సరిహద్దు ప్రాంతాల్లో అనుసంధానం మెరుగుపరిచేందుకు బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ 6800 కిలోమీటర్ల కంటే ఎక్కువ మేర రహదారులు నిర్మించిందని చెప్పారు. పశ్చిమ బెంగాల్లో పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది. అలాగే బీహార్, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాగల 4 నుంచి 5 రోజుల్లో నైరుతి రుతుపవనాలు తెలంగాణ, ఒడిశా, జార్ఖండ్, బీహార్లో మరికొన్ని ప్రాంతాలకు, ఛత్తీస్గఢ్లో కొన్ని ప్రాంతాలకు మరింతగా విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని ఐఎండీ తెలిపింది. ఈరోజు జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అండమాన్, నికోబార్ దీవుల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాగల 2 రోజుల్లో మధ్య భారతదేశంలో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ పెరిగే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్లో గ్రూప్ ఏ మ్యాచ్లో భారత్ జట్టు 95 పరుగుల తేడాతో నెదర్లాండ్స్ జట్టుపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 209 పరుగులు చేసింది. నెదర్లాండ్స్ 114 పరుగులకే ఆలౌట్ అయింది. ఇక లక్నోలో జరిగిన 3 వన్డేల సిరీస్లో భాగంగా 2వ మ్యాచ్లో భారత్ 170 పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్తాన్ జట్టుపై విజయం సాధించింది. టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 49.5 ఓవర్లలో 402 పరుగులు చేస్తుంది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ 44.3 ఓవర్లలో 232 పరుగులు చేస్తుంది. ఈ సిరీస్లో చివరి మ్యాచ్ శనివారం చెన్నైలో జరుగుతుంది. అంతకుముందు ధర్మశాల జరిగిన తొలి మ్యాచ్లో భారత్ 7 వికెట్ల తేడాతో గెలిచింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్తో కలిసి ఈరోజు ప్యారిస్లో వివాటెక్ 2026 సదస్సులో పాల్గొంటారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ రోజు నుంచి 5 రోజుల పాటు మధ్యప్రదేశ్, ఒడిశా రాష్టాల్లో పర్యటిస్తారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు హర్ముజ్ జలసంధిని తెరిచి ఉంచడం, సురక్షిత నౌకాయానం చాలా కీలకమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో జరిగిన సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. లక్నోలో జరిగిన 3 వన్డేల సిరీస్లో భాగంగా 2వ మ్యాచ్లో భారత్ 170 పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్తాన్ జట్టుపై విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ವ್ಯಾಖ್ಯಾನಂ ಶ್ರೀ ಮಲ್ಲಾದಿ ಶ್ರೀರಾಮ ಪ್ರಸಾದ್. ಈ ಕಾರ್ಯಕ್ರಮ ಪ್ರಾಯೋಜಕರು ಆರ್ಷ ಭಾರತಿ ವಿಕಾಸ್ ಪರಿಷತ್, ಸೀತಾನಗರಂ, ತಾಳೆಪಲ್ಲಿ ಮಂಡಲಂ, ಗುಂಟೂರು ಜಿಲ್ಲಾ. ಭಾರತೀಯ ಸಂಸ್ಕೃತಿ ವೈಭವಾನ್ನಿ, ಕಳಲನ್ನು ಪರಿರಕ್ಷಿಸ್ತೂ ಆರ್ಷ ಸಾಹಿತ್ಯಾನ್ನಿ ಚದುವಿಂಚಡಂ ದ್ವಾರಾ యువత సన్మార్గంలో నడవటానికి ప్రోత్సాహాన్ని అందజేస్తోంది ఆర్ష భారతి వికాస పరిషత్, సీతానగరం.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము, 45వ శ్లోకం.
2: స్వే స్వే కర్మణ్యభిరతః

इन्दति तच्छृणु। स्वे स्वे తమ తమ కర్మణి విహితమైన కర్మయందు అభిరత నిష్ఠ గలిగిన నరః మానవుడు సంసిద్ధిం జ్ఞానయోగ్యతారూపమైన సిద్ధిని లభతే పొందుతున్నాడు. స్వకర్మ నిరత స్వధర్మమైన కర్మయందు నిష్ఠగలవాడు యథా ఏ ప్రకారంగా సిద్ధిం జ్ఞాననిష్టాయోగ్యతను విందతి పొందుతున్నాడో తత్ శృణు దానిని విను. స్వే స్వే కర్మణ్యభిరతః సంసిద్ధిం లభతే నరః.

అర్జున, ప్రతి మానవుడు తనకు విహిత ధర్మమైన కర్మను నిష్ఠగా ఆచరిస్తే అతడికి జ్ఞాననిష్టాయోగ్యతను కలిగించే విశిష్ట సిద్ధి ఒకటి లభిస్తుంది. దీనికోసం స్వధర్మకర్మలను ఆచరించవలసిన విధానం ఒకటి ఉంది. ఆ విధానంలో ఆచరిస్తే జ్ఞాననిష్టాసిద్ధి ఎలా అందుతుందో వివరిస్తాను విను. యోగః కర్మసు కౌశలం అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్లుగా దానికి వ్యాఖ్యానమే ఈ శ్లోకాన్ని వివరిస్తున్నాడు. దానిని వ్యాఖ్యానించడం కోసమే భగవానుడు ఈ శ్లోకంలో మరింతగా వివరిస్తున్నాడు. భగవానుడు ఏది మాట్లాడినా సర్వ మానవ జాతిని ఉద్దేశించి మాట్లాడాడే గాని ఒక దేశాన్ని, దానిలో ఉండే వ్యవస్థలను ఆధారం చేసుకుని మాట్లాడలేదు. దేశాలు, జాతులు ఎన్ని ఉన్నా వాటన్నిటికీ వేరువేరు వ్యవస్థలున్నాయి. ఆ వ్యవస్థల ఆకారాలు భిన్నంగా ఉన్నా వాటిలో అంతఃసత్వం ఒకటే ఉంది. ఒకరి వృత్తులను మరొకరు భంగపరచరాదు. ఎవరు ఏ వృత్తిలో ఉన్నారో, ఏ సామాజిక స్థితిలో ఉన్నారో, ఆ సమాజ సన్నివేశాలను బట్టి సహజ న్యాయ సూత్రాల ప్రకారం ఏ కర్మలు వారికి సహజ సిద్ధంగా సంక్రమిస్తాయో అవే వారికి స్వకర్మలు అనేదే ఆ సూత్రం. భగవానుడు ఇక్కడ ప్రస్తావించిన వర్ణాశ్రమ ధర్మాలకు మూల సూత్రం ఇదే. ఈ వ్యవస్థనే భగవానుడు సూత్రప్రాయంగా ప్రస్తావిస్తున్నాడు. స్వే స్వే కర్మణ్యభిరతః సంసిద్ధిం లభతే నరః.

సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. వివరాలకు సెల్ నంబర్ 7382262736. మరొక సెల్ నంబర్ 9848177714. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్.

హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం. ఈనాటి హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమానికి మా శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం విజ్ఞాన విపంచి సైన్స్ కార్యక్రమం, రక్త సముదాయాలు, రక్త వ్యాధులు, డాక్టర్ జిఎల్ నరసింహప్రసాద్ గారి పరిచయం, అనంతరం మా తెలుగు తల్లికి మల్లెపూదండ, ఇంకా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి సమాచార వేదిక. ఉమ్మడి అనంత జిల్లాకు తాగు సాగు నీటి వరప్రదాయని తుంగభద్ర ప్రాజెక్టు ప్రధాన ఎగువ కాలుకు ప్రస్తుతం 2026-27 సీజన్లో 26.061 టీఎంసీల నీరు కేటాయించారు. ఇటీవల తుంగభద్ర బోర్డు ఎస్సీల స్థాయి తొలి నీటి సమీక్ష జరిగింది. ఈ సీజన్లో తుంగభద్ర డ్యాంకు 170 టీఎంసీల నీటిలు లభ్యమవుతాయని ప్రాథమిక అంచనా వేశారు. వివరాలను బోర్డు ఎస్సీ నారాయణ నాయక్, హెచ్ఎల్సీ ఎస్సీ సుధాకర్ రావు వేర్వేరుగా వెల్లడించారు. దామాషా పద్ధతి ప్రకారం హెచ్ఎల్సీకి 26.061 టీఎంసీల కేటాయింపు జరిగింది. కేసీ కాలువ వాటాకు మరో 3 టీఎంసీల నీరు వస్తాయి. భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న శుభగడియ రానే వచ్చింది. నారపల మండలం గూగూడు గ్రామంలో శ్రీ కుల్లాయ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి అంకురార్పణ, స్వామివారి ప్రథమ దర్శనం, కన్నుల పండుగగా జరిగాయి. జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. బుధవారం ఉదయం నుంచే ప్రధాన అర్చకులు వారి ఆధ్వర్యంలో కుల్లాయ స్వామికి పీర్ల చావిడితో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా చక్కెర కూడా చదివించారు. ఎల్నినో ప్రభావం కారణంగా వర్షాలు తక్కువ కురిసే అవకాశం ఉంది కాబట్టి అధిక నీటిని వినియోగించే వరి పంట స్థానంలో ఆరుతడి పంటలు సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించుకోవాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో వ్యవసాయం, దాని అనుబంధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ సాధ్యమైనంత వరకు ఆరుతడి పంటలను ప్రోత్సహించాలని ఆయన తెలిపారు. నేత కార్మికులకు రాష్ట్ర స్థాయి పురస్కారాలు ఇవ్వాలని సీఎం చంద్రబాబు నాయుడుకు బుధవారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ లేఖ రాశారు. చేనేత కార్మికులు, కళాకారులు ప్రతిభను గుర్తించి ప్రోత్సహించేలా ప్రత్యేక చేనేత పురస్కారాలు ప్రవేశపెట్టాలని సీఎంను ఆయన కోరారు. కేంద్ర ప్రభుత్వ జాతీయ పురస్కారాలైన వాటి అవార్డులతో ప్రతిభావంతులైన చేనేత కార్మికులను సత్కరిస్తోందని, ఇదే తరహాలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక పురస్కారాలు ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు. రైతుల నుంచి బకాయి రాని వసూళ్లను రాజీ

0: ఈ రుణ పరిష్కార మార్గంగా పక్కాగా అమలు చేయాలని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు పర్సన్ ఇన్ఛార్జ్ కేశవరెడ్డి ఆదేశించారు. బ్యాంక్ ఎన్పిఏ శాతం తగ్గించి పురోగతి వైపు పయనించాలంటే రాణి బాకీల వసూళ్లే ఏకైక మార్గమని ఆయన పేర్కొన్నారు. బుధవారం బ్యాంకు ప్రధాన కార్యాలయంలో సర్వసభ్య సమావేశం ఆయన అధ్యక్షతన జరిగింది. ఓటీఎస్ స్థానంలో కాంప్రమైజ్ సెటిల్మెంట్ స్కీమ్ను అమలు చేయడానికి ఆస్కాబ్ అంగీకరించింది. గడువు దాటిన వడ్డీ అపరాధ రోజు వడ్డీలు 100% మాఫీ చేయనుంది. మార్చి 31, 2017 ముందు రాణి బాకీల కింద నమోదైన రుణాలకు ఈ పథకం వర్తిస్తుంది. అనంతనగరంలో ప్రప్రథమంగా ఆధార్ సేవా కేంద్రం అందుబాటులోకి వచ్చింది. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని చంద్ర హాస్పిటల్ పక్కన ఉన్న పిఆర్ రెసిడెన్సీ భవన్లో ఈ కేంద్రాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ రాంచలంగా ప్రారంభించారు. ఈ తరహా కేంద్రం ఇప్పటి వరకు జిల్లాలో ఎక్కడా లేదు. కీలకమైన ఈ సేవా కేంద్రంలో అనేక రకాల ఆధార్ సేవలు లభిస్తాయని జిల్లా కలెక్టర్ అన్నారు. నకిలీ ఆధార్లను సృష్టిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. ఆధార్ సేవలకు ఇక విజయవాడ లాంటి నగరాలకు వెళ్లవలసిన అవసరమే లేదన్నారు. ప్రతిరోజు ఉదయం 9:30 నుండి సాయంత్రం 5:30 వరకు ఈ కేంద్రం పనిచేస్తుందని ఆయన తెలిపారు. యుఐడిఏఐ సేవలను మరింత చేరువ చేయాలన్న ఉద్దేశంతోనే ఈ కేంద్రాన్ని ప్రారంభిస్తున్నామని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. మీరింతవరకు పత్రికల ఆధారంగా సేకరించిన సమాచారం సమాచార వేదిక విన్నారు.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLOతో కాల్ బుక్ చేసుకోవడానికి ECINET యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను BLOలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి BLOకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ BLO బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఇప్పుడు వినండి విజ్ఞాన విపంచి, రక్త సముదాయాలు, రక్త వ్యాధులు. డాక్టర్ GLN నరసింహప్రసాద్ గారి ప్రసంగం.
3: రక్త సముదాయాలు, రక్త వ్యాధులు. అందరిలో ప్రవహించే రక్తం ఒకటే అని సాధారణంగా రాజకీయ నాయకులు చెబుతుంటారు. ఇలాంటి కల్లబొల్లి కబుర్లు నమ్మకండి. శాస్త్రీయంగా ఆలోచిస్తే మానవుల్లో ప్రాథమికంగా 4 రకాల రక్త సముదాయాలు ఉన్నాయి. వీటిని కార్ల్ ల్యాండ్ స్టీనర్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. కార్ల్ ల్యాండ్ స్టీనర్ రక్తంలో ఉన్న ప్రతిజనకాలను ఆధారంగా చేసుకొని ఏబి మరియు ఓ అనే రక్త సముదాయాలను కనుగొనడం జరిగింది. ఈ ప్రతిజనకాలు ఎర్ర రక్త కణాల మీద ఉంటాయి. ప్రతిరక్షకాలు ప్లాస్మాలో ఉంటాయి. ఏ గ్రూప్ రక్తంలో ఏ అనే ప్రతిజనకం మరియు బి ప్రతిరక్షకం ఉంటాయి. బి గ్రూప్ రక్తంలో బి ప్రతిజనకం మరియు ఏ ప్రతిరక్షకం ఉంటాయి. ఓ రక్త సముదాయంలో ఎటువంటి ప్రతిజనకాలు ఉండవు. కావున ఈ రక్తాన్ని ఎవరికైనా ఇవ్వవచ్చు. అందుకే ఓ రక్త సముదాయాన్ని విశ్వదాత అంటారు. అలాగే ఏబి రక్త సముదాయంలో ఏ మరియు బి అనే 2 ప్రతిజనకాలు ఉంటాయి. కానీ ప్రతిరక్షకాలు ఉండవు. కావున ఈ ఏబి రక్త సముదాయం కలిగి ఉన్నవారు ఏ గ్రూప్ రక్తాన్నైనా స్వీకరించవచ్చు. కావున ఏబి రక్త సముదాయాన్ని విశ్వగ్రహీత అంటారు.

ఏ మరియు బి ప్రతిజనకాలతో పాటు ఆర్హెచ్ అనే మరో ప్రతిజనకాన్ని కూడా వీనర్ అనే మరో శాస్త్రవేత్త సహకారంతో కార్ల్ ల్యాండ్స్టీనర్ గుర్తించాడు. దీనిని మొదట రీసెస్ కోతిలో గుర్తించడం వల్ల ఆర్హెచ్ కారకమని పేర్కొనడం జరిగింది. ఆర్హెచ్ కారకం కలిగి ఉన్నవారిని ధనాత్మక ఆర్హెచ్ అని, లేని వారిని రుణాత్మక ఆర్హెచ్ అని పేర్కొంటారు. భారతదేశంలో 95% మంది ధనాత్మక ఆర్హెచ్ సముదాయానికి చెంది ఉంటే మిగిలిన 5% మంది రుణాత్మక ఆర్హెచ్ సముదాయానికి చెందినవారు. ధనాత్మక ఆర్హెచ్ అబ్బాయికి మరియు రుణాత్మక ఆర్హెచ్ అమ్మాయికి వివాహం అయితే వారికి పుట్టబోయే శిశువులకు ధనాత్మక ఆర్హెచ్ సముదాయం వచ్చే సంభావ్యత 75% ఉంటుంది. మొదటి శిశువు ధనాత్మక ఆర్హెచ్ అయితే ఈ ఆర్హెచ్ ప్రతిజనకాలు జరాయువు ద్వారా తల్లి రక్తంలోకి ప్రవేశిస్తాయి. అంతకుముందు తల్లి రక్తంలో ఈ ప్రతిజనకాలు లేకపోవడం వల్ల తల్లి రోగనిరోధక వ్యవస్థ ప్రేరేపింపబడి ఆర్హెచ్ ప్రతిరక్షకాలు విడుదలవుతాయి. ఇప్పుడు తల్లి రోగనిరోధక వ్యవస్థ విడుదల చేసిన ఆర్హెచ్ ప్రతిరక్షకాలు మరియు శిశువులోని ఆర్హెచ్ ప్రతిజనకాలు పరస్పరం చర్యలో పాల్గొని రక్తం గడ్డ కట్టడం జరిగి మృత శిశువు జన్మిస్తుంది. దీనినే ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫీటాలిస్ అంటారు. కానీ ప్రతిరక్షకాలు ఏర్పడడం చాలా నిదానంగా జరిగే ప్రక్రియ కనుక మొదటి శిశు జననం జరిగిపోతుంది. కానీ రెండో శిశువు ధనాత్మక ఆర్హెచ్ అయితే తల్లి రక్తంలో సిద్ధంగా ఉన్న ఆర్హెచ్ ప్రతికారకాలు ఆర్హెచ్ ప్రతిజనకాలతో చర్యలో పాల్గొని అబార్షన్ అయ్యేలా చేయవచ్చు. కానీ ఇప్పుడు దీనికి అందుబాటులో మందులు చాలా ఉన్నాయి కాబట్టి ఆందోళన చెందవలసిన పని లేదు. తల్లిదండ్రుల్లోని రక్త సముదాయం తెలిస్తే వారి పిల్లలకు ఎటువంటి రక్త సముదాయం వస్తుందో జన్యుశాస్త్రరీత్యా అంచనా వేయవచ్చు. ఈ అంశం ఎన్నో మెడికో లీగల్ కేసులను పరిష్కరించడానికి ఉపయోగిస్తారు. హత్య జరిగినప్పుడు హతురాలి గోళ్లలో చిక్కుకున్న నేరస్తుడి రక్తాన్ని విశ్లేషించి పరిశోధన వేగవంతం చేయవచ్చు. రక్త సముదాయాలు బహుళ యుగ్మ వికల్పకాల ద్వారా సంక్రమిస్తాయి. రక్త సముదాయాల అనువంశికతకు సంబంధించిన జన్యువులు 9వ క్రోమోజోమ్ మీద ఉంటాయని బెర్న్ స్టెయిన్ కనుగొన్నాడు. అదేవిధంగా ఆర్హెచ్ కారకాన్ని నిర్ధారించే జన్యువులు 1వ క్రోమోజోమ్ మీద ఉంటాయి. బ్లడ్ బ్యాంక్స్లో రుణాత్మక ఆర్హెచ్ రకానికి చెందిన రక్తాన్ని చాలా విలువైందిగా పరిగణిస్తారు. రక్తం గడ్డకట్టడానికి కాల్షియం అయాన్లు అవసరం. విటమిన్ కే రక్తస్కందనానికి ఉపయోగపడుతుంది. బ్లడ్ బ్యాంక్స్లో సిట్రేట్ మరియు ఆక్సలేట్ లవణాలను ఉపయోగించి రక్తం గడ్డకట్టకుండా నిరోధిస్తారు. మన రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా హెపారిన్ అనే రక్త ప్రతిస్కందక పదార్థం సహకరిస్తుంది. రక్తం గడ్డకట్టడానికి ప్రోత్రాంబిన్ మరియు ఫైబ్రినోజన్ అనే ప్రోటీన్స్ సహకరిస్తాయి. దోమ లాలాజలంలో హీమోలైసిన్ అనే రక్త ప్రతిస్కందక పదార్థం ఉంటుంది. అలాగే జలగ లాలాజలంలో హైరుడిన్ అనే రక్త ప్రతిస్కందక పదార్థం ఉంటుంది. జలగలను అందుకే ప్రస్తుతం మొండి పుండ్ల నివారణలో వాడుతున్నారు. రక్తంలో ఇనుము లోపిస్తే రక్తహీనత వస్తుంది. సాధారణంగా స్త్రీలలో రక్తహీనత ఎక్కువగా కనిపిస్తుంది. ఆహారంలో తగు మార్పులు చేసుకోవడం ద్వారా దీన్ని అధిగమించవచ్చు. బెల్లంతో చేసిన తీపి పదార్థాలు రక్తహీనతను నివారిస్తాయి. ఫోలిక్ ఆమ్లము మరియు విటమిన్ B12 లోపించిన రక్తహీనత సంభవిస్తుంది. సికిల్ సెల్ అనీమియాలో ఎర్రరక్త కణాలు కొడవలి ఆకారంలో మారుతాయి. హిమోగ్లోబిన్లోని బీటా గొలుసులో 6వ స్థానంలో గ్లుటామిక్ ఆమ్లం బదులు వాలైన్ చేరడం వల్ల సికిల్ సెల్ అనీమియా వ్యాధి వస్తుంది. హిమోఫిలియా ఏ 8వ రక్తస్కందక కారకం లోపించడం వల్ల వస్తుంది. అలాగే హిమోఫిలియా బి 9వ రక్తస్కంద కారకం లోపించడం వల్ల వస్తుంది. ఈ హిమోఫిలియా వ్యాధిని విక్టోరియా మహారాణి వంశవృక్షంలోనూ, అలాగే జార్ చక్రవర్తి వంశవృక్షంలోనూ కనుగొన్నారు. దీనిని రాయల్ డిసీజ్ అని కూడా అంటారు. ఈ వ్యాధికి గురైన వారు రక్తస్రావం తరచుగా జరగడం వల్ల ప్రాణాపాయ స్థితికి కూడా చేరుకుంటారు. దీనినే బ్లీడర్స్ వ్యాధి అని కూడా అంటుంటారు. అదేవిధంగా హిమోగ్లోబిన్లోని ఆల్ఫా లేదా బీటా శృంఖలలో వచ్చే అసాధారణ మార్పు వల్ల థాలిసీమియా అనే వ్యాధి వస్తుంది. అన్ని దానాల్లో శ్రేష్టమైనది రక్తదానం. ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చు. మద్యపానం చేసేవారు, జన్యు సంబంధ వ్యాధులున్నవారు,

0: హెపటైటిస్ వచ్చిన వారు, రక్తహీనత ఉన్నవారు రక్తదానం చేయకూడదు. రోగికి రక్తం ఇచ్చేటప్పుడు HIV నిర్ధారణ పరీక్షలను కూడా నిర్వహిస్తారు. జపాన్ వారు రక్త సముదాయాలు మనస్తత్వాన్ని నిర్ధారిస్తాయని నమ్ముతారు. ఓ రక్త సముదాయం వారు మంచి క్రీడాకారులుగా రాణించే అవకాశం ఉందని వీరు నమ్ముతుంటారు. అలాగే AB రక్త సముదాయం ఉన్నవారు అంతర్ముఖులుగా ఉంటారని వీరి నమ్మకం. B రక్త సముదాయం వారు ఆశాజీవులని, ఏ గ్రూపు వారు సాంప్రదాయవాదులని కొంతమంది నమ్మకం. మరి వివాహానికి పూర్వం జీవిత భాగస్వామి జాతకం కంటే కూడా రక్త సముదాయాన్ని నిర్ధారించుకుంటే అనుబంధాలు బలపడతాయేమో ఆలోచించండి. మరి
1: మీరింతవరకు విజ్ఞాన విపంచి సైన్స్ కార్యక్రమంలో రక్త సముదాయాలు, రక్త వ్యాధులు ఈ అంశం గురించి డాక్టర్ GLN నరసింహప్రసాద్ గారు అందించిన వివరాలు విన్నారు.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLOతో కాల్ బుక్ చేసుకోవడానికి ECINET యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్ ఆంధ్రప్రదేశ్.
1: ఇప్పుడు వినండి ఒక పాట.

0: చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1444 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ఇప్పుడు వినండి మా తెలుగు తల్లికి మల్లెపూదండ కార్యక్రమం.

0: శ్రోతలకు నమస్కారం. తెలుగు భాష మన మాతృభాష. తెలుగు వారం అయిన మనం పరస్పరం తెలుగులోనే మాట్లాడుకోవాలి. ఇతర భాషల పట్ల గౌరవం చూపి నేర్చుకుని సంభాషించి ప్రయోజనం పొందడం అభిలషించదగిందే. ఈ ప్రపంచంలోని ఏ భాష అయినా శాశ్వతంగా ఉండాలి అంటే ఆ భాషను మాతృభాషగా గలవారు వారి నిత్య దైనందిన వ్యవహారాల్లో ఆ భాషను తప్పనిసరిగా ఉపయోగించాలి. ప్రపంచంలోని ఏ దేశము తమ మాతృభాషను విస్మరించి పరభాషకు పెద్ద పీట వేయడం లేదు. మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి. మాతాస్వరూపాలే స్త్రీలందరూ గాని మన అమ్మ మనకెంతో ఘనమురా అన్న సత్యాన్ని మరువరాదు.
1: ముందుగా జాతీయాలు. మొదటి జాతీయం అరికాలి మంట నెత్తికెక్కు. అరికాలి మంట నెత్తికెక్కు. విపరీతమైన కోపం రావడం లేదా కోపంతో మండిపడడం అనే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతారు. కోపతాపాలకు అతీతులు కాని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు కదా. ఏదో ఒక సందర్భంలో మనిషికి కోపం రావడం సహజం. అలా వచ్చిన కోపం వల్ల మంచి జరిగితే పర్వాలేదు, కానీ ప్రాణం మీదకు తెచ్చుకునేలా ఉండకూడదు. అరికాళ్ళు పాదము కింద ఉంటుంది, మరి తల శరీరానికి పైభాగాన ఉంటుంది. అరికాళ్లలో మొదలైన మంట శరీరమంతా పాకి తల వరకు వెళ్ళింది అన్నప్పుడు కోపం హద్దు మీరింది అని ఈ జాతీయానికి అర్థం. అదే అరికాలి మంట నెత్తికెక్కు. గ్రామీణుల జీవన స్థితిని కథగా మార్చిన వారిలో కాళీపట్నం రామారావు గారిది ప్రత్యేకమైన శైలి. షావుకారు చేసిన తప్పుడు లెక్కలను సహించలేని ఒక పేద రైతుకి అరికాలి మంట నెత్తికెక్కుతుంది. నేను చావడానికైనా సిద్ధమే, కాని నా కష్టాన్ని నీ పాలు చేయను అంటూ తిరగబడతాడు. కాళీపట్నం రామారావు గారు ఈ జాతీయాన్ని వ్యక్తిగతమైనదిగా కాకుండా ఆనాడు శ్రమదోపిడీపై వచ్చిన సామాజిక కోపంగా వారు రాశారు. నిజాం పాలన కాలంలో వెట్టి చాకరి, దొరల అన్యాయాలపై కథలు రాసిన వారిలో వట్టికోట ఆళ్వారు స్వామి గారు ఒకరు. వీరు అరికాలి మంట నెత్తికెక్కు అనే జాతీయాన్ని ప్రజా విప్లవానికి గుర్తుగా వాడారు. అది ఎలా అంటే, దొరగారి గడిలో ఉండే బంట్రోతులు ఒక రైతు ఇంట్లో ఉన్న గింజలను, పశువులను బలవంతంగా తీసుకుపోతుండటాన్ని

సహించలేక ఊరి ప్రజలందరూ తిరగబడతారు. ఇటువంటి సందర్భాలకు ఈ జాతీయాన్ని వాడారు. రెండవ జాతీయం అడ్డదారి పట్టు. అడ్డదారి పట్టు, చెడుదారిలో నడుచుట అనే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతారు. చెడుదారిలో నడుచుట, ఉదాహరణకి న్యాయంగా ధర్మ మార్గంలో కష్టపడి పని పూర్తి చెయ్యకుండా మోసపూరితమైన పనులతో పనిని ముగించాలనుకోవడం అడ్డదారి పట్టడమే అవుతుంది. అడ్డదారి అంటే రాచమార్గము కాకుండా పొలాల మధ్యలో నుంచో సందుల నుంచో వెళ్ళే చిన్న దారి. చేరవలసిన గమ్యం సుదూరంగా ఉండి సమయము తక్కువ ఉన్నప్పుడు ఈ అడ్డదారి కలిసొస్తుంది. కానీ సమాజంలో ఒక లక్ష్యాన్ని చేరుకోవడానికి అడ్డదారి వెతికితే అది తప్పుడు మార్గం అవుతుంది. నిజాయితీ వల్ల గౌరవం ఏర్పడటం ఎంత సహజమో అదే అడ్డదారి వల్ల అగౌరవం ఏర్పడుతుంది. బిల్వమంగళుడు పాత్ర ద్వారా కాళ్లకూరి నారాయణరావు గారు వ్యసనాలకు బానిసైతే మనిషి పతనం ఎలా ఉంటుందో చింతామణి నాటకంలో రాశారు. బిల్వమంగళుడు విద్యావంతుడు మరియు సంస్కారవంతుడు కూడా, కానీ చింతామణి వ్యామోహంలో పడి తన కుటుంబానికి సంప్రదాయాలకు సన్మార్గాన్ని కూడా విడిచిపెట్టి అడ్డదారి పట్టడం వల్ల గౌరవాన్ని ఇటు సంపదను పోగొట్టుకొని తన పతనానికి తానే దారి ఏర్పరచుకున్నాడు. మూడవ జాతీయం అశనిపాతం. అశనిపాతం, పిడుగుపడ్డట్లు అనే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతారు. పిడుగుపడ్డట్లు, ఇంకా చెప్పాలంటే అనుకోకుండా జరిగే పెద్ద విపత్తు అని అర్థం. అశని అంటే పిడుగు, పాతము అంటే పడటం. ఆకాశం నుండి పిడుగు నేలపై పడటాన్ని అశనిపాతం అని అంటారు. ఉదాహరణకు కుటుంబానికి పెద్ద దిక్కైన వ్యక్తి అకస్మాత్తుగా కాలం చేయటం ఆ కుటుంబానికి అశనిపాతం లాంటిది. కానీ గుండె ధైర్యం ముందు ఈ కష్టాలు, సమస్యలు, ఆపదలు ఓడిపోవాల్సిందే. స్వామి వివేకానంద గారన్నట్లు కష్టాలు వస్తే భయపడి పారిపోవద్దు, వాటిని ధైర్యంగా ఎదుర్కొని నిలబడు, ఆ కష్టాలే నీ ముందు లొంగిపోతాయి. ఈ మాటలు అశనిపాతం వంటి ప్రమాదాన్ని తట్టుకొని నిలబెట్టేవి. ఆకాశంలో సూర్యుడు ఉన్నంతకాలం చీకటి శాశ్వతం కాదు. నీలో ఆత్మవిశ్వాసం, ధైర్యం ఉన్నంతకాలం కష్టాలు కూడా శాశ్వతం కావు అంటారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. పోరాటమే జీవితం, ప్రవాహమే గమనం. కష్టాలు వచ్చాయని ఆగిపోతే ప్రవహించని నీరులాగా జీవితం కలుషితమవుతుంది. ముందుకు సాగిపోవడమే ధైర్యం అంటారు శ్రీరంగం శ్రీనివాసరావు గారు. మహనీయుల మాటలు మనకు ఎప్పుడూ ఇలా గుర్తు చేస్తూనే ఉంటాయి. సమస్యలు శాశ్వతం కాదని, మనలో ఉండే ఆత్మవిశ్వాసమే శాశ్వతమని. ఇటువంటి సందర్భాలలో అశనిపాతం అనే జాతీయాన్ని వాడుతారు. జాతీయాలు తెలుసుకున్నాం కదా, ఇప్పుడు సంస్కృత న్యాయాలు. ఇప్పుడు సంస్కృత న్యాయాలు. మొదటి సంస్కృత న్యాయం శుభగా భిక్షుక న్యాయం. శుభగా భిక్షుక న్యాయం, లోక సహజమైన మానవ నైజాన్ని, పక్షపాత బుద్ధిని ఈ సంస్కృత న్యాయం వివరిస్తుంది. శుభగా భిక్షుక న్యాయం. శుభగా అంటే సుందరి, అంటే అందమైన స్త్రీ. భిక్షుకుడు అంటే సన్యాసి. ఒక సుందరి, ఒక సన్యాసి ఒక దారిన వెళుతుండగా ఒక దారి దోపిడీ దొంగ వారిద్దరినీ చంపడానికి వచ్చాడు. భయంతో పరుగులు తీసుకుంటూ వెళ్ళి దారిలో ఎదురైన బలమైన వ్యక్తిని శరణు కోరారు వీరు. అతడు ఆ దారి దోపిడీ దొంగ బారి నుంచి రక్షిస్తున్నంతలోనే మరొక దుష్టుడు వారి మీద దాడి చేశాడు. ప్రాణాపాయ స్థితి నుంచి సుందరిని కాపాడి సన్యాసిని ఆ దుర్మార్గునికి అప్పగించి వారిద్దరూ వెళ్ళిపోయారు. సన్యాసి ప్రమాదం నుంచి బయటపడలేకపోయాడు కూడా. ఈ కథలో ధర్మాధర్మాలు విచారించక ఇష్టమైన దాన్ని కాపాడుకుంటారు అన్న లోకపు స్థితిని వివరిస్తుంది ఈ సంస్కృత న్యాయం. అదే శుభగా భిక్షుక న్యాయం. రెండవ సంస్కృత న్యాయం బిల్వ ఖల్వాట న్యాయం. బిల్వ ఖల్వాట న్యాయం, ఒక సమస్య నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఊహించని విధంగా అంతకంటే పెద్ద సమస్య ఎదురు కావటం.
దాన్ని బిల్వ

కల్వాట న్యాయము అని అంటారు. ఒక మాటలో చెప్పాలంటే దురదృష్టం వెంటాడటం. బిల్వము అంటే మారేడు దళం, మారేడు దళం. కల్వాటుడు అంటే బట్టతల గలిగిన మనిషి అని అర్థం. ఒకనాడు బట్టతల గల మనిషి ప్రయాణము చేస్తుంటాడు. ఎండ తీవ్రంగా ఉంది, తల చుర్రుమంటుంది. ఆ తాపాన్ని సహించలేని ఆ మనిషి మారేడు చెట్టు నీడన సేద తీరుతుండగా అకస్మాత్తుగా మారేడు పండొకటి అతని తలపై పడింది. ఎండబాధ కంటే పండు పడిన బాధకు విలవిలలాడిపోయాడు అతను. ఇలా ఈ సంస్కృత న్యాయం పుట్టింది. మూడవ సంస్కృత న్యాయం ఉలూఖల మర్దల న్యాయం. ఉలూఖల మర్దల న్యాయం. ఉలూఖలం అంటే రోలు. ఏమిటి రోలు? మర్దలం అంటే మధ్యల, డప్పులాంటి వాయిద్యం. రోలు వెళ్ళి మధ్యలతో నన్ను అందరూ కొట్టి బాధిస్తున్నారని మొరపెట్టుకుంది. అప్పుడు మధ్యల నిన్ను ఒకవైపే కొడుతున్నారు, నన్ను రెండు వైపులా కొట్టి బాధిస్తున్నారని బదులు చెప్పిందట. ఈ సంస్కృత న్యాయం గొప్ప సందేశాన్ని ఇస్తుంది. మనకు వచ్చిన కష్టమే పెద్దది అనుకుంటుంటాం, కానీ లోకంలో మనకంటే ఎక్కువ కష్టాలు పడేవాళ్ళు చాలామంది ఉంటారు అన్న సంగతిని మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి మనకు ఎదురైన కష్టాలను బాధలను చూసి ఎప్పుడూ కుంగిపోకూడదు అన్నది ఉలూఖల మర్దల న్యాయం ఈ సంస్కృత న్యాయం తెలుపుతుంది. సంస్కృత న్యాయాలు తెలుసుకున్నాం కదా. తెలుగు శతక సాహిత్యంలో పేరెన్నికగన్న శతకకారులలో మారద వెంకయ్య గారు ప్రత్యేకమైనటువంటి కవి. వీరి శైలి కూడా ప్రత్యేకమే. ఒక నీతిని చెప్పి ఆ నీతిని నిరూపించడానికి చక్కని ఉదాహరణను ఇవ్వటం వీరి ప్రత్యేకత. దీనినే దృష్టాంతము అని అంటారు. వీరు రచించిన భాస్కర శతకం మొదటి దృష్టాంత శతకంగా ప్రసిద్ధి పొందింది. మారద వెంకయ్య గారి పద్యాలు ఆబాలగోపాలాన్ని అలరిస్తూనే ఉన్నాయి, ఉంటాయి కూడా. నీతిని వివరిస్తూనే సమాజంలోని మనుషుల రకరకాల చిత్తవృత్తులను, రెండు రకాల మనుషుల ప్రవర్తనను రాసిన పద్యాన్నొకటి ఇప్పుడు మనం తెలుసుకుందాం. పలుచని నీచ మానవుడు పాటితలంపక నిష్ఠురోక్తులన్ పలుకుచునుండుగాని మతిభాసురుడైన గుణప్రపూర్ణుడు అప్పలుకులన్ పలుకన్బోవడు నిబద్ధిగా ఎట్లనా వెల్తి కుండతా తొలకుచునుండుగాని మరి తొల్కునే నిండు ఘటంబు భాస్కరా. వెలితి కుండ తొనుకుతుంది, కానీ నీరు నిండుగా ఉన్న కుండ తొనకదు. అలాగే మంచి గుణాలు లేని చెడ్డవాడు న్యాయాన్ని గురించి ఆలోచించకుండా మనసును బాధపెట్టే మాటలు మాట్లాడుతాడు, కానీ మంచి గుణాలు కలిగినటువంటి గుణవంతుడు కఠినమైన మాటలను మాట్లాడలేడు కూడా. ఒక కుండలో సగం వరకే నీళ్లు పోసి నెత్తిన పెట్టుకుని నడిస్తే అందులోని నీళ్లు అటూ ఇటూ కదలడమేగాక గలగలమంటూ శబ్దాన్ని చేస్తూ బయటకు చిందిపోతాయి. మారద వెంకయ్య గారు మూర్ఖుణ్ణి వెల్తికుండలాంటి వాడేనని చెప్పారు. చిన్నపాటి విషయాలకే ఎక్కువగా అరుస్తూ గర్వాన్ని ప్రదర్శిస్తాడని ఈ పద్యంలో చెప్పారు వారు. అదే కుండ నిండుగా నీళ్లు ఉంటే కదలకుండా ఎటువంటి శబ్దమూ లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. గొప్ప గుణాలు కలిగినటువంటి వారు, సంపూర్ణ జ్ఞానం కలిగినటువంటి వారు నిండుకుండలాంటి వారని మారద వెంకయ్య గారు ఈ పద్యంలో వివరించారు. పలుచని నీచ మానవుడు పాటితలంపక నిష్ఠురోక్తులన్ పలుకుచునుండుగాని మతిభాసురుడైన గుణప్రపూర్ణుడు అప్పలుకులన్ పలుకన్బోవడు నిబద్ధిగా ఎట్లనా వెల్తికుండ తాతొలకుచునుండుగాని మరి తొల్కునే నిండు ఘటంబు భాస్కరా.

0: ఇప్పుడు పొడుపు కథలు. ఇప్పుడు పొడుపు కథలు. అన్నకు అందవు, అమ్మకు అందుతాయి, తమ్ముడికి అందుతాయి. దీనికి విడుపేమిటి? అన్నకు అందవు, అమ్మకు అందుతాయి, తమ్ముడికి అందుతాయి. దీనికి విడుపేమిటో మీరే చెప్పాలి. రెండవ పొడుపు కథ. ఇంటి రంగు ఎరుపు, దాని లోపల తెలుపు, నల్ల మనుషులుంటారు. దీని విడుపేమిటి? ఇంటి రంగు ఎరుపు, దాని లోపల తెలుపు, నల్ల మనుషులుంటారు. దీనికి విడుపేమిటి? మూడవ పొడుపు కథ. నేను నల్లలో పుడతాను, ఆకుపచ్చగా పెరుగుతాను, బంగారు రంగులో ఉంటాను, మీరు తినే వరకు తెల్లగా ఉంటాను. దీనికి విడుపేమిటి? నేను నల్లలో పుడతాను, ఆకుపచ్చగా పెరుగుతాను, బంగారు రంగులో ఉంటాను, మీరు తినే వరకు తెల్లగా ఉంటాను. దీనికి విడుపేమిటి? నాలుగవ పొడుపు కథ. కొండ నిండా ఎలక్కాయలు. దీనికి విడుపేమిటి? ఐదవ పొడుపు కథ. సిన్న ఇంట్లో సిలుకు సెక్కలు. దీనికి విడుపేమిటి? పొడుపు కథలకు విడుపును తెలుసుకునే ముందుగా ఇప్పుడు సామెతలు తెలుసుకుందాం. మొదటి సామెత. అంగడి అమ్మి గొంగడి కొన్నట్టు. ఎంతో విలువైన వస్తువును అమ్ముకుని నష్టాన్నిచ్చే వస్తువును కొనడం అని ఈ సామెతకు అర్థం. ఉదాహరణకు, చిన్న పొరపాటు వల్ల చేతిలో ఉన్న మంచి అవకాశం చేజారిపోయి పనికిరానిది మిగులుతుందని ఈ సామెత తెలుపుతుంది. అదే అంగడి అమ్మి గొంగడి కొన్నట్టు. రెండవ సామెత. అన్నదేవర సన్నగిస్తే అన్నీ అణుగుతాయి. శరీరానికి కావలసిన ఆహారం లేకపోతే శక్తి ఉండదు అని ఈ సామెత తెలుపుతుంది. అన్నదేవర అనగా తినే ఆహారం దేవతలాగా భావిస్తారు. సన్నగిస్తే అనగా అన్నం దొరకకపోవటం. అన్నీ అణుగుతాయి అంటే బలం, అహంకారం, కోపం, ఆలోచనలు, చేసే పనులన్నీ అణగిపోతాయి అని అర్థం. మూడవ సామెత. అన్నీ సాగితే రోగమంత భోగం లేదు. సేవ చేసేవాళ్ళు ఉంటే జబ్బు పడి మంచాన పడుకోవడం కూడా విలాసంగానే అనిపిస్తుంది అని అంటారు.
1: ఈ సామెతకర్థం. అదే అన్నీ సాగితే రోగమంత భోగము లేదు. ఏ పని చెయ్యకుండా అందరితో సేవలు చేయించుకుంటూ బద్ధకంగా కాలము గడుపుతున్న వారిని ఉద్దేశించి ఈ సామెతను వాడుతారు. పొడుపు కథలకు విడుపును తెలుసుకుందాం. అన్నకు అందవు, అమ్మకు అందుతాయి, తమ్ముడికి అందుతాయి. దీనికి విడుపు పెదవులు. రెండవ పొడుపు కథ. ఇంటి రంగు ఎరుపు, దాని లోపల తెలుపు, నల్ల మనుషులుంటారు. దీనికి విడుపు అనాసపండు. మూడవ పొడుపు కథ. నేను నల్లలో పుడతాను, ఆకుపచ్చగా పెరుగుతాను, బంగారు రంగులో ఉంటాను, మీరు తినే వరకు తెల్లగా ఉంటాను. దీనికి విడుపు బియ్యం. నాలుగవ పొడుపు కథ. కొండ నిండా ఎలక్కాయలు. దీనికి విడుపు చుక్కలు. చివరి

రూపకథ సిన్న ఇంట్లో సిలుక చెక్కలు. సిన్న ఇంట్లో సిలుకు చెక్కలు. దీనికి విడుపు అగ్గిపుల్లలు. అగ్గిపుల్లలు. కవిత్వం ఒక అక్షర తపస్సు. కవిత్వం ఒక అక్షయ యశస్సు. కవిత్వం భావాంబర వీధుల్లో విహరించే మనోవిహంగం ముందు సాక్షాత్కరించే ఒక రసోదయ ఊషస్సు. ఆ తపస్సును పండించుకొని, ఆ యశస్సును సముపార్జించుకొని, తాము దర్శించిన రసోదయ ఉషస్సుల్లోని రోచిస్సులను అక్షర గవాక్షాల ద్వారా అశేష పాఠక లోకానికి అందించి అలరించినటువంటి కవులలో ప్రథముడు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. ఆయన మాటకు పరిమళాన్ని, పాటకు సంగీత గమకాన్ని నేర్పిన శబ్దశిల్పి. పూల పాటల నుండి నేటి మినీ కవితల మేలిబాటల వరకు, నవ్వని పువ్వు నుండి

అశేష పాఠక లోకానికి అందించి అలరించినటువంటి కవులలో ప్రథముడు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. ఆయన మాటకు పరిమళాన్ని, పాటకు సంగీత గమకాన్ని నేర్పిన శబ్దశిల్పి. పూల పాటల నుండి నేటి మినీ కవితల మేలిబాటల వరకు, నవ్వని పువ్వు నుండి నారాయణరెడ్డి గజల్స్ వరకు, వెన్నెలవాడ నుండి జ్ఞానపీఠ పురస్కారాన్ని అందుకున్న విశ్వంభర వరకు ఆయన కవితా ప్రస్థానం ఒక సాహితీ జైత్రయాత్రగా కొనసాగుతూనే ఉంది. కావ్యానికి కథాబలం ముఖ్యమన్న విషయాన్ని గమనించిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు వస్తువులోనూ అభివ్యక్తిలోనూ ప్రకృష్టమైన బంధాన్ని ఏర్పరచి తాను కావ్యాలను గేయ ప్రబంధాలుగా తీర్చిదిద్దారు. నాగార్జున సాగరం, స్వప్నభంగం, కర్పూర వసంతరాయలు, విశ్వనాథ నాయకుడు, ఋతుచక్రం, జాతిరత్నం ఆయన వ్రాసిన గేయ కథాకావ్యాలు. వీటిలో వాసిలోనూ, వన్యలోనూ, సొబగులోనూ, బిగువులోనూ తారామణిహారంగా నిలిచే కావ్యం కర్పూర వసంతరాయలు. కర్పూర వసంతరాయలు కావ్య రచనకు మూల ప్రేరణ రెడ్డిరాజుల యుగంలో ప్రసిద్ధుడైనటువంటి కుమారగిరి రెడ్డికి కర్పూర వసంతరాయలు అనే బిరుదు ఉండేది. వారి ఇతివృత్తమే ఈ కావ్యం. కర్పూర వసంతరాయలు కావ్యంలో భావగాంభీర్యము, భాషా సౌకుమార్యము రెండూ సమపాళ్లల్లో ముందుకు సాగాయి. మదనోత్సవానికి బయలుదేరిన కుమారగిరి రెడ్డిని ప్రశంసిస్తూ వంది మాగధులు పలికిన కైవారాలు ఇలా ఉన్నాయి. జయ జయ సమగ్రాంధ్ర సర్వం సహభార సంభరణ శేషాహి రూపా పరిపంథి నృపతి దోర్బల కంది మంథనాపర మందరాద్రిస్వరూప అంటూ సాగే సంస్కృత సమాన రచన రెడ్డిగారి ఉభయ భాషా పాండిత్యానికి నిదర్శనం. అభివ్యక్తిలో సరికొత్త అందాన్ని ఆవిష్కరించటం ఈ కవికి వెన్నతో పెట్టినటువంటి విద్య. ఉత్సాహం ఉరకలు వేసే యువతీ యువకుల సంబరాన్ని వర్ణిస్తూ ఏ మొగమ్మును చూపు నిలిపిన ఇగురు ఓసెడు కాంతి వల్లులు ఏ సిగను పరికించి చూసిన ఏటవాలుగా నవ్వు మల్లెలు అంటారు కవి. ఈ చరణంలో మొదటి రెండు పాదాలు యువకుల మనోభావాలకి, మిగిలిన రెండు పాదాలు యువతుల నయనాభిరామ సౌందర్యానికి అద్దం పడతాయి. వడివడిగా నడిచేటప్పుడు గాలి విసురుకి సిగలోని మల్లె సరులు నిటారుగా కాక ఏటవాలుగా ఎగురుతుంటాయి. ఈ సూక్ష్మాన్ని ఎంతో సుందరంగా అక్షరబద్ధం చేశారు వారు. ఇది వారి పరిశీలన దృష్టికి ఒక ఉదాహరణ మాత్రమే. ఇందులో లకుమ కుమారగిరి రెడ్డి ఇరువురి మధ్య పొటమరించిన అనురక్తి కేవలము కాయికమైన వ్యామోహానికి సంబంధించినది కాదని, జననాంతర సహృదాని ఏర్పడిన రాగబంధమని ధ్వనింపచేస్తారు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. లకుమయే రాణ్మౌళి బ్రతుకు నావను నడుపు చుక్కాని లకుమయే రేణి లీలా మహాసామ్రాజ్యమున రాణి ఆమె కన్నులు విరిసినంతనే అతడు పగలను కొనును ఆమె కన్నులు మూడ్చినంతనే రాతిరయ్యనను కొనును నా దేవరా నా గుండియు పాదున రతనాల మొలక నా మనసే పంజరముగా మెలిగెడు రామచిలుక అన్న పంక్తులు ఈ సత్యాన్ని చాటి చెబుతాయి. భంగ్య తరంగ సౌందర్యాన్ని ప్రభావోత్పాదకంగా వర్ణించడము ఈ కావ్యములోని మరొక విశేషమైన అంశము. లకుమ సౌందర్యాన్ని వర్ణించిన తీరు ఇందుకు మకుటాయమానంగా నిలుస్తుంది. తనలో రాగము రవళి రవళింపచేసిన లకుమను పంచభూతాత్మకమైన ప్రకృతికి ప్రతీకగా రాజు భావించడం,
ఆ

0: పంచభూతాల పోలికతోనే పరోక్షంగా లకుమ శారీరక సౌందర్యాన్ని మన మనోపటలంపైన అంకితం చేయటం కవి ప్రతిభకు మచ్చు తునకలుగా నిలుస్తాయి. పృథివీ నామమ జఘనపీఠమ్మునంచూచీ జలమామె కంటి పాపల లోతులంచూచీ తేజమ్ము ఆమె ముఖ రాజీవమునగాంచి వాయుగతి ఆమె నిశ్వాసముల గుర్తించి ఆకాశమామె మధ్యమునందు గమనించి నిఖిల సృష్టికి లకుమనే ప్రతీకగాయించి అన్న వర్ణనలో కవి ప్రకటించిన కౌశలం ఆయన ప్రతిభా విత్పన్నతలకు నికషోఫలం. ఈ కావ్యానికి సంబంధించి మరికొన్ని అంశాలను వచ్చే భాగంలో తెలుసుకుందాం. తెలుగు సాహిత్యానికి సంబంధించిన ప్రశ్నలు, వాటి జవాబులను తెలుసుకుందాం. మొదటి ప్రశ్న, రాయప్రోలు సుబ్బారావు గారి ఊహాప్రేయసి పేరేమిటి? సమాధానం లలిత. రెండవ ప్రశ్న, గోన బుద్ధారెడ్డి రచించిన రంగనాథ రామాయణం ఏ ఛందస్సులో ఉంది? గోన బుద్ధారెడ్డి రచించిన రంగనాథ రామాయణం ఏ ఛందస్సులో ఉంది? సమాధానం ద్విపద ఛందస్సులో ఉంటుంది. ద్విపద ఛందస్సులో ఉంటుంది. మూడవ ప్రశ్న, సంపాదకీయాలను తెలుగులో ప్రవేశపెట్టిన తొలి పత్రిక ఏది? సంపాదకీయాలను తెలుగులో ప్రవేశపెట్టిన తొలి పత్రిక ఏది? సమాధానం ఆంధ్ర భాషా సంజీవని. ఆంధ్ర భాషా సంజీవని. నాలుగవ ప్రశ్న, నీరై పారిపోయింది, నీరై పారిపోయింది స్మృతి కావ్యం ఎవరి రచన? సమాధానం గుంటూరు శేషేంద్ర శర్మ గారు. గుంటూరు శేషేంద్ర శర్మ గారు. ఐదవ ప్రశ్న, దీర్ఘ సమాసాలు గల గద్యాన్ని ఏమంటారు? దీర్ఘ సమాసాలు గల గద్యాన్ని ఏమంటారు? సమాధానం ఉత్కళికాప్రాయం. ఉత్కళికాప్రాయం. అల్ప సమాసాలు గల గద్యాన్ని చూర్ణకము అంటారు. అసలు సమాసము లేని గద్యాన్ని ముక్తకం అని అంటారు.
1: మా తెలుగు తల్లికి మల్లెపూదండ కార్యక్రమాన్ని ఆదరిస్తున్న మీ అందరికీ కృతజ్ఞతలు. మీ ఇంట్లో, బయట సమాజంలో తెలుగు వారితో కలిసినప్పుడు తెలుగే మాట్లాడండి. అత్యవసరమైతే తప్ప మరొక భాష ఉపయోగించకండి. సెలవు మరి, నమస్తే.

మా తెలుగు తల్లికి మల్లెపూదండ కార్యక్రమం విన్నారు. సహకారం శ్రీ వి చలపతి, నిర్వహణ కె శృతి ప్రియాంక. ఇప్పుడు విందాం ఒక పాట.

ఈనాటి హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

స్టూడియోలో సమయం 8:15 వస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుంచి.

0: Gill's 154 and Ishan Kishan's 125. For Afghanistan, Nangeh Alia Karoti picked up 4 wickets while Rashid Khan claimed 3. In reply, Afghanistan would bundle out for 232 in 44.3 overs. For India, Arshdeep Singh and Gurnoor Brar picked up 3 wickets while Prince Yadav claimed 2. Shubman Gill was adjudged the player of the match. The third and the last match will be played in Chennai on Saturday. In the ICC Women's T20 World Cup, India defeated Netherlands by 95 runs in a Group A match at Headingley in Leeds last night. Batting first, India posted a formidable 209 for 5 in 20 overs, powered by Smriti Mandana's 74 and Shefali Verma's 55. And now for a look at today's newspapers, it's over to Shagun Chopra.
1: Thank you, Nishit. News of Prime Minister Modi meeting US President Trump on the sidelines of G7 summit in Avignon, France is carried prominently by all the leading dailies. US President Trump says will help India, led by Prime Minister Modi, if attacked, according to Hindustan Times. India-UK trade deal to come in effect from July 15th. No tariff on key exports, writes the Tribune. Parliamentary board meet convened by Shiv Sena UBT today amid split rumours, says the Hindu. Delhi High Court seeks government reply as Telegram challenges ban over NEET exam, according to a report in the Times of India. 10-year wait ends as NSE files for IPO, while Reliance Jio set to file for IPO this week, reports Financial Express. And finally, in QS rankings, IIT Delhi tops India list for second year. Delhi University shines as well, says the Indian Express. And with that, it's back to you, Nishit.
0: Thank you, Shagun. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi to attend VivaTech summit in Paris with French President Emmanuel Macron. PM Modi to also address members of Indian community in the French capital. President Draupadi Murmu to embark on a 5-day visit to Madhya Pradesh and Odisha beginning today. Polling for 2 Rajya Sabha seats from Jharkhand and 1 from Mizoram to take place today. India-UK comprehensive economic and trade agreement to come into force on the 15th of July this year. U.S. President Donald Trump signs 14-point peace deal with Iran to end the West Asia conflict. And in men's cricket, India beat Afghanistan by 170 runs in the second ODI of the 3-match series to take an unassailable 2-0 lead. And with that, we end the morning news. Have a nice day.
2: Akashvani. నంద్యాల జిల్లా సమాచార లేఖ వింటారు రచన శ్రీ బి శేఖర్.
3: నంద్యాల జిల్లాలో ఆపరేషన్ క్లీన్ స్వీప్, పారిశుద్ధ్య కార్యక్రమం, పర్యావరణ దినోత్సవం, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ, దివ్యాంగులకు 4 కోట్ల రూపాయల విలువైన సహాయ పరికరాల పంపిణీ వంటి అంశాలతో కూడిన నంద్యాల జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. నంద్యాల పట్టణంలోని గాంధీచౌక్ కూరగాయల మార్కెట్లో ఆపరేషన్ క్లీన్ స్వీప్ పారిశుద్ధ్య కార్యక్రమాన్ని రాష్ట్ర న్యాయశాఖ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీల్లో నెల రోజుల పాటు ఆపరేషన్ క్లీన్ స్వీప్ నిరంతరాయంగా కొనసాగుతుందని తెలిపారు. పట్టణాల్లోని అంతర్గత రహదారులు, మురుగు కాలువలు, ప్రజలు ఎక్కువగా తిరిగే మార్కెట్ ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని వివరించారు. నంద్యాల పట్టణాన్ని రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దేందుకు అధికారులు, సిబ్బంది, ప్రజలు సహకరించాలని అన్నారు. బనగానపల్లిలో నిర్వహించిన పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నంద్యాల విభాగం ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. అనంతరం జూట్ సంచులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాలుష్యం పెరిగి వర్షాభావ పరిస్థితులు ఏర్పడుతున్నాయని ప్రతి ఒక్కరూ మొక్కల పెంపకాన్ని చేపట్టాలని పిలుపునిచ్చారు. రహదారులు వెంబడి నాటిన మొక్కలను సంరక్షిస్తున్నామని తెలిపారు. ప్రజల ఆరోగ్యం, ప్రకృతి రమణీయత మొక్కల పెంపకంతోనే సాధ్యమవుతుందని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నంద్యాల మండలం చాపిరేవుల్లో ప్రజాప్రభుత్వానికి 2 ఏళ్లు విజయోత్సవ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావల కేశవ్, న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పయ్యావల కేశవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ల అభివృద్ధిని ప్రజలకు వివరించేందుకు క్షేత్రస్థాయిలో కార్యక్రమాలు చేపట్టామన్నారు. రాష్ట్రంలో ప్రగతి, సంక్షేమ పాలన సమాంతరంగా కొనసాగుతోందని, దేశంలో 20% పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయని చెప్పారు. సూపర్ 6 హామీలు అమలు చేశామని, పోలవరం పూర్తి చేసి రాయలసీమ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని, రాయలసీమను ఉద్యానవన కేంద్రంగా మారుస్తామని అన్నారు. కేంద్ర బొగ్గు గల్న శాఖ మంత్రి జి కిషన్రెడ్డి దంపతులు శ్రీశైలం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న మంత్రి దంపతులు

0: ఆలయ అర్చకులు అధికారులు స్వాగతం పలికారు. అనంతరం వారు స్వామి అమ్మవారిని దర్శించుకుని శ్రీ మల్లికార్జున స్వామివారికి రుద్రాభిషేకం, భ్రమరాంబ అమ్మవారికి కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం అమ్మవారి ఆశీర్వచన మండపంలో వేద పండితులు మంత్రి దంపతులకు వేద ఆశీర్వచనం చేశారు. దర్శనానంతరం మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ దేశ ప్రజలందరూ సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామి అమ్మవార్లను ప్రార్థించినట్టు తెలిపారు. నంద్యాలపట్నంలోని 21 వార్డులో రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారులకు ఇంటింటికి వెళ్లి పింఛన్లను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి నెలా 1వ తేదీనే లబ్ధిదారుల ఇళ్ల వద్దకు పింఛన్లు అందిస్తున్నామని తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారులు నిరంతరం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలను తెలుసుకోవాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ఏడీఐపీ పథకం కింద నంద్యాల జిల్లాలో దివ్యాంగులకు 4 కోట్ల రూపాయల విలువైన సహాయక పరికరాలను పంపిణీ చేశారు. నంద్యాల మార్కెట్ యార్డులో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జి రాజకుమారి, నంద్యాల పార్లమెంటు సభ్యురాలు బైరెడ్డి శబరి వీల్ చైర్లు, మోటరైజ్డ్ ట్రైసైకిళ్లు, వినికిడి యంత్రాలు, బ్రెయిలీ కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బైరెడ్డి శబరి మాట్లాడుతూ జిల్లాలో 1847 మంది దివ్యాంగులకు సుమారు 4 కోట్ల రూపాయల విలువైన సహాయ పరికరాలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో స్వయం సమృద్దితో జీవించడమే ఏడీఐపీ పథకం ప్రధాన లక్ష్యమని చెప్పారు. జిల్లాలో ఇప్పటికే 5,000 దరఖాస్తులను పరిశీలించి అర్హులైన దివ్యాంగులకు పరికరాలను మంజూరు చేశామని అన్నారు. నంద్యాలలోని ఎన్టీఆర్ షాధీఖానాలో ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించిన తాలిం ఏ హునర్ పరీక్షా ఫలితాలను న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, రాష్ట వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ ఎంపికైన 250 మంది విద్యార్థులకు ఉచిత కార్పొరేట్ విద్య అందించేందుకు వక్ఫ్ బోర్డు ముందుకు రావడం అభినందనీయమన్నారు. వక్ఫ్ ఆస్తులను సమర్థవంతంగా వినియోగించి పేద ప్రజలకు ఉపయోగపడేలా కార్యాచరణ రూపొందించాలని, ముఖ్యంగా బాలికల విద్యకు మరింత ప్రోత్సాహం అందించాలని మంత్రి సూచించారు. నంద్యాలలోని క్రాంతినగర్లో కార్మిక రాజ్య బీమా సంస్థ నూతన శాఖ కార్యాలయాన్ని తిరుపతి ఉప ప్రాంతీయ కార్యాలయం సంయుక్త సంచాలకులు డి రాధాకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మిక రాజ్య బీమా పథకం ద్వారా కార్మికులు, వారి కుటుంబాలకు వివిధ సామాజిక భద్రతా ప్రయోజనాలు అందుతున్నాయని తెలిపారు. బీమా పొందిన కార్మికుల పిల్లలకు ఈఎస్ఐసి కోటా ద్వారా వైద్య, దంత వైద్య విద్యా కోర్సుల్లో నామమాత్ర రుసుముతో ప్రవేశం పొందే అవకాశం ఉందని వివరించారు. ఇప్పటివరకు నంద్యాల జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన బి శేఖర్, నంద్యాల జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. వ్యాఖ్యానం పోపూరి మురళీకృష్ణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి దీపారాధన చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, సాహిత్యం వేటూరు, సంగీతం చక్రవర్తి.

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
2: మీరు వింటున్న పాట ఎగిరే పావురమ చిత్రం కోసం చిత్ర బృందం పాడిన పాట అది.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: శ్రోతలు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు ఉంటున్నారు. శ్రోతలకు ఒక ప్రకటన. ఈరోజు రాత్రి 7:15 ప్రసారమయ్యే కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో ఆనంద్ రైతన్న ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారంలో గొర్రెలు, మేకలు, కోళ్లను లాభసాటిగా పెంచుకోవడం ఎలా, పశుగ్రాసాల రకాలు, ప్రాధాన్యత మొదలైన వాటి గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు బుక్కరాయ సముద్ర మండలం సిద్ధిరాంపురం పశు పరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ హెచ్ శ్రీనివాస్ నాయక్ గారు సమాధానాలిస్తారు. కావున రైతు సోదరులు ఈరోజు రాత్రి 7:15 2255333 లేదా 2968890 నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ఎస్టీడి కోడ్ 08554. ప్రకటన విన్నారు. కార్యక్రమంలో తర్వాత వినండి. ఆర్పి పట్నాయక్, లెనినా చౌదరి పాడిన పాట, కులశేఖర్ సాహిత్యం, చిత్రం ఫ్యామిలీ సర్కస్.

ఉదిత్ నారాయణ్, శ్రేయా ఘోషల్ పాడిన పాట వినండి. సంగీతం కోటి, చిత్రం పేరు ఎలా చెప్పను.

0: శ్రోతలకు ప్రకటన. ఈ నెల 19వ తేదీ అంటే రేపు ఉదయం 7:45 ప్రసారమయ్యే హలో డాక్టర్ ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారంలో చిన్నారులకు వచ్చే సీజనల్ వ్యాధులు చికిత్స ఈ అంశంపై ప్రముఖ చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ హరిప్రసాద్ గారు శ్రోతల సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. కాబట్టి శ్రోతలు రేపు ఉదయం 7:45 2255533 లేదా 2968890 ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ఎస్టీడీ కోడ్ 08554. ప్రకటన విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం మన ఆలయాలు ఈనాటి ఈ కార్యక్రమంలో తెలుసుకుందాం శ్రీ మహిమాన్విత ఆంజనేయ స్వామి ఆలయం గురించి వివరాలు. వ్యాఖ్యానం శ్రీ వి చలపతి, అలాగే శ్రీమతి వి పద్మలత. వినండి శ్రీ మహిమాన్విత ఆంజనేయ స్వామి ఆలయం వివరాలు.
1: సనాతన ధర్మ పరిరక్షణకు కేంద్ర బిందువులైన దేవాలయాల విశేషాలను తెలిపే మన ఆలయాలు కార్యక్రమానికి శ్రోతలకు స్వాగతం.
2: ఆధ్యాత్మిక సౌరభాన్ని వెదజల్లే దైవీ శక్తుల నిలయాలు మన ఆలయాలు. అనేక దేవాలయాల విశిష్టతలను తెలిపే మన

సుగ్రీవుని ఆనతి మీద రామలక్ష్మణులున్న చోటికి హనుమంతుడు సన్యాసి రూపంలో వెళుతాడు. హనుమ వారి ఇరువురి రూపాన్ని పొగుడుతాడు. వారి పరిచయం అడిగాడు. వానరరాజు సుగ్రీవుడు ధర్మాత్ముడు, మహావీరుడు. అతణ్ణి ఆయన అన్న వాలి వంచించాడు. రక్షణ కోసం జాగ్రత్తతో తిరుగుతున్నాడు. నేను సుగ్రీవుడి మంత్రిని, నన్ను హనుమంతుడు అంటారు. నేను వాయుపుత్రుణ్ణి, ఎక్కడికైనా వెళ్ళిరాగల శక్తి కలవాణ్ణి. సుగ్రీవుడు పంపగా ఈ రూపంలో మీ దగ్గరకు వచ్చాను. సుగ్రీవుడు మీతో స్నేహాన్ని కోరుతున్నాడని చాకచక్యంగా మాట్లాడాడు.

0: రామాయణంలోని కిష్కింధకాండ హనుమ గొప్పతనాన్ని వివరిస్తుంది. సమయస్ఫూర్తికి, చక్కని మాటతీరుకు ఏ కార్యాన్ని అయినా నెరవేర్చగల ప్రతిభాశాలి హనుమంతులవారు. ప్రయోజన మనద్దిశ్య నమందోపి ప్రవర్తతే అన్నది ఆర్యోక్తి. ప్రయోజనం లేనిదే ఎవ్వరూ ఏ పని చేయరు. లోక ప్రయోజనం కోసమే అవతరించిన మహాశక్తి స్వరూపం హనుమ.
1: పద్మలత చెప్పింది అక్షరాలా నిజం. హనుమంతుల వారిని వర్ణించడం సరస్వతీనాథుడైన బ్రహ్మకు కూడా తగదు, సాధ్యము కాదు, శక్యము కాదు. దేవుడి ప్రవర్తన, ఇటు మనిషి ప్రవర్తన రెండింటిలోనూ ఒకే గుణాన్ని నిలుపుకున్నవారు హనుమ. వ్యాకరణం, వేదాలు, ఉపనిషత్తుల సారం, తర్క మీమాంస గ్రంథాల సారము ఎరిగిన మహాజ్ఞాని ఆంజనేయుడు.

0: అయ్యో రామా, ఈరోజు ఏ ఆలయాన్ని గురించి శ్రోతలకు చెబుదామని, ఆ వివరాలు అడగాలని చలపతి దగ్గరకు వస్తే రామాయణ గ్రంథాన్ని చదువుతున్నాడు. నేను అడుగుదామన్న విషయాన్ని మరిచిపోయి గ్రంథంలోకి నేనూ లీనమయ్యాను. రామాయణ గ్రంథాన్ని కాస్త పక్కన పెట్టి శ్రోతలకు ఏదో ఒక దేవాలయం గురించి చెప్పాలి కదా. మరి ఏ దేవాలయం గురించి చెబుదాం?
1: హనుమంతుల వారి గురించే మాట్లాడుకుంటున్నాం కదా, ఆ చిరంజీవి ఆలయం గురించే మన శ్రోతలకు చెబుదాం. హరిహర బుక్కరాయల కాలంలో నిర్మితమైన అనంతసాగరం చెరువును ఆధారం చేసుకుని వ్యవసాయాన్ని సాగిస్తూ ఉండేవారు అనంతపురం మరియు అనంతపురంలోని పరిసర ప్రాంత ప్రజలు. రైతులు వారికి ధైర్యాన్ని స్థైర్యాన్ని ఇచ్చే ఒక మహామూర్తిని చెరువుకట్టపైన ప్రతిష్ఠించుకోవాలనుకున్నారు.
0: మనుషులకు కలిగే బాధలను తొలగించుకోవటానికి కావలసిన మానసిక ధైర్యాన్ని ఆంజనేయస్వామివారే ఇవ్వగలరు. కాబట్టి రైతులే ఆంజనేయస్వామివారిని ప్రతిష్ఠ చేసి ఈ ఆలయాన్ని నెలకొల్పారు కదా.
1: నీవన్నది నిజమే పద్మలత. ఆంజనేయ స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ కాబడినప్పటి నుండి తానే క్షేత్రపాలకుడై ప్రజలకు మనోధైర్యాన్ని, కష్టాలను తట్టుకునే సహనశక్తిని వసంగుతున్నాడాయన.
0: ఇంతటి మహిమాన్వితమైన ఆంజనేయస్వామివారి ఆలయం అనంతపురంలోని చెరువుకట్టపైన దక్షిణాభిముఖంగా కొలువయ్యారు. క్షేత్రపాలకుడు మహిమాన్వితుడైన శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయానికి చేరుకుని రామదూత అయిన హనుమంతుల వారి కృపకు పాత్రులవుదాం.

0: శ్రోతలు, అనంతపురం వైపు నుండి ఆంజనేయ స్వామి వారి ఆలయానికి వెళ్లే మార్గ మధ్యలో అనేక ఆలయాలు తారసపడతాయి. మొదటగా అవధూత శ్రీ శ్రీ వెంకయ్య స్వామివారు, తరువాత ఓంకారేశ్వర స్వామివారి ఆలయం, నిమిషాంబాదేవి ఆలయం, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయాలు ఆధ్యాత్మిక సౌరభవంతో ప్రకాశిస్తుంటాయి.
1: బుక్కరాయ సముద్రం గ్రామం వైపు నుండి ఆంజనేయ స్వామివారి ఆలయానికి మధ్యన భగవాన్ శ్రీ షిర్డీ సాయినాథుడు, అయ్యప్ప స్వామి, శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక ఆలయాలు ఉంటాయి. ఈ మహిమాన్విత ఆంజనేయ స్వామివారి ఆలయానికెదురుగా సముద్రాన్ని పోలిన అనంత సాగరం కనుచూప మేర కనువిందు చేస్తుంది.
0: శ్రోతలు, ఈ ఆలయం మొదట్లో రాతి కట్టడంలా ఉండేది. ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠించిన తరువాత ఈ మధ్య కాలంలో కొందరి దాతల సహకారంతో రాతి కట్టడంగా ఉన్న ఈ ఆలయం పునర్నిర్మాణం కావింపబడి కొత్త కాంతులతో నేడు ప్రకాశిస్తోంది.

0: క్షేత్రపాలకుడైన హనుమంతుల వారికెదురుగా దీపస్తంభం దర్శనమిస్తుంది. ఆలయం లోపలికి ప్రవేశించగానే ముఖమంటపం, ఆ తర్వాత గర్భాలయం ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి.
1: ముఖమంటపానికి చుట్టూ ప్రదక్షిణాపథంలో గోడలపైన హనుమాన్ చాలీస, హనుమద్ వైభవం, హనుమద్ దండకం లిఖించబడి ఉంటాయి. ఉగాది, దసరా, సంక్రాంతి పర్వదినాలలో భక్తుల తాకిడి విశేషంగా ఉంటుంది ఆలయంలో. ముఖమంటపంలో నుండే గర్భాలయంలోని ఆంజనేయ స్వామిని చూడవచ్చు.
0: స్వామివారి ఆలయం దక్షిణముఖంగా ఉన్నప్పటికీ గర్భాలయంలోని స్వామివారు తూర్పు ముఖాన్ని చూస్తూ దక్షిణాభిముఖంగా కొలువై ఉంటారు. కుడిచేతితో అభయమిస్తూ ఎడమ చేతిలో ఆయుధాన్ని ధరించి మెడలో రుద్రాక్షమాలతో ఆనందశోభితమై ఉంటారు.
1: భూత ప్రేత పిశాచ పీడలు మానవుని చెంతకు రానియకుండా ఆంజనేయ స్వామివారి పాదాల చెంత తొక్కబడి ఉంచుతారు అన్నదానికి తార్కాణంగా నిలుస్తుంది ఈ మహిమాన్విత ఆంజనేయ స్వామివారి మూర్తి. మనోజవం మారుతుతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి.
0: ఈ శ్లోకం చెప్పడం వల్ల మనకు ధైర్యం కలుగుతుంది, భయం ఉండదు, అనుకున్న పనులన్నీ సిద్ధిస్తాయి. మనోధైర్యానికి, సమయస్ఫూర్తికి, సాహసానికి, సహనానికి మంచి గుణాలకు పాదైన శ్రీ మహిమాన్విత ఆంజనేయ స్వామివారిని దర్శించుకున్నాం కదా. పూజారి గారిని అడిగి మరికొన్ని వివరాలు తెలుసుకుందాం.
2: అనంతపురంలోని చెరువుకట్ట మీద వెలసిన శ్రీ మహిమాన్విత ఆంజనేయ స్వామివారి ఆలయానికి సంబంధించిన ఎన్నో వివరాలను శ్రీ మురళీకృష్ణ గారు, ఇక్కడ ప్రధాన అర్చకులు, ఆయన అడిగి మరికొన్ని వివరాలు తెలుసుకుందాం. పూజారి గారు, ఈ ఆలయం ఎప్పుడు నిర్మాణం కావించబడింది, మరి ఎలా రూపుదిద్దుకుంది, దాని తాలూకా వివరాలను మాకు మా శ్రోతలకు తెలియజేయండి.
3: సార్, ఈ ఆలయాన్ని నిర్మించి దాదాపు 50 ఏళ్ళు అవుతా ఉంది సార్. ఇక్కడ వచ్చేసి ప్రత్యేకమైన మహత్యం ఉంది సార్. ప్రతి భక్తులు ఏక శ్రావణ మాసంలో విశేషమైన అభిషేకాలు, ఆకుపూజలు, వడమాలలు, నిమ్మకాయల ఆహారంతో వాళ్ళ కోరికలు తీర్చుకొని వాళ్ళ ఈ స్వామివారి మహత్యాన్ని తెలుసుకొని ఎంతో ప్రసిద్ధి చెందినారు. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ ప్రతి ఏక హనుమ దీక్ష మాలలు ధరిస్తారు. దాదాపు 100-150 మంది దాకా మాలలు ధరించి ఇరుముళ్ళు కట్టుకొని ఇక్కడ దగ్గరలో ఉన్న కసాపురానికి వెళ్ళి ఇరుముడి సమర్పించుకుంటారు. ఇక్కడ ప్రతి అయ్యప్ప స్వామి సీజన్లో అయ్యప్ప స్వామి మాలలు ధరించిన వారు ఆంజనేయ స్వామిని దర్శించుకొని వెళ్తారు.
2: పూజారి గారు, ఈ ఆలయాన్ని నిర్మించి 8 సంవత్సరాలు అవుతోంది, మరి ఆ నిర్మాణం కావించబడినటువంటి వ్యక్తులు ఎవరు?
3: సార్, ఇక్కడ వచ్చేసి ఈ ఆలయానికి ముందుగా ఒక విగ్రహం మాత్రమే ఉంది. ఆ తర్వాత ఇక్కడ రామచంద్ర

0: అనే వ్యక్తి ఒక ముస్లిం ఆ స్థలాన్ని స్వామికి రాసిచ్చింది. ఆ తర్వాత వచ్చేసి ఆ స్వామికి ధర్మకర్త అయిన వెంకటేశ్వరు గారు ఈ ఆలయాన్ని స్థాపించినారు. ఆ తర్వాత నేను ఈ ఆలయంలో 10-12 ఏళ్ళుగా అర్చకునిగా చేస్తూ ఉన్నాను. ఈ ఇంకొక వచ్చేసి ఈ అనంతపురంలో ఎక్కడగాంగా తూర్పుముఖంగా ఆంజనేయ స్వామి లేడు, కానీ ఇక ఒక్క చెరువు కట్ట పైన మాత్రమే తూర్పుగా ముఖం చేసి దక్షిణానికి దేహాన్ని ఉంచినాడు. ఆ తర్వాత ఆంజనేయ స్వామి కింద రాక్షసుడు ఉన్నాడు సార్, ఈ అది వచ్చేసి దుష్టశక్తుల్ని అంతమొందించే దేవుడిగా భావిస్తారు సార్.
1: పూజారి గారు, మరి మూర్తికి సంబంధించి వచ్చినప్పుడు, అంటే విగ్రహానికి సంబంధించి వచ్చినప్పుడు అధిష్టానంలో స్వామివారు ఎలా ఉన్నారు, వారి రూపురేఖలు ఎలా ఉన్నాయో వివరించండి.
0: అభయం ఇస్తా ఉన్నారు సార్ ఒక చేయి, ఇంకో చేతిలో వచ్చేసి ప్రత్యేకమైన ఆయుధం ఉంది సార్. ఆ తర్వాత వచ్చేసి ఈ విగ్రహాన్ని తమిళనాడులోని తంజావూరులో నిర్మించారు సార్. అక్కడ నుంచి ప్రొద్దుటూరు తీసుకొచ్చి, ప్రొద్దుటూరు నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ప్రతిష్ఠ చేశారు సార. వాళ్ళు మెడలో రుద్రాక్షలు ఉన్నాయి సార్.
1: పూజారి గారు, హనుమంతులు అనగానే హనుమ జయంతి చాలా విశేషమైనది. మరి హనుమ జయంతి రోజున ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక్కడికి విశేషంగా భక్తులు వస్తూ ఉంటారు, ఎన్నో పూజాది కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మరి ఆ రోజున మీరు ఏ ఏ సేవలు చేస్తారు స్వామివారికి?
0: సార్, ఇక్కడ వచ్చేసి ప్రతి సంవత్సరంలో ఇక్కడ శ్రీరామనవమికి ప్రత్యేకమైన పూజలు చేస్తారు సార్. వేలాది మంది భక్తులు వచ్చి సింధూరంతో అర్చనలు అభిషేకాలు చేయించుకొని వాళ్ళ వాళ్ళ కోరికలు తీర్చుకుంటారు. ఆ తర్వాత వచ్చేసి వైశాఖ శుద్ధ దశమి రోజున హనుమ జయంతి, ఆంజనేయ స్వామి పుట్టినరోజు సందర్భంగా ఆ రోజు కూడా ప్రత్యేకమైన పూజలు వడమాలలతోనూ నిమ్మకాయల హారాలతోనూ వాళ్ళ వాళ్ళ కోరికలు తీర్చుకుంటారు సార్. ఆ రోజు ఇక్కడ అన్నదానాలు పంచామృత అభిషేకాలు అన్నీ ఉంటాయి సార్. దాదాపు 300 మంది దాకా ఇక్కడ భక్తులు వచ్చి స్వామివారిని సేవించి వాళ్ళ కోరికలు తీసుకెళ్తారు.
1: పూజారి గారు, మరి హనుమ జయంతి వేడుకలు అయితే ఘనంగా జరుపుకుంటూ ఉంటారు, మరి ప్రతిరోజు ఇక్కడికి భక్తులు చాలామంది విచ్చేస్తూ ఉంటారు, మరి ఉదయం నుంచి సాయంత్రం వరకు స్వామివారికి జరిగేటువంటి పూజలు ఎలాంటివి?
0: సార్, ఇక్కడ వచ్చేసి ప్రతిరోజు ఉదయం 6-10 లోపల ఆలయ ద్వారాలు తీస్తాం సార్. 12:30 వరకు ఉంటాము, మళ్ళీ సాయంకాలం 5 నుంచి 8:30 వరకు ఆలయాలు ద్వారాలు తెరిచే ఉంటాయి. రోజు అభిషేకాలు సింధూరార్చన చేస్తూ ఉంటాము. ఆ తర్వాత వచ్చేసి జనాలు భక్తాదులు వచ్చి వాళ్ళ వాళ్ళ కోరికలు చెప్పుకొని స్వామివారి కృపకు పాత్రలు అవుతారు.
1: పూజారి గారు, మరి హనుమ జయంతి ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే పూజల గురించి తెలియజేశారు. అలాగే పర్వదినాలు వచ్చినప్పుడు, అంటే శ్రీరామనవమి కానీ, ఉగాది పండుగ కానీ, సంక్రాంతి కానీ, ఇలాంటి పర్వదినాలు వచ్చినప్పుడు మరి స్వామివారికి ప్రత్యేక పూజలు జరుపుతూ ఉంటారా? అయితే ఏ ఏ పూజలు జరుపుతూ ఉంటారు? మరి
0: మామూలుగా ఉగాది రోజు కావచ్చు, శ్రీరామనవమి రోజు కావచ్చు, ఇక్కడ ప్రత్యేకమైన హోమాలు చేపిస్తాం సార్. పౌమాన హోమము, మాన్య సూక్త హోమము, తర్వాత వచ్చేసి ఆంజనేయ స్వామికి సంబంధించిన ప్రత్యేక పూజలన్నీ ప్రత్యేక సంవత్సరానికి 4 సార్లు చేస్తాం సార్. పంచామృత అభిషేకాలు, మృత్యుంజయ హోమము, పవమాన హోమము, పూజల ద్వారా ప్రజలు కూడా ఎంతో నమ్మకంగా వచ్చి వాళ్లే పూజలు జరిపిస్తూ ఉంటారు సార్. ఇది వచ్చేసి వడమాల అనేది 108 తయారు చేసి స్వామివారికి వేస్తాం సార్. దానికి వచ్చేసి 400 రూపాయలు మేము తీసుకుంటాం సార్. తీసుకొని టోటల్ ఆ 400 మొత్తం అంతా గుడికి సంబంధించిందే సార్. వాళ్ళ ఒక్క కొబ్బరికాయ కూడా తీసుకురావాల్సిన అవసరం ఉండదు.
1: పూజారి గారు, మరి గర్భాలయంలో స్వామివారితో పాటుగా ఇతర అధిష్టానాలు ఏమైనా ఉన్నాయా?
0: ఒక వినాయకుడు, సాలగ్రామాలు, శివలింగము, సాలగ్రామాలు ఉన్నాయి సార్. వాటికి కూడా ప్రతిరోజు మన ఆంజనేయ స్వామికి జరిగినట్టే ఆ విగ్రహాలకు కూడా అభిషేకాలు అన్నీ చేస్తాయి. ఇక్కడ వచ్చేసి ప్రత్యేకమైన మహత్వం ఉంది సార్. సంతానం కాని వారికి కానీ, పెళ్ళి ఆలస్యంగా జరుగుతున్న వారికి కానీ, ఉద్యోగాలు రాని వారికి కానీ, సాక్షాత్ ఈ ఆంజనేయ స్వామి మహత్యము నమ్మి కొలిచిన వాళ్లకు దాదాపు 1.5-2 నెలల లోపల వాళ్ళ కోరిక నెరవేరుతుందని ఘంటాపథంగా చెప్పగలను సార్.
1: సంతోషం పూజారి గారు, మహిమాన్విత ఆంజనేయ స్వామి వారి ఆలయానికి సంబంధించి ఎన్నో వివరాలు తెలియజేశారు, మీకు నమస్కారాలండి.
0: ఓం నమో ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్. తాపదమపహర్తారం ధాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమాం యహం. మనోజవం మారుకతుల్య వేగం జితేంద్రియాం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామధూతం శిరసాన్ నమామి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాంగని సర్వే జనా సుఖినో భవంతి.

0: సీతమ్మ జాడను రామయ్యకు చెప్పి, రామయ్య జాడను సీతమ్మకు చెప్పి, వీరిరువురు కుశలమని ప్రాయోపవేశానికి సిద్ధమవుతున్న భరతునికి చెప్పి, సీతారాములు క్షేమమని అమ్మవారి జాడ తెలిసిందని మరణించడానికి సిద్ధమవుతున్న కొన్ని కోట్ల మంది వానరులను బ్రతికించిన చిరంజీవి హనుమ.
1: హనుమంతుల వారిని

0: ఎవరి నీవు అని అడుగగానే తన నోటి వెంట వచ్చే సమాధానం రామదూతను అనటమే. ఎన్ని గొప్ప పనులు చేసినా అవన్నీ రాముని ఆశీర్వాదము వలననే జరిగినది అని చెప్పేవారు. అరణ్యవాసం ముగిసిన తరువాత రాముడి పట్టాభిషేకం అనంతరం ప్రజలందరికీ విలువైన కానుకలు సమర్పించాడు రాముడు.
1: ఆ పట్టాభిషేక మహోత్సవంలోనే మహాసాధ్వీమణి అయిన సీతమ్మ తన మెడలోని ముత్యాలహారము తీసి హనుమంతుల వారికి కానుకగా ఇచ్చిందట. ఆ దండలోని ఒక్కొక్క ముత్యాన్ని రెండు భాగాలుగా చేసి చూస్తున్నాడు, చెవి దగ్గర పెట్టుకుంటున్నాడు. సీతమ్మ వారు పరీక్షగా చూసి ఎందుకిలా పరీక్షిస్తున్నావని అడగగా,
0: ఇందులో రామనామం కనబడుతుందేమోనని, శ్రీరామ అన్నమాట వినిపిస్తుందేమోనని పరిశీలిస్తున్నాను అన్నారట. ఇంతటి జ్ఞాని జితేంద్రియుడు నిశ్చల భక్తి సంపన్నుడైన హనుమంతులవారి భక్తిని వర్ణించడం బ్రహ్మదేవునికైనా సాధ్యమవుతుందా?
1: అనంతవాసుల కష్టాలు తొలగించడానికి, వారికి మానసిక ధైర్యాన్ని కలిగించడానికి, అచంచలమైన భక్తికి నిదర్శనంగా నిలవటానికి అనంతపురంలోని చెరువుకట్ట మీద వెలసిన శ్రీ మహిమాన్విత ఆంజనేయస్వామి వారి ఆలయ విశేషాలను తెలుసుకున్నాం కదా.
2: వచ్చే వారం మరొక దేవాలయం గురించి తెలుసుకుందాం. అంతవరకు నమస్తే.
3: మన ఆలయాలు శ్రీ మహిమాన్విత ఆంజనేయ స్వామి ఆలయ విశేషాలు విన్నారు. వ్యాఖ్యానం శ్రీ విచలపతి శ్రీమతి వి పద్మలత. ఆకాశవాణి అనంతపురం కేంద్రం శ్రోతలకు ఒక ప్రకటన. రేపు ఉదయం 7:45 ప్రసారమయ్యే హలో డాక్టర్ ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమంలో చిన్నారులకు వచ్చే సీజనల్ వ్యాధులు చికిత్స ఈ అంశంపై ప్రముఖ చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ హరిప్రసాద్ గారు సమాధానాలు ఇస్తారు. కావున శ్రోతలు రేపు ఉదయం 7:45 2255333 లేదా 2968890 నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు విన్నారు. ఎస్టేట్ కోడ్ 08554. ప్రకటన విన్నారు.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి, కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామల్లకోట గ్రామం నుంచి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటు, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తీక్ వీరంతా కోరుతున్న పాట ప్రజారాజ్యం చిత్రం కోసం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట. సాహిత్యం వేటూరి, సంగీతం జేవి రాఘవులు.

0: सेवा प्राधिकरण अधिनियम 1987 की धारा 12 के तहत पात्र नागरिक निशुल्क कानूनी सहायता न्याय बंधु मोबाइल ऐप और www.probono-toj.in से प्राप्त कर सकते हैं।
1: తర్వాత వినండి. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ నుంచి కోరుతున్న శ్రోతలు నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర వీరంతా కోరుతున్న పాట ఇంద్రధన సుచిత్ర నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాటను కోరుతున్నారు. సాహిత్య మాత్రే, సంగీతం కేవి మహాదేవన్.
2: ఇది మైక.

మీరు వింటున్న పాట పెళ్ళి చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రా బృందం పాడుతున్న పాట అది. ఈ పాటను కోరుతున్న శ్రోతలు అనంతపురం రాణినగర్ నుంచి రాజశేఖర్, సుజాత, సూర్యదర్శిని, శివలింగమ్మ, అలుగూరప్ప, ఎల్లమ్మ, లక్ష్మీనరసింహ, రాజమ్మ, కృష్ణ, గజేంద్ర, చైతన్య, హర్ష, హస్మిత, కరుణాకర్ వీరందరి కోరికపై

0: 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
1: ముఖాన మొటిమల
2: సై బాల్,
1: గజ్జా బొబ్బల
2: సై బాల్,
1: నడుబల కామరా
2: సై బాల్,
1: బురద పుల్ల
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్.
4: కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామలకోట గ్రామం నుంచి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, చింటూ, సుమలత, ధరణి, పవిత్ర వీరంతా కోరుతున్న పాట పవిత్ర బంధం చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాటను కోరుతున్నారు. సాహిత్యం ఆరుద్ర.

ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: శ్రోతలు అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాట వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత వినండి. అనంతపురం జిల్లా కృష్ణమరెడ్డిపల్లి గ్రామం నుంచి పోలేరయ్య, సురేఖ, సంధ్య, రిషిత, సత్యవతి, ఈశ్వరయ్య, లాస్య, సుధీర్తి, హిమబిందు, స్వాతి, శ్వేత, మౌనిక, పరిమళ, టీనా, నీలిమారెడ్డి, వనజ, గీత, నీరజారెడ్డి, రజిత, శ్రీనిధి, దీక్షిత్ రెడ్డి, నాగమణి, లక్ష్మీ ప్రసన్న, రేణుకా చౌదరి, ఇంకా ఓబులమ్మ, భారతి, పద్మావతమ్మ, లక్ష్మీదేవి, రామాంజనేయులు, వెంకటలక్ష్మి, అచ్చమ్మ, లక్ష్మీ నరసమ్మ వీరంతా కోరుతున్న పాట ముఠామే శ్రీ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాటను కోరుతున్నారు. వీరందరి కోరికపై ముఠామే శ్రీ చిత్రం నుంచి ఈ పాట

అభిలాష కార్యక్రమంలో మీరు ఇంతవరకు శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోలో సమయం 10 గంటలకు వస్తోంది. మరి కాసేపట్లో ప్రకటించిన కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి.

0: ఆటిస్టిక్ ప్రైడ్ డే సందర్భంగా ఆటిజం వ్యాధి కాదు రుగ్మత మాత్రమే ఈ అంశంపై ప్రత్యేక కార్యక్రమం వింటారు. అతిథి ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ ఎన్ ప్రసన్న కుమార్. జూన్ 18ని ఆటిస్టిక్ ప్రైడ్ డేగా జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో ఆటిజం లక్షణాలు చికిత్సా విధానాల గురించి మాట్లాడడానికి మనతో ఉన్నారు ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ ఎన్ ప్రసన్న కుమార్. ఆంధ్ర మెడికల్ కాలేజ్లో చైల్డ్ అండ్ అడాలసెంట్ సైకియాట్రీలో ప్రొఫెసర్గా, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా విధులు నిర్వర్తిస్తూ డాక్టర్ ప్రసన్న కుమార్ గారు వరల్డ్ కాన్ఫరెన్స్లో స్పీకర్గా కూడా ఎన్నో ప్రసంగాలు చేశారు. వీరిని అడిగి ఆటిజం గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు.
1: నమస్కారం అండి.
0: జూన్ 18ని ఆటిస్టిక్ ప్రైడ్ డేగా జరుపుకుంటూ ఉంటారు, ఎందుకండి ఆ రోజును ప్రత్యేకంగా అలా జరుపుకుంటారు?
1: ఆటిజం అనేది మన సమాజంలో అవగాహన చాలా తక్కువగా ఉందండి. ఒక పిల్లవాడే కానీ, పాపే కానీ, లేకపోతే ఈవెన్ అడాల్సెంట్ పెద్దవాళ్ళు అయినా ఆటిజం ఉంది అంటే సమాజంలో ఒక వివక్ష చూపడానికి అవకాశం ఉంది, వాళ్ళకి సరైన సహాయం చేయలేకపోవడానికి అవకాశం ఉంది, స్కూల్లోనూ వాళ్ళు పనిచేసే చోట్ల కూడా వివక్షత లేకపోతే సరైన సహాయం లేకపోవడంతో వాళ్ళ హక్కులు కూడా వాళ్ళు కాపాడుకోలేని స్థితిలో కొన్నిసార్లు ఉంటున్నారు వాళ్ళు. యాక్చువల్గా నిజంగా చూస్తే ఆటిజం అనే పిల్లలు ఎవరైతే ఉన్నారో అది బ్రెయిన్లో కొన్ని పార్ట్స్ సరిగ్గా మిగతా పిల్లలని స్పీడ్గా ఎదగట్లేదు. ఆటిజం అనే డిజార్డర్ని మనం ఈజీగా అర్థం చేసుకోవాలంటే సామాన్య ప్రజలతో పోలిస్తే కొన్ని విషయాల్లో మిగతా వాళ్ళకన్నా ముందుంటారు వీళ్ళు. కొన్ని స్పెషల్ స్కిల్స్ కూడా ఉంటాయి వీళ్ళకి. కానీ మనకి సమాజంలో ఆటిజం గురించి సరిగ్గా అవగాహన లేకపోవడం వల్ల సమాజంలో అవగాహన పెంచడానికి, ఆటిజం గురించి చైతన్యం పెంచడానికి ఈ ఆటిజం ప్రైడ్ డే అనేది జరుపుకుంటారండి.
0: అసలు ఆటిజం అంటే ఏంటి డాక్టర్ గారు, అంటే దాని లక్షణాలు ఏంటండి?
1: ఆటిజం అని మన మెడికల్ టర్మ్లో అంటామండి న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్ అంటారండి. న్యూరో అంటే బ్రెయిన్ అనమాట. ఈ ఆటిజంతో ఉన్న పిల్లలకి ఏంటంటే నార్మల్ పిల్లలతో పోలిస్తే వీళ్ళ బ్రెయిన్ మిగతా పిల్లలంత స్పీడ్గా ఎదగట్లేదు అని సింపుల్గా అర్థం అవడానికి. అంటే మీరు అనొచ్చు ఆటిజం పిల్లలు కూడా చక్కగా పరిగెడుతున్నారు, చక్కగా నడుస్తున్నారు, వాళ్ళ అమ్మని నాన్న గుర్తుపడుతున్నారు అని మీరు అనొచ్చు. అంటే బ్రెయిన్ అంతా కాదండి, ముఖ్యంగా ఇప్పుడు బ్రెయిన్లో మెజారిటీ ఆఫ్ పార్ట్స్ డెవలప్మెంట్

తక్కువగా ఉంటే మనం దాన్ని బుద్ధిమాంద్యం అంటాం, మెంటల్ రిటార్డేషన్ అంటాం. వీళ్ళు మెంటల్ రిటార్డేషన్ అనేది కాదు, ఆటిజం వేరు, మెంటల్ రిటార్డేషన్ వేరు. 10-15 సంవత్సరాల ముందు అయితే చాలామంది ఆటిజం పిల్లల్నే మెంటల్ రిటార్డేషన్ ఏమో అనుకునేవారు యాక్చువల్గా. ఇప్పుడు సైన్స్ డెవలప్ అయింది, డాక్టర్స్లో కూడా మనకు రీసెర్చ్ పెరుగుతుంది. సో ఆటిజంని ఎలా గుర్తించాలి అనే క్వశ్చనర్సే కానీ ఇన్స్ట్రుమెంట్సే కానీ ఎక్కువ వచ్చాయి. సో ఇప్పుడు ఇదివరకులా కాకుండా చాలా త్వరగా ఫాస్ట్గా కూడా డాక్టర్స్ ఆటిజం డిటెక్ట్ చేయగలుగుతున్నారు. ఆటిజం అనేది బ్రెయిన్ డెవలప్మెంటల్ డిజార్డర్. వీళ్ళ బ్రెయిన్లో కొన్ని పార్ట్స్, కొన్ని ఏరియాస్ ఆఫ్ బ్రెయిన్ మిగతా పిల్లలంతా స్పీడ్గా ఎదగట్లేదు. ఆ ఏరియాస్ ఎదగలేకపోవడం వల్ల బ్రెయిన్లో వీళ్ళకి ఆ స్కిల్స్ ఉండవు. ఏం స్కిల్స్ ఉండవు? సపోజ్ స్పీచ్ అనేది సరిగ్గా ఉండదు. కమ్యూనికేషన్ అంటాం మనం. కమ్యూనికేషన్ అంటే తనకి ఏది కావాలి అనేది వేరే వాళ్ళకి ఏదైనా మాటల ద్వారానే చెప్పొచ్చు, లేదా సైగల ద్వారానే చెప్పొచ్చు. ఈ మాటలు సైగలు అనేది కమ్యూనికేషన్ అండి. సో ఈ కమ్యూనికేషను అనేది ఉండదు వీళ్ళకి. దీన్ని చాలామంది ఏమనుకుంటారంటే మాటలు లేటేమో అనుకుంటారు. అది యాక్చువల్లీ ఇది మాటలు లేట్ కాదు. మాటలు లేట్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే మాటలు రాపోయినా కూడా సైగల ద్వారా చేస్తారు. ఒకటి మనం గుర్తుంచుకోవాల్సిన ఆటిజంలో

0: కమ్యూనికేషన్ అంటే తనకి ఏది కావాలి అనేది వేరే వాళ్ళకి ఏదో మాటల ద్వారానే చెప్పొచ్చు, లేదా సైగల ద్వారానే చెప్పొచ్చు. ఈ మాటలు సైగలు అనేది కమ్యూనికేషన్ అండి. సో ఈ కమ్యూనికేషను అనేది ఉండదు వీళ్ళకి. దీన్ని చాలామంది ఏమనుకుంటారంటే మాటలు లేటేమో అనుకుంటారు. అది యాక్చువల్లీ ఇది మాటలు లేట్ కాదు. మాటలు లేట్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే మాటలు రాపోయినా కూడా సైగల ద్వారా చేస్తారు. ఒకటి మనం గుర్తుంచుకోవాల్సిన, ఆటిజంలో ఒకటి కమ్యూనికేషన్ సరిగ్గా ఉండదు, అట్ ది సేమ్ టైం అవతల వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది కూడా అర్థం చేసుకోలేరు. వీళ్ళు పిలుస్తున్నారు అనుకోండి, అది పిలుస్తున్నట్టు కూడా వీళ్ళకి అర్థం అవదు. సో వీళ్ళ నుంచి అవతల వాళ్ళకి ఉండదు, అవతల వాళ్ళ నుంచి వీళ్ళకి ఉండదు. మనుషులతో కలవడం అనేది చాలా తక్కువ ఉంటుందండి వీళ్ళకి. సోషల్ ఇంట్రాక్షన్ అంటాం మనం దాన్ని. యాక్చువల్గా దానికి సంబంధించిన బ్రెయిన్ ఏరియాస్ కూడా వీళ్ళలో అంత డెవలప్మెంట్ ఉండకపోవచ్చు అనేది మనకు కొంత పరిశోధనలో తెలుస్తుంది. యాక్చువల్గా మనుషులతో కలవరు వీళ్ళు, హాయ్ అన్నా కూడా వీళ్ళు రెస్పాండ్ అవ్వరు. అలా వాళ్ళ లోకంలో వాళ్ళ వరల్డ్లో వాళ్ళు ఉంటానే ఆటిజం అంటారు. మాటలు లేటు. చాలామంది పేరెంట్స్ ఏం చేస్తారంటే ముఖ్యంగా గ్రాండ్ పేరెంట్స్ చెప్తారు, నీకు కూడా లేట్ అయ్యింది, పిల్లవాడు కూడా కొంత లేట్ అవ్వచ్చు, ఏం పర్లేదు అనుకుంటారు అంటారు. అలాంటి ఇంకా డిలే అయిపోద్ది. యాక్చువల్గాను మాటలు లేట్ అయితే పర్లేదు, మెడికల్ టర్మ్స్ ఎక్స్ప్రెసివ్ స్పీచ్ డిలే అంటాం, తెలుగులో అయితే మాటలు లేటు అంటారు. వాళ్ళైతే సైగల ద్వారా చేస్తారు, అవతల ఏం చెప్తున్నారు అనేది అర్థం చేసుకుంటారు, అవతల చెప్పినవన్నీ చాలా వరకు ఫాలో చేస్తారు, మనుషులతో చక్కగా కలిసిమెలిసి ఆటలాడతారు, పక్క పిల్లలతో ఆటలాడతారు, ఇవన్నీ ఉంటాయి. కానీ మాటల రూపంలో ఎక్కువ చెప్పలేరు, తక్కువ మాటల రూపంలో చెప్తారు, అప్పుడు మాటలు లేటు అని అనుకుంటాం. కానీ ఆటిజం అనేది ఎంటైర్లీ డిఫరెంట్ అండి. సో నేను ఇందాక చెప్పినట్టు కమ్యూనికేషన్ ఉండదు, మనుషుల్లో కూడా కలరు, వాళ్ళ ఉంటారు. ఒక సైడ్కి చూడటం, ఏదో ఆలోచించుకుంటున్నట్టు ఉండటం, స్పిన్నింగ్ ఆబ్జెక్ట్స్ అంటారు, అంటే రౌండ్గా తిరిగే ఆబ్జెక్ట్స్. ఇప్పుడు ఫ్యాన్ ఉంటుంది, ఫ్యాన్ ఎక్కువసేపు ఫ్యాన్ చూడటం, లేకపోతే మన రోడ్ మీద తీసుకెళ్తే కార్ చక్రాలు అయిపోయి చూడటం, లేదా వేలు కూడా అస్తమోని రౌండ్గా తిరగడం, లేకపోతే ఎక్కువగా ఒకే రకంగా ఎగరటం, ఒకే ప్యాటర్న్లో పరిగెట్టడం, లేకపోతే కొంతమంది ప్రతిదీ ఒక పద్ధతి ప్రకారంగా ఉండాలనుకుంటారు. ఏ మాత్రం చిన్న తేడా వచ్చినా ఒప్పుకోరు అనమాట. బ్రష్ మార్చినా ఒప్పుకోరు, పేస్ట్ మార్చినా ఒప్పుకోరు, డ్రెస్ కలర్ మార్చినా ఒప్పుకోరు. సో అంత చాలా స్పెసిఫిక్గా ఉంటారు. అలాంటి సేమ్ థింగే రోజు ఉండాలి, చిన్న తేడా వచ్చినా ఒప్పుకోలేకపోవడం అనేది కూడా కొంతమందిలో ఉంటుందండి. కొన్ని ఆటలకి బాగా అటాచ్ అయిపోతూ ఉంటారు. వంట సామాన్లతో ఎక్కువ ఆడటం, మిగతా ఆటలతో దేంతో ఆడరు, అది ఆటలు రోజంతా ఆటలతోనే ఉంటారు. కొంతమంది బాటిల్స్ అన్ని కలెక్ట్ చేసుకుని ఒక లైన్ లో చేరుస్తారు, లేదా బొమ్మలు ఇస్తే బొమ్మలన్నీ ఒక లైన్ లో చేరుస్తారు. ఆ వరుస ఏదైనా చిన్న తేడా వచ్చినా చాలా బాధ వచ్చేస్తుంది వాళ్ళకి, చాలా కొమ్మ వచ్చేస్తుంది. లేకపోతే సెన్సరీ ఇష్యూస్ అంటారు. సెన్సరీ ఇష్యూస్ అంటే పరిస్థితి సంబంధించిన సెన్సరీ ఇష్యూ. కొన్ని లౌడ్ సౌండ్స్, టపాకాయల సౌండ్స్ కానివ్వండి, కొన్ని రకాల సౌండ్స్ కి బాగా ఇరిటేట్ అయిపోయి, లేకపోతే కుక్కర్ సౌండ్స్, కుక్కర్ ఇంట్లో ఏమని చెప్తారంటే కుక్కర్ సౌండ్ వచ్చిందంటే చాలా భయపడిపోయి చెవులు మూసుకుంటూ ఉంటారు వాళ్ళు ఎక్కువసార్లు, అస్తమోని చెవులు మూసుకోవడం, ఇవి సెన్సరీ ఇష్యూస్ అంటారు. కొంతమంది ఏం చేస్తారంటే ఏ వస్తువు ఇచ్చినా కూడా, మామూలుగా అయితే పెన్ ఇచ్చాం అనుకోండి, వాళ్ళు పట్టుకుంటారు కదా, వీళ్ళు ఏంటంటే వాసన చూస్తారు, పెన్ ఇస్తే వాసన చూస్తారు, లేకపోతే పేపర్ ఇచ్చినా వాసన చూస్తారు. కొంతమంది కళ్ళల్లోకి లైటింగ్ వేసుకుంటుంటారు, అది కూడా ఒక రకమైన సెన్సరీ ఇష్యూ. ఇలాంటివి కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా మనం ఆటిజం లో సెన్సరీ ఇష్యూస్ కింద తీసుకుంటామండి.
1: పిల్లల్లో ఏ వయసులో ఈ లక్షణాలు బయటపడతాయండి?
0: పేరెంట్స్ అయితే అండి సంవత్సరం నుంచి గుర్తుపట్టచ్చు అండి, 1.5 ఇయర్ నుంచి నిర్ధారించవచ్చు ఈ ఆటిజం ప్రాబ్లం ఉంది అని నిర్ధారించవచ్చు. చిన్న వయసులో ఎలా అంటే పిలిస్తే పలకరే పిల్లలు. చాలా మంది ముందే అనుకుంటారంటే చెవులు వినబట్టలేదేమో అనుకుంటారనమాట. కానీ మళ్ళీ వాళ్ళకి డౌట్ వస్తుంది, ఎందుకంటే కొన్ని రకాల అడ్వర్టైజ్మెంట్లు టక్కుమని రెస్పాండ్ అవుతారు, కొన్ని రకాల సౌండ్స్ కి వెంటనే గ్రహించగలుగుతారు, తిరుగుతారు. కానీ పేరు పిలిచినా రారు, ఎన్నిసార్లు పిలిచినా రారు, మాట్లాడినప్పుడు కానివ్వండి, పిలిచినప్పుడు కానివ్వండి, మనుషుల మొహాలు అనేది చూడరు. పాయింటింగ్ అంటారు, పిల్లలకి ఏదైనా వస్తువు కావాలనుకోండి, వాళ్ళ చూపుడు వేలతో నాకు ఇది కావాలి అని వేలుతో చూపిస్తారనమాట. ఇది నార్మల్గా ప్రతి పిల్లల్లోనూ, నార్మల్ పిల్లల్లో ఉంటుంది. కానీ ఆటిజం వచ్చి పిల్లలు ఏంటంటే వాళ్ళకి ఏదైనా కావాల్సితే చూపుడు వేలతో చూపించలేరు, అమ్మ చేయి పట్టుకుని అమ్మ చేయిని తోస్తారు అలాగలాగా. సో ఇలాంటి పాయింటింగ్ లేకపోయినా, ఐ కాంటాక్ట్ లేకపోయినా, పాయింటింగ్ లేకపోయినా, తర్వాత ఎక్కువ వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటారు, వాళ్ళ వాళ్ళే ఆడుకుంటారు. సో ఒక్కడో ఆడుకోవడం, పిల్లలతో కలవలేకపోవడం వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా ఆటిజం అని గుర్తించి, పేరెంట్స్ డౌట్ వచ్చి రాగానే ఇమీడియట్గా దగ్గరున్న చిన్నపిల్లల డాక్టర్ చూపించాలి, సైకియాట్రిస్ట్ చూపించాలి.
1: ఆటిజం లక్షణాలు కనపడగానే తల్లిదండ్రులు ముందుగా వెళ్లాల్సిన డాక్టర్ ఎవరంటారు?
0: పీడియాట్రిషియన్కి వెళ్తే వాళ్ళు చాలాసార్లు డిటెక్ట్ చేస్తారు. బెస్ట్ సైకియాట్రిస్ట్, ప్రతి ఊర్లోనూ సైకియాట్రిస్ట్స్ ఉంటున్నారు మనకి. ఆ సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు గుర్తిస్తారు మనకి అసలు ఆటిజం ఉందా లేదా అనేది గుర్తిస్తారు. పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ అని ఉంటారు, యాక్చువల్గా నాడీ వ్యవస్థ సంబంధించిన చిన్నపిల్లల డాక్టర్లు అనమాట, వాళ్ళకైనా చూపించవచ్చు, లేదా డెవలప్మెంటల్ పీడియాట్రిషియన్స్ అని ఉంటారు. సో సైకియాట్రి అనే వాళ్ళు ప్రతి ఊరు టౌన్లోనూ ఉంటున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు గుర్తిస్తారు ముందు ఆటిజం ఉందా లేదా అనేది గుర్తించి దానికి ఎలా చేయొచ్చు అనేది వాళ్ళు చెప్తారు.
1: ఆటిజం అనేది ఇట్ ఈస్ నాట్ ఎ డిసీజ్, ఇట్ ఈస్ అ డిజార్డర్. అది వ్యాధి కాదు, రుగ్మత అంటున్నారు. ఏంటండి తేడా?
0: ఇది బేసిక్ గా ఏదో మనకి ఇన్ఫెక్షన్స్ నుంచి వచ్చి కాదండి, ఇది కేవలం వీళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ తక్కువగా ఉందంతే. మిగతా వాళ్ళతో పోలిస్తే ఒక ఇంకొకరి నుంచి సంక్రమించింది ఏం కాదు. ఇది వేరే వాళ్ళ నుంచి ఇన్ఫెక్షన్ అనుకోండి, ఒక బ్యాక్టీరియా నుంచి వైరస్ నుంచి ఇలా వస్తే అలా కాదు, ఇది కేవలం డెవలప్మెంట్ లో తక్కువ ఉండటమే దీనికి ఉన్న సమస్య.
1: ఓకే, ఇది జెనెటిక్ డిజార్డర్ అంటారండి.
0: ఆటిజం కి

0: మెజారిటీ ఆఫ్ కారణాలు ఏంటంటే అండి, జెనెటిక్ అంటారు. జెనెటిక్ అంటే జన్యుపరం అని. మన బాడీ తయారీ ఏదైనా కూడా అమ్మ పొట్టలో ఉన్నప్పుడు ఆ జీన్ డిఎన్ఏ కోడ్ ప్రకారంగా తయారవుతాయి. సో బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా అలాగే అవుతుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ కోడ్ డిఎన్ఏ కోడ్లో చిన్న చిన్న తేడాలు వస్తుంటే ఆ బ్రెయిన్ డెవలప్మెంట్లో తేడాలు వస్తాయి. సో అది జెనెటిక్ డిజార్డర్ అని అంటాం. కానీ ఈ మధ్య రీసెర్చ్ ఏం చెప్తుందంటే పర్యావరణం నుంచి వచ్చే ఎఫెక్ట్ వల్ల జీన్స్ నుంచి బాడీ ఆర్గన్స్ తయారీలో తేడా రావచ్చు. సైన్స్లో ఎపిజెనెటిక్స్ అంటారు. సో పర్యావరణం ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంది ఆటిజం రావడానికి. ఒక ఇంచుమించు 40 నుంచి 50% వరకు ఉండొచ్చండి పర్యావరణం నుంచి ఇంపాక్ట్. కొంతమందిలో అంటే కొన్ని కారణాల వల్ల ఆటిజం వచ్చే అవకాశం పెరుగుతుంది అనమాట. తల్లిదండ్రుల వయసు అని తీసుకుందాం. ముఖ్యంగా తల్లిదండ్రుల వయసు ఎక్కువ ఉన్నా అంటే లేట్ మ్యారేజ్ లేట్ ప్రెగ్నెన్సీస్, అందులో ముఖ్యంగా తండ్రి వయసు ఎక్కువ ఉన్నా కూడా వచ్చే అవకాశం ఉండొచ్చు. అంటే ఖచ్చితంగా వస్తుందని మనం చెప్పలేం, కానీ పరిశోధనలు ఏం తెలుస్తుందంటే కొంతమందిలో తండ్రి ఏజ్ కొద్దిగా ఎక్కువ ఉన్నట్టు తెలుస్తుంది. కొన్నిసార్లు పరిశోధన ఏం తెలుస్తుందంటే గర్భిణీగా ఉన్నప్పుడు ఏమైనా అమ్మకి సమస్యలు వస్తాయి. కొన్ని చోట్ల బీపీ పెరగచ్చు, గర్భిణీలో ఉన్నప్పుడు బ్లీడింగ్ ఇలాంటివి అవ్వచ్చు, తర్వాత జ్వరాలు ఇలా రకరకాల ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మనకి ఆటిజం రావడానికి ఛాన్స్ ఉండొచ్చు. ఇదేంటంటే ఖచ్చితంగా అని కాదు కానీ ఛాన్స్ అయితే ఉండొచ్చు అనేది కొంత రీసెర్చ్ ఈ మధ్య వస్తుంది. ఇప్పటి వరకు ఆటిజం దీని వల్ల వస్తుంది అనేది ఇప్పటి వరకు మన సైన్స్ ఇంత డెవలప్ అయినా కూడా దీని వల్ల ఆటిజం వచ్చింది అనేది అయితే ఎవరు కనిపెట్టలేదు. ఇంకా
1: ఇది హెరిడిటీ అండి?
0: హెరిడిటరీ కాదు మేడం. లేకపోతే ఒక సిబ్లింగ్ ఉంటే నెక్స్ట్ సిబ్లింగ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మనకి రీసెర్చ్ ఏం చెప్తుందంటే సెకండ్ కిడ్కి కూడా వచ్చే ఛాన్స్ 10 నుంచి 20% అనేది ఉంది. అంటే జెనెటిక్ కారణం ఉంది, ఖచ్చితంగా ఉండాలని అదే లేదు.
1: దీనికి చికిత్స ఉందా సార్?
0: చికిత్స ఉంది మేడం. ఆటిజం అనేది బ్రెయిన్ డెవలప్మెంటల్ డిజార్డరు, అంటే బ్రెయిన్ ఎదుగుదల తక్కువ ఉంది. ఎక్కువ మెయిన్ పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్ ఎదుగుదల మొదట 5 సంవత్సరాల్లోనూ జరుగుతుంది. ఈ 5 సంవత్సరాలు అనేది గోల్డెన్ పీరియడ్ అనమాట. ప్రతి పిల్లవాడికి పుట్టినప్పటి నుంచి మొదట 5 సంవత్సరాల్లో వాళ్ళకి గోల్డెన్ పీరియడ్ కింద మనం లెక్కేసుకోవాలి. అంటే ఎందుకు గోల్డెన్ పీరియడ్ అంటున్నాం అంటే ఈ 5 సంవత్సరాల తర్వాత అంత ఎదుగుదల ఉండదు బ్రెయిన్లో. సో ఈ ఎదిగే టైంలోనే ఏదైనా ఇలాంటి ఏదైనా ఆటిజం కానివ్వండి, ఇంక వేరే సమస్యలు ఏదైనా వస్తే మనం ఎదిగే టైంలోనే సెట్ చేస్తేనే బాగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. మనం ఇచ్చే ట్రీట్మెంట్ బాగా రిసీవ్ చేసుకుంటుంది మొదట 5 సంవత్సరాల్లోనే. మనకి బ్రెయిన్ ఎదగాలంటే ఖచ్చితంగా స్పందన అందాలండి. స్పందన అందితేనే బ్రెయిన్ ఎదుగుతుంది. ప్రతి పిల్లవాడు పుట్టినప్పటి నుంచి రోజు మనుషులతో కలుస్తూ ఉండాలి, మనుషుల మాటలు వింటూ ఉండాలి. అది స్పందన అంటాం, స్పీచ్ స్టిమ్యులేషన్ అంటాం, సోషల్ స్టిమ్యులేషన్ అంటాం. అలాగే వస్తువును చూసి పరిశీలిస్తుంటే దాన్ని కాగ్నిటివ్ స్టిమ్యులేషన్ అంటాం. అంటే ఏ వస్తువు ఏంటి, ఈ స్విచ్ నొక్కితే లైట్ వెలిగిందా, అంటే అది కూడా ఒక విజువల్ స్టిమ్యులేషన్. సో ఇవన్నీ బ్రెయిన్ లెవెల్లోనే స్టిమ్యులేషన్ అవుతాయి. ముఖ్యంగా ఈ స్పీచ్ స్టిమ్యులేషన్ అంటే మాటలు వినటం మనుషుల్లో కలవడం అనేది చాలా ఇంపార్టెంట్. కానీ కరోనా వచ్చాక ఏమైందంటే ఈ మనుషులతో కలవడం అనేది చాలా తగ్గిపోయిందండి. కరోనా తర్వాత అయితే ఆటిజం రేటు పెరిగింది. యాక్చువల్గా సిడిసి డేటాని యూఎస్ఏ వాళ్ళు ఇస్తారు 2020 ఫర్ ది, దాంది ఎంత ఉందంటే అండి 1 in 36, అంటే 36లో 1. అంటే ఆటిజం అనేది పెరుగుకుంటూ వచ్చేస్తుంది. 2000 ముందైతే 1 in 2000 అలా ఉండేది, కానీ ఇప్పటికి వచ్చేసిన 1 in 36 వచ్చేసింది. అంత ఎందుకు పెరిగిపోతుందంటే పిల్లలు మనుషుల్లో కలవడం అనేది తగ్గిపోయింది. కరోనా వచ్చాక నాలుగు గోడలు తప్పి బయటకు వెళ్ళడానికి ఛాన్స్ లేదండి వాళ్ళకి. సో మనుషులు చూడడానికే ఛాన్స్ దొరకలేదు. అమ్మ నాన్న తప్పి వాళ్ళ మనుషులు చూడడానికే ఛాన్స్ దొరకలేదు, మాటలు వినడానికి కూడా ఛాన్స్ దొరకలేదు. పేరెంట్స్ స్క్రీన్ ఇవ్వడం మొదలు పెట్టారు. అసలు స్క్రీన్ టైం ఎప్పుడు ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వకూడదు అనేది కూడా ఉన్నాయి గైడ్లైన్స్. గైడ్లైన్స్ ప్రకారంగా చూస్తే 1.5 సంవత్సరాలలోపు అసలు స్క్రీన్ అనేది ఇవ్వకూడదండి. స్క్రీన్ అంటే ఏంటి, మొబైల్ కానీ, టీవీ కానీ, ల్యాప్టాప్ కానీ, ఐప్యాడ్ కానీ, ఏదైనా స్క్రీనే, ఏ స్క్రీన్ ఇవ్వకూడదని క్లియర్ గా ఉంది మనకి గైడ్లైన్స్ లో ఉన్నాయి. సో స్క్రీన్ వస్తే ఏంటి నష్టం అని మీరు అడగొచ్చు. పిల్లలు స్క్రీన్ చూస్తున్నారు అనుకుందాం, ఆ స్క్రీన్ చూస్తుంటే ఆలోకంలోనే ఉండి వెళ్ళిపోతారు. ఎప్పుడైనా 3 గంటల సినిమా హాల్లో సినిమా చూసి మళ్ళీ ఇంటికి వచ్చామనుకోండి, సాయంత్రం పడుకునేదాకా అవే ఆలోచనలు గుర్తొస్తూ ఉంటాయి మనకి. 3 గంటల లోపలికి వెళ్ళొస్తేనే అంత ఇంపాక్ట్ ఉంటుంది కదా మీద, మైండ్ మీద. అలాంటి పిల్లలకి 2 గంటల రోజంతా అలా ఇస్తుంటే ఏమవుతుంది, ఆలోకంలోనే ఉంటారు. చార్జ్ అయిపోయిన కట్టేసినా కూడా మైండ్లో అయ్యే రన్ అవుతూ ఉంటాయి. ఆ వీడియోస్ వాళ్ళు చూసేవి చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. రెండోది ఏంటంటే, ఇప్పుడు నేను వీడియో చూస్తాను అనుకోండి, ఇది వీడియో, ఇది నిజం కాదు, నిజమైన మనుషులు అంటే నా చుట్టూ ఉన్న వాళ్ళని నేను గ్రహించగలుగుతాను. పిల్లలు అలా గ్రహించలేరండి. స్క్రీన్ అనేది వర్చువల్, మన చుట్టూ ఉండేది రియల్ వరల్డ్. ఏది స్క్రీన్ ఏది రియల్ వరల్డ్ అనేది డిఫరెన్షియేట్ చేయలేదు. బ్రెయిన్ అంత మెచ్యూర్ అవ్వదు ఆ టైంకి. సో వాళ్ళు ఏమనుకుంటారు, ఇది స్క్రీన్ కూడా రియల్ వరల్డ్ అనుకుంటారు. ఇప్పుడైతే ఆ లోకంలోనే ఉంటాడు, స్క్రీన్ లోకంలోనూ. అమ్మ నాన్న ఏం మాట్లాడుతున్నారు, చుట్టాలు ఎవరైనా వచ్చి హాయ్ అంటున్నా, కొత్త వాళ్ళు ఎవరైనా ఇంట్లోకి వచ్చినా, వాళ్ళు ఎవరు వస్తున్నారు ఏం వస్తున్నారు అనేది పట్టించుకోవడం జామా పిడియాట్రిక్స్ అని ఉంటుందండి. వాళ్ళ రీసెర్చ్ ఏం చెప్పిందంటే, మీరు 1 సంవత్సరం లోపు కానీ స్క్రీన్ ఇస్తే 3 సంవత్సరాలకు ఆటిజం లక్షణాలు రావడానికి చాలా ఛాన్స్ ఉంది అని ఇచ్చింది క్లియర్ గా. పిల్లలకి మొదట 5 సంవత్సరాలు అసలు స్క్రీన్ అనేది ఇవ్వకూడదండి. స్క్రీన్ ఇస్తే మాత్రం వాళ్ళ లోకంలోకి వెళ్ళిపోతారు, రోజు మాటలు వినాలి మొదట 5 సంవత్సరాలు. ప్రతి పిల్లవాడు బయటకు వెళ్ళి మనుషులతో కలిసి మనుషుల మొహాలు చూసి మనుషులతో ఇంటరాక్ట్ అవ్వాలి ప్రతి పిల్లవాడు పుట్టినప్పటి నుంచి. కానీ అలా జరగదు, ఎందుకు వీళ్ళు ఈ స్క్రీన్ లోకంలోనే ఉంటారు. సో నార్మల్గా

0: ప్రతి పిల్లవాడికి ప్రకృతి పరంగా రోజు మాటలు ఏదైతే మాటలు వినాలో, ఏదైతే మనుషుల్లో కలాలో అలాంటి స్పందన అందదో, బ్రెయిన్ ఎలా ఎదుగుతుంది? బ్రెయిన్ స్లో అయిపోతుంది ఖచ్చితంగా, కదండి. ఎందుకు వస్తుందని చూడాలి. ఏదో జీన్ కారణమా అని, దానికి జెనెటిక్ టెస్ట్లు అని ఉంటాయి. కొంతమందికి నాడీ వ్యవస్థ సంబంధించిన న్యూరలాజికల్ డిజార్డర్స్ ఉండొచ్చు, ఆటిజంతో పాటు. సో ఫిట్స్ లాంటివి ఉండొచ్చు. దానికి కొన్ని పరీక్షలు ఉంటాయి. పేరెంట్స్తో మాట్లాడినప్పుడు డాక్టర్కి డౌట్ వస్తుంది, యాక్చువల్గా వీళ్ళకి న్యూరలాజికల్ కారణం ఉందా, జెనెటిక్ కారణాలు ఉన్నాయా అనేది అన్నప్పుడు జెనెటిక్ టెస్ట్ రిఫర్ చేయడం. నెక్స్ట్ ఈ ఆటిజం లక్షణాలు ఉంటే ఎంత సివియారిటీ ఉంది అనేది కూడా పరిశీలించాలండి. దానికి పరీక్షలు ఉంటాయి. మనకి యాక్చువల్గా కొన్ని స్కేల్స్ ఉన్నాయన్నమాట. ఆ స్కేల్స్ ప్రకారంగా క్వశ్చన్లు అడిగితే ఆటిజం ఉందా, ఉంటే ఎంత సివియర్గా ఉందా అనేది కూడా మనకి వస్తుంది. ఆటిజం ఉన్న పిల్లలకు కొంతమందికి బుద్ధిమాంద్యం కూడా ఉంటుంది, మెంటల్ రిటార్డేషన్ అంటారు దాన్ని. ఇప్పుడు దాన్ని ఇంటలెక్చువల్ డెవలప్మెంటల్ డిజార్డర్ అంటారు అండి ప్రజెంట్ టర్మ్లో. అది కూడా ఉంటే ఎంత ఉందా అనేది కూడా పరిశీలించాలి మనకి. తర్వాత కొంతమందికి బ్రెయిన్లో కెమికల్స్ అవి కొన్ని ఎక్కువ తక్కువ ఉంటాయి. బ్రెయిన్లో ఉండే ప్రోటీన్సే కానివ్వండి, బ్రెయిన్లో ఫ్యాట్సే కానివ్వండి, కొన్ని ఎక్కువ తక్కువ ఉంటాయి. అలాంటి ఉన్నప్పుడు కూడా కొన్నిసార్లు ఆటిజం లక్షణాలు రావచ్చు. అలాగ ఉన్నప్పుడు ఏంటంటే దాన్ని అవి ఎంత ఉన్నాయనేది మన బ్లడ్ టెస్ట్ ద్వారా కూడా కనిపెట్టచ్చు అనమాట. ఉండి దానికి తగ్గ చేంజెస్ కూడా చేయొచ్చు మనం ట్రీట్మెంట్లో. ఓవరాల్గా ఏమేమి కారణాల వల్ల ఆటిజం వచ్చింది అనేది అధ్యయనం చేసి పరిశీలించి దాని తగ్గ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. కరోనా తర్వాత ఎక్కువ శాతం ఈ స్పందన అందపోవడం వల్లే వస్తుంది ఎక్కువగా. అలాంటప్పుడు ఏం చేయాలంటే స్పందన ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా అంటే ఏంటి, ఇంట్లో మాట్లాడి మనుషులు ఎక్కువ ఉండాలి, ఇంట్లో మనుషులతో కలిసిలా చేయాలి. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి ఇవ్వకుండా మనం ఎన్నిచ్చినా ఇంప్రూవ్మెంట్ రాదు. స్క్రీన్ సున్నా చేయాలి 100%. కొంతమంది అంటారు మా అబ్బాయి అన్నం తినట్లేదండి, అప్పుడప్పుడు ఇస్తామండి. అన్నం తినకపోతే మీరు స్క్రీన్ అనేది ఏంటి, డిస్ట్రాక్ట్ చేయడానికి, తనని మనసు మార్చడానికి ఇస్తున్నారు. మీరు చంద్రుని చూపించడం, కుక్కను చూపించడం, ఇంకోళ్ళు లేకపోతే రకరకాల నిజం బొమ్మలు చూపించండి, రంగులు రంగులు లైట్లు చేసి బొమ్మలు అలాంటివి చూస్తే వాళ్ళు మళ్ళీ డిస్ట్రాక్ట్ అవుతారు. కానీ ఆ వంక చెప్పి మళ్ళీ ఇస్తారు స్క్రీన్. మనం ఎంత డాక్టర్లు ఎంత చెప్పినా స్క్రీన్ ఆపమన్నా ఇస్తూ ఉంటారు. అలా ఇస్తే ఇంప్రూవ్మెంట్ రాదు. కొంతమంది ఏంటంటే ఇంప్రూవ్ అయిపోతారు, మళ్ళీ స్క్రీన్ ఇస్తే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు. సో స్క్రీన్ అనేది అసలు ఇవ్వకూడదు. థెరపీ ఇవ్వాలి ఖచ్చితంగా. థెరపీ అంటే స్పీచ్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ అని చాలా ఇంపార్టెంట్ అండి. ఆటిజం పిల్లలకి ఈ రెండు చాలా ఇంపార్టెంట్. వీళ్ళు కొద్దిగా హైపర్ యాక్టివ్గా ఉంటారు, కుదురుగా ఉంటారు. అలాంటప్పుడు కుదురు తెప్పించడానికి వాళ్ళ దగ్గర కొన్ని టెక్నిక్స్ ఉంటాయి ఆక్యుపేషనల్ థెరపీలో, అవి చేస్తుంటే కొంత కంట్రోల్ అవుతారు. స్పీచ్ థెరపీ అంటే మాటలు స్టార్ట్ చేయడానికి ఇంప్రూవ్ చేస్తారు వాళ్ళు. కానీ ఎంత చేసినా థెరపీ వాళ్ళు ఎంతసేపు ఇస్తారంటే రోజుకి 45 నిమిషాలు ఇస్తారు వాళ్ళు. కానీ మిగిలిన టైం అంతా ఇంట్లో వీళ్ళు రోజంతా మాట్లాడి మనుషుల్లో కలిసిలా చేయలేదనుకోండి, పూర్తిగా రాదు వాళ్ళకి ఇంప్రూవ్మెంట్. సో థెరపీలు, అసెస్మెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. రోజంతా ఆటలాడించి రోజంతా మాట్లాడించడం అనేది ఖచ్చితంగా ఉండాలి ఆటిజంకి. అలా లేకపోతే ఎన్ని రకాల ట్రీట్మెంట్లు ఇచ్చినా ఇంప్రూవ్మెంట్ సరిగ్గా రాదు.
1: ఇప్పుడు ఒక ఆటిస్టిక్ చైల్డ్ పట్ల సమాజం యొక్క బాధ్యత ఏంటండి?
0: ఆటిజం కిడ్ అనే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు మనకులాంటి పిల్లలే. మిగతా పిల్లలతో పోలిస్తే వాళ్ళకి కొద్దిగా సోషల్ స్కిల్స్ అంటే మనుషులతో కలిసినట్టు ఎలా ప్రవర్తించాలి, అలాగే కమ్యూనికేట్ చేయలేదు, కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే కమ్యూనికేషన్ అనేది మిగతా పిల్లలతో నార్మల్ పిల్లలతో పోలిస్తే కొద్దిగా తక్కువగా ఉంటుంది తప్పితే. కానీ అన్ని విషయాల్లోనూ మనకులాంటి వాళ్ళే. మనకన్నా కొన్ని విషయాల్లో వాళ్ళు ఇంకా ఎక్కువ ఉంటాయి. పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, మ్యూజిషియన్స్, ఎథ్లీట్స్, స్పోర్ట్స్ పీపుల్ చాలా మంది ఉన్నారు ఆటిజం ఉన్నవాళ్ళు. మామూలు వాళ్ళ కన్నా ఎక్సెల్ చేస్తారు వాళ్ళు. సో కొన్ని విషయాల్లో మనకన్నా అహెడ్ ఉన్నారు వాళ్ళు, ముందున్నారు వాళ్ళు. 5 ఏళ్ళు గోల్డెన్ పీరియడ్ కాబట్టి ఎంత చిన్న వయసులో స్టార్ట్ చేస్తే అంత ఎక్కువ ఇంప్రూవ్మెంట్ వస్తుంది. పూర్తిగా నార్మల్ కూడా చేయొచ్చు. వీళ్ళ మీద ఏం వివక్ష చూపకూడదు. అసలు వాళ్ళకి ఇవ్వాల్సిన రైట్స్ ఇవ్వాలి. కొన్ని చోట్ల స్కూల్స్ కూడాను వీళ్ళకి స్కూల్ అడ్మిషన్ అంటే కొద్దిగా డిఫరెంట్గా ఉన్నాడండి అని ఇవ్వరు. అది చాలా తప్పది. మనకి చట్ట ప్రకారంగా కూడా ప్రతి పిల్లవాడికి వీళ్ళకి చదువుకునే హక్కు ఉంది వాళ్ళకి. సో వివక్ష అనేది లేకుండా మొత్తం అందరికీ అవగాహన కలిగించాలి. ఇది ఆటిజం అనేది పెద్ద ప్రాబ్లం కాదు, కానీ చిన్న వయసు నుంచే ట్రీట్మెంట్ మొదలు పెట్టాలి. చిన్న వయసు నుంచే ట్రీట్మెంట్ పెడితే చాలా వరకు వీళ్ళని బాగు చేయొచ్చు అనే అవగాహన కల్పించాలి మనకి.
1: అవగాహన కల్పించడానికి మీలాంటి ఎక్స్పర్ట్స్ చేసే కార్యక్రమాలు
0: నా సైడ్ నుంచి నేను ఏం చేస్తూ ఉంటానంటే మా హాస్పిటల్లో కానివ్వండి, మిగతా చోట్ల కానివ్వండి, ఒకటి ఇలాగ టీవీస్లోను రేడియోస్లోను చెప్పడం, ఒకటి పేరెంట్స్ వాళ్ళకి అవగాహన సదస్సులు క్రియేట్ చేయడం, స్కూళ్ళల్లో ఈ ఆటిజం లక్షణాలు ఏంటి చిన్న వయసులో గుర్తించమని, వీలైన త్వరగా డాక్టర్ని సంప్రదించి దాని ట్రీట్మెంట్ స్టార్ట్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యత కింద తీసుకుని, ప్రతి ఒక్కరు కూడా ఆటిజం గురించి అవగాహన తెచ్చుకుని లేట్ చేయనివ్వకుండా కాపాడాలి. అవగాహన లేకపోవడమే మెయిన్ ప్రాబ్లం అవుతుందండి ఆటిజం.
1: ఆటిజం గురించి ఇంత చక్కగా విపులంగా మాకు మా శ్రోతకి వివరించినందుకు ఆకాశవాణి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను.
0: థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.
1: ఆటిస్టిక్ ప్రైడ్ డే సందర్భంగా ఆటిజం వ్యాధి కాదు రుగ్మత మాత్రమే ఈ అంశంపై ప్రత్యేక కార్యక్రమం విన్నారు. అతిథి ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ ఎన్ ప్రసన్నకుమార్. సమర్పణ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం విశాఖపట్నం కేంద్రం. వెలువడింది.

చిన్నదాన నీ కోసం నుంచి టైటిల్ సాంగ్ వినేశారు. మనం హర్విల్లులో ఉన్నాం కదా, నేను అడిగిన ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్స్ కూడా వచ్చేసాయి. మన ఇండియాలో స్పైస్ గార్డెన్ అని ఏ రాష్ట్రాన్ని అంటారు? సో ఇప్పుడే జస్ట్ అలా ఆన్ చేసిన వాళ్ళు, ట్యూన్ చేసిన వాళ్ళు నాకు ఆన్సర్ చేయొచ్చు 8662488814 వాట్సాప్ నెంబర్కి. చూద్దాం మరి ఎవరెవరు ఆన్సర్స్ కరెక్ట్గా పంపించారో. కరెక్ట్ ఆన్సర్ చేశారు మల్లికార్జున్ గారు విజయవాడ నుంచి, అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు. అబ్దుల్ కలాం గారు పెద్దవరమి నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ గుడ్ మార్నింగ్ చందన గారు, ఈరోజు ఆర్టిస్టిక్ ప్రైడ్ డేనే మాత్రమే కాదు ఇంకొక డే కూడా ఉంది, ఇంటర్నేషనల్ పిక్నిక్ డే కూడా అంటున్నారు. రాజేష్ గారు హిందూపూర్ నుంచి, రాజేష్ గారు నేను దీని గురించి కాఫీ టైంలో మాట్లాడేశా, బట్ మధ్యాహ్నం వచ్చుంటే కనుక నేను చక్క అందరినీ టూర్కి తీసుకెళ్ళదు అనమాట, అంటే పిక్నిక్. సో ఎనీవే థ్యాంక్ యూ షేర్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇంకా హాయ్ చందన అంటూ కరెక్ట్ ఆన్సర్ చేశారు సత్యభార్గవి గారు తాడిపత్రి నుంచి. ఓకే నెక్స్ట్ మీకు నెక్స్ట్ ఇంకెవరు చేశారు, వెస్ట్ తాంబరం చెన్నై నుంచి పిఎస్ రంగారావు గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే ఫణి సత్యశ్రీ గారు తెనాలి నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ అప్పలరాజు గారు పడ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్ని. అండ్ అలాగే నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ గాడ్స్ ఓన్ కంట్రీ అంటూ కృష్ణ గారు పంపించారు. ఓకే అండ్ నెక్స్ట్ ఇంకా రేడియో మిత్రులకి శుభోదయం అంటున్నారు మురళి గారు అండ్ సువర్ణ లేఖ్య గారు అండ్ ఫ్యామిలీ అంతా కూడా నందికాం నుంచి. అండ్ ఆన్సర్ కూడా కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా కొడాలి సీతారామయ్య గారు గుంటూరు నుంచి ఆన్సర్ పంపించారు. ఓకే బట్ ఇది ఆన్సర్ కాదండి. నెక్స్ట్ ఇంకా గుడ్ మార్నింగ్ చందన అంటున్నారు ఆన్సర్తో పాటుగా ఆన్సర్ ఎవరు పంపించారు, ఆశ శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా భాస్కర్ గారు పడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ శుభోదయం చందనమ్మ అంటూ వాసు గారు షణమణ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఓకే గుడ్ మార్నింగ్. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ నిన్నటి రోజు మా అబ్బాయి దగ్గరకు హైదరాబాద్కి వచ్చాము, విత్ భారతి ప్రోగ్రామ్స్ని ఫోన్లో వింటూ ఉన్నాము అంటున్నారు. అవునా, అంటే యాక్చువల్లీ ఈరోజు ఇంటర్నేషనల్ పిక్నిక్ డే, బట్ మీరు పిక్నిక్ లాగా నిన్నే వెళ్ళిపోయారనమాట, బాగుంది. నెక్స్ట్ ఎవరు పంపించారంటే బాలసుబ్రహ్మణ్యం గారు పంపించారనమాట రామనగర్ నుంచి. అండ్ నెక్స్ట్ అక్కర్పాక్ నుంచి రమా గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ హాయ్ గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రామ్ సూపర్ అంటున్నారు, థ్యాంక్ యూ అండి. రాంబాబు గారు పంపించారు బైరెడ్డిపల్లి నుంచి అనమాట. అండ్ ఆన్సర్ ఆన్సర్ ఆన్సర్ వేరీస్ ద ఆన్సర్ ఆన్సర్ అయితే లేదు. ఓకే నెక్స్ట్ ఇంకా నాగార్జున గారు లక్ష్మీ వడియంపేట నుంచి.

పంపించారు. కరెక్ట్ ఆన్సర్ అండి. చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి పంపించారు. కరెక్ట్ ఆన్సర్. మన ఇండియాలో స్పైస్ గార్డెన్గా పిలువబడే మరి ఆ రాష్ట్రం ఏది? చెప్పబోయే ముందు ఇంకొక మెసేజ్ ఉంది, చూద్దాం. పెడెం నుంచి భీమేశ్వరరావు గారు పంపించారు. కరెక్ట్ ఆన్సర్. ఏ రాష్ట్రం అంటే కేరళ అన్నమాట. ఎందుకో తెలుసా, ఇక్కడ మిరియాలు, యాలకులు, లవంగాలు, జాజికాయ, దాల్చిన చెక్క ఇటువంటి సుగంధ ద్రవ్యాలతో కూడిన ఈ స్పైసెస్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా అక్కడ పంటలకు ప్రసిద్ధి అన్నమాట. సో అందుకని చెప్పి కేరళంని, యాక్చువల్లీ కేరళ కాదు, ఎప్పుడో మారిపోయింది కదా, కేరళం అని కూడా పిలవాలన్నమాట మనం. సో కేరళంని ఇలా స్పైస్ గార్డెన్ అని చెప్పి అంటూ ఉంటారన్నమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను, వినండి జాగ్రత్తగా ఆన్సర్ చేసేయండి. ఖజ్ శాట్ 1, ఈ ఖజ్ శాట్ 1 అనే ఈ ఉపగ్రహం ఏ దేశానికి చెందిన తొలి కమ్యూనికేషన్ ఉపగ్రహం? అంటే ఖజ్ శాట్ 1 అనే శాటిలైట్ ఏ దేశానికి సంబంధించిన ఫస్ట్ కమ్యూనికేషన్ శాటిలైట్? తెలిస్తే 0866248814 వాట్సాప్ నెంబర్కి ఆన్సర్ చేసేయండి. ఖజ్ శాట్ 1 అనే శాటిలైట్ ఏ దేశానికి సంబంధించిన ఫస్ట్ కమ్యూనికేషన్ శాటిలైట్? తెలిస్తే ఆన్సర్ చేస్తూ ఉండండి. ఒక మంచి సాంగ్ మీకోసం వస్తుంది, వింటూ స్టే ట్యూన్డ్.

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: మీకు తెలుసా, ప్రపంచంలో మొత్తం డిజిటల్ లావాదేవీల్లో 56% ఎక్కడ జరుగుతున్నాయి? భారత్ లో. ప్రపంచంలో అత్యంత తక్కువ ఇంటర్నెట్ సేవలు ఎక్కడున్నాయి? భారత్ లో. స్మార్ట్ ఫోన్ల ఎగుమతిలో అగ్రగామిగా ఎదుగుతున్న దేశమేది? భారత్. భారతీయుడు అయినందుకు గర్వపడండి.
4: అనుసంధాన్ సే ఆత్మ నిర్భర్త, సైన్స్ ఫర్ సెల్ఫ్ రిలయన్స్, ఆజ్ యే హమారా మంత్ర బన్ చుకా హై.
3: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
5: ఎస్, వింటున్నారు వివిధ భారతి 101.3. అండ్ మనం అయితే హర్వీలు ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా, అండ్ మనం ఈ క్వశ్చన్స్ ఆన్సర్స్ తో అలా కొనసాగుతూ ఉన్నా. మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే, ఖజ్సాట్-1 అనే యొక్క ఉపగ్రహం ఏ దేశానికి చెందిన తొలి కమ్యూనికేషన్ ఉపగ్రహం అని చెప్పి అడిగాను. మరి ఆన్సర్స్ కూడా వచ్చేసాయి, చూసేద్దాం. సో మురళి గారు మెసేజ్ చేశారు, హాయ్ చందన అంటూ. హాయ్ అండి, అండ్ హాయ్ చందన, గుడ్ మార్నింగ్ అంటూ వీర రాఘవమ్మ, రేఖ, సాయి గారు అందరు కూడా పంపించారు, గుడ్ మార్నింగ్. అండ్ అలాగే హాయ్ చందన చర్చితం అంటూ పంపించారు, హౌ ఆర్ యూ అంటూ. ఉబ్బన్పల్లి నుంచి భాస్కర్ రావు గారు, నాగేశ్వరి గారు, ఫైన్ అండి, మీరంతా ఎలా ఉన్నారు? అండ్ నెక్స్ట్ ఇంకా ఇందాకటి క్వశ్చన్ కి ఆన్సర్ చేశారు దమ్మోజ్ వెంకటాచారి గారు అండ్ ఫ్యామిలీ అంతా. అండ్ అలాగే కృష్ణ గారు తెలంగాణ నుంచి ఫస్ట్, ఇప్పుడు ఈ క్వశ్చన్ కి ఫస్ట్ వచ్చిన కరెక్ట్ ఆన్సర్ మీదే. అండ్ రాజేష్ గారు హిందూపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ హాయ్ చందన గారు, మీరు టూర్ కి తీసుకెళ్తారు కరెక్టే, మమ్మల్ని రాకుండా చేశారుగా అంట. యాక్చువల్లీ మధ్యాహ్నం వచ్చి ఉంటే నేను ఖచ్చితంగా మీ అందరినీ తీసుకెళ్లేదండి అప్పలరాజు గారు. ఎనీవే, బట్ చూద్దాం ఈసారి ఎప్పుడన్నా ఇలా పిక్నిక్ ప్లాన్ చేద్దాం. ఈరోజు మధ్యాహ్నం వచ్చి ఉంటే బాగుండేది అనిపించింది నాకు కూడా, బట్ ఇట్స్ ఓకే, ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకా కొత్తగూడెం నుంచి కట్ల సతీష్ గారు ఫ్యామిలీ కరెక్ట్ ఆన్సర్, భాస్కర్ గారు పడే నుంచి కరెక్ట్ ఆన్సర్, నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఆశా శ్రీనివాస్ గారు మీరు ఎక్కడికో వెళ్ళిపోయారు, పక్క కాంటినెంట్కి, వద్దు ఇక్కడే ఉండండి, కరెక్ట్ ఆన్సర్ కాదు యాక్చువల్లీ, అంటే కరెక్ట్ ఆన్సర్ కాదు, ఓకేనా. నెక్స్ట్ ఇంకా అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకా శుభోదయం అంటూ కరెక్ట్ ఆన్సర్ చేశారు దేవి గారు.

అంట. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకా గుడ్ మార్నింగ్ అంటూ జ్యోతుల రాజారావు గారు కూల్ మార్నింగ్ అంటూ పంపించారు చీమలపాడు నుంచి, గుడ్ మార్నింగ్. అండ్ అలాగే వివిధ భారతికి గుడ్ మార్నింగ్ అంటున్నారు. అండ్ నెక్స్ట్ ఇంకా మల్లికార్జున్ గారు విజయవాడ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే వెస్ట్ తామరం చెన్నై నుంచి రంగారావు గారు కూడా సేమ్, మీరు కూడా పక్క కాంటినెంట్కి వెళ్ళిపోయారు బట్ ఆన్సర్ అది కాదు. అండ్ అలాగే వేటపాలెం నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు కూడా కరెక్ట్ ఆన్సర్ చేశారు. మరి కజ్సాట్ 1 అనే ఉపగ్రహం ఏ దేశానికి చెందిన ఫస్ట్ కమ్యూనికేషన్ శాటిలైట్ అంటే కజకస్తాన్ అన్నమాట. ఇది 2006 ప్రయోగించారు దీన్ని. అండ్ అది కూడా ఎప్పుడో తెలుసా? ఇవాళే జూన్ 18. సో జూన్ 18, 2026 ఈరోజు కజ్సాట్ 1 అనే ఫస్ట్ కమ్యూనికేషన్ శాటిలైట్ అనేది కజ్సాట్ 1 అనేది ఈ కజకస్తాన్ నుంచి ప్రయోగించబడింది అన్నమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. మన ఇండియాలో అత్యంత పొడవైన తీరరేఖ అంటే కోస్ట్ లైన్ కలిగిన రాష్ట్రం ఏది? మన ఇండియాలో అత్యంత పొడవైన కోస్ట్ లైన్ కలిగిన రాష్ట్రం ఏది అంటే తీరరేఖ, సముద్ర తీరరేఖ ఉంటాయి కదా, సో అట్లా కోస్ట్ లైన్, అత్యంత పొడవైన కోస్ట్ లైన్ కలిగిన రాష్ట్రం ఏది? తెలిస్తే ఆన్సర్ చేయండి 0866248881 వాట్సాప్ నెంబర్కి.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బా మాట్లాడుతో సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: రష్యా జనాభా ఎంతో మీకు తెలుసా? దాదాపు 14 కోట్లు. అది చాలా పెద్ద సంఖ్య కదా. గత 12 ఏళ్లలో భారత్ లో దాదాపు అదే సంఖ్యలో ఇళ్లకు కుళాయి నీటి కనెక్షన్లు అందాయి. నేడు ప్రతిరోజు అన్ని కాలాల్లోనూ 16 కోట్ల ఇళ్లకు స్వచ్ఛమైన కుళాయి నీరు అందుతోంది. కోట్లాది మహిళలకు నీటిని మోసే భారాన్ని తప్పించడమే కాదు, మెరుగైన నీటి నిర్వహణతో ఇది గ్రామాలను శక్తిమంతం చేసింది.
1: జల్ జీవన్ మిషన్ కా విజన్ సిర్ఫ్ లోగో తక్ పానీ పహుంచానే కా హి నహీ హై, ये डिसेंट्रलाइजेशन का, विकेंद्रीकरण का, उसका भी एक बहुत बड़ा मूवमेंट है. ये विलेज ड्रिवन, विमेन ड्रिवन मूवमेंट है.
0: 12 ఏళ్లు విశ్వాసానికి, అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLO తో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

భర్త మహాశయులకు విజ్ఞప్తి. సినిమా నుంచి సాంగ్ అయితే వినేశారు. మనం హర్విల్లులో ఉన్నాం కదా, మన భారతదేశంలో అత్యంత పొడవైన తీరరేఖ కలిగిన రాష్ట్రం ఏది అని అడిగాను. ఆన్సర్స్ వచ్చేసాయి, మన లిజనర్స్ ఎవరు పంపించారో చూసేద్దాం. సో నాగార్జున గారు లక్ష్మీ వడియంపేట నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్ ఇందాకటి క్వశ్చన్కి. అండ్ అలాగే మల్లికార్జున్ గారు ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ విజయవాడ నుంచి, అండ్ రాజేష్ గారు హిందూపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే మీరు టూర్ తీసుకెళ్లే టైంలో ఓకే అది అంతే అండి, అది మనం ఇంకేం చేయలేమన్నమాట. సో అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పడే నుంచి, అండ్ నెక్స్ట్ ఇంకా భీమేశ్వరరావు గారు పడే నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఆంధ్రప్రదేశ్ అయితే కాదు చెప్తాను. అండ్ నెక్స్ట్ ఇంకా ఎవరు పంపించారంటే ఇది దేవి గారు పంపించారు. అండ్ నెక్స్ట్ భాస్కర్ గారు పడ నుంచి కరెక్ట్ ఆన్సర్, నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి కరెక్ట్ ఆన్సర్, అక్కర్పాక్ నుంచి రమా గారు కరెక్ట్ ఆన్సర్, రామానగర్ నుంచి బొడు బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, రంగారావు గారు వెస్ట్ తామరం చెన్నై నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే దామోద్ వెంకటాచారి గారు చిత్రియాల నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్, దుర్గా గారు బెల్లారి నుంచి కర్ణాటక అని పంపించారు. ఓకే మీ మీ యొక్క స్టేట్ అది, ఓకే ఆన్సర్ అయితే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్, హాయ్ చందనాజీ అంటూ గుడ్ మార్నింగ్ అంటూ పంపించారు. చల్లపాణి నుంచి మోనిషా, అండ్ మధురై నుంచి పంపించారనమాట కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకా సంధ్య గారు, దస్తగిరి గారు ప్రొద్దుటూరు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా అన్నేపు రేవతి గారు అట, ఓకే తెక్కలి నుంచి పంపించారా, కరెక్ట్ ఆన్సర్ మీది కూడా. నెక్స్ట్ ఇంకా మస్తాన్ సాహెబ్ గారు ఢిల్లీ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే రాధాకృష్ణ గారు విజయవాడ నుంచి ఆ సముద్రం పేరు కూడా పంపించారు కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. నరేంద్ర రెడ్డి గారు స్వరూప అండ్ ఫ్యామిలీ అంతా పంపించారు చిత్తూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే జీకే వేణి గారు విజయవాడ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఆనంద్ గారు కువైట్ నుంచి పంపించారు, ఆంధ్రప్రదేశ్ అట కాదండి. అండ్ అలాగే గుడ్ మార్నింగ్ చందన అంటూ కుసుమ గారు అంబటి నగర్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్తో గుడ్ మార్నింగ్. అండ్ అలాగే నాగార్జున గారు లక్ష్మీ చెప్పేశా కదా. సో నెక్స్ట్ ఇంకా వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. మరి మన ఇండియాలో అత్యంత పొడవైన కోస్ట్ లైన్ కలిగిన రాష్ట్రం ఏది అని అంటే గుజరాత్ అన్నమాట.

నెక్స్ట్ ఫైనల్ క్వశ్చన్ ఏంటి అని అంటే, ప్రపంచంలోనే అతి పెద్ద ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకాల్లో ఒకటి ఏంటది? మనకి బీమా పథకాలు రకరకాలు ఉంటాయి, చాలానే ఉంటాయి, బట్ మన ప్రపంచంలోనే అత్యంత పెద్ద ఆరోగ్య బీమా పథకాల్లో ఒకటి ఏది? తెలిస్తే ఆన్సర్ చేస్తూ ఉండండి 0866248814కి.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

ఎస్ హాయ్ నాన్న నుంచి సాంగ్ అయితే వినేశారు. మనమైతే ఉన్నాం హార్విలులో. అండ్ ఫైనల్గా నేను అడిగిన క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ప్రపంచంలోనే అత్యంత పెద్ద ప్రభుత్వ ఆరోగ్య భీమా పథకాల్లో ఒకటి ఏంటది అన్నాను. మరి ఆన్సర్స్ అయితే వచ్చేసాయి. మరి ఎవరు పంపించారు చూసేద్దాం. సో అప్పలరాజు గారు పడని నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే హాయ్ చందన ఒక సాంగ్ పాడండి అంటున్నారు. ఇదైతే దీన్ని నేను కామెడీగా చెప్పాను, బట్ అసలు చెప్పాల్సింది ఏంటంటే మా రూల్స్ ఒప్పుకోండి, అది అనమాట విషయం. అండ్ నెక్స్ట్ ఇంకా కరెక్ట్ ఆన్సర్ చేశారు కవరింగ్ 500 మిలియన్ పీపుల్ అంటున్నారు. ఎస్ ఎవరు, కృష్ణ గారు కేరళ నుంచి. అండ్ నెక్స్ట్ నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. పద్మ గారు ఎల్లాపురం నుంచి. ఇది కాదండి, ఇంకోటి ఉంది, ఇంకో పథకం ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకా భరత్ గారు కాదు రాజేష్ గారు హిందూపూర్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ భాస్కర్ గారు పడ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే కుస్మ గారు అంబటి నగర్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఫస్ట్ది కరెక్ట్ ఓకే, మల్లికార్జున్ గారు విజయవాడ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే మీ ప్రోగ్రామ్తో చాలా విషయాలు తెలుసుకోవచ్చు అంటున్నారు. థ్యాంక్ యూ అండి చంద్రశేఖర్ గారు విజయవాడ నుంచి. అండ్ కరెక్ట్ ఆన్సర్. అండ్ దస్తగిరి సంధ్య గారు ప్రొద్దుటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ చందన ఎలా ఉన్నారు, భాస్కర్ వస్తూ పోతూ వరుణ్ వచ్చాడు చందన, తెల్లారుజామున కూల్ కూల్ క్లైమేట్ అంటున్నారు. యాక్చువల్లీ నేను కూడా పొద్దున్న వెయిటింగ్ అనమాట సూర్య కోసం, బట్ ఎక్కడ నాకు కనబడలా. అలా అని పోనీ వరుణ్ వస్తాడా అంటే వరుణ్ కనబడలా. ఇంకా నేను మేఘ ఇద్దరం కలిసి వచ్చాం అనమాట, అది విషయం. సో మా విజయవాడ పరిస్థితి అయితే ఇది. ఇప్పుడు ఎలా ఉందో మరి తెలియదు, బయట వరుణ సూర్యన ఎవరున్నారనేది వెళ్తే కానీ తెలియదు అనమాట బయటకి. అండ్ ఫైనలీ ఆన్సర్ విషయానికి వస్తే మీ ఆన్సర్ కూడా కరెక్ట్, వేదాంతం జానకి గారు. అండ్ థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ ఇంకా మన ఆరోగ్య యోజన అంట కాదు కాదు దమ్మోజ్ వెంకటాచారి గారు. మరింతకీ ఆన్సర్ ఏంటి అని అంటే ఆయుష్మాన్ భారత్ అనమాట. సో ఆయుష్మాన్ భారత్ అనే ఆరోగ్య భీమా పథకం మన ప్రపంచంలోనే అత్యంత పెద్ద ప్రభుత్వ ఆరోగ్య భీమా పథకం అనమాట. సో ఇది మన హర్విలు ప్రోగ్రామ్. మీరైతే చక్కగా ఎంజాయ్ చేశారు కదా. అండ్ నేను మళ్ళీ త్వరలోనే కలుస్తాను మీ అందరితో, కలిసి మంచిగా ఎంటర్టైన్ అవుతాను నేను కూడా. సో అంతవరకు వింటూ ఉండండి వివిధ భారతి 101.3. టాటా బాయ్ బాయ్. జాగ్రత్తగా ఉండండి, వర్షాలు పడుతాయి కాబట్టి. ఎప్పుడు వస్తున్నాడో వరుణ్, ఎప్పుడు వెళ్తాడో అనేది మనం చెప్పలేము. నైట్ షిఫ్టా మార్నింగ్ షిఫ్టా ఇంకా తన ఇష్టం అనమాట. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, మీతో పాటు గొడుగులు పట్టుకెళ్ళండి, రెయిన్ కోట్లు పట్టుకెళ్ళండి. అండ్ వీలైతే మీతో పాటు ఈ వర్షాన్ని మీరు ఏం చేయలేం కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. మెడిసిన్స్ ఏమన్నా మీకు అవసరమైన ఉంటే వాటిని కూడా తీసుకెళ్ళండి. సో అది విషయం. టాటా బాయ్ బాయ్. టాటా బాయ్ బాయ్. చందన సైనింగ్ ఆఫ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపడతి రాణి. సంజీవని కార్యక్రమంతో యోగాను అనుసంధానం చేసి రాష్ట్రంలో ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని, ఇంటింటికి యోగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. ఆరోగ్యంపై అందరూ దృష్టి పెట్టేలా యోగాంధ్రను విజయవంతం చేయాలని సూచించారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనం పనులు దసరా నాటికి పూర్తవుతాయని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. మొత్తం 824 కోట్ల రూపాయలతో విజయవాడ విమానాశ్రయాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ది చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమం పారదర్శకంగా నిర్వహించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ మంత్రి సాకే శైలజనాథ్ ఎన్నికల సంఘాన్ని కోరారు. ఓటు హక్కును కాపాడే విషయంలో ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా వ్యవహరించాలని అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులందరికీ ప్రశస్తి యాప్ 2.0 ద్వారా స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించనున్నట్లు సమగ్ర శిక్షా అభియాన్ ప్రాజెక్టు డైరెక్టర్ బి శ్రీనివాసరావు తెలిపారు. ప్రతి ఒక్కరూ యోగా చేస్తూ ఆరోగ్యంగా ఉండాలని అనంతపురం జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ పిలుపునిచ్చారు. జిల్లాలోని తాడిపత్రి పట్టణంలోని బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయం ప్రాంగణంలో ఈ రోజు నిర్వహించిన యోగాంధ్ర 2026 కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. భారతదేశం ప్రపంచానికి ఇచ్చిన అద్భుత వరం యోగా అని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి అన్నారు. ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక క్షేత్రమైన రామనారాయణం వేదికగా ఈరోజు నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. విశాఖపట్నంలోని ఋషికొండలో నిర్మించిన భవనాల వినియోగంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం నిన్న సమావేశమైంది. సమావేశం అనంతరం ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ పాత్రికేయులతో మాట్లాడుతూ, ఋషికొండలోని నిర్మాణాలను పర్యాటక రంగ అభివృద్దికి వినియోగించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని అన్నారు. హెల్మెట్ ధారణ, రోడ్డు భద్రతపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని పార్వతీపురం మన్యం జిల్లా ఏఎస్పీ మనీషారెడ్డి సూచించారు. పార్వతీపురం రూరల్ సర్కిల్ పరిధిలోని సీతానగరం పోలీస్ స్టేషన్ను ఆమె నిన్న సందర్శించి తనిఖీ నిర్వహించారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

హాయ్ హలో గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు అందరూ? మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మనమైతే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం విత్ యూ ఆర్జే ప్రసన్న అనమాట. మరి నేనైతే సినిమా కబుర్లు చెప్పడానికి రెడీగా ఉన్నా, అలాగే వినడానికి మీరు కూడా రెడీగా ఉన్నారని అనుకుంటున్నా. మరి ఇప్పుడైతే ఏమాత్రం లేట్ చేయకుండా మీ అందరి కోసం నేను ఇందాక మీరు వినే సాంగ్ అయితే బాంబే మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే వినేశారు కదా, మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినిపించబోతున్నాను అనమాట. సో ఎందుకు ఏంటి అనేది దాని తర్వాత తెలుస్తుంది. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం వెంకటేష్ యాక్ట్ చేసిన బాబు బంగారం మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. విన్ టూ స్టేడ్యూన్ టూ 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

మనం ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి అప్డేట్స్ కోసం మీ అందరూ ఎదురు చూస్తూ ఉంటారని నాకు తెలుసు. మరి ఏమాత్రం లేట్ చేయకుండా నేను కూడా చెప్పడానికి రెడీగా ఉన్నాను అనమాట. మరి ఇంతకీ ఏంటి అంటే, మరి ఇప్పుడు వెంకటేష్ గురించి మాట్లాడుతున్నామని చెప్పి ఆల్రెడీ గెస్ట్ చేసే ఉంటారు కదా, మరి సాంగ్ విన్న తర్వాత ఎగ్జాక్ట్లీ అనమాట. మరి ఏంటి అంటే కనుక, విక్టరీ వెంకటేష్ ఇంకా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తున్న క్రేజీ ఫ్యామిలీ డ్రామా మనందరికీ తెలిసిందే అనమాట, ఆదర్శ కుటుంబం అనమాట. మరి ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ ఏంటి అంటే కనుక, రామ్ చరణ్ నటించిన పెద్ది చిత్రంలో రామ్ బుజ్జిగా ఒక పవర్ఫుల్ నెగటివ్ రోల్లో మెప్పించిన దివ్యేందు ఇప్పుడు ఈ సినిమాలో కూడా ఒక కీలక పాత్రలో నటించబోతున్నారనమాట. మరి శ్రీనిధి శెట్టి అయితే ఈ మూవీలో హీరోయిన్గా నటిస్తున్నారు, ఈ విషయం మనందరికీ తెలిసిందే. మరి ఎప్పుడు మనందరి ముందుకి రాబోతోంది అంటే, ఆల్మోస్ట్ వాళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన నువ్వు నాకు నచ్చావు మూవీ ఎంత హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. సో దాని తర్వాత మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత సో రాబోతున్న మూవీ అనమాట. సో ఎలా ఉండబోతోంది ఏంటి తెలియాలి అంటే, దసరా వరకు కూడా మనందరం వెయిట్ చేయాల్సిందే అనమాట. సో దసరా వరకు వెయిట్ చేస్తే ఆదర్శ కుటుంబాన్ని మీ కుటుంబ సమేతంగా హ్యాపీగా థియేటర్స్లో చూసేయచ్చు. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఆడవారి మాటలకు అర్థాలే వేర్లే ఈ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. దాని తర్వాత నువ్వు నాకు నచ్చావు మూవీ నుంచి ఇంకొక లవ్లీ సాంగ్ కూడా ప్లే చేస్తున్నాను. ఈ టూ సాంగ్స్ వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతీయ ఫ్యామ్. నేను మీ ఆర్జే ప్రసన్న.

0: TFM 101.3.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

మనము నోమ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫ్యామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. అండ్ నెక్స్ట్ అప్డేట్ ఏంటి అని చెప్పి ఎదురు చూస్తున్నారు కదా, ఎవరి గురించి చెప్పబోతున్నాను అంటే మాస్ మహారాజా రవితేజ అన్నమాట. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న అండ్ అలాగే మన రవితేజ హీరోగా నటిస్తున్న చిత్రం ఏంటి అంటే ఇరుముడి అన్నమాట. మరి ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ ఏంటి అంటే ఆగస్ట్ 21న ఈ చిత్రం అయితే మనందరి ముందుకి అధికారికంగా రాబోతోంది అని చెప్పి ఈ చిత్ర యూనిట్ అయితే అఫీషియల్గా అనౌన్స్ చేయడం అయితే జరిగిందనమాట. మరి ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అంటే ప్రియా భవానీ శంకర్ అయితే హీరోయిన్గా నటిస్తున్నారు. అలాగే సాయి కుమార్, బేబీ నక్షత్ర కీలక పాత్రలు అయితే పోషిస్తున్నారు అనమాట.

మరి తండ్రి కూతుళ్ళ బంధం అనేది ఎలా ఉండబోతోంది, అసలు ఏంటి ఈ కథ? ఇరుముడి అనేది ఆల్రెడీ పోస్టర్ రిలీజ్ అయిన తర్వాతే ఒక ఇంట్రెస్టింగ్ బజ్ అయితే క్రియేట్ చేసింది, ఎలా ఉండబోతోంది మరి అని చెప్పి. మరి మనకి తెలియాలి ఇంకా అంటే కనుక ఆగస్ట్ 21 వరకు వెయిట్ చేయాల్సిందే. ఈలోపు ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ అన్నీ నాకు తెలిసిన తర్వాత మీ అందరితో ఖచ్చితంగా షేర్ చేసేస్తాను. ఇప్పుడైతే మీ అందరి కోసం నేను బలాదర్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ ప్లే చేస్తున్నాను. దాని తర్వాత అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు అనమాట. ఈ 2 మూవీస్ నుంచి 2 లవ్లీ సాంగ్స్ అయితే ప్లే చేస్తున్నాను. వింటో స్టేట్యూన్ 2 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్నా.

మాస్ యాత్ర మూవీ నుంచి సూపర్ డూపర్ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి నెక్స్ట్ అప్డేట్ ఎవరి గురించి అంటే, చాలా కాలంగా సినిమాలకి దూరంగా ఉంటూ మళ్ళీ ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు అనే చిత్రంతో రీఎంట్రీ ఇస్తున్నారనమాట నవీన్ వడ్డే అనమాట. మరి నవీన్ అని మనకి హీరోని తలుచుకోగానే గుర్తొచ్చే మూవీ ఏంటి అంటే అందరికీ పెళ్లి మూవీ అనమాట. మరి పెళ్లి మూవీ అయితే ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో మీ అందరికీ తెలిసిందే కదా. మళ్ళీ అంటే అప్పుడైతే చాలా మంచి మూవీస్లో యాక్ట్ చేశారు, సో ఇప్పుడు మళ్ళీ ఈ మూవీతో రాబోతున్నారనమాట. కమల్ తేజ నార్ల ఈ చిత్ర దర్శకుడిగా అయితే పరిచయం అవుతున్నారనమాట. మరి ఈ మూవీ ఎప్పుడు మనందరి ముందుకి రాబోతోంది అంటే జూన్19 అనమాట, అంటే రేపే ఈ మూవీ అయితే రాబోతోంది. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నవీన్ వడ్డే యాక్ట్ చేసిన మూవీ అనమాట పెళ్లి మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
2: మనమున్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 విద్యుత్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి నెక్స్ట్ అప్డేట్ ఏంటి అంటే, చాలా రోజుల నుంచి మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట ఈ మూవీ గురించి. అయితే నందిని రెడ్డి దర్శకత్వం వహించిన అనమాట, సమంత మెయిన్ రోల్లో యాక్ట్ చేసిన మూవీ ఏంటి అంటే మా ఇంటి బంగారం. మరి చాలా రోజుల నుంచి ఏదైతే రిలీజ్ అవ్వాలి అవ్వాలి అనుకుంటూ డేట్ అయితే పోస్ట్ పోన్ అవుతూ ఫైనల్గా జూన్ 19th ఈ మూవీ కూడా రేపే థియేటర్లో రిలీజ్ అవ్వబోతుంది అనమాట. మరి సమంత అయితే ఎలా చాలా రోజుల తర్వాత అంటే ఆ పోస్టర్ చూస్తూ ఇలా గన్ పట్టుకుంటూ చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉందని చెప్పాలి. మరి కంప్లీట్గా అసలు తను ఎలాంటి క్యారెక్టర్ చేసింది ఏంటి

ఇవన్నీ మనకి తెలియాలి అంటే రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే అనమాట. మరి ఈ మూవీలో అయితే శ్రీముఖి, శ్రీలక్ష్మి, అంజలి, సత్యరాజ్ ఇలాంటి వాళ్ళందరూ కూడా కీలక పాత్రలు అయితే పోషిస్తున్నారు. సో శామ్కి అయితే ఆల్ ద బెస్ట్ చెప్పేస్తున్నాను. అలాగే మీ అందరి కోసం నేను ఖుషీ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. అలాగే ఇవాళ సినిమా కబులు ప్రోగ్రామ్ కూడా మీ అందరికీ చాలా నచ్చింది అనుకుంటున్నా. మళ్ళీ మనం కలుసుకుందాం మీకు తెలిసే ప్రోగ్రాంలో. అంతవరకు స్టే ట్యూన్ 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: CFM 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి FM
0: 101.3.

0: Group L campaign with a 4-2 victory over Croatia at Dallas Stadium in Arlington, United States. And with that, we end this news bulletin.
1: నేను వద్దంటాన ఇన్నిసార్లు ఈ పదం విన్న తర్వాత ఆ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేయాలనిపించింది అనమాట. సో ఇప్పుడైతే మీ అందరి కోసం నువ్వు వస్తానంటే నేను వద్దంటాన మూవీ నుంచి ఒక వండర్ఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తోంది. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

మనము మీకు తెలిసా ప్రోగ్రామ్ లో ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం కదా, మరి చేనేత కార్మికులకి ఉచిత విద్యుత్ పథకం గురించి ఇందాకే చెప్పాను. 93,000 చేనేత కుటుంబాలు ఉండగా 11,488 పవర్లూమ్ కుటుంబాలు ఉన్నాయని చెప్పాను కదా. మరి ఈ పథకం కింద ప్రభుత్వం అయితే 150 కోట్లు అనమాట, 150 కోట్ల రూపాయలు ఏడాదికి ఖర్చు పెట్టబోతుంది అనమాట. అలాగే చేనేతలకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం 2026-27 బడ్జెట్లో పలు పథకాలకి నిధులను కూడా కేటాయించడం జరిగిందనమాట. అవేంటి అంటే, విశాఖపట్నంలో యూనిట్ మాల్ దీనికి సంబంధించి ఏంటి అంటే 86 కోట్ల రూపాయలు, అలాగే థ్రిఫ్ట్ ఫండ్కి 5 కోట్ల రూపాయలు అనమాట కేటాయించిందనమాట. అలాగే దీని ద్వారా ఏంటి అంటే కనుక 5,386 మంది చేనేతలకి ప్రయోజనాలు అయితే సమకూరే అవకాశం ఉందన్నమాట. అలాగే వెంకటగిరిలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ టెక్నాలజీ అంటే IIHT అనమాట, దీని ఏర్పాటుకైతే 1.26 కోట్ల రూపాయలు, ముడి సరుకు కొనుగోలుదారికి 6,265 మందికి నిధులు సమకూర్చేందుకు 20 లక్షలు అయితే అందించడం జరిగిందనమాట. సో మొత్తంగా అసలు వీటన్నిటి కోసం ప్రభుత్వం 115.53 కోట్లు అయితే అందజేసిందనమాట. సో ఇంకా ఎలాంటి పథకాలు కేటాయించారు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇవన్నీ మాట్లాడుకుందాం మీకు తెలిసే ప్రోగ్రాంలో అయితే. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఇంకొక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నా ఫ్రమ్ ద మూవీ మంచి రోజులు వచ్చాయన్నమాట. సో మనందరికీ కూడా తొందరలోనే ప్రతిరోజు మంచి రోజుని అనుకుందాం, అలాగే మంచి రోజులు రావాలి అని చెప్పి కోరుకుంటూ మంచి రోజుల మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్డ్ 101.3 విత్ భారతి ఎఫ్ఎం.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
2: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLOతో కాల్ బుక్ చేసుకోవడానికి ECIN యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: వియత్నాం జనాభా ఎంతో మీకు తెలుసా? దాదాపు 10 కోట్లు. గత 12 ఏళ్లలో మనం అంతకన్నా ఎక్కువ గృహాలకు ఉజ్వల గ్యాస్ కనెక్షన్లను అందించాం. ఆలోచించండి, దాదాపు 11 కోట్ల వంట గదులకు పొగ నుంచి విముక్తి లభించిందంటే ఎంత బాధ తగ్గి ఉంటుందో కదా.
5: ప్రధాన మంత్రి ఉజ్వలా యోజన అబ్ సామాజిక్ పరివర్తన్ కే మాధ్యమ్ సే దేశ్ కే సతత్ వికాస్ కా ఏక్ బహోత్ బడా స్రోత్ బన్ చుకీ హై.
4: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.

మనమున్నాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు అలాగే దానికోసం కేటాయించిన బడ్జెట్ ఏంటి అని చెప్పే దాని గురించి. అలాగే ఆర్టీసీ బస్సుల్లో మహిళలు శ్రీశక్తి పథకం కింద ఉచిత ప్రయాణం అయితే చేస్తూ ఉన్నారు కదా, ఈ విషయం మనందరికీ తెలుసు. మరి ఈ పథకం కోసం ప్రభుత్వం 2026-27 బడ్జెట్ లో 1420 కోట్లు అయితే కేటాయించిందనమాట. అదేవిధంగా ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద 4000 కోట్లు, ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కింద 27719 కోట్లు అయితే కేటాయించిందనమాట. సో ఇవి వివిధ పథకాల కోసం ప్రభుత్వం కేటాయించిన నిధులు, బడ్జెట్, అలాగే చేనేత కార్మికుల కోసం ఎలాంటి పథకాలు తీసుకొస్తుంది, అలాగే విద్యుత్ పథకం, ఇవన్నీ కూడా మాట్లాడుకున్నాం కదా. సో ఇప్పుడైతే మీ అందరి కోసం ఇంద్ర మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, అది వినేసేయండి. దాని తర్వాత ప్రతిరోజు వచ్చినట్టే ఈరోజు కూడా 12:30 తెలుగులో వార్తలు అయితే వచ్చేస్తాయి, అవి కూడా వినేసేయండి. దాని తర్వాత మళ్ళీ మనం కలుసుకుందాం మీకు తెలిసే ప్రోగ్రాంలో, ఇంకొక బ్యూటిఫుల్ టాపిక్ అయితే చెప్పేస్తానమాట. మరి అది ఏంటో తెలియాలి అంటే మళ్ళీ నేను టాపిక్ చెప్పేంత వరకు ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్ 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య ఆర్థిక పారిశ్రామిక సహకారం మరింత బలోపేతం చేసే లక్ష్యంతో పలువురు పారిశ్రామికవేత్తలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్యారిస్ లో సమావేశమవుతారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 5 రోజుల పర్యటన కోసం ఈరోజు మధ్యప్రదేశ్ లో ఇండోర్ చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో గత 12 ఏళ్ల పాలన ఒక స్వర్ణ యుగంలా నడిచిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనను యువతే ముందుడు నడిపిస్తున్నారని కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా చెప్పారు. వార్తలు వివరంగా. భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య ఆర్థిక పారిశ్రామిక సహకారం మరింత బలోపేతం చేసే లక్ష్యంతో పలువురు పారిశ్రామికవేత్తలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్యారిస్ లో సమావేశమవుతారు. దీనిలో భాగంగా సెయింట్ గోబెన్ చైర్మన్ సీఈఓ బెనాయిట్ బాజన్తో సమావేశమై పర్యావరణ అనుకూల ఉత్పాదకత, స్థిరమైన మౌలిక సదుపాయాల కల్పనపై చర్చిస్తారు. ఆ తర్వాత స్టార్ట్ మొబిలిటీ, రైల్వే రంగాన్ని అత్యాధునికంగా తీర్చిదిద్దే అంశాలపై సహకారం కోసం ఆల్సోమ్ సీఈఓతో సమావేశమవుతారు. ఏ కోఫౌండర్ సీఈఓ ఆర్థర్ మెన్స్తో కృత్రిమ మేధస్సు, సరికొత్త ఆవిష్కరణల వంటి అంశాలపై సంభాషిస్తారు. చివరిగా సీఎంఏ సీజీఎం గ్రూప్ చైర్మన్ సీఈఓ రొడోల్ఫ్ సాడేతో సమావేశమై సముద్ర వ్యాపారం, ఓడరేవుల ఆధునికీకరణపై చర్చలు జరుపుతారు. అంతకుముందు నిన్న రాత్రి ప్యారిస్ చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మాక్రాన్తో కలిసి నరేంద్ర మోదీ వివాటెక్ 2026 సదస్సుకు హాజరవుతారు. ఈ సదస్సు ఐరోపాలోనే అతిపెద్ద టెక్నాలజీ స్టార్టప్ ఈవెంట్. ఈ వేదికపై భారత్లో వేగంగా వృద్ది చెందుతున్న ఆవిష్కరణల పర్యావరణ వ్యవస్థ, సాంకేతిక పురోగతిని మోదీ ప్రముఖంగా ప్రస్తావిస్తారు. అలాగే ప్రవాస భారతీయుల కోసం ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో నరేంద్ర మోదీ ప్రసంగిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సామాజిక మాధ్యమ వేదికగా ఒక సంస్కృత సుభాషితం పంచుకుంటూ మానవ జీవితానికి అవసరమయ్యే విలువల గురించి వివరించారు. నిజాయితీ, సత్యాన్ని అనుసరించేవారిని సంపద వెతుక్కుంటూ వస్తుందని, స్వార్థం లేని సేవ చేసేవారికి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. నిరంతర సాధన ద్వారానే జ్ఞానం సిద్ధిస్తుందని తెలిపారు. ఈ విలువలు వ్యక్తుల వ్యక్తిత్వ నిర్మాణంలో, సమాజ అభివృద్దిలో కీలక పాత్ర పోషిస్తాయని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 5 రోజుల పర్యటన కోసం ఈరోజు ఉదయం మధ్యప్రదేశ్లో ఇండోర్ చేరుకున్నారు. దేవి అహిల్యాబాయ్ హోల్కర్ విమానాశ్రయంలో ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, గవర్నర్ మంగుభాయ్ పటేల్ రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి మధ్యప్రదేశ్లో బెతుల్లో గిరిజన సమాజ సాధికారతపై జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. రేపు అంతర్జాతీయ సికిల్ సెల్ అనీమియా దినోత్సవ వేడుకలకు, అలాగే జూన్ 21 జబల్పూర్లో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు హాజరవుతారు. రాణి దుర్గావతి విశ్వవిద్యాలయం 36వ కాన్వకేషన్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరై అనంతరం కునో నేషనల్ పార్క్ సందర్శించి తిరిగి న్యూఢిల్లీ చేరుకుంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో గత 12 ఏళ్ల పాలన అభివృద్ది, వారసత్వాల కలయికతో ఒక స్వర్ణ యుగంలా నడిచిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఈ కాలంలో శ్రీరామ జన్మభూమి మందిరం, కాశీ విశ్వనాథ్ కారిడార్, ఉజ్జయిని, మహాకాళ్ లోక్ నిర్మాణాలు జరిగాయని, అదే సమయంలో మేక్ ఇన్ ఇండియా, ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు దేశ అభివృద్దికి అపూర్వ వేగమిచ్చాయని తెలిపారు. కోటి రికార్డు డిజిటలైజేషన్, 668 పురాతన కళాఖండాల పునరుద్దరణ, 11 గిరిజన స్వాతంత్ర సమర యోధుల మ్యూజియంల ఏర్పాటు, 11 భారతీయ భాషలకు ప్రాచీన భాషా హోదా కల్పించడం జరిగిందని అమిత్ షా వివరించారు. న్యూఢిల్లీలో 3 రోజుల పాటు జరిగే ప్రజా సంక్షేమ శిబిరాలను ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఈరోజు ప్రారంభించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో 12 ఏళ్ల విశ్వాసం, వికాసం, జనకళ్యాణం స్ఫూర్తితో ఈ శిబిరాలు

0: ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాజధాని అంతటా మొత్తం 42 ప్రాంతాల్లో ఈ సంక్షేమ శిబిరాలు ప్రభుత్వం నిర్వహిస్తోందని వెల్లడించారు. ఢిల్లీ పౌరులు తమకు అర్హత ఉన్న వివిధ కేంద్ర ఢిల్లీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారం ప్రయోజనాలు ఒకే చోట పొందేందుకు ఉపయోగపడతాయని రేఖా గుప్తా పేర్కొన్నారు.
1: दिल्ली की जनता को अलग अलग विभागों द्वारा जितनी भी योजनाओं का लाभ मिल रहा है या केंद्र की जितनी योजनाओं के लिए वो एलिजिबल है, उन सारी योजनाओं के शिविर यहाँ पे सभी विभागों द्वारा लगाए गए हैं. सारी की सारी सुविधाएं अंडर वन रूफ यहाँ पे लोगों को मुहैया कराई जा रही है. पूरी दिल्ली में 42 जगह पे 3 दिन के ये शिविर 18, 19 और 20 तारीख के रहेंगे.
0: ఢిల్లీ వాసులంతా తమకు సమీపంలో ప్రజా సంక్షేమ శిబిరం సందర్శించి ఈ సదుపాయాలు సద్వినియోగం చేసుకోవాలని రేఖ గుప్తా పిలుపునిచ్చారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HOD ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నాగ్పూర్లో అంబజరి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి చెందిన యంత్ర ఇండియా లిమిటెడ్లో 10,000 టన్నుల అల్యూమినియం ఎక్స్ట్రూషన్ ప్రెస్కు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపు శంకుస్థాపన చేస్తారు. రక్షణ అంతరిక్ష రంగాల అవసరాలు తీర్చేందుకు అవసరమయ్యే అల్యూమినియం మిశ్రమ ఎక్స్ట్రూషన్ తయారు చేస్తుంది. అల్యూమినియం భాగాల దిగుమతులపై ఆధారపడడం తగ్గించడమే కాకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆత్మనిర్భర్ భారత్ విజన్లో భాగంగా స్వదేశీ తయారీకి ఈ ప్రాజెక్టు ఎంతగానో తోడ్పడుతుందని రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనను యువతే ముందుడి నడిపిస్తున్నారని కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ఈరోజు ఒక జాతీయ దినపత్రిక రాసిన వ్యాసంలో దేశ యువతను అమృతతరంగా అభివర్ణించారు. గడిచిన దశాబ్ద కాలంలో విద్య, నైపుణ్యాభివృద్ది, ఉపాధి, క్రీడలు, ఆరోగ్యం, సామాజిక భాగస్వామ్యం వంటి రంగాల్లో మన దేశం యువతకు విస్తృత అవకాశాలు కల్పించిందని వివరించారు. వికసిత్ భారత్ నిర్మాణంలో యువతే ప్రధాన శక్తి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బలంగా నమ్ముతున్నారని ఆ నమ్మకాన్ని ఈ వ్యాసం ప్రతిబింబిస్తోందన్నారు. దేశ నిర్మాణంలో యువత ఆకాంక్షలు నెరవేరుస్తూ వారి శక్తి సామర్థ్యాలను సరైన దిశలో ఉపయోగించుకునేందుకు గత 12 ఏళ్లుగా ప్రభుత్వం అనేక అవకాశాలు సృష్టించిందని మాండవీయ స్పష్టం చేశారు. ఈ నెల 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో భాగంగా యోగా సంగమం పోర్టల్లో ఇప్పటి వరకు 170,000 మందికి పైగా నిర్వాహకులు తమ కార్యక్రమాలు నమోదు చేస్తున్నారని కేంద్ర ఆయుష్ మంత్రిత్వశాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా యోగా సందేశం విస్తరించడంలో వివిధ సంస్థలు, సంఘాల నుంచి వస్తున్న స్పందనకు ఈ భాగస్వామి నిదర్శనమని మంత్రిత్వశాఖ పేర్కొంది. ఈ కార్యక్రమంపై ఆయుష్ శాఖ మంత్రి ప్రతాప్రావు జాదవ్ స్పందిస్తూ యోగా అనేది ఆరోగ్యం ద్వారా ఐక్యత చాటి ఒక గొప్ప వేడుకన్నారు. ప్రపంచ కేంద్రంగా ఉన్న భారతదేశ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుందని చెప్పారు. యోగా ప్రయోజనాలు సమాజంలో ప్రతి వర్గానికి అందేలా చూడటమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. హిమాచల్ ప్రదేశ్ చురా అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ప్రమాదంలో 7 ప్రాణాలు కోల్పోయారు. పుక్రీ మస్రూన్ రోడ్డుపై బొలెరో వాహనం అదుపుతప్పి లోయలో పడిపోవడంతో ఈ ఘటన జరిగింది. మహల్ గ్రామానికి చెందిన వీరంతా కక్దోదాలో ఒక కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తుండగా తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. డ్రైవర్ నియంత్రణను కోల్పోవడమే ప్రమాదానికి కారణంగా చంబా ఎస్పీ విజయ్ సక్లని తెలిపారు. ఈరోజు ఈశాన్య భారతదేశంలో కొన్ని ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. బీహార్, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిస్తే అవకాశం ఉందని తెలిపింది. రాగల 2 రోజుల్లో ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో పాటు బలమైన ఈదురుగాలు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఐసీసీ మహిళల T20 ప్రపంచకప్లో గ్రూప్ ఏ మ్యాచ్లో భారత జట్టు 95 పరుగుల తేడాతో నెదర్లాండ్స్ జట్టుపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 209 పరుగులు చేయగా నెదర్లాండ్స్ 114 పరుగులకే ఆలౌట్ అయింది. ఇక లక్నోలో జరిగిన 3 వన్డేల సిరీస్లో భాగంగా 2వ మ్యాచ్లో భారత్ 170 పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్తాన్పై విజయం సాధించింది. టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 49.5 ఓవర్లలో 402 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ 44.3 ఓవర్లలో 232 పరుగులు చేసింది. ఈ సిరీస్లో చివరి మ్యాచ్ శనివారం చెన్నైలో జరగనుంది. అంతకుముందు ధర్మశాల జరిగిన తొలి మ్యాచ్లో భారత్ 7 వికెట్ల తేడాతో గెలిచిన విషయం తెలుస్తుందే. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.

తరి. భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య ఆర్థిక పారిశ్రామిక సహకారం మరింత బలోపేతం చేసే లక్ష్యంతో పలువురు పారిశ్రామికవేత్తలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్యారిస్లో సమావేశమవుతారు. రాష్టపతి ద్రౌపది ముర్ము 5 రోజుల పర్యటన కోసం ఈరోజు మధ్యప్రదేశ్లో ఇండోర్ చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో గత 12 ఏళ్ల పాలన ఒక స్వర్ణ యుగంలా నడిచిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనను యువతే ముందుడు నడిపిస్తున్నారని కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా చెప్పారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

మనమున్న మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఇంకా మాట్లాడుకోబోతున్నాం అనమాట ఈ రోజు డే స్పెషాలిటీ గురించి. ఇంతకీ ఈ రోజు డే స్పెషాలిటీ ఏంటి అంటే గనక జాతీయ విహారయాత్ర దినోత్సవం అనమాట. నేషనల్ డే క్యాలెండర్ రిజిస్టర్ మొదటి జాతీయ విహార దినోత్సవాన్ని జూన్ 18, 2021 ప్రకటించారనమాట. అంటే 2021 సంవత్సరంలో అనౌన్స్ చేయడం జరిగింది. ఆ తర్వాత సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం కూడా జూన్ 18 మనందరం కూడా జాతీయ విహారయాత్ర దినోత్సవాన్ని అయితే జరుపుకుంటున్నాం అనమాట. మరి అసలు ఏంటి దీని హిస్టరీ అయితే చెప్పేసా, ఎప్పటి నుంచి జరుపుకుంటున్నాం అనే దాని గురించి, మరి ఈ రోజు మనం ఏం చేయాలి అనే దాని గురించి కూడా మాట్లాడుకోవాలి కదా. మరి ఖచ్చితంగా ఈ రోజు మనం ఏం చేయాలి అనేది కన్ఫర్మ్ గా మీ అందరితో షేర్ చేసుకుంటాను. ఇప్పుడైతే మీ అందరి కోసం జయం మందిరా మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. ఒక మంచి టూర్ కి అలా వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఎలాగో ఈ రోజు జాతీయ విహారయాత్ర దినోత్సవం కాబట్టి ఈ సాంగ్ వింటూ మీకు ఇష్టమైన డెస్టినేషన్ ని అలా ఊహించుకుంటూ ఉండండి వెళ్తున్నట్టు. సో ఇప్పుడైతే సాంగ్ వచ్చేస్తోంది, స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతీయ ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్నా.

మనం అయితే ఉన్నాం మీకు తెలిసే ప్రోగ్రామ్ లో ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా, ఈ రోజు డే స్పెషాలిటీ గురించి అనమాట, జాతీయ విహారయాత్ర దినోత్సవం గురించి మాట్లాడుకుంటున్నాం. మరి ఇందాకే చెప్పేసా హిస్టరీ ఏంటి అనేది. మరి ఈ రోజు మనం ఏం చేయాలి అంటే, అసలు మనందరికీ, మనలో ఎవరో ఒకళ్ళకి కాదు యాక్చువల్లీ అందరికీ అనమాట, ఖచ్చితంగా ఒక డ్రీమ్ డెస్టినేషన్ అయితే ఉండే ఉంటుంది కదా. లేకుండా ఎలా ఉంటుంది, ప్రపంచం ఇంత పెద్దదైనప్పుడు మనం కొన్ని ప్లేసులు అయినా చూడాలి కదా. కాలమేమో అసలు ఆగనే ఆగదు, ముందుకలా వెళ్ళిపోతూనే ఉంటుంది. కాబట్టి కాలంతో పాటు మనం పరిగెత్తాలి అండ్ అప్పుడప్పుడు ఇలాంటి విహారయాత్రలు, ఇలాంటి డేలు వచ్చినప్పుడైనా కనీసం నెక్స్ట్ ఇయర్ అయినా వెళ్ళాలి అంటే ఇప్పటి నుంచి ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేవి ఆలోచించాలన్నమాట. సో ఇలాంటి ప్లాన్లు అంటే మీకు కూడా ఒక డ్రీమ్ డెస్టినేషన్ అనేది ఉంటే కనుక ఒక ప్లాన్ అయితే వేసుకోండి. అలాగే ఖచ్చితంగా వెళ్ళి తీరాలి అనుకునే ప్లేసెస్ కొన్ని ఉంటాయి కదా, సో అవన్నీ చూడాలి అనుకున్నవి చూసేసేయండి అనమాట. అలాగే ఈ రోజు మీ జ్ఞాపకాలని గుర్తు చేస్తే ఏ ప్లేస్ అయినా సందర్శించవచ్చు. అంటే మేము చాలా బిజీగా ఉన్నాం, అసలు మేము ప్రపంచంలో అంతంత దూరాలు వెళ్ళలేం, అంటే పరిస్థితులు, కొన్ని కొన్ని కారణాలు ఇలాంటివి చాలా ఉంటాయి. కానీ మన అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంకొక ఊళ్ళో ఉన్నప్పుడు, మన నేటివ్ ప్లేస్ ఇంకోటి అయినప్పుడు అక్కడ మన అమ్మమ్మ వాళ్ళ ఇల్లు లేదంటే మనకి కొన్ని జ్ఞాపకాలు, సో ఇలాంటివి కూడా ఉంటాయి కదా. సో వాటిని చూడొచ్చు, మీకు ఏది హ్యాపీగా అనిపిస్తే అది, అంటే ప్లేస్ అనమాట, ఇక్కడికి నేను వెళ్తే మీరు చిన్నప్పుడు ఆడుకున్న పార్క్ కానివ్వండి, ఇంకొకటి, సో ఇలాంటివి చాలా ఉంటాయి కదా. సో ఇలా టైం ఫైండ్ చేసుకొని వెళ్ళి చూడొచ్చు అనమాట. అలాగే మానసిక ఆరోగ్యం మెరుగుపడటానికి మనందరికీ కూడా కాస్త విశ్రాంతి, విరామం ఇవన్నీ కూడా అవసరం అవుతాయి అనమాట. మరి రీఫ్రెష్ అవ్వాలి కదా, ఎప్పుడు ఉరుకులు వరుకులు జీవితం లో చాలా టెన్షన్స్ ఉంటాయి, ఒత్తిళ్లు ఉంటాయి, మరి అవన్నిటి నుంచి బయటపడాలి అంటే మన కోసం మనం కొంచెం టైం కేటాయించుకోవాలి. అలాగే అప్పుడప్పుడు బయటకు వెళ్తూ ఉండాలన్నమాట. మరి రోజువారీ జీవితంలో ఒత్తిళ్లని, సవాళ్ళని ఎదుర్కొనాలి అంటే మన పనుల నుంచి దూరంగా మనం అప్పుడప్పుడు ఇలాంటి విహారయాత్రలు అయితే ప్లాన్ చేసుకోవాలన్నమాట. సో కొంతమందికి స్పిరిచువల్గా టెంపుల్స్కి వెళ్ళడం అంటే చాలా ఇష్టం ఉంటుంది, కొంతమందికి సో అంటే వాటర్ ఫాల్స్ అంటే ఇష్టం ఉంటుంది, అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లేస్ అనేది ఉంటుంది కాబట్టి. సో ఖచ్చితంగా మీకు నచ్చిన ప్లేస్కి అయితే మీ ఫ్యామిలీతో పాటు ప్లాన్ చేసుకోండి. సో కొన్ని కొన్ని ప్లేసెస్కి ఫ్యామిలీతో వెళ్తే ఇంకా చాలా బాగుంటుంది కాబట్టి. ఇలా చేయడం వల్ల ఏంటి అంటే మనకి ఒక ఎనర్జీ అయితే వస్తుంది అనమాట. సో ఎప్పుడైనా సరే మనం ఏదైనా పనులు చేస్తూ విసుగ్గా అనిపించినప్పుడు ఇలా రిఫ్రెష్ అయ్యి చక్కగా ఒక మంచి ప్లేస్ చూస్తే ఇంకా ఉత్సాహంగా, అంటే ఆల్రెడీ మనకున్న ఉత్సాహం డబుల్ అయిపోతుంది అనమాట. సో అప్పుడు మనం మన పనులని ఉత్సాహంగా, ఉల్లాసంగా అయితే చేసుకోవచ్చు. అలాగే ఇష్టమైన వాళ్లతో సమయం గడపడం వల్ల ఒత్తిడి కూడా తగ్గే అవకాశం ఉంటుందన్నమాట. మరి అంతకంటే ఇంకేముంటుంది చెప్పండి. అలాగే ఒకటి లేదా రెండు చిన్న చిన్న సాహసయాత్రలు అప్పుడప్పుడు ప్లాన్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఈరోజు మిమ్మల్ని ఎవరినైనా కలవాలి అన్నా, మీకెవరినైనా చూడాలి అని అనిపించినా కూడా, సో వాళ్ళని కూడా మీరు హ్యాపీగా ఆహ్వానించవచ్చు అనమాట. అలాగే గత సాహసాలని గుర్తు చేసుకోండి, ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు ఏవో ఒక సాహసాలు అయితే చేసే ఉంటారు కదా, మరి వాటన్నింటినీ ఈరోజు

హ్యాష్ట్యాగ్ నేషనల్ వనా గెటవే డే లేదంటే జాతీయ విహారయాత్ర దినోత్సవం అని చెప్పి మీ జ్ఞాపకాలని మీ మెమోరీస్ని మీ స్నేహితులతో సన్నిహితులతో మీ ఫ్యామిలీ మెంబర్స్తో అందరితో పంచుకోవచ్చు అనమాట. సో ఇలా ఏంటి అంటే మనం కొత్త ప్రదేశాలు అన్వేషిస్తున్నప్పుడు మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు, అలాగే ప్రయాణం అనేది కొత్త ఆహారాన్ని రుచి చూడటం, అలాగే కొత్త స్నేహితుల్ని ఇలాంటివన్నీ అంటే కొత్త స్నేహితులతో మాట్లాడటం, అక్కడ వ్యక్తుల్ని పలకరించడం, ఇలాంటి అనుభవాలన్నింటినీ కూడా మనకి అందించాలి. అంటే కనుక మనం నేర్చుకోవాలి, కలవాలి, చాలా తెలుసుకోవాలి, చాలా నేర్చుకోవాలి, చాలా జ్ఞాపకాలు మనకి కావాలి అంటే ఖచ్చితంగా విహారయాత్ర అయితే ప్లాన్ చేసుకోవాల్సింది అనమాట. మరి ఇప్పటి వరకు వెళ్ళని వాళ్ళైతే ఖచ్చితంగా ఈరోజు ప్లాన్ చేసేసుకోండి. నెక్స్ట్ జూన్ 18 కల్లా మీరందరూ బోల్డ్ అని జ్ఞాపకాలు మెమోరీస్ అందరితో షేర్ చేసుకొని ఇంకొకళ్ళని కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో అది మరి ఇవాళ మీకు తెలిసే ప్రోగ్రామ్ అయితే మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను జాను మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. అండ్ ఇవాళ మీకు తెలిసే ప్రోగ్రామ్ కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. ఈ సాంగ్ తో మీకు తెలిసే ప్రోగ్రామ్ అయితే సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం ధీరా ప్రోగ్రామ్ లో. అంతవరకు స్టే ట్యూన్డ్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: Happy FM 101.3. హాయ్ ఆద్యా, ఎలా ఉన్నావు?
1: ఆ ఏదో బాగానే ఉన్నానులే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
4: అయితే సినిమాకి వెళ్దామా?
3: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
5: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
3: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
4: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: లైఫ్ ఈజీ రేడియో ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది,
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది,
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ.

0: വിവിധ ഭാരതി FM ന്യൂസ് ഹെഡ്ലൈൻസ്.
1: వివిద్ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపర్తి రాణి. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో ఈ రోజు పలు అంశాలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఎస్ఐపీబీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాష్టంలో పెట్టుబడులు పారిశ్రామిక అభివృద్దికి సంబంధించిన పలు అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. చేనేత కార్మికులు కళాకారుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించేందుకు రాష్ట స్థాయి చేనేత పురస్కారాలను ప్రవేశపెట్టాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రికి లేఖ రాసిన మంత్రి చేనేత రంగం రాష్ట సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలుస్తోందని పేర్కొన్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా రాష్ట పురపాలక శాఖ మంత్రి పి నారాయణ ఈరోజు మలేషియా చేరుకున్నారు. సెలంగార్లోని వ్యర్థాల నిర్వహణ సంస్థ కార్యాలయాన్ని సందర్శించిన మంత్రి ఘన వ్యర్థాల నిర్వహణపై మలేషియా అధికారులు ఇచ్చిన ప్రజెంటేషన్ను పరిశీలించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజారోగ్య పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ సురక్షితమైన తాగునీరు నిరంతరంగా అందేలా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. రాష్టంలో జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ఎస్ఐఆర్పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగిస్తుందని ఆలూరు శాసనసభ్యులు బి విరూపాక్షి అన్నారు. కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలోని పలు గ్రామాల బూత్ స్థాయి ఏజెంట్లు బీఎల్ఏలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. వికసిత్ భారత్ ప్రయాణంలో సాంస్కృతిక వారసత్వ పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఈరోజు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం మెరుగైన పౌరసేవల కల్పనే ప్రభుత్వ లక్ష్యమని జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ అన్నారు. ఎన్టీఆర్ జిల్లాలోని జగ్గయ్యపేటలోని పలు ప్రాంతాల్లో ఆయన ఈరోజు పర్యటించి ప్రజల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గోదావరి జిల్లాలకు ముఖ్యమైన ధవళేశ్వరం ప్రాజెక్టు గేట్లకు మరమ్మతులు చేపట్టేందుకు రాష్ట ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. సాగునీటి సరఫరాకు అంతరాయం కలగకుండా కొత్త గేట్ల ఏర్పాటు, మరమ్మతు పనుల కోసం 150 కోట్ల రూపాయలు కేటాయించామని తెలిపారు. ఆర్టిస్టిక్ ప్రైడ్ డేను ప్రతి సంవత్సరం జూన్ 18వ తేదీన ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. ఆర్టిస్టిక్ వ్యక్తుల ప్రాముఖ్యతను గుర్తిస్తూ సమాజంలో వారి పట్ల సానుకూల దృక్పథాన్ని తీసుకురావటమే ఈ వేడుక ముఖ్య లక్ష్యం. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

మొదటి సినిమా ఈ మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఇంటర్పోయాం ఇవాటి ధీరా ప్రోగ్రామ్ లోకి ఓన్లీ అండ్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మరి ఇప్పుడు ధీరాలో మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ ఏంటి అంటే భారతదేశంలో మహిళా సాధికారిత పథకాలు అనేవి మహిళలందరికీ కూడా ప్రయోజనాలు అందించడానికి భారత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు ఏంటి అనేవి ఇవాళ ఇప్పుడు ధీరాలో అయితే తెలుసుకుందాం అన్నమాట. అత్యంత ప్రజాదరణ పొందిన బేటీ బచావో బేటీ పడావో మీరు అందరూ వినే ఉంటారు ఎప్పటి నుంచో. మరి ఈ మిషన్లో భాగంగా SSY అన్నమాట, అంటే సుకన్య సమృద్ధి యోజన పథకం ప్రవేశపెట్టడం జరిగిందనమాట. మరి ఆల్మోస్ట్ అందరికీ తెలుసు ఈ పథకం గురించి, 15 సంవత్సరాల కాలానికి సంబంధించిందనమాట. అంటే మీరు 15 సంవత్సరాల వరకు ఈ పథకం కింద అమౌంట్ అయితే సేవ్ చేసుకోవచ్చు, గరిష్టంగా సంవత్సరానికి 150,000 వరకు డిపాజిట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇంకా అంటే ఈ పథకం కింద సేవ్ చేసిన అమౌంట్ ఏదైతే ఉందో అవి అంటే ఆడపిల్లల పై చదువులు, వాళ్ళ వివాహం ఇలాంటి వాటన్నిటికీ కూడా ఉపయోగించవచ్చు అనమాట. అండ్ అలాగే పన్నురహిత వడ్డీ కూడా వస్తుంది. అలాగే ఇందాక నేను చెప్పినట్టు మనం సంవత్సరానికి 1,50,000 రూపాయలు అయితే దాచుకోవచ్చు అనమాట, ఎక్కడ ఒక సంవత్సరానికి సుకన్య సమృద్ధి యోజన పథకం కింద. సో ఆడపిల్లలు పుట్టినప్పటి నుంచి మరి వాళ్ళకి సంబంధించిన అన్ని ఖర్చులు చాలా ఉంటాయి కాబట్టి సో SSY అనమాట, అంటే సుకన్య సమృద్ధి యోజన. ఈ పథకం అనేది వాళ్ళందరికీ కూడా చాలా రకాలుగా బెనిఫిట్ అనే చెప్పాలి.

మరి ఇంకా ఏంటి అంటే కనుక మిషన్ ఇంద్రధనుష్ అనమాట. ఈ అంటే ఈ మాటలన్నీ మీరు వింటారు, బట్ ఏంటి అనేది మనం కొంచెం ఇలా మాట్లాడుకుంటే ఎప్పుడైనా తెలుస్తుంది. మరి ఏంటి ఈ పథకం అంటే ఏంటి అంటే, భారతదేశంలో మహిళా సాధికారత కోసం ప్రభుత్వం చేపట్టిన ఒక ప్రతిష్టాత్మక పథకమే మిషన్ ఇంద్రధనుష్ అనమాట. మరి ఈ పథకం కింద ఏంటి అంటే, గర్భిణీ స్త్రీలకి ఇంకా పిల్లలకి ప్రభుత్వం పూర్తి స్థాయిలో రోగ నిరోధక టీకాలు అయితే అందిస్తుంది అనమాట. మరి మీ అందరికీ తెలుసు టీకాలు అనేవి ఎంత ఇంపార్టెంట్ అనేవి. పిల్లలు పుట్టినప్పటి నుంచి ఖచ్చితంగా వాళ్ళకి 5 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా టీకాలు అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయనే చెప్పాలి. మరి అలాంటి టీకాలన్నీ కూడా ఈ పథకం కింద పిల్లలకి ఉచితంగా కూడా అందించడం జరుగుతుందన్నమాట. సో ఇదేంటి అంటే మిషన్ ఇంద్రధనుష్ అనమాట. మరి ఇంకా ఏంటి, ఎలాంటి పథకాలు మహిళలకి ప్రయోజనాలు చేకూర్చేలాగా తీసుకొచ్చింది భారత ప్రభుత్వం అనేది ఇవాళ ధీరాలో మనం మాట్లాడుకుందాం. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఇంకొక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేద్దాం అనుకుంటున్నా. బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ ఎగ్నమ్ అనమాట. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

మనమున్న దీరా ప్రోగ్రామ్ లో ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా, మరి భారత ప్రభుత్వం చేపట్టిన మహిళా సాధికారతకి సంబంధించిన పథకాలు ఏంటి అనే దాని గురించి మరి ఇందాకే చెప్పా. మిషన్ ఇంద్రధనుష్ గురించి మాట్లాడుకుందాం, అలాగే బేటీ బచావో బేటీ పడావో ఈ మిషన్ లో భాగంగా సుకన్య సమృద్ధి యోజన పథకం గురించి చెప్పాను, అలాగే గ్రామీణ మహిళలకి డిజిటల్ ఉపాధి ఇంకా ఆర్థికంగా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా సో వాళ్లకంటూ కొంత ఆదాయం రావడం కోసం కేంద్ర ప్రభుత్వం కంప్యూటర్ దీదీ దీదికా దుకాణ్ పథకం అమల్లోకి అయితే తీసుకొచ్చిందన్నమాట. యూనిసెఫ్ అలాగే ఆయా రాష్ట ప్రభుత్వాల సహకారంతో ఈ పథకాన్ని అమలు చేసి దేశవ్యాప్తంగా 7,000 బ్లాకుల్లో 35 లక్షల మంది లఖ్పతి దీదీల్ని చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం సంకల్పంతో ఈ దీదీ దీదికా కంప్యూటర్ దీదీ దీదికా దుకాణ్ పథకం అమల్లోకి తీసుకురావడం అయితే జరిగిందనమాట. మరి సంకల్పం మంచిదైనప్పుడు ఖచ్చితంగా ఈ పథకం అన్ని కూడా అంటే ఎవరికైతే నిజంగా ప్రయోజనాలు చేకూరాలో వాళ్ళందరికీ అందేలాగా ఉంటే కనుక అందేలాగా చేయగలిగితే సో ఇంకా చాలా బాగుంటుందన్నమాట. అప్పుడు ఉపాధి అనేది ప్రతి ఒక్క మహిళకి కూడా ఉంటుంది. అలాగే దేశవ్యాప్తంగా మహిళల ఆరోగ్యం కేంద్ర ప్రభుత్వం మన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని హ్యూమన్ పాపిల్లోమా అనమాట ఈ వైరస్ అంటే HPV వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ 28 ఫిబ్రవరి రాజస్థాన్ లోని అజ్మీర్ లో ప్రారంభించారనమాట. అంటే మహిళలకి ఇప్పుడు అనేక రకాల క్యాన్సర్స్ వస్తున్నాయి కదా, సో గర్భాశయ క్యాన్సర్ ముఖద్వార క్యాన్సర్ తో పాటు ఇంకా నివారించదగ్గ అనేక రకాల క్యాన్సర్లని అరికట్టడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందనమాట. మరి 14 సంవత్సరాల వయసు ఆడపిల్లల దగ్గర నుంచి మహిళలందరూ కూడా ఈ వ్యాక్సిన్స్ తీసుకోవడం వల్ల సో మనకైతే ఇలాంటివి రాకుండా ఉండాలి, ఇలాంటి ప్రమాదాలు ముందే అరికట్టొచ్చు అనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపట్టడం అయితే జరుగుతోంది. మరి కేంద్ర ప్రభుత్వం ఇంకా ఇలాంటివి చాలా చాలా మనందరి కోసం ముఖ్యంగా మహిళల కోసం తీసుకురావడం జరుగుతోందన్నమాట. సో అవన్నీ మనం ఇంకా చాలా మాట్లాడుకోవచ్చు అనమాట. సో మళ్ళీ ప్రసన్న వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకోసం నేను ఇంకా చాలా మంచి విషయాలు అయితే చెప్తా. మరి ఇప్పుడైతే కొన్ని క్షణాల్లో అయితే మీ అందరి కోసం ప్రతిరోజు వచ్చినట్టే ప్రాంతీయ వార్తలు అయితే వచ్చేస్తున్నాయి అనమాట తెలుగులో, అవి వినేసేయండి. దాని తర్వాత మళ్ళీ మనం ధీరా ప్రోగ్రాంలో ఇంకొక బ్యూటిఫుల్ టాపిక్తో కలుసుకుందాం అనమాట. మరి ఆ టాపిక్ ఏంటో తెలియాలి అంటే మీరు మాత్రం వింటూనే ఉండండి 101.3 వివిధ భారతి FM. నేను మీ ఆర్జే ప్రసన్న.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నకర్. ముఖ్యాంశాలు: రాష్ట్ర పెట్టుబడి ప్రోత్సాహక మండలి సమావేశంలో పెట్టుబడులపై చర్చిస్తోన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక అటవీకరణ కార్యక్రమాలు మరింత విస్తరించాలని అధికారులకు సూచించిన ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. దేశంలో సాంస్కృతిక వారసత్వ పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్న రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పలు అంశాలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అమరావతిలోని రాష్ట సచివాలయంలో రాష్ట పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఎస్ఐపిబి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్టంలో పెట్టుబడులు పారిశ్రామిక అభివృద్దికి సంబంధించిన అంశాలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. అనంతరం మధ్యాహ్నం మత్స్యశాఖ ఆక్వారంగం పొగాకు పంటకు సంబంధించిన అంశాలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పెట్టుబడులు పారిశ్రామిక రంగాల ప్రస్తుత పరిస్థితులు, రైతులు మత్స్యకారుల సమస్యలు, అభివృద్ది కార్యక్రమాల పురోగతిపై ముఖ్యమంత్రి చర్చించనున్నారని అధికారులు తెలిపారు. రాష్టంలోని కోస్తా తీర ప్రాంతాల్లో గ్రీన్ బెల్ట్ అభివృద్ది, పర్యావరణ పరిరక్షణ అంశాలపై ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ రాష్ట సచివాలయంలో ఉన్నతాధికారులతో ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తీర ప్రాంతాల్లో హరిత వలయాల విస్తరణ, సామాజిక అడవుల పెంపకం కోసం చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. గ్రీన్ బెల్ట్ అభివృద్దికి సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని అధికారులకు సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక అటవీకరణ కార్యక్రమాలను మరింత విస్తరించే అవకాశాలపై సమీక్షించిన ఉప ముఖ్యమంత్రి అటవీ సంపద పెంపుతో పాటు తీర ప్రాంతాల్లో వృక్ష సంపద అభివృద్దికి ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, హరితాంధ్ర లక్ష్యాల సాధనకు అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలని పవన్ కళ్యాణ్ సూచించారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా రాష్ట పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఈరోజు మలేషియా చేరుకున్నారు. కౌలాలంపూర్లోని భారత రాయబార కార్యాలయంలో అధికారులు మంత్రికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మలేషియా ప్రజాప్రతినిధులతో నారాయణ సమావేశమయ్యారు. అనంతరం సెలంగారులోని వ్యర్థాల నిర్వహణ సంస్థ కార్యాలయాన్ని సందర్శించిన మంత్రి ఘన వ్యర్థాల నిర్వహణపై మలేషియా అధికారులు ఇచ్చిన ప్రజెంటేషన్ను పరిశీలించారు. అలాగే ఇళ్లతో పాటు పరిశ్రమల నుంచి వచ్చే ఘన వ్యర్థాల నిర్వహణలో అనుసరిస్తున్న విధానాలను తెలుసుకున్నారు. అనంతరం మధ్యాహ్నం బయోమెడికల్, పారిశ్రామిక పౌల్ట్రీ వ్యర్థాల నిర్వహణ కేంద్రాల పనితీరును పరిశీలించనున్నారు. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఫలితాలను విడుదల చేశారు. ఈ ఫలితాల్లో ప్రథమ సంవత్సరంలో 39% ఉత్తీర్ణత సాధించగా ద్వితీయ సంవత్సరంలో 56% ఉత్తీర్ణత నమోదైందని తెలిపారు. విద్యార్థులు తమ ఫలితాలను results.bie.ap.gov.in వెబ్సైట్లో లేదా 9552300009 నంబర్కు వాట్సాప్ చేసి తెలుసుకోవచ్చని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఉభయ గోదావరి జిల్లాలకు ముఖ్యమైన ధవళేశ్వరం ప్రాజెక్టు గేట్లకు మరమ్మతులు చేపట్టేందుకు రాష్ట ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలోని ధవళేశ్వరం ప్రాజెక్టును మంత్రి నిన్న పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సాగునీటి సరఫరాకు అంతరాయం కలగకుండా కొత్త గేట్ల ఏర్పాటు, మరమ్మతు పనుల కోసం 150 కోట్ల రూపాయలు కేటాయించామని తెలిపారు. ధవళేశ్వరం ప్రాజెక్టు ఆధునికీకరణతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సాగునీటి ప్రాజెక్టుల పునరుద్దరణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలియజేస్తూ,
1: కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత 150 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చి, టెండర్లు పిలిచి, వర్క్ అగ్రిమెంట్ కూడా ఇచ్చి ఈ రోజు పనులు ప్రారంభిస్తా ఉన్నామని అంటే గోదావరి డెల్టా మీద ఈ కూటమి

0: ప్రభుత్వానికి చిత్తశుద్ధికి అది ఒక నిదర్శనం అని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నా. ఒక ధవళేశ్వరం బ్యారేజీ గేట్లతో సరిపెట్టట్లా, ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేకించి ధాన్యాగారంగా ప్రసిద్ది చెందినటువంటి గోదావరి జిల్లాలకు సంబంధించి డెల్టా కూడా ఈరోజు ప్రమాదభరితంగా ఉంది. గతంలో ఏ రకంగా అయితే పచ్చగా కలకల్లాడిందో మళ్లీ అటువంటి పరిస్థితులు ఇక జిల్లాల్లో తీసుకొచ్చేటువంటి విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది.
1: చేనేత కార్మికులు, కళాకారుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించేందుకు రాష్ట స్థాయి చేనేత పురస్కారాలను ప్రవేశపెట్టాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రికి లేఖ రాసిన మంత్రి, చేనేత రంగం రాష్ట సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలుస్తోందని పేర్కొన్నారు. ధర్మవరం, ఉప్పాడ, మంగళగిరి, చీరాల, పెడన, పొందూరు, శ్రీకాళహస్తి, బొబ్బిలి, భట్టిప్రోలు, మదనపల్లి ప్రాంతాల చేనేత ఉత్పత్తులు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే జాతీయ చేనేత పురస్కారాల తరహాలో ప్రతి రాష్ట్ర స్థాయి పురస్కారాలను 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రదానం చేస్తే చేనేత కార్మికులు, డిజైనర్లు, కళాకారులకు ప్రోత్సాహంగా ఉంటుందని తెలిపారు. వికసిత్ ప్రయాణంలో సాంస్కృతిక వారసత్వ పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 సంవత్సరాలుగా దేశాభివృద్దితో పాటు వారసత్వ పరిరక్షణకు సమన్వయం చేస్తూ ముందుకు సాగుతోందని ఈరోజు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. వారసత్వంతో పాటు అభివృద్ది అనే దార్శనికతతో కేంద్ర ప్రభుత్వం దేశ సాంస్కృతిక, ఆధ్యాత్మిక, చారిత్రక సంపదను సంరక్షిస్తూనే వాటిని దేశ అభివృద్దికి పునాదులుగా మలిచే దిశగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని పురంధేశ్వరి అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ఎస్ఐఆర్పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగుతుందని ఆలూరు శాసనసభ్యులు బి విరూపాక్షి అన్నారు. కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలోని పలు గ్రామాల బూత్ స్థాయి ఏజెంట్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణలో బూత్ స్థాయి ఏజెంట్ల పాత్ర కీలకమని అన్నారు. ప్రతి బూత్ పరిధిలో ఓటర్ల జాబితాను నిశితంగా పరిశీలించి ఏవైనా అభ్యంతరాలు కనిపిస్తే వెంటనే ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని బీఎల్ఏలకు సూచించారు. అర్హత కలిగిన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆర్టిస్టిక్ ప్రైడ్ డేను ప్రతి సంవత్సరం జూన్ 18వ తేదీన ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. ఆర్టిస్టిక్ వ్యక్తుల ప్రాముఖ్యతను గుర్తిస్తూ సమాజంలో వారి పట్ల సానుకూల దృక్పథాన్ని తీసుకురావడమే ఈ వేడుక లక్ష్యం. ఆర్టిజం అనేది ఒక వ్యాధి కాదని, అది ఒక రుగ్మత మాత్రమే అన్న విషయాన్ని తెలియపరచడం కోసం ప్రత్యేకంగా ఈరోజును ఆర్టిస్టిక్ ప్రైడ్ డేగా నిర్వహిస్తున్నారు. ఆర్టిస్టిక్ ప్రైడ్ డేను మొదటిసారిగా 2005లో యాస్పైస్ ఫర్ ఫ్రీడమ్ అనే సంస్థ బ్రెజిల్లో ప్రారంభించింది. ఆర్టిజం గురించిన అపోహలు తొలగించడమే లక్ష్యంగా ఈరోజు పలు కార్యక్రమాలు చేపడతారు. ఆర్టిజం గురించి సమాచారాన్ని అందరికీ తెలియజేసే విధంగా కార్యశాలలు, సమావేశాలు నిర్వహిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా myGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 26వ తేదీ వరకు పంపవచ్చు. ప్రజా సమస్యల పరిష్కారం, మెరుగైన పౌర సేవల కల్పనే ప్రభుత్వ లక్ష్యమని జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలోని పలు ప్రాంతాల్లో ఆయన ఈరోజు పర్యటించారు. రాష్ట పెట్టుబడి ప్రోత్సాహక మండలి సమావేశంలో పెట్టుబడులపై చర్చిస్తోన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక అటవీకరణ కార్యక్రమాలు మరింత విస్తరించాలని అధికారులకు సూచించిన ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. దేశంలో సాంస్కృతిక వారసత్వ పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్న రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి.
1: మీకు తెలుసా, భారత్ లోని లఖపతి దీదీల సంఖ్య బెల్జియం లేదా గ్రీస్ వంటి దేశాల మొత్తం జనాభా కన్నా ఎక్కువ. 3 కోట్లకు పైగా మహిళలు లఖపతి దీదీలయ్యారు. కుటుంబాల దేశ ఆర్థిక పునాదిని వారు బలోపేతం చేశారు.
2: लखपति दीदी बनाने का ये अभियान आने वाली पीढ़ियों को सशक्त करने का एक महाअभियान है.
1: విశ్వాసానికి వికాసానికి ప్రజా సంక్షేమానికి 12 ఏళ్ళు.
3: అలాగే ఇప్పుడు ఒక ప్రకటన. లేబర్ వెల్ఫేర్ కమిషనర్ వారు ఇలా తెలియజేస్తున్నారు అన్నమాట, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలోని బీడి, లైమ్ స్టోన్, డోలమైట్, ఐరన్, మాంగనీస్ గనులు, క్రోమ్, మైకామన్ కార్మికులు, సినీ కార్మికులు, పిల్లలు 2026-2027 సంవత్సరానికి గాను ఆన్లైన్ లో స్కాలర్షిప్ కి దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేదీలు 1 నుంచి 10వ తరగతి చదివిన వారు 31/8/2026 లోపుగా, అలాగే 11 నుండి ప్రొఫెషనల్ డిగ్రీ చదివేవారు అన్నమాట 31/10/2026 లోపుగా దరఖాస్తు చేసుకోవాలన్నమాట. ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలు ఆర్ కళాశాలలో చదివేవారు మాత్రమే ఈ ఆర్థిక సహకారానికి అర్హులు. మిగిలిన వివరాలకి నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ http://scholarship.government.in/application/form/login అనే వెబ్సైట్ లో చూడవచ్చు. లేదంటే ఆఫీస్ ఆఫ్ ద వెల్ఫేర్ కమిషనర్, లేబర్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్, రూమ్ నెంబర్ 54, కేంద్రీయ సదన్, సుల్తాన్ బజార్, కోటి, హైదరాబాద్ వారిని సంప్రదించవచ్చు అన్నమాట.

మనము నామ్ దీరా ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్చి ప్రసన్న. మరి మనం మాట్లాడుకోబోతున్న ఇంకొక టాపిక్ ఏంటి ఇవాళ దీరా ప్రోగ్రామ్ లో అంటే, పొందికైన ఇంటి కోసం మనం ఏం చేయాలి అనేదన్నమాట. ఇంట్లో వస్తువులు ఎంత చిందరవందరగా ఉంటే మన ఆలోచన విధానం కూడా అంతే గందరగోళంగా ఉంటుందన్నమాట. చూడడానికి ఇల్లు చక్కగా పొందిగ్గా ఉంటే దానిలో నివసించే వాళ్ళు అంటే మనందరం ఉండేవాళ్ళు కూడా మానసిక పరిస్థితి కూడా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. మరి ఇంట్లో పొందిగ్గా సామాన్లు ఎలా అమర్చుకోవాలి అనేది ఇవాల్టి దీరాలో తెలుసుకుందాం. అందుకే ఒక సామెత కూడా ఉంది కదా, సో ఇంటిని చూడు ఇల్లాలని చూడు అనేది, అంటే ఇంటిని చూస్తే ఇంటి ఇల్లాలని చూస్తే ఇల్లు తెలిసిపోతుంది. సో ఇలాంటి మాటలు చాలా ఉన్నాయి. అంటే మ్యాక్సిమం మనకి ఇప్పుడు టైం ఉండట్లేదు కాబట్టి మన అమ్మలు అమ్మమ్మలు అయితే సర్దిన వాళ్ళు సర్దినట్టు, చెమ్మిన వాళ్ళు చెమ్మినట్టే ఉండేవాళ్ళు అనమాట. బట్ ఎనీవే అవన్నీ పక్కన పెట్టేస్తే ఇంటిని ఇలా పొందిగ్గా సర్దుకోవడం వల్ల మనం మానసికంగా ప్రశాంతంగా ఉంటాం, అలాగే మన బుర్ర గందరగోళంగా ఉండకుండా గందరగోళంగా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. మరి వీటి కోసమైనా మన ఇంటిని మనం శుభ్రంగా అయితే ఉంచుకోవాలి. మరి ఎలా పొందిగ్గా అమర్చుకోవాలి అనేది తెలియాలి అంటే ఏం చేయాలి, ఇవాల్టి దీరా అయితే వినాల్సిందే అనమాట. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తోంది ఫ్రమ్ ద మూవీ. ఇప్పుడు నేను మీకోసం వెన్నెలు కురిపించబోతున్నాను అనమాట. ముద్దుల కొడుకు మూవీ నుంచి సాంగ్ ప్లే చేసి వింటూ స్టేజ్ ఉంటూ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

మనము నామ్ దీరా ప్రోగ్రాంలో ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా, మరి పొందికైన ఇంటి కోసం మనం ఏం చేయాలి, ఇంట్లో వస్తువులు ఎంత చిందరవందరగా ఉంటే మన ఆలోచన విధానం కూడా అంతే గందరగోళంగా ఉంటుంది, మరి అలా ఉండకుండా ఉండాలి అంటే ఏం చేయాలి మనం మాట్లాడుకుందాం అని చెప్పాను కదా. సో స్టోరేజ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ అనమాట, ఎందుకంటే ఇప్పుడు ఉన్న దాన్ని బట్టి మనకి చాలా తక్కువ స్పేస్లోనే వచ్చేస్తున్నాయి కాబట్టి, మరి ఎక్కువ ఫర్నిచర్ని స్టోరేజ్ యూనిట్గా కూడా వాడుకుంటే మంచిదన్నమాట. అంటే ఇప్పుడు మీ అందరికీ తెలిసిందే, ఈ మధ్యకాలంలో ఫర్నిచర్ అయితే సోఫాలు కానివ్వండి లేదంటే మనకి ఇష్టమైన కార్డ్స్ కానివ్వండి చాలా డిజైన్స్లో చేయించుకుంటున్నాం కదా, సో వాటికే స్టోరేజ్ ఇవ్వడం కూడా జరుగుతుందన్నమాట. కాబట్టి వాటిలో స్పేస్ ఉంటుంది కాబట్టి వాటి లోపలే సామాన్లు కూడా సర్దేసుకుంటే

ఇంకా చుట్టుపక్కల ఇలా పెట్టకుండా, సో ఇంపార్టెంట్ అన్నీ అలా కనిపిస్తాయి. అట్ ద సేమ్ టైం మనకి వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. అండ్ ఇంకోటి ఏంటి అంటే స్పేస్ కూడా సరిపోతుందన్నమాట. అలాగే చాలామంది ఇందాక నేను అన్నట్టే చాలా డిజైన్గా వాళ్ళకి ఇష్టం వచ్చిన మోడల్లో మంచాలు అయితే చేయించుకుంటూ ఉంటారు కదా. మరొకవేళ ఆ మంచాల్లో సామాన్లు సర్దుకోవడానికి ఎలాంటి స్టోరేజ్ కనుక లేకపోతే బాక్సుల్లో సామాన్లను సర్ది మంచం కిందకి తోసేయడం మంచిది అనమాట. మరి అవకాశం ఉన్నంత వరకు మనం ఇల్లు నీట్గా సర్దుకోవాలి కదా. దీనివల్ల ఏంటి అంటే సామాన్లు పాడగవు, అలాగే పాడైపోకుండా ఉండే, అట్ ద సేమ్ టైం స్పేస్ కూడా కలిసి వస్తుంది. కాకపోతే ఏంటి అంటే మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఆ స్పేస్ అప్పుడప్పుడు, అంటే మనం ఏదైతే మంచం కింద బాక్సెస్లో అన్నీ పెట్టుకోవచ్చు అని చెప్పాను కదా, అప్పుడప్పుడు తీస్తూ మంచం కింద కూడా శుభ్రం చేస్తూ ఉంటే ఏంటి అంటే అప్పుడు మనకు తెలుస్తుంది అనమాట. సో ఎలుకలు ఇలాంటివి ఏమైనా ఉన్నాయా, అవి కొట్టేసాయా, లేదంటే మనవి అలాగే ఉన్నాయా, సో మనం చూసుకోవాలి కదా. బట్ ఏంటి ఇలా చేయడం వల్ల ఏంటి అంటే స్పేస్ ఉంటుంది, అలాగే మనకి ఇంకేంటి అంటే మనం ఎక్కువగా సామాన్లు కూడా సర్దుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. మరి ఇంకా ఏం చేయాలి పొందికైన ఇంటి కోసం అనేది ఇవాళ తీరాలో మీ అందరితో ఖచ్చితంగా షేర్ చేస్తా. ఇప్పుడైతే మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తోంది ఫ్రమ్ ద మూవీ యువసేన అనమాట. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతీయ ఫ్రమ్. House music on my mind.

0: ఆరం అంటారు. మరి మలయాళంలో ఇది తీపి మీ భాషలో
1: మధురం.
0: మరి చేదు చేదు చేదు చేదు.

0: పెదాలనే ఉంటారు
1: చూడు
0: నడుముని నా పెదాలతో నీ నడుము మీద ఇలా చేస్తే ఉంటారు
1: ఆశ దోష అమ్మమండి మీషా
0: చెప్పమంటారు.

నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం దీరా ప్రోగ్రామ్ లో. ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా పొందికైన ఇంటి కోసం మనం ఏం చేయాలి అనే దాని గురించి, ఇందాకే చాలా చెప్పా. మరి ఇంకా మనం ఏం చేయాలి అంటే కనుక, సో మనకి కిచెన్ లో అప్పుడప్పుడు సింకుల కింద కూడా కొంచెం ప్లేస్ అనేది ఉంటుంది కదా, జనరల్ గా మనం దాన్ని వదిలేస్తాం. బట్ అక్కడ కూడా ఏంటి అంటే కొన్ని అంటే అలమర్లు లాంటివి ఇలాంటివి పెట్టుకోవడం వల్ల ఏంటి అంటే అరలు అమర్చుకోవడం వల్ల ఎక్కువగా మనకి వస్తువుల్ని అమర్చుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి మనకి వస్తువుల్ని స్టోర్ చేసుకోవడానికి ఎక్కడ ప్లేస్ ఉన్నా, అంటే నేను ఎగ్జాంపుల్కి చెప్పా, సింకుల దగ్గర కింద ప్లేస్ ఉంటుంది, అలాగే బాత్రూమ్స్లో ఎక్కువ వస్తువులు పెట్టుకోవాలంటే గోడలకి కూడా అరలు అమర్చుకుంటే మంచిదన్నమాట. అప్పుడు మనం ఎక్కువ వస్తువుల్ని సులభంగా అమర్చుకోవచ్చు, దీనివల్ల మనకి స్పేస్ కూడా ఉంటుంది, అలాగే స్టోరేజ్ కూడా ఎక్కువగా మనం దానిలో అంటే స్టోరేజ్ కూడా ఎక్కువ చేసుకోవచ్చు అనమాట. అలాగే చాలా సందర్భాల్లో ఇంట్లో అనేక ప్రాంతాలని మనం వాడకుండా ఉంటూ ఉంటాం కదా, ఇందాక నేను చెప్పినట్టే సింకుల కింద ప్రాంతాలు ఉంటాయి, అలాగే కొన్ని మెట్ల కింద. అంటే ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది, ఇప్పుడు అసలు ఎక్కడ కూడా స్పేస్ అనేది కొంచెం కూడా వదలట్లేదు అనమాట ఇప్పుడు కట్టిన ఇళ్ళకైతే కనుక. సో ఏదైనా సరే ఇలాంటి ప్లేసులు ఒకవేళ ఖాళీ ఉంటే కనుక అక్కడ కూడా మనం బాక్స్లను చేయించుకుంటే వాటిల్లో కూడా వస్తువులను పెట్టేసుకోవచ్చు అనమాట. అప్పుడు ఫర్నిచర్ ఎలాగో, ఇప్పుడు ఫర్నిచర్ కూడా చాలా ట్రెండింగ్గా స్టోరేజ్తో పాటు వస్తుంది కాబట్టి ఫర్నిచర్ లో స్టోరేజ్ ఏదైతే స్టోరేజ్ బాక్సులు ఉన్నాయో వాటిలో మనం సామాన్లు సర్దుకోవచ్చు. అలాగే ఇంకా ఇలా ఇందాక నేను చెప్పినట్టు ఖాళీ ప్లేసెస్ ఎక్కడ ఉన్నాయో వాటిని వదిలేయకుండా, సో వాటిని అరలు అమర్చుకుంటే అక్కడ కూడా అంటే వంటింట్లో అమర్చుకోవాల్సినవి వంటింట్లో అలా అనమాట, అప్పుడు మనకి స్పేస్ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ సామాన్లు సర్దుకోవడానికి ప్లేస్ లేదు ఇలాంటివన్నీ అనుకోకుండా ఉంటాం. అండ్ చూడటానికి కూడా ఇల్లు పొందిగ్గా నీట్గా ఉంటుంది అనమాట. మరి పొందిగ్గా ఇల్లు అమర్చుకోవడం ఎలా అనేది అయితే ఇలాగే అనమాట. మరి వాటి దీరా అయితే మీ అందరికీ నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం మిస్టర్ ఎర్రబాబు అనమాట ఈ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్తో దీరా ప్రోగ్రామ్కి అయితే నేను సైన్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం మీ అందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ సండే సండేలో. అంతవరకు స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్నా.

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చెయ్యాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విభార్తి ఎఫ్ఎం
0: 101.3.
2: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
3: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
2: కాసేపు ఉండొచ్చు కదా?
3: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
2: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
3: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
2: మీ తెలివి ముందు నాదేముందండి.
3: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
0: Sunday, Sunday, only on Vivid Bharati FM 101.3.

0: Jyoti FM 101.3.
1: వార్తా ప్రసారం.

హలో హాయ్ అందరికి, గుడ్ ఆఫ్టర్నూన్. మీరు వింటున్నారు ఆకాశవాణి విజయవాడ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మనమైతే ఎంటర్ అయిపోతున్నాం ఇవాల్టి సండే సండే ప్రోగ్రామ్ లోకి, ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ప్రసన్న అన్నమాట. మరి సందడి చేయడానికి నేనైతే రెడీగా ఉన్నా, నాతో పాటు కలిసి సందడి చేయడానికి మీరు కూడా రెడీగా ఉన్నారని అనుకుంటున్నా. మరి ఏ మాత్రం లేట్ చేయకుండా క్వశ్చన్ అయితే అడిగేద్దాం అనుకుంటున్నా. బట్ దానికంటే ముందు కొంతమంది లిజనర్స్ అయితే ప్రసన్నాన్ని పలకరిస్తూ మెసేజ్లు అయితే పంపించారనమాట. చూద్దాం ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు అంటే, శుభ మధ్యాహ్నం అందరికీ అంటూ నల్గొండ జిల్లా చందంపేట మండలం నుంచి, చిత్రాల గ్రామం నుంచి దమ్మూజ్ వెంకటాచారి ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మెసేజ్ చేశారు. అలాగే హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారనమాట లక్ష్మి, సత్యనారాయణ్, భాను వీళ్ళందరూ అనమాట. ఎక్కడి నుంచి అంటే గనక నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ అని చెప్పి మెసేజ్ చేశారు. అలాగే కామర్తి శంకర్ రాజోలి నుంచి హాయ్ అంటున్నారు. అలాగే ఆల్ ఇండియా రేడియో విజయవాడ స్టేషన్ డైరెక్టర్ గారికి, అలాగే ఆర్జీలందరికీ కూడా నమస్కారాలు అంటున్నారు, ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారనమాట. ఎవరు అంటే రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలీ వెంకటేష్ ఇంకా శ్యామల, ఇంకా చాలామంది ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మెసేజ్లు అయితే పంపిస్తూ ఉన్నారు. అండ్ కడప నుంచి ఎవరు, మానస్ కుమార్, శ్రీలతాదేవి వీళ్ళందరూ అనమాట, థ్యాంక్ యూ. అండ్ అలాగే రాజోలి నుంచి బోరెల్లి జయన్న హాయ్ అంటున్నారు. అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు ఎవరు అంటే కాజా నుండి టీవీ సుబ్బారావు గారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట. అలాగే క్యాదర్ వీరేష్ రాజోలి మండలం నుంచి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పంపిస్తున్నారు. అలాగే అప్పలరాజు గారు పెడన జోగానందరావు కాలనీ నుంచి అనమాట, హాయ్ ప్రసన్న గారు అంటూ ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ అయితే పంపించేశారు. అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ రాజు, శ్రీవాస్ వీళ్ళందరూ కోనాపూర్ నుంచి మెసేజ్ చేశారు. అలాగే శాంతినగర్ నుంచి ఒకే ఒక్కటి కూడా ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ పంపించారనమాట. అలాగే మండూరు మధుకుమార్, లక్ష్మీదేవి వీళ్ళందరూ కూడా ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మెసేజ్లు అయితే పంపించేశారు. సో ఇప్పుడైతే నాకు అర్థమైంది ఏంటి అంటే, మరి మీ అందరు కూడా క్వశ్చన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు అని చెప్పి. మరి ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే, ఇవాళ సండే సండేలో చాలా అంటే చాలా సింపుల్ క్వశ్చన్స్ అయితే అడిగేయాలనుకుంటున్నాను అనమాట. సో నాకు తెలిసి నేను ఇలా అడగగానే మీరు అలా ఆన్సర్ అయితే చేసేస్తారు. సరే ఇంకా క్వశ్చన్స్ అడుగు అని చెప్పి మీరు అలా అనుకుంటూ ఉంటారు, నేను కూడా ఇంకా లేట్ చేయకుండా అడిగేస్తున్నా. వైజయంతి మాల, శివాజీ, భారతి మొదలగు వారు ఏ నాట్య కళలో ప్రఖ్యాతి గాంచారు, ఇదే అనమాట క్వశ్చన్ అయితే. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 08662438114 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. ఇప్పుడైతే మీ అందరి కోసం దొరసాని మూవీ నుంచి ఒక వండర్ఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్నా.

మనము నోమ్ సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ అన్ 1.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది ఆన్సర్స్ అయితే పంపించేశారనమాట. చూద్దాం ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు అంటే గనక శుభ మధ్యాహ్నం ప్రసన్న మేడం అంటూ ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మహమ్మద్ దయ్యాతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి మెసేజ్ చేశారనమాట. మీరు పంపించిన ఆన్సర్ అయితే రాంగ్ ఆన్సర్. అలాగే కేదర్ వీరేష్ రాజుల మండలం నుంచి రాంగ్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రాంగ్ ఆన్సర్. కనకరావు గారు పెడ నుంచి రాంగ్ ఆన్సర్. రాజోలు నుంచి బోరెల్లి జయన్న రాంగ్ ఆన్సర్. అలాగే హరికృష్ణ నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి అనమాట రాంగ్ ఆన్సర్. ఎం కొండారెడ్డి సిద్ధవట మండలం కడప జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే కోట శ్రీమన్నారాయణమూర్తి, కోట సుజాత వీళ్ళందరూ భవానీపురం విజయవాడ నుంచి మెసేజ్ చేశారనమాట రాంగ్ ఆన్సరే. అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కూడా రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా అక్కరపాక నుంచి రమా వేణు వీళ్ళందరూ అనమాట క్వశ్చన్ వినలేదు అంటున్నారు అనమాట. సరే ఇంతకీ అసలు క్వశ్చన్ ఏంటి అంటే వైజయంతి మాల శివాజీ భారతి మొదలగు వారు ఏ నాట్య కళలో ప్రఖ్యాతిగాంచారు అని చెప్పి అడగడం అయితే జరిగిందనమాట. సో అది భరతనాట్యంలోనే ఒక పార్ట్, సో దానికి కూడా ఒక పేరు అనేది ఉంది, అదేంటి అని చెప్పి అడిగా. ఒకళ్ళు పంపించారు, సో మీరు కూడా ఒకసారి ఆలోచించండి. సో ఆలోచించిన తర్వాత మీకు ఆన్సర్ తెలిస్తే కనుక మీ పేరు దాని తర్వాత ఊరి పేరు టైప్ చేసి

ఆన్సర్ కూడా టైప్ చేసి 0866243814 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండొచ్చు. అండ్ ఇప్పుడైతే ఇంకా చాలామంది మెసేజ్లు అయితే పంపించారనమాట, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురుహరి యశోద వీళ్ళందరూ అనమాట, రాంగ్ ఆన్సర్. అలాగే తిరుమలగిరి సికింద్రాబాద్ నుంచి వైవి రావు జయలక్ష్మి గారు మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్. అలాగే ఇంకా ఎవరు అంటే కనుక గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మానస్ కుమార్ శ్రీలతాదేవి వీళ్ళందరూ అనమాట రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే కర్నూలు ముజఫర్నగర్ నుంచి రామ కార్తిక్ వీళ్ళందరూ అనమాట, మీరు కూడా రాంగ్ ఆన్సరే పంపించేశారు. ఇంతకీ అసలు ఆన్సర్ ఏంటి, చిలుక నారాయణ ఆన్సర్ ఏమైనా వీళ్ళందరూ కూడా అనమాట నిజామాబాద్ నుంచి రాంగ్ ఆన్సర్. అలాగే ఇంకా మస్తాన్ సాహెబ్ ఢిల్లీ నుంచి మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్. అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు భాస్కర్ గారు పెడ నుంచి, మీరు పంపించిన వాటిలో ఒకటి కరెక్టే అనమాట. అలాగే నమస్తే ఆర్జే ప్రసన్న మేడం అంటూ మీ ప్రశ్నకి జవాబు అని చెప్పి రాంగ్ ఆన్సరే పంపించేశారు ఎర్రమెల్లి సీత మహాలక్ష్మి గారు అమలాపురం నుంచి అనమాట. అండ్ అలాగే సాయి ప్రసాద్ మంగళగిరి నుంచి అనమాట రాంగ్ ఆన్సర్. అలాగే దమ్మోజ్ వెంకటాచారి ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రాంగ్ ఆన్సర్. అలాగే మరదని రాంగ్ ఆన్సర్, కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి మెసేజ్ చేశారనమాట. అండ్ అలాగే దేవునూరు మజ్రా చిన్నపల్లి గ్రామం నుంచి అష్టదిగ్గజాలు రాంగ్ ఆన్సరే పంపించేశారు. అలాగే మంగళగిరి నుంచి దామల చిన్నమస్తన్రావు గారు, దామల పెద్దమస్తన్రావు గారు నమస్తే అండి అంటూ రాంగ్ ఆన్సరే పంపించేశారు. అలాగే హాయ్ అండి నమస్తే మేడం, సండే సండేకి స్వాగతం అంటూ జాఫర్ విశాల్ మీ అందరి కోసం అని చెప్పి, ఓకే ఓకే ప్రోగ్రామ్ కోసం వెయిట్ చేస్తున్నాను ఆ టైం అయితే వచ్చేసింది అంటున్నారు అనమాట. ఇంకా ఎవరు మెసేజ్ చేశారు అంటే కనుక మలాన్ బి కర్నూలు నుంచి, బాలాజీ నగర్ నుంచి రాంగ్ ఆన్సరే పంపించేశారు. సో ఇంతకీ అసలు ఆన్సర్ ఏంటి అంటే ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి మెసేజ్ చేశారు. అలాగే కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి కూడా రాంగ్ ఆన్సర్ మెసేజ్ చేశారు. అలాగే కనకరావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారనమాట. అలాగే గణేష్ రాజు శ్రీవత్స కోణాపూర్ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ ప్రసన్న మేడం అంటూ ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ ఇంకా శ్యామల అనమాట. అండ్ అలాగే కర్నూలు నుంచి నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ క్వశ్చన్ ప్లీజ్ అంటున్నారు. ఆన్సర్ కూడా రివీల్ చేసే టైం అయితే వచ్చేసింది కాబట్టి మీరు నెక్స్ట్ క్వశ్చన్కి అయితే రెడీగా ఉండండి. ఆల్మోస్ట్ అందరి ఆన్సర్స్ అయితే చదివేశాను. మహమ్మద్ ఇనాతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే పిఎస్ రంగారావు గారు వెస్ట్ తాంబరం చెన్నై నుంచి కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు అనమాట రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఇంకా అక్కరమాక నుండి రమ అనమాట రాంగ్ ఆన్సర్ పంపించేశారు. వేటపాలెం దగ్గర నుంచి రమానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవాంగ వీళ్ళందరూ అనమాట రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే దమ్మోజ్ వెంకటాచారి ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రాంగ్ ఆన్సర్. క్యాదర్ వీరేష్ రాజోలి మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే దేవనూరు మజారా చిన్నపల్లి గ్రామం నుంచి అష్టదిగ్గజాలు కరెక్ట్ ఆన్సర్. అలాగే విజయవాడ వివిధ భారతి కేంద్రానికి నమస్కారం అంటూ మహమ్మద్ జైనుద్దీన్ గారు, అలాగే స్నేహవాను జైనుద్దీన్ గారు అనమాట నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మెసేజ్ చేశారు ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ. అలాగే కాకాని నుంచి పద్మశేఖర్ వీళ్ళందరూ అనమాట గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు అనమాట. కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఇప్పుడే ట్యూన్ చేసా అంటున్నారు, ఆన్సర్ చెప్పేస్తున్నా. ఇప్పుడే ట్యూన్ చేసిన వాళ్ళందరూ నెక్స్ట్ క్వశ్చన్ కోసం రెడీగా ఉండండి. అండ్ అలాగే ఇంకా ఎవరు అంటే కనుక గుడ్ ఆఫ్టర్నూన్ ప్రసన్న మ్యామ్ అంటూ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి మెసేజ్ చేశారనమాట. సో మీరైతే రాంగే సరే, ఎంతో మంది మొత్తానికి కరెక్ట్గా పంపించిన వాళ్ళు కొంతమంది, తెలుసుకొని పంపించిన వాళ్ళు ఇంకొంతమంది. సో వీళ్ళందరూ ఉన్నారు, తెలియని వాళ్ళు క్వశ్చన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు మరి క్వశ్చన్ ఆన్సర్ ఏంటి అంటే కనుక. సో మీ అందరూ పంపించింది అనమాట, దానిలోనే ఏంటి అంటే మోహిని అట్టం అనమాట మీరు పంపించారు కదా. సో మోహిని అట్టం ఇస్ ద రైట్ ఆన్సర్ ఇందాక అడిగిన క్వశ్చన్కి. అండ్ ఇంకా నేను అలా చెప్పకపోతున్న ముందే పంపించేశారు యాక్చువల్గా. సో మీ అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించినట్టే కన్సిడర్ చేయొచ్చు అనమాట. కేవీ రమణమూర్తి శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే చిలుక నారాయణ ఆన్సర్ వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్. అండ్ కామర్తి ఓకే గణేష్ నేను చెప్పిన తర్వాత ఇప్పుడు విన్నామని అనుకుంటున్నా, కోణాపూర్ నుంచి మెసేజ్ చేశారు. అలాగే పాలంపోలయ్య ఆలగడ్డ నంజల్ జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటో వినేశారు కాబట్టి నేనైతే ఇప్పుడు మీ అందరి కోసం ఒక మంచి సాంగ్ అయితే ప్లే చేద్దాం అనుకుంటున్నా ఫ్రమ్ ద మూవీ
పౌర్ణమి అన్నమాట. సో ఈ సాంగ్ అయితే వినేసేయండి, దాని తర్వాత ఖచ్చితంగా మీ అందరి కోసం ఇంకొక క్వశ్చన్ అయితే అడిగేస్తాను.

అదైతే మాత్రం అస్సలు డౌటే లేదు, చాలా అంటే చాలా ఈజీ అనమాట. సో ఇప్పుడు నేను ఇంకేం చెప్పాలనుకోవట్లే, ఆ క్వశ్చన్ అడిగేటప్పుడు చెప్తా. మరి ఇప్పుడు మాత్రం మీ అందరి కోసం పౌర్ణమి మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తోంది. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఫ్రమ్ నేను మీ ఆర్జే ప్రసన్న.

మనము నా సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ అండ్ 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి క్వశ్చన్ కోసం మీ అందరూ వెయిట్ చేస్తూ ఉంటారో నాకు తెలుసు. అండ్ అలాగే చాలా ఈజీ క్వశ్చన్ అని చెప్పాను కదా, మరి ఇంతకీ అసలు ఆ క్వశ్చన్ ఏంటి అంటే, పవన్ కళ్యాణ్ మూవీకి ఒక పదాన్ని చేరిస్తే వచ్చే వెంకటేష్ చిత్రం ఏది? సో మీ అందరి కోసం నేను ఇంకొకసారి క్వశ్చన్ అయితే అడుగుతున్నాను, అడగకుండానే అడుగుతున్నా మీ అందరి కోసం, అంటే అంత నమ్మకం అనమాట, మీరు చాలా తొందరగా గెస్ చేసి పంపించేస్తారని. పవన్ కళ్యాణ్ మూవీకి ఒక పదాన్ని చేరిస్తే వచ్చి వెంకటేష్ హీరో వెంకటేష్ చిత్రం ఏది అనేదే క్వశ్చన్ అనమాట. కొంచెం ఆలోచించండి. మరి ఆలోచించిన తర్వాత ఆన్సర్ తెలిస్తే ఏం చేయాలి తెలుసు కదా, మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 08662438114 ఈ నెంబర్కి అయితే మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండాలన్నమాట. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను

ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేయబోతున్నాను ఫ్రమ్ ద మూవీ ఏంటి అంటే, ఈ సాంగ్ కూడా చాలా బాగుంటుందన్నమాట. సో మెమొరీస్ని అలా అంటే ఒక 10-20 సంవత్సరాలు అలా బ్యాక్ వెళ్ళిపోతారు. ఇంతకీ అసలు ఆ సాంగ్ వింటే నిజంగానే షాక్ అయిపోతారు, అండ్ మూవీ కూడా షాకే అనమాట. సో షాక్ మూవీ నుంచి ఒక వండర్ఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తోంది. వింటూ స్టేట్ యూన్ 2.1.3 విత్ భారతీయ ఫ్యామ్. క్వశ్చన్ అయితే గుర్తుంది కదా, సో ఆ క్వశ్చన్ మాత్రం మర్చిపోకండి, ఆన్సర్ ఆలోచిస్తూ ఉండండి, అండ్ ఈ సాంగ్ కూడా వినండి. అంటే మెమోరీస్లోకి వెళ్ళిపోతారని చెప్పాను కదా, మళ్ళీ 10 ఏళ్ళు బ్యాక్ వెళ్ళిపోయినప్పుడు ఇప్పుడు క్వశ్చన్ గుర్తుంటుంది కదా, అందుకని ఇంకొకసారి రిమైండ్ చేశాను అనమాట. ఎనీవేస్, ఈ సాంగ్ వింటూ ఆన్సర్ కూడా ఆలోచిస్తూ ఆ తర్వాత మెసేజ్ చేస్తూ స్టే ట్యూన్ 2.1.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: swear to God.
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
3: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3.

0: అరవిద్భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: అరవిద్ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పలు అంశాలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అమరావతిలోని రాష్ట సచివాలయంలో రాష్ట పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఎస్ఐపిబి సమాపేశంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా రాష్టంలో పెట్టుబడులు పారిశ్రామిక అభివృద్దికి సంబంధించిన అంశాలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. అనంతరం మధ్యాహ్నం మత్స్యశాఖ ఆక్వారంగం పొగాకు పంటకు సంబంధించిన అంశాలపై అధికారులతో సమీక్షా సమాపేశం నిర్వహించనున్నారు.

రెండు రోజుల పర్యటనలో భాగంగా రాష్ట పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఈరోజు మలేషియా చేరుకున్నారు. కౌలాలంపూర్లోని భారత రాయబార కార్యాలయంలో మలేషియా ప్రజాప్రతినిధులతో నారాయణ సమావేశమయ్యారు. అనంతరం సెలంగర్లోని వ్యర్థాల నిర్వహణ సంస్థ కార్యాలయాన్ని సందర్శించిన మంత్రి ఘన వ్యర్థాల నిర్వహణపై మలేషియా అధికారులు ఇచ్చిన ప్రజెంటేషన్ను పరిశీలించారు. అనంతరం మధ్యాహ్నం బయోమెడికల్ పారిశ్రామిక పౌల్టీ వ్యర్థాల నిర్వహణ కేంద్రాల పనితీరును పరిశీలించనున్నారు. గ్రీన్ బెల్ట్ అభివృద్దికి సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. రాష్టంలోని కోస్తా తీర ప్రాంతాల్లో గ్రీన్ బెల్ట్ అభివృద్ది, పర్యావరణ పరిరక్షణ అంశాలపై ఉప ముఖ్యమంత్రి రాష్ట సచివాలయంలో ఉన్నతాధికారులతో ఈరోజు సమీక్ష నిర్వహించారు. రాష్టంలో ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఫలితాలను విడుదల చేశారు. విద్యార్థులు తమ ఫలితాలను రిజల్ట్స్ bie.ap.gov.in వెబ్సైట్లో లేదా 9552300009 నంబర్కు వాట్సాప్ చేసి తెలుసుకోవచ్చని సూచించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజారోగ్య పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ సురక్షితమైన తాగునీరు నిరంతరంగా అందేలా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ శాఖ మంత్రి అనగం సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. చేనేత కార్మికులు, కళాకారుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించేందుకు రాష్ట స్థాయి చేనేత పురస్కారాలను ప్రవేశపెట్టాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రికి లేఖ రాసిన మంత్రి చేనేత రంగం రాష్ట సాంస్కృతిక వైభవానికి ప్రత్యేకంగా నిలుస్తోందని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం, మెరుగైన పౌరసేవల కల్పనే ప్రభుత్వ లక్ష్యమని జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలోని పలు ప్రాంతాల్లో ఆయన ఈరోజు పర్యటించారు. ఈ సందర్బంగా స్థానిక ప్రజలతో సమావేశమైన ఆయన తాగునీరు, పారిశుద్ధ్యం, రోడ్లు, డ్రైనేజీ వంటి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను పరిశీలించి వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

మనసు పలికే మౌన రాగం ఈ మూవీ నుంచి శంకర్ మహాదేవన్ పాడిన లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది ఆన్సర్స్ అయితే పంపించారనమాట. యాక్చువల్ గా తొలి ప్రేమ అని పంపించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. బట్ తొలి ప్రేమ అయితే కాదు, నేను ముందే చెప్పేస్తున్నాను. నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, పవన్ కళ్యాణ్ చిత్రానికి ఒక పదాన్ని చేరిస్తే వచ్చే వెంకటేష్ చిత్రం ఏది అని చెప్పి అడిగాను అనమాట. మీరు పవన్ కళ్యాణ్ పంపించారు, అందుకే క్వశ్చన్ ని క్లారిటీగా వింటే ఆన్సర్ కూడా క్లారిటీగా వచ్చేస్తుంది. ఎనీవేస్, ఇప్పుడైతే క్వశ్చన్ విన్నారని అనుకుంటున్నా. మరి ఈ క్వశ్చన్ కి గనక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 08662438114 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండమని చెప్పా. అండ్ చాలా మంది నిజంగా చాలా మెసేజ్లు అయితే పంపించేశారు అనమాట. సో చూద్దాం అసలు ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు అంటే గనక తిరుపతి నుంచి అనమాట. ఇప్పుడే ట్యూన్ చేసా అంటున్నారు, ఎవరు? దేవసేన అనమాట. మరి క్వశ్చన్ కూడా విన్నారనే అనుకుంటున్నా. అలాగే గాయత్రి ఫ్రమ్ చింతలపూడి నుంచి మెసేజ్ చేస్తున్నారు అనమాట, ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారు. అండ్ ఇంకా థ్యాంక్ యూ సో మచ్, భోజనం చేశాను. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ ఆలోచించి పంపించేశారనమాట. అలాగే క్యాదర్ వీరేష్ రాజోలి మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే శ్రీ విశాఖపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. కనకరావు గారు పెడన నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే కొల్లిపల్లి నుంచి మౌలాలి, ఓకే మీరు అనుకుంటున్నా అన్నారు, మరి అది కరెక్టా కాదా అనేది తెలియాలి అంటే

కోట శ్రీమన్నారాయణ మూర్తి గారు, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ భవానీపురం విజయవాడ నుంచి అనమాట. అలాగే రాంగ్ ఆన్సర్ పంపించేశారు నల్గొండ జిల్లా చిత్రాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచారి, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట. అండ్ ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు కుమ్మరి వీధి నుంచి, రాజోలి గ్రామం నుంచి బాసోది ఈరన్న అనమాట. అండ్ ఇంకా తిరుపతి నుంచి మురళి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఒక్కటే కరెక్ట్ అనమాట మీరు పంపించిన టూ మూవీస్లో. అండ్ ఇంతకీ ఆన్సర్ పంపించింది ఎవరు అంటే కనుక కే శర్వణ్ ముస్తాబాద్ నుంచి పంపించారనమాట. అండ్ ఇంకా నల్గొండ జిల్లా చిత్రాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచారి, వరలక్ష్మి వీళ్ళందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే రాజోలి నుంచి బోరెల్లి జయన్న అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ రాంగ్ ఆన్సర్ పంపించేశారు శేషు ఫ్రమ్ కాకినాడ నుంచి అనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురిహరి, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. చిలుక నారాయణ అనసూయ వీళ్ళందరూ అనమాట. జాన్కంపేట్ నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా చదవాల్సినవి చాలా మెసేజ్లు అయితే ఉన్నాయన్నమాట, మరి అవన్నీ కూడా చదివేస్తా. మరి క్వశ్చన్ అయితే విన్నారని అనుకుంటున్నాను, సో ఆన్సర్ కూడా ఆలోచిస్తూ మెసేజ్ చేస్తూ ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఇంకొక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. చాలా బాగుంటుంది ఈ సాంగ్ కూడా, ఫ్రమ్ ద మూవీ రణం అనమాట. వింటూ స్టేట్యూన్ 2 101.3 వివిధ్ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న.

అతడు మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 విద్ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి ఇంకా చాలా మంది లిజనర్స్ అయితే మెసేజ్లు అయితే పంపించేశారనమాట. మరి ఇంకా ఎవరు ఏంటి అంటే కనుక మహమ్మద్ ఇనియాతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే దస్తగిరి సంజయ్ ఫ్రమ్ ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే వైవి రావు జయలక్ష్మి వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎవరు పిఎస్ రంగారావు గారు వెస్ట్ తాంబరం చెన్నై నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే గుడ్ ఆఫ్టర్నూన్ లక్ష్మీ సత్యనారాయణ వీళ్ళందరూ అనమాట ఎక్కడి నుంచి అంటే నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి అని రాంగ్ ఆన్సర్ అయితే మెసేజ్ చేసేసారు. అండ్ ఇంకా అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుంచి దామర్ల చిన్నమస్తాన్ రావు గారు అలాగే దామర్ల పెద్దమస్తాన్ రావు గారు నమస్తే అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారనమాట. నిన్న నుండి శోభారాణి రంగారావు ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు ఇందాక అడిగిన క్వశ్చన్కి అలాగే ఇప్పుడు క్వశ్చన్కి కూడా అనమాట. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక అక్కరపాకి నుండి రమ అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీములపాడు నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక నైస్ అండి మంచి ఇన్ఫర్మేషన్. అలాగే కర్నూలు ముజఫర్ నగర్ నుంచి అనమాట రామకార్తిక ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్ కూడా పంపించేశారు. అండ్ ఇంకా రాంగ్ ఆన్సర్ పంపించేశారు శ్రీగిరి హరికృష్ణ నంజల్ డిస్ట్రిక్ట్ నుంచి అనమాట. అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ ఇంకో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే సులోచన గారు కరీంనగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక గాంధీ అని పంపించారు. మీ పేరే అదా గాంధీనా? ఓకే తిరుపతి నుంచి అనమాట. అండ్ ఆన్సర్ కూడా కరెక్టే. అండ్ అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అని చెప్పి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి బిజిలీ వెంకటేష్ ఇంకా శ్యామల అనమాట. అండ్ ఇంకా ప్రియా ఫ్రమ్ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఇంకా రాంగ్ ఆన్సర్ పంపించేశారు గణేష్ రాజు వీళ్ళందరూ కోనాపూర్ నుంచి అనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే చంద్రశేఖర్ గారు సర్కపూర్ విలేజ్ వనపర్తి డిస్ట్రిక్ట్ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే మువ్వల కోటేశ్వరరావు గారు పోలవరం నుంచి రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక తేజేశ్వరి శ్రీనివాసులు వీళ్ళందరూ అనమాట కర్నూలు డిస్ట్రిక్ట్ కొడుమూరు మండలం నుంచి రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక క్వశ్చన్తో పాటు ఆన్సర్ కూడా చెప్పేస్తా, కొంచెం వెయిట్ చేయండి. సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి అండ్ ఆన్సర్ రివీల్ చేసే టైం కూడా వచ్చేసింది. అండ్ అలాగే మండూర్ మధుకుమార్ లక్ష్మీదేవి వీళ్ళందరూ ఎక్కడి నుంచి అంటే వెంకటగిరి సాలికాల నుంచి అనమాట రాంగ్ ఆన్సర్. అలాగే ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక థ్యాంక్ యూ సో మచ్ అప్పలరాజు గారు, అలాగే మీరు పంపించిన ఆన్సర్ కూడా కరెక్టే అనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ అనమాట. సో మీరందరూ ఇలా వింటారు కాబట్టి మా అందరికీ కూడా క్వశ్చన్స్ ఏం అడగాలి, ఎలా చెప్పాలి, ఎలా అడగాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాం అనమాట. సో అంతా మీ క్రెడిట్ గోస్ టు యూ. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఎవరు ఈ మెసేజ్ చేసింది అంటే కనుక అక్కరపాక నుంచి రమ అనమాట థ్యాంక్ యూ. అండ్ అలాగే ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎవరు పల్నాడు జిల్లా రామిరెడ్డిపాలెం నుంచి పోలు శివదాస్ రెడ్డి ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా క్వశ్చన్తో పాటు ఆన్సర్ కూడా చెప్పేస్తా, కొంచెం వెయిట్ చేయండి. నందిపేట నుంచి ఆర్ఎస్ గౌడ్ మెసేజ్ చేశారనమాట. అండ్ ఫైనల్లీ భాస్కర్ గారు పెడన నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేయడం జరిగింది. మరి ఇంతకీ అసలు

క్వశ్చన్ ఏంటి, ఆన్సర్ ఏంటి అంటే రివీల్ చేసే టైం కూడా వచ్చేసింది అనమాట. పవన్ కళ్యాణ్ మూవీకి ఒక పదాన్ని చేరిస్తే వచ్చే హీరో వెంకటేష్ చిత్రం ఏది అని చెప్పి అడగడం జరిగిందనమాట. మొత్తానికి మీరు పట్టేసి పంపించేశారు. ఇంతకీ ఏంటి ఆన్సర్ అంటే బాబు బంగారం. సో బాబు బంగారం ఈజ్ ద రైట్ ఆన్సర్. బంగారం పవన్ కళ్యాణ్ అయితే బాబు బంగారం వెంకటేష్ అనమాట. సో అలా సెట్ అయిపోయింది అండ్ ఆన్సర్ కూడా ఇదే. మరి కరెక్ట్ ఆన్సర్ ఎవరైతే చెప్పారో వాళ్ళందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేద్దాం అనుకుంటున్నాం ఫ్రమ్ ద మూవీ బంగారం అనమాట. బట్ దానికంటే ముందు క్వశ్చన్ అడగచ్చు కదా, అప్పుడప్పుడు అట్లాంటివి అప్పుడప్పుడు మాత్రమే వినిపిస్తాయి అనమాట నేను అడగాలి అనుకున్నప్పుడు. ఇంతకీ మరి అసలు ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే అడిగేస్తా, దాని తర్వాత బంగారం మూవీ నుంచి సాంగ్ అయితే ప్లే చేస్తా. మరి ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే మైన జాతి ప్రజలు ఏ రాష్ట్రంలో అధికంగా గలరు. మీ అందరి కోసం ఇంకోసారి అడుగుతున్నా, మైన జాతి ప్రజలు ఏ రాష్ట్రంలో అధికంగా గలరు. మరి దీనికి గనక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 08662438114 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. మరి ఇందక్కడి నుంచి నేను చెప్తూనే ఉన్నా, మరి బంగారం నుంచి ఫైనల్ గా ఈ మూవీ నుంచి సాంగ్ వినే టైం అయితే వచ్చేసింది. వింటూ అలాగే నేను అడిగిన క్వశ్చన్ కి ఆలోచిస్తూ ఆన్సర్ మెసేజ్ చేస్తూ స్టే ట్యూన్ టు 101.3 విద్ భారతి ఎఫ్ఎం.

మనము నామ్ సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ అన్ 1.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి లిజనర్స్ లో చాలా మంది మెసేజ్లు అయితే పంపించారనమాట. ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు, అసలు కరెక్ట్ పంపించారా లేదా ఇవన్నీ తెలియాలి అంటే ముందు నేను మెసేజ్లు చదవాలి. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రాంగ్ ఆన్సర్ పంపించేశారు మీరు. అలాగే కనకారావు గారు పెడన్ నుంచి రాంగ్ ఆన్సర్ మధ్యప్రదేశ్లోకి వెళ్ళారు, కాదు వెళ్ళొద్దు. అలాగే కర్నూలు జిల్లా గోనగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి వీళ్ళందరూ అనమాట రాంగ్ ఆన్సర్. అలాగే పెడన జోగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే రాజోలి నుంచి జయన్న కరెక్ట్ ఆన్సర్ పంపించారనమాట. అండ్ అలాగే కేదర్ వీరేష్ రాజోలి మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే శ్రీ విశాఖపట్నం నుంచి ట్రై చేయండి తెలీదు అని పంపించేశారనమాట. ఏం పర్లేదు, తెలియను తెలుసుకుంటూ ముందుకెళ్ళిపోవడమే జీవితం అనమాట. అప్పుడప్పుడు ఇలాంటివి వస్తూ ఉంటాయి. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక మేడం మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అని చెప్పి రాంగ్ ఆన్సర్ పంపించేశారు రంగోలీ శ్రీనివాస్ గౌడ్ ఇందిరా వీళ్ళందరూ అనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక నల్గొండ జిల్లా చిత్రాల గ్రామం నుంచి దమోజ్ వెంకటాచారి ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే జాన్సన్ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే వైవి రావు జయలక్ష్మి వీళ్ళందరూ అనమాట తిరుమలగిరి సికింద్రాబాద్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా తేజేశ్వరి శ్రీనివాసులు వీళ్ళందరూ అనమాట ఎక్కడి నుంచి అంటే కొడుమూరు మండల్ ముల్లకుర్తి విలేజ్ నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా గణేష్ రాజు శ్రీవత్స వీళ్ళందరూ కోనాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మరి ఇంతకీ అసలు క్వశ్చన్ ఏంటి అంటే మళ్ళీ మీ అందరి కోసం ఒకసారి క్వశ్చన్ ప్లీజ్ అని అడిగిన వాళ్ళందరి కోసం క్వశ్చన్ అయితే అడుగుతున్నాను. మైన జాతి ప్రజలు ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉంటారు అనమాట, అధికంగా గలరు. సో ఇదే క్వశ్చన్, మైన జాతి ప్రజలు ఏ రాష్ట్రంలో అధికంగా ఉన్నారు అనేది క్వశ్చన్ అనమాట. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 08662438114 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం నేను సిరిమల్లల వాన కురిపించిపోతున్నాను అనమాట ఫ్రమ్ ద మూవీ వాన. మరి సిరిమల్లల వానలో తడుస్తూ ఆ తర్వాత క్వశ్చన్ కూడా మర్చిపోకుండా ఆలోచిస్తూ ఆన్సర్ మెసేజ్ చేస్తూ స్టే ట్యూన్డ్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మరి అసలు ఇంతకీ ఈ సాంగ్ ఎవరు పాడారు ఏంటి అంటే కనుక రంజిత్ ఇంకా చిత్ర పాడిన సాంగ్ అనమాట. సో లిరిసిస్ట్ వచ్చేసరికి సిరివెన్నెల గారు. సో మరి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ స్టే ట్యూన్డ్.

మనము నామ్ సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 విద్యుత్ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది ఆన్సర్స్ అయితే పంపించారు. మళ్ళీ ఇంకొకసారి క్వశ్చన్ కూడా అడిగేశాను. దాని తర్వాత ఇంకా చాలా మంది లిజనర్స్ అయితే ఆన్సర్స్ పంపించేశారు అనమాట. మరి చూద్దాం ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు అంటే గనక అనంతనాగ్ త్రివేణి నిఖిల్ వీళ్ళందరూ అనమాట. ముద్దునూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే చిలుక నారాయణ అనసూయ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్. అలాగే ముజఫర్నగర్ నుంచి అనమాట కర్నూలు నుంచి అనురాధ గారు, మదన్ కుమార్ వీళ్ళందరూ అనమాట. ఎగ్జాక్ట్లీ ఒకటి మీరు పంపించిన వాటిలో ఒకటి కరెక్ట్. అలాగే అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మహమ్మద్ ఇనియాతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఎర్రమిల్లి సీతా మహాలక్ష్మి గారు అమలాపురం నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే ఇంకా పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం నుంచి రామిరెడ్డిపాలెం నుంచి పోలు శివదాస్ రెడ్డి ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం అంటూ రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి బిజిలి వెంకటేష్ ఇంకా శ్యామలా అనమాట కరెక్ట్ ఆన్సర్. అలాగే కేవీ రమణమూర్తి శ్రీకాకుళం నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక సింగపూర్ అంటున్నారు. ఇంతకీ ఆన్సర్ పంపించింది ఎవరు అంటే కాకా నుంచి పద్మాశేఖర్ అనమాట. ఏదో అలా ట్రై చేశారు కదండి ఊరికే ఒకసారి సింగపూర్ అంటే పోలా, తర్వాత థాయిలాండ్ అని పంపించారు. ఆ రెండు అయితే కాదు, మరి కరెక్ట్ ఏంటి అనేది తెలియాలి అంటే ఆన్సర్ రివీల్ చేసే టైం కూడా వచ్చేసింది అనమాట. ఇంకా కొన్ని మెసేజ్లు ఉన్నాయి. అండ్ అలాగే జయం భాష వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్. అలాగే శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్ అనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి టైలర్ రమేష్ ఇంకా క్వశ్చన్ రిపీట్ అంటున్నారు. క్వశ్చన్తో పాటు ఆన్సర్ కూడా రిపీట్ చేసేసే టైం అయితే వచ్చేసింది. అండ్ అలాగే పాలెం పోలయ్య ఆళ్ళ

ఇటు నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ అండ్ ఇంకా సులోచన గారు కరీంనగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ అండ్ అలాగే రాంగ్ ఆన్సర్ పంపించేశారు ఆర్ఎస్ గౌడ్ నందిపేట నుంచి అనమాట. అండ్ ఇంకా ఇంకా ఎవరు మంగళగిరి నుంచి దామర్ల చినమస్తన్రావు గారు అలాగే దామర్ల పెద్దమస్తన్రావు గారు అనమాట. మీరు క్వశ్చన్ విన్నారు అన్నారు అలాగే ఆన్సర్ కూడా కరెక్టే పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక సిరిగిరి హరికృష్ణ అనమాట, నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక పిఎస్ రంగారావు గారు వెస్ట్ తాంబరం చెన్నై నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే సుబ్బారెడ్డి శివాజీనగర్ మదనపల్లి టౌన్ అన్నమయ్య జిల్లా నుంచి. ఎంత పెద్ద అడ్రస్ పెడతారండి, నిజంగా చాలా లెంతీగా ఉంటుంది. ఆన్సర్ మాత్రం ఒకే ఒక పదం ఉంటుంది అనమాట. అండ్ ఇంతకీ ఆన్సర్ కూడా కరెక్టే పంపించేశారు. అండ్ అలాగే ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక దమ్మోజ్ వెంకటాచారి ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నల్గొండ జిల్లా చిత్రాల మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే హాయ్ ప్రసన్న మేడం, గుడ్ ఆఫ్టర్నూన్, బాగున్నారా అంటూ ఐఆమ్ భాస్కర్ రెడ్డి ఫ్రమ్ ఒడిషా అని చెప్పి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే VBVWD అని పంపించారు, అంటే మీ పేరు ఏమనుకోవాలి. అండ్ అలాగే నిజామాబాద్ ఓకే, మీరు పంపించిన ఆ పైన ఏంటో నాకైతే అర్థం కాలేదు, బట్ ఆన్సర్ అయితే కరెక్టే. అలాగే ఈ మెసేజ్ చేసింది ఎవరు అంటే ఎం మురిహరి యశోద వీళ్ళందరూ అనమాట. మరి అదేంటి అనేది నాకు కూడా అర్థం కాలేదు, ఆ స్టార్టింగ్ మీ అక్షరాల భావం ఏంటి అనేది. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి కరెక్ట్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక శ్రీనివాసరావు, పద్మ వీళ్ళందరూ అనమాట భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే నిన్న నుండి శోభారాణి అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్. అలాగే ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎక్కడి నుంచి సునీల్ కార్తీక్ వీళ్ళందరూ కూడా అనమాట, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఆన్సర్ కూడా కరెక్టే అనమాట. ఓకే, అలాగే వినండి, ఇంకా వినిపిస్తూ కూడా ఉండండి వివిధ భారతి ఎఫ్ఎంని, ఇంకా ట్రావెల్ చేస్తూ వింటూ ఉంటామని చెప్పారనమాట. సో అందుకే ఈ మాట మనం మాట్లాడటం జరిగింది. అండ్ ఇంకా అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు టైలర్ రమేష్ గారు. అలాగే ఇంకా కార్లపూడి నుంచి గౌష్ భాష అనమాట, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మరి ఇంతమంది కరెక్ట్ ఆన్సర్ పంపించిన క్వశ్చన్ ఏంటి, ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే కనుక మైన జాతి ప్రజలు ఎక్కువగా రాజస్థాన్ రాష్ట్రంలో ఉంటారనమాట. సో ఆల్మోస్ట్ లిజనర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మరి ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ పంపించేశారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ చెప్పేస్తూ నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్ అని చెప్పి అడుగుతూ ఉంటారు కదా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక సాంగ్ ప్లే చేస్తా, ఆ సాంగ్ మూవీ ఏంటి అనేది గెస్ చేసి చెప్పండి, అదే మీ నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు నేను ఒక సాంగ్ ప్లే చేస్తున్నాను, ఆ సాంగ్ మూవీ ఏంటి నేనైతే చెప్పను, సాంగ్ మాత్రమే ప్లే చేస్తున్నాను. సో మీరే ఆన్సర్ చేయాలన్నమాట, అదే మరి క్వశ్చన్ అయితే. సో ఇప్పుడైతే సాంగ్ వచ్చేస్తోంది, ఆ సాంగ్ మూవీ ఏంటి అని గెస్ చేసి ఆలోచించి ఆ తర్వాత ఏం చేయాలి, మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866243814 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. ఇప్పుడైతే సాంగ్ వింటూ స్టేట్ ట్యూన్ 101.3 వివిధ భారతీయ ఫ్యామిలీ.

వాట్ అన్ ఎమోషనల్ సాంగ్ కదా. అప్పుడప్పుడు ఇలాంటి సాంగ్స్ కూడా వింటూ ఉండాలి. అంటే అసలు ఇంత డిఫరెంట్గా ఉంది, అసలు ఎవరు గెస్ చేశారు, అసలు తెలిసిందా లేదా, మూవీ ఏంటి అని చెప్పి అడిగా. ఇప్పుడు సాంగ్ విన్నారు కదా, ఈ సాంగ్ మూవీ ఏంటి అని ఇందాకే ఆల్రెడీ క్వశ్చన్ అయితే అడిగేశాను. మరి చూద్దాం ఎవరు మూవీ పంపించారు, అసలు కరెక్ట్ పంపించారా లేదా అని చెప్పి చూసేద్దాం. భాస్కర్ గారు పెడన నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారనమాట. అండ్ అలాగే కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి ఆ మూవీ ట్యాగ్ లైన్తో సహా పంపించేశారనమాట. మామూలుగా కాదు, అసలు అట్లుంటుందన్నమాట మీతోని. అండ్ అలాగే ఇంకా ఎవరు అంటే కనుక మనోజ్, విష్ణు వీళ్ళందరూ అనమాట. ఎక్కడి నుంచి అంటే కోడూరు నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే శ్రీ విశాఖపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్. అలాగే రాజోలి నుంచి బోరెల్లి జయన్న కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. చంద్రశేఖర్ సాకాపూర్ విలేజ్ వనపర్తి డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి ఎవరు అంటే కనుక ఎవరు టైలర్ రమేష్ అనమాట, కరెక్ట్ పంపించేశారు. అండ్ అలాగే వైవి రావు జయలక్ష్మి వీళ్ళందరూ తిరుమలగిరి సికింద్రాబాద్ నుంచి అనమాట, మీరైతే రాంగ్ ఆన్సర్ పంపించేశారు. చిలకం మారగానే మీకు ఆ మూవీ గుర్తొచ్చినట్టుంది కదా, లాహిరి లాహిరి లాహిరిలో అని పంపించారు, కానీ కాదనమాట. అండ్ ఇంకా ఐఎమ్ భాస్కర్ రెడ్డి ఫ్రమ్ ఒడిశా అని చెప్పి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు అనమాట, మీరు కూడా ట్యాగ్ లైన్తో సహా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే ఇంకా ఎవరు అంటే కనుక మోహన్ రావు, లీలావతి, హిమప్రియ వీళ్ళందరూ కప్పలదొడ్డి నుంచి ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే గణేష్, రాజు, శ్రీవత్స వీళ్ళందరూ కోనాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. కర్నూలు ముజఫర్నగర్ నుంచి అనురాధ, రామ్ కార్తీక వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక రాంగ్ ఆన్సర్ పంపించేశారు, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురిహరి, యశోద వీళ్ళందరూ. అండ్ అలాగే ఉరవకొండ నుండి ఈశ్వరయ్య కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక మూవీ నేమ్ రాంగ్ ఆన్సర్ పంపించేశారు, అనంతపురం నుంచి ఎన్ఎంటి అని పంపించారు. అలాగే ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఫణీ సత్యశ్రీ అనమాట, తినాలి నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే సుబ్బారెడ్డి, శివాజీ నగర్, మదనపల్లి నుంచి అనమాట మీరు పంపించిన ఆన్సర్ రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే రాంగ్ ఆన్సర్ పంపించేశారు సిరిగిరి హరికృష్ణ నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి అనమాట. అండ్ ఇంకా క్యాదర్ వీరేష్ రాజల్ మండలం నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే సులోచన గారు కరీంనగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్, జాన్సన్ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. గుడ్ ఈవినింగ్ అంటూ మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం అని చెప్పి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు రంగారెడ్డి జిల్లా ఏకలవి నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ ఇంకా శ్యామల అనమాట. అండ్ అలాగే భద్రాద్రి కొత్తగూడెం నుంచి

మారిపోయిన శ్రీనివాసరావు గారు ఇంకా పద్మ అనమాట, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే నిజామాబాద్ ద వీక్లీ బజార్ నుంచి ఎం మురిహరి యశోద వీళ్ళందరూ రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక మహమ్మద్ ఇనియాతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే రాంగ్ ఆన్సర్ పంపించేశారు ఎర్రమెల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి అనమాట. అలాగే కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మరి ఇంతకీ అసలు కొంతమంది ఆలోచిస్తూ, కొంతమంది కరెక్ట్ ఆన్సర్ పంపిస్తూ, కొంతమంది ఏంటి అసలు కరెక్ట్ ఆన్సర్ తెలుసుకోవాలి అనుకునేవాళ్ళు. సో ఎనీవే అందరి కోసం ఆన్సర్ అయితే ఒకటే ఉంటుంది కాబట్టి క్వశ్చన్కి, మరి ఆన్సర్ అయితే రివీల్ చేసే టైం అయితే వచ్చేసింది. దానికంటే ముందు ఇంకా కొన్ని మెసేజ్లు అయితే వచ్చినాయి అనమాట. ఎవరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు మీరు, పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం నుంచి రామ్ రెడ్డి పాలెం నుంచి పోలు శివదాస్ రెడ్డి, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు అనమాట. అలాగే కనకరావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మరి ఇంతకీ ఏంటి ఆ సినిమా అంటే ఇందాక మీరు విన్న సాంగ్ నోట్బుక్ అనమాట. సో నోట్బుక్ అనేది కరెక్ట్ ఆన్సర్. సో అదనమాట సంగతి, మరి అదనమాట ఇవాళ సందడే సందడి కూడా మీ అందరికీ చాలా నచ్చిందని నేనైతే అనుకుంటున్నా. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఒక లవ్లీ సాంగ్తో సండడే సందడి ప్రోగ్రామ్కి అయితే సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నా. మీ అందరి కోసం నేను గోదావరి మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ ప్లే చేస్తున్నా. ఈ సాంగ్ వింటూ స్టేట్యూన్ టూ 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం. మళ్ళీ మనం కలుసుకుందాం వివిధ ప్రోగ్రాంలు. అంతవరకు స్టేట్యూన్.

0: ఆలోచించవా?
1: తీసుకో.
0: మీ ఆరోగ్యం గురించి కూడా ఆలోచించవా?
1: నా చావు గురించి కూడా ఆలోచించవా?
2: వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్?
3: ఏయ్, ఏంటి తంతన్యా?

0: విద్యుత్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: విద్యుత్ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. రాష్ట

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 18వ రాష్ట స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమాపేశం సచివాలయంలో జరిగింది. ఇంధన, ఐటీ, ఎలక్టానిక్స్, పర్యాటక, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, పరిశ్రమలకు సంబంధించిన ప్రాజెక్టుల ప్రతిపాదనలపై చర్చించి ఎస్ఐపిబి ఆమోదం తెలిపింది. ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ సంవత్సరాల అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ రోజు విడుదల చేశారు. ఇంటర్ ప్రథమ సంవత్సర ఫలితాల్లో 39% మంది, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో 53% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. పేద మధ్యతరగతి ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టారని భారతీయ జనతా పార్టీ రాష్ట అధ్యకులు మాధవ్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఈరోజు పర్యటించిన ఆయన పోస్టల్ శాఖ ద్వారా కేంద్రం ప్రవేశపెట్టిన పథకాల నమోదు స్టాల్ను ప్రారంభించారు. చౌకగా అతి తక్కువ ప్రీమియంతో జీవిత బీమా పథకాలను ప్రధాని మోదీ అమలు చేస్తున్నారని తెలిపారు. ఈపీఎఫ్ చందాదారులకు ఈపీఎఫ్ వార్షిక వడ్డీ ఈ నెలలోనే జమ కానుంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ప్రతిపాదించిన 8.25% వడ్డీకి కేంద్ర ఆర్థిక శాఖ తాజాగా ఆమోదం తెలిపింది. అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందం కారణంగా పశ్చిమాసియా సంకోభానికి తెరపడడంతో ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు తగ్గినా భారత్లో వెంటనే ఇంధన ధరలను మాత్రం తగ్గించలేమని కేంద్రం తాజాగా స్పష్టం చేసింది. వికసిత్ భారత్ ప్రయాణంలో సాంస్కృతిక వారసత్వ పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 సంవత్సరాలుగా దేశాభివృద్దితో పాటు వారసత్వ పరిరక్షణను సమన్వయం చేస్తూ ముందుకు సాగుతోందని ఈరోజు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆమె పేర్కొన్నారు. ఆర్టిస్టిక్ ప్రైడ్ డేను ప్రతి సంవత్సరం జూన్ 18వ తేదీన ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. ఆర్టిస్టిక్ వ్యక్తుల ప్రాముఖ్యతను గుర్తిస్తూ సమాజంలో వారి పట్ల సానుకూల దృక్పథాన్ని తీసుకురావడమే ఈ వేడుక లక్ష్యం. ప్రజా సమస్యల పరిష్కారం, మెరుగైన పౌరసేవల కల్పనే ప్రభుత్వ లక్ష్యమని జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలోని పలు ప్రాంతాల్లో ఆయన ఈరోజు పర్యటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జగ్గయ్యపేటలో పారిశుద్ధ్య నిర్వహణను మరింత మెరుగుపరిచేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఫిఫా ఫుట్బాల్ ప్రపంచకప్ 2026లో భాగంగా బుధవారం అర్ధరాత్రి నుంచి ఈ ఉదయం వరకు 3 మ్యాచ్లు జరిగాయి. తొలుత ఘనా, పనామా తలపడగా క్రొయేషియాతో ఇంగ్లండ్ తలపడింది. ఉజ్బెకిస్తాన్ను కొలంబియా ఎదుర్కొంది. పనామాపై ఘనా 1-0 తేడాతో విజయం సాధించగా క్రొయేషియాపై ఇంగ్లండ్ 4-2 తేడాతో గెలుపొందింది. కొలంబియా 3-1 తేడాతో ఉజ్బెకిస్తాన్పై ఘన విజయం సాధించింది. వివిధ భారతీయ వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

బీబీ క్లాక్ అయితే ఎగ్జాక్ట్ గా 4:47:47 అయితే అయిపోయిందనమాట. మరి మనం అయితే ఎంటర్ అయిపోయాం ఇవాళ వివిధ ప్రోగ్రామ్ లోకి ఓన్లీ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ ఇవాళ వివిధలో థీమ్ ఏంటి అంటే కనుక ఒకే డైరెక్టర్ అనమాట, ఒకే ఫిలిం డైరెక్టర్. మరి ఎవరి సాంగ్స్ వినిపించబోతున్నాను అంటే ఎస్ఎస్ రాజమౌళి డైరెక్ట్ చేసిన మూవీస్ నుంచి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వినిపించబోతున్నా. ఆల్రెడీ మీరు వినేశారు ఇందాక సాయి మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు కదా. ఇప్పుడైతే మీ అందరి కోసం మగధీర, దాని తర్వాత సింహాద్రి, ఈ టూ మూవీస్ నుంచి టూ లవ్లీ సాంగ్స్ అయితే వచ్చేస్తున్నాయి. ఈవెన్ టూ స్టేజ్ 2 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

Karu Vivek Bharati FM 101.3. మనం ఉన్నాం వివిధ ప్రోగ్రాంలో అండ్ ఇవాళ వివిధాల థీమ్ ఏంటి అంటే ఒకే ఫిలిం డైరెక్టర్ అనమాట ఎస్ఎస్ రాజమౌళి డైరెక్ట్ చేసిన ఫిలిమ్స్ నుంచి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వినిపిస్తూ ఉన్నాను కదా. ఇప్పుడైతే మీ అందరి కోసం బాహుబలి, దాని తర్వాత బాహుబలి 2, ఈ 2 మూవీస్ నుంచి 2 లవ్లీ సాంగ్స్ అయితే వచ్చేస్తున్నాయి. వింటూ స్టేట్యూన్ 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం.

మనమైతే ఉన్నాం వివిధ ప్రోగ్రాంలో. అండ్ ఇవాళ వివిధాల్లో థీమ్ ఏంటి అంటే ఒకే ఫిలిం డైరెక్టర్ అనమాట, ఎస్ఎస్ రాజమౌళి డైరెక్ట్ చేసిన ఫిలిమ్స్ నుంచి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వినిపిస్తూ ఉన్నాను కదా. ఇప్పుడైతే మీ అందరి కోసం ఛత్రపతి, దాని తర్వాత విక్రమార్కుడు, ఈ టూ మూవీస్ నుంచి టూ లవ్లీ సాంగ్స్ అయితే వచ్చేస్తున్నాయి. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

మనము ఉన్నాం వివిధ ప్రోగ్రాంలో. అండ్ ఇవాళ వివిధాలో థీమ్ ఏంటి అంటే ఒకే ఫిలిం డైరెక్టర్ అనమాట, ఎస్ఎస్ రాజమౌళి డైరెక్ట్ చేసిన ఫిలిమ్స్ నుంచి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వినిపించేశాను కదా. మరి వివిధ ప్రోగ్రామ్ అయితే మీ అందరికీ చాలా నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. ఒక బ్యూటిఫుల్ సాంగ్ మీరాయ్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్తో వివిధ ప్రోగ్రామ్కి అయితే సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. దాని తర్వాత ప్రతిరోజు వచ్చినట్టే 4 గంటల 50 నిమిషాలకి స్పెషల్ ప్రోగ్రామ్ వెన్నెలా వస్తుంది, అది కూడా వినేసేయండి. అండ్ ఎప్పుడు చెప్పేదే మళ్ళీ ప్రసన్న వచ్చేంత వరకు, అంటే ప్రసన్న కూడా సైనింగ్ ఆఫ్ చెప్పాల్సిన టైం అయితే వచ్చేసింది కాబట్టి మళ్ళీ ప్రసన్న వచ్చేంత వరకు మీరు మాత్రం వివిధ భారతి అయితే వింటూనే ఉండండి. ఆర్జే ప్రసన్న సైనింగ్ ఆఫ్, టేక్ కేర్, బాయ్ బాయ్.

Hello, dear friends. Welcome to Vanilla Program with me, your RJ Chetan. ఒకవేళ మీకు టీనేజ్ కిడ్ ఉంటే వాళ్ళ యాటిట్యూడ్, హార్మోన్స్, కొత్త కొత్త పనులు చేయాలనుకునే నేచర్కి దగ్గరగా మీరుండాలి. ఒక రకంగా చెప్పాలంటే టీనేజ్ పిల్లలను పెంచడం కాస్త కష్టంగా ఉంటుంది. వాళ్ళ శారీరక మానసిక మార్పులు తల్లిదండ్రులకు చాలా ఛాలెంజ్గా మారుతాయి. టీనేజర్ పెంపకం కంటే అప్పుడే పుట్టిన శిశువును పెంచడం చాలా తేలికని చాలామంది తల్లిదండ్రులు అభిప్రాయపడతారు. వాళ్ళ మూడ్ స్వింగ్స్, యాటిట్యూడ్, విభిన్నమైన ప్రవర్తన వంటివన్నీ హార్మోన్లో మార్పుల వల్ల వస్తాయి. ఈ హార్మోనల్ చేంజెస్ 13 నుండి 18 ఏళ్ల లోపు ఉంటాయి. ఈ సమయంలో వాళ్ళ పెంపకం తల్లిదండ్రులకు చాలా కష్టంగా మారుతుంది. ఇలాంటి సమయంలో వాళ్లకు సరైన సలహా, గైడెన్స్, అటెన్షన్ ఇవ్వడం చాలా అవసరం. ఎలాంటి సలహాలు, సూచనలు ఇవ్వడం వల్ల టీనేజ్ లో తప్పటడుగులు వేయకుండా జీవితంపై ఫోకస్ పెడతారు. ఇప్పుడు చూద్దాం మన వెనలా ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతంతో. అలాగే టీనేజ్ పిల్లల పట్ల తల్లిదండ్రులు ఎలా అనుసరించాలో కూడా తెలుసుకుందాం. ఎక్కువగా కంట్రోల్ చేయడం, మరీ ఎక్కువగా మీ టీనేజర్ ని కంట్రోల్ చేయకూడదు. కొన్ని విషయాల్లో నిర్ణయం తీసుకునే ఫ్రీడమ్ ఇవ్వాలి. మరీ ఎక్కువగా కంట్రోల్ చేయడం వల్ల తప్పు నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని విషయాల్లో పేరెంట్స్ పిల్లలతో కొంచెం ఓపెన్ గా, ఫ్రీగా, ఫ్రెండ్లీగా ఉండాలి. సరైన సలహాలు ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, స్మోకింగ్, డ్రగ్స్, ఆల్కహాల్ వంటి వాటి వల్ల కలిగే హాని గురించి వివరించాలి. కొత్త వాళ్లతో పరిచయం అలవాటవ్వాలి. అలా కాకుండా తన ఫ్రెండ్స్ ని ఇంటికి తీసుకురమ్మని చెప్పండి. దీనివల్ల వాళ్ళు ఎలాంటి వాళ్ళు మీకు తెలుస్తుంది. ప్రతి చిన్న విషయాన్ని మానిటర్ చేయకుండా మీకు తెలుసుకోవాలి అని ఉంటే డైరెక్ట్ గా అడగండి. పిల్లల విషయాల గురించి మాట్లాడటానికి సంకోచించకండి. అందం విషయంలో టీనేజర్స్ లో వాళ్ళ అందం, ఆకర్షణ గురించి తక్కువ అభిప్రాయం ఉంటుంది. ఒకవేళ అలాంటి సంకేతాలు గమనించినట్లయితే వాళ్లకు కావలసిన సలహాలు, సూచనలు ఇవ్వండి. జనరల్ గా

బాడీ పట్ల, వాళ్ళ బ్యూటీ పట్ల వాళ్లకు కొంచెం ఎగ్జాజరేటెడ్ ఫీలింగ్స్ ఉంటాయి. సో యూ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ దట్. అదే కాకుండా ఒత్తిడి చదువు విషయంలో లేదా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో మరీ ఎక్కువగా ఒత్తిడి చేయకూడదు, స్ట్రెస్ అస్సలు ఇవ్వకూడదు. పదే పదే వాటి గురించి మాట్లాడుతూ ఉంటే వాళ్లకు మీపై కోపం పెరుగుతుంది. ఫ్యామిలీ ట్రిప్స్, సినిమాలు, డిన్నర్ ప్లాన్ చేయడం వంటివి తరచుగా ప్రణాళికలో చేర్చుకోండి. ఫ్యామిలీతో వాళ్లకు బంధం బలపడటానికి ఇలాంటి సరదాలు సహాయపడతాయి. లైఫ్ లో క్రష్ అనేది 10 నుండి 13 ఏళ్ల వయసులోనే ఉంటుంది. వారిలో సాధారణ ప్రేమ వంటి బంధాలు ఆ వయసులోనే ప్రారంభమవుతాయి. సాధారణ హెల్తీ రిలేషన్షిప్స్ బిల్డ్ చేయడంలో ఒక కీ రోల్ పోషిస్తాయి. ఓ అబ్బాయి నిజమైన రిలేషన్ లోకి వెళ్లక ముందే వారు ఇలాంటి మరెన్నో క్రష్లను ఫీల్ అవుతారు. అది మీరు గుర్తుంచుకోవాలి. కొన్ని వారు ఇష్టపడే వ్యక్తిని అలా ఆరాధిస్తారు. ఇవి ఇప్పుడిప్పుడే లేత ప్రాయంలో వచ్చే కోరికల వంటివి. పిల్లల మొదటి వారి కుటుంబాల్లోని ప్రేమ బాధ్యత వంటివి నేర్చుకుంటారు. ఆ తర్వాత ఫ్రెండ్స్, టీవీ, సోషల్ మీడియాను, మరెన్నో మెసేజెస్ తెలుసుకుంటారు. వారు నేర్చుకున్న వాటిలో అన్ని మంచివి కాకపోవచ్చు. కాబట్టి ఈ విషయం గురించి పిల్లలతో పేరెంట్స్ మాట్లాడటం చాలా ముఖ్యం. హార్మోన్ల ప్రభావంతో మీ పిల్లలు మీతో క్రష్ గురించి మాట్లాడినప్పుడు వాటిని అప్పుడే వ్యతిరేకించొద్దు. ఎందుకంటే వారికే కొన్ని విషయాల్లో క్లారిటీ ఉండదు. దీంతో మొదట్లోనే అడ్డు చెబితే మీతో ఏం మాట్లాడరు. క్రష్ జీవితంలో ఆరోగ్యకరమైన భాగం, ఫ్యూచర్ కోసం మంచి ప్రాక్టీస్. ఇలాంటి రిలేషన్షిప్స్ పిల్లలకి చాలా నేర్పిస్తాయి. మరోవైపు వారు ముఖ్యంగా టీనేజ్లో ఉంటారు, హార్మోన్ల ప్రభావం ఉంటుంది. పిల్లలు క్రష్ కి ఎక్కువగా శారీరక ప్రతిస్పందన ఉంటుంది, అది కూడా గందరగోళంగా ఉంటుంది. మీరు పాల్గొనాల్సిన అవసరం లేని సందర్భాలున్నాయి, కానీ మీ కూతురు తన మొదటి క్రష్ తో బిహేవ్ చేసే తీరులో మీరు కొన్ని విషయాలు చెప్పండి. మీ కూతురు ఫీలింగ్స్ అర్థం చేసుకోవడానికి కొన్ని మాటలు ఆమెతో మాట్లాడండి. ఆ క్రష్ తేలిగ్గా ఉంటే మీరు దాని గురించి అంత భయపడాల్సిన అవసరం లేదు. అది కేవలం ఇంట్లో బుచ్చుకుక్క పిల్లల్ని ఇష్టపడినట్లుగానే ఉంటుందని ఆమెతో మాట్లాడండి, ఓదార్చండి. తన సిచ్యువేషన్ ని వ్యతిరేకిస్తే సరికాదు, ఈ విషయం లైఫ్ లో సాధారణమే అని చెప్పండి. లైఫ్ లో ఎన్నో విషయాల్లో ఫెయిల్యూర్స్ ఉంటాయి. మీరెప్పుడు కూడా సరైన వ్యక్తిని కనుక్కోలేరు. ఆప్యాయత చాలా సార్లు పరస్పరంగా ఉండదు. ఒక్కోసారి ఫీలింగ్స్ రెసిప్రోకేట్ కూడా చేయరు వాళ్ళ క్రష్. మీ పిల్లల భావాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. వాటిని ఒక గంట కనిపెట్టడం కూడా ముఖ్యమే. ప్రారంభ దశలో గ్యాడ్జెట్స్ వాడకం, అర్ధరాత్రుల్లో కనిపెట్టుకుని ఉండడం ముఖ్యం. దీంతో మీ పిల్లలు సురక్షితంగా ఉంటారు. డియర్ ఫ్రెండ్స్, మనం ఇవాళ ఒక టీనేజ్ డాటర్ తో ఎలా కనెక్ట్ కావాలో మాట్లాడుకుంటున్నాం. బట్ దిస్ ఈస్ అప్లికబుల్ టు బాయ్స్ యాజ్ వెల్. చాలా మటుకు టీనేజ్ ఏజ్ లో ఏమవుతుందంటే సడన్ గా హార్మోనల్ రష్ ఉంటుంది, బాడీలో చేంజెస్ వస్తాయి, అట్రాక్షన్స్ పెరిగిపోతాయి. అలాగే వాళ్ళ చుట్టుపక్కల ఏముందో అన్న దానిపైన ఎక్స్ప్లోరేషన్ స్టార్ట్ అవుతుంది. ఎనర్జీ హైగా ఉంటుంది, విపరీతమైన ఎనర్జీ ఉంటుంది. కాబట్టి ఏదో చేద్దాం, ఏదేదో చేద్దాం అనుకుంటారు. కానీ ఏం చేద్దామో వాళ్ళకే తెలియదు. ఒకవేళ తెలిసినా కానీ వాటికి కావాల్సిన రీసోర్సెస్ వాళ్ళ దగ్గర ఉండకపోవచ్చు. అది దొరికితే ఒకలాగా ఎక్సిలరేషన్ ఉంటుంది, ఇలేషన్ ఉంటుంది, ఎక్కువ సంతోషపడిపోతారు. అదే ఒకవేళ తనకు చిక్కకపోతే, వాళ్లకు దొరకకపోతే మాత్రము గాఢాంధకార లోయలో పడ్డట్టుగా మరీ బాధపడిపోతూ ఉంటారు. సో యూ షుడ్ బి అవేర్ విత్ ఆల్ దీస్ ఫీలింగ్స్ ఆఫ్ యువర్ చిల్డ్రన్. ఒక తల్లి తండ్రి పిల్లల్ని కనిపెట్టుకొని ఉంటే ఇలాంటి చిన్న చిన్న జర్నీలో వాళ్ళకి కొంచెం సరైన మార్గంలో ఇస్తే ఆఫ్టర్ ది గ్రో అవుట్ ఆఫ్ ఏజ్ దే విల్ డెఫినెట్లీ అండర్స్టాండ్. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకొని నవ్వుకుంటారు, అయ్యో ఇలా నేను చేశానా అని. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా వి ఆల్ గో త్రూ దీస్ చేంజెస్. ఎమోషనల్ బిహేవియర్ కానివ్వండి, చాలా సార్లు పిల్లలు ఏదైనా చేయాలి అని వాళ్ళని మరీ మరీ ఫోర్స్ చేస్తే చిరాకు పడతారు, కోప్పడతారు, అరిచేస్తూ ఉంటారు. ఏంటి అంటే వాళ్ళకు క్లారిటీ ఉండదు. అదే టైంలో ఏంటంటే పేరెంట్స్ కూడా వాళ్ళ ఏజ్ కూడా పెరిగిపోతూ ఉంటుంది, వాళ్లకు కూడా కొంచెం సహనం తగ్గిపోతుంది. బాడీలో పేరెంట్స్ కి కూడా ఎన్నో చేంజెస్ వస్తాయి, కొంచెం వీక్నెస్ స్టార్ట్ అయిపోతుంది. వాళ్ళు అప్పటికే 50 ఈ ఏజ్ లో ఉంటారు జనరల్ గా తీసుకున్న అయితే. ఇండియన్ కాంటెక్స్ట్ లో వాళ్ళ బాడీ కూడా ఏంటంటే కొంచెం అప్పటికే వీక్ కావడం మొదలు పడిపోతూ ఉంటుంది, ముందు ఉన్నంత యాక్టివ్ గా ఉండరు. సో దిస్ ఈస్ లైక్ మిర్రర్ ఎఫెక్ట్ అన్నట్టు. అటు వాళ్ళ ప్రాబ్లం, ఇటు వీళ్ళ ప్రాబ్లం, ఇద్దరిది కలిసి ఒక ఫ్రిక్షన్ ఏర్పడుతుంది అన్నట్టు. చైల్డ్ అండ్ పేరెంట్స్ అనేది, దిస్ ఈస్ అ వెరీ క్రూషియల్ ఏజ్ అండ్ టైమ్ వేర్ పేరెంట్స్ షుడ్ బి మోర్ అవేర్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్
అండ్ షుడ్ మెండ్ ద వే స్లోగా ఏంటంటే మరీ కోపం తెచ్చుకోకుండా

0: ప్రతిదానికి అరవకుండా, బ్లేమ్ చేయకుండా కొంచెం ప్రశాంతంగా ఆలోచించండి. అసలు యాక్చువల్ గా మీ మెడికల్ కండిషన్ ఏంటి, మీకెందుకు ఇంత కోపం వస్తుందో ఒకసారి ఆలోచించండి. దాని తర్వాత స్లోగా హస్బెండ్ వైఫ్ ఇద్దరు ప్లాన్ చేసుకుని ఒక టీనేజ్ డాటర్ ని ఎలా తీర్చిదిద్దాలి అన్న దానిపైన దే కెన్ వర్క్ ఆన్ దట్, దే కెన్ స్లోలీ వర్క్ ఆన్ ద రిలేషన్షిప్స్. ఒకవేళ మీ వల్ల కాకపోతే మీరు ఒక కౌన్సిలర్ హెల్ప్ కూడా తీసుకోవచ్చు. దీస్ ఆర్ ద ఫార్మేటివ్ ఇయర్స్ ఆఫ్ అ చైల్డ్. ఈ ఏజ్ లో ఏంటంటే నేను అన్నట్టు వాళ్లకు స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఎక్కువ ఉంటాయి, ఇంకా చెరగని ముద్ర వేస్తాయి, కాబట్టి ఈ ఏజ్ లో అయినవన్నీ వాళ్లకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి. సో ఆల్వేస్ గివ్ దెమ్ అ స్వీట్ మెమరీ విత్ దిస్ లవ్లీ మెసేజ్ అబౌట్ కనెక్టింగ్ విత్ యువర్ టీనేజ్ డాటర్. దిస్ ఇస్ చేతన్ సింగ్ బాయ్ ఇన్ అవర్ వెనిలా ప్రోగ్రామ్.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522709. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ప్రొడ్యూస్డ్ అండ్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. మీరింతవరకు విజయవాడ కేంద్రం నుండి వివిధ భారతి కార్యక్రమాలు విన్నారు. నిలయంలో సమయం 5 గంటలు కావస్తుంది. 101.7 MHz ఈనాటి సాయంత్రం ప్రసారాలకు స్వాగతం పలుకుతున్నది తులసి భవాని. ఈనాటి కార్యక్రమంలో ముందుగా చిత్రసీమ. ముందుగా విందాం భరతసింహారెడ్డి చిత్రం నుండి రాజేష్ మహాలక్ష్మి పాడిన ఈ పాట.

మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: విన్న పాట బొబ్బిలి రాజా చిత్రం నుండి ఆ పాట విన్నారు శ్రోతలు. చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. శ్రోతలకు ఒక ప్రకటన. ఈ నెల 19వ తేదీ శుక్రవారం ఉదయం 7:45 ప్రసారమయ్యే హలో డాక్టర్ ఫోనిన్ ప్రత్యక్ష కార్యక్రమంలో చిన్నారులకు వచ్చే సీజనల్ వ్యాధులు చికిత్స, ఈ అంశంపై ప్రముఖ చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ హరిప్రసాద్ గారు శ్రోతల సందేహాలకు నేరుగా సమాధానాలు ఇస్తారు. కావున శ్రోతలు, 19వ తేదీ శుక్రవారం అంటే రేపు ఉదయం 7:45 2255333 లేదా 2968890 నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ఎస్టీడీ కోడ్ నంబర్ 0854. ప్రకటన విన్నారు.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
0: ఇప్పుడు విందాం బుల్లెట్ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడుతున్న ఈ పాటకు సాహిత్యం శంకరం బడ్డే శంకరాచారి, సాహిత్యానికి సంగీతం కేవీ మహాదేవన్.

0: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
1: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
0: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
1: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు, వారి వివరాలు
0: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
2: శ్రోతలు వింటున్నారు 101.7 MHz పై అనంతపురం ఆకాశవాణి కేంద్రం నుండి

శ్రోతలకు ఒక ప్రకటన. ఈరోజు రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంత రైతన్న ఫోన్ ప్రత్యక్ష ప్రసారంలో గొర్రెలు, మేకలు, కోళ్లను లాభసాటిగా పెంచుకోవడం ఎలా, పశుగ్రాసాల రకాలు, ప్రాధాన్యత గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు బుక్కరాయ సముద్రం మండలం సిద్ధరాంపురం పశు పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ హెచ్ శ్రీనివాస నాయక్ గారు సమాధానాలు ఇస్తారు. రైతు సోదరులు, ఈరోజు రాత్రి 7:15 2255533 లేదా 2968990 నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ఎస్టీడ్ కోడ్ నంబర్ 08554. ప్రకటన విన్నారు. చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు విందాం చెట్టు కింద ప్లీడర్. చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడుతున్న ఈ పాటకు సంగీతం ఇళయరాజా.

శ్రోతలు, ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం హలో బాగున్నారా ఫోన్ ఇన్ ప్రత్యక్ష కార్యక్రమం. ఈ వారం అంశం ఇంటి పనుల్లో మునిగిన మహిళలు అప్పుడప్పుడు స్నేహితురాళ్లతో కాలక్షేపం చేస్తూ ఉంటారా? మరి మీ సంతోషాన్ని మాతో పంచుకోండి. మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్ 2255533, మరొక నెంబర్ 2968890, ఎస్టేడ్ కోడ్ నెంబర్ 08554. మరి ముందుగా ఎవరు కాల్ చేస్తున్నారో విందా మరి. హలో, కాల్ కట్ అయిందండి.

0: హలో
1: హలో మేడం.
0: హలో, బాగున్నారు? కార్యక్రమం అండి.
1: బాగున్నారా మేడం?
0: బాగున్నామండి. మీ ఇంట్లో మహిళలు ఉన్నారండి?
1: ఉన్నారు మేడం. మాట్లాడతారు మేడం?
0: ఇవ్వండి, వారికి ఇవ్వండి.
2: హలో మేడం, బాగున్నారు మేడం?
0: బాగున్నామండి. మీరు బాగున్నారా?
2: బాగున్నా మేడం.
0: ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మీ పేరు?
2: మా పేరు సుహాసిని మేడం.
0: సుహాసిని గారు?
2: గార్లదిన మండలం కోటంక గ్రామం మేడం.
0: ఓకే, కోటంక నుండి సుహాసిని గారు కాల్ చేస్తున్నారు. చెప్పండి సుహాసిని గారు, మరి ఈ వారం అంశం ఏమో విన్నారా? మరి
2: విన్నాను మేడం.
0: మరి చెప్పండి, మీ స్నేహితురాళ్ళతో ఎలా మీరు ఉంటారు? చిన్నప్పటి నుంచి మీ స్నేహితులు ఉంటారు కదా, ఫ్రెండ్స్? వారితో ఏమైనా ఎప్పుడన్నా ఫోన్ చేస్తూ అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారా?
2: కలుస్తా అంటాం మేడం. ఫోన్ ఏం చేయి మేడం, కలుస్తా అంటాం అంతే. ఇంకా దగ్గరే అందరూ మాకి, అందరూ కలుస్తా అంటాం. ఫ్రెండ్స్ అంతా దగ్గరే మాకేమో, అందరినీ ఒకసారి ఇచ్చినారు, దగ్గర దగ్గర ఇచ్చినారు అందరే మేడం. మాకేమో ఫ్రెండ్స్ ఫోన్ చేసుకుంటే అందరూ పుట్టిన చాటుకే పోతాం మేడం.
0: ఓకే సుహాసిని గారు, మరి మీ స్కూల్ ఫ్రెండ్స్? అలా మీరు ఎంతవరకు చదువుకున్నారండి? పర్వాలేదు, చదువుకోవడం అనే కాదు, ఇరుగు పొరుగు ఫ్రెండ్స్ ఉంటారు, చిన్నప్పటి నుంచి కలిసి ఆడుకుంటూ పాడుకుంటూ తిరుగుతూ ఉంటారు కాబట్టి. వారి మీ స్నేహితులు వాళ్ళ పేర్లు ఏమైనా చెప్తారా? వారితో మీరు పంచుకున్న జ్ఞాపకాలు చెప్పండి.
2: మా ఫ్రెండ్ పేరు రాజేశ్వరి మేడం, పార్వతిను, మళ్ళా ప్రశాంతిను.
0: ఎక్కడుంటారండి వారు?
2: వాళ్ళంతా నాకు అంతా పాముడి దగ్గరే, పల్లెల్లో మేడం దగ్గర, అందరు
0: అంతా చుట్టుపక్కనే ఉన్నారు. మరి
2: పాముడికి అందరు చుట్టుపక్కల దగ్గరే మేడం ఉండేది.
0: ఏమైనా ప్లాన్ చేసుకుంటూ ఉంటారా అందరు కలిసినప్పుడు, ఎక్కడన్నా అలా షికారుకి వెళ్ళడం గానీ సినిమాలకు వెళ్ళడం గానీ మీ ఫ్రెండ్స్?
2: లేదు మేడం, అట్లేం లేదు.

0: దూరం పోయినప్పుడు ఫోన్లలో కలుసుకుంటాం మేడం, వస్తారు ఊరికి ఫోన్ చేసుకుంటేనే.
1: ఏమన్నా మీరు ఏమన్నా స్పెషల్ గా వంటకాలు చేయడం గానీ ఇలాంటి విషయాలు ఏమన్నా చర్చించుకుంటూ ఉంటారా?
0: అట్లేం లేదు మేడం, వస్తా అంటారు అంతా మాట్లాడుకుంటాం మేడం ఒకసాట కూర్చొని అంతేనా.
1: ఓకే ఓకే, చాలా సంతోషం అండి సుహాసిని గారు, మరి మీ యొక్క జ్ఞాపకాలను మాకు మాతో పంచుకున్నందుకు సంతోషం అండి, ధన్యవాదాలండి. ఓకేనండి, కాల్
0: చేస్తాం మేడం. ఒక ఇంటి పక్కల మాట్లాడతానంట మేడం.
1: ఇవ్వండి
0: మేడం. నమస్తే మేడం.
1: మీకు కూడా నమస్తే అండి. మీ పేరండి?
0: మేడం నేను కాల్ చేస్తా అంటే మీకు అందుకోలే మేడం, ఇక్కడికి అందుకుంది.
1: అవునా, పర్వాలేదండి, మీ స్నేహితురాలే కదా ఆమె కూడా.
0: నాకైతే ఎనీ టైం ఇంత ఆట ఇష్టం మేడం, నాకు చెయ్యాలని ఎంతో కోరిక మేడం.
1: ఓకే, చాలా సంతోషం అండి. మీ పేరు
0: మేడం? ఎల్లమ్మ.
1: ఎల్లమ్మ గారు బాగున్నారండి? ఎల్లమ్మ గారు
0: బాగున్నాం మేడం.
1: చెప్పండి. మరి
0: ఈ పాటలతో మాకు టైం పాస్ అయ్యేది గుర్తుకు రాదు మేడం.
1: అవునా అండి,
0: కష్టాలుగా గుర్తుకు రావు మేడం.
1: అంతే కదండి, మరి సంగీతం వింటూ ఉంటే ఆనందంగా ఉంటుంది మన యొక్క.
0: మేడం నా కోసం చంటిలో పాట అయింది మేడం.
1: చంటి నుండి పాట వినిపించాలి.
0: ఏదైనా పర్వాలేదు.
1: ఓకేనండి ఎల్లమ్మ గారు, మరి కోరుతున్న వారి పేర్లు చెప్తారా?
0: వీళ్ళే మేడం పేరు చెప్పినారా, సుభాషిని, యశోదా, వీళ్ళ పేరు ఏం పేరు? హేమావతి, భాగ్యశ్రీ, సంటిలో పాట వేయండి మేడం. నేను కాల్ చేస్తాను, ఎత్తాను మేడం నా సెల్ నుంచి.
1: ఎల్లమ్మ గారు, మాకు ఇక్కడ ఎవరు వాళ్ళ పేరు ఇక్కడ పడదండి, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు అనేది కూడా మాకు తెలియదు అనమాట.
0: నేను చేస్తాను మేడం,
1: ఎవరు చేసినా మేము కాల్ రిసీవ్ చేసుకోవడానికి మేము రెడీగానే ఉంటాము, ఎవరు చేసినా గానీ ఎత్తుతామండి. ఓకేనండి ఎల్లమ్మ గారు, మరి చేయండి చేయండి, చాలా మంది ప్రయత్నం చేస్తూ
0: ఉంటారు.
1: అవునండి, అందరూ వింటుంటారు కాబట్టి మనకు దొరకదు అనమాట. ఓకే ఎల్లమ్మ గారు, మరి చంటి నుండి ఏ పాట వినిపించాలి? ఓకేనండి ఓకేనండి,
0: గుర్తుకులేవు మేడం, ఎప్పుడు 40 ఏళ్ళ కింద చూసిన గుర్తుకులేవు మేడం.
1: ఓకే ఓకే, పర్వాలేదండి, మంచి పాట విందాం మరి.
0: పాట మా పేరు చెప్పేయండి మేడం.
1: ఓకేనండి, మీ అందరికి
0: గార్లని మండలము అనంతపురం జిల్లా
1: గార్లదిన్నె నుండి కోటంక
0: జిల్లా అనంతపురం
1: కోటంక గ్రామం నుండి అందరి కోసం వింటున్న అందరి కోసం ఈ పాట
0: వేయండి మేడం.
1: ఓకేనండి, ధన్యవాదాలు అండి కాల్ చేసిన.
0: ఓకే మేడం.

0: హలో
1: హలో నమస్తే మేడం.
0: నమస్తే అండి. హలో, బాగున్నారా? కార్యక్రమానికి స్వాగతం అండి.
1: మేడం కోటంకర్ నుండి చంద్రకళని మేడం.
0: ఏమండి ఈరోజు కోటంకర్ నుండి చేస్తున్నారు, మీకే తగులుతుంది కాల్. ఓకే, చంద్రకళ గారు
1: చెప్పండి మేడం.
0: బాగున్నారా?
1: బాగున్నాం మేడం. మీరు మేడం?
0: మేము కూడా చాలా బాగున్నామండి. చెప్పండి చంద్రకళ గారు, మరి మీ యొక్క అభిప్రాయాలు వింటున్నారా? ఈ రోజు అంశం విన్నారా?
1: విన్నాను మేడం.
0: మీ యొక్క స్నేహితురాలతో మీరు గడుపుకున్న తీయటి జ్ఞాపకాలు?
1: చిన్నప్పుడు చదువుకుంటున్నా ఉండే స్నేహితులందరూ ఇప్పుడు బాగున్నాం మేడం. ఎప్పుడన్నా ఊరికి పోయినప్పుడు బాగా మాట్లాడుకుంటాం మేడం. వాళ్ళు వస్తా ఉంటారు పండగలకి, మేము వెళ్తాం కదా, అప్పుడు బాగా మాట్లాడుకుంటాం మేడం.
0: తిరణాలు
1: ఇప్పుడు పెద్దగా అయినప్పుడు ఇప్పుడు కూడా ఉన్నారు మేడం. ఇప్పుడు మొగనీటిలో కూడా స్నేహితులు ఉన్నారు మేడం.
0: ఉంటారు
1: వాళ్ళు,
0: ఇరుగు పొరుగు వారితో అందరూ స్నేహితులే మనకి. చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్న వాళ్ళు ఉంటారు, కాలేజీలో చదువుకున్న స్నేహితులు ఉంటారు. మరి ఇప్పుడు మనము వివాహం జరిగిన తర్వాత మన ఇంటి పక్కన ఇరుగు పొరుగు ఉంటారు, అలా అక్కడక్కడ మనకి పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి మన స్నేహం అనేది నడుస్తూ ఉంటుంది. మరి చంద్రకళ గారు, మరి మీరు అందరూ కలిసినప్పుడు మీ యొక్క జ్ఞాపకాలు ఎలా జరుపుకుంటారు?
1: సంతోషంగా ఉంటాం మేడం. ఆ రోజు సేపు అన్ని మర్చిపోయి సంతోషంగా ఉంటాం. ఇంకా ఏది గుర్తు తెచ్చుకో?
0: ఏమేమి మాట్లాడుకుంటూ ఉంటారు?
1: బాగా ఎట్లా అంతా బాగా, మీ పిల్లలు ఎట్లా, మీరు ఎట్లా, మారెట్లా, అన్ని మాట్లాడుకొని బాగా సంతోషంగా బాగా ఉండాలి మనము.
0: ఆట పాట ఏమైనా పాటలు పాడుకోవడం?
1: పాటలు ఏం పాడుకోము. ఏ కష్టం వచ్చినా మనము ఎదుర్కోవాలి, ఏమి బాగా సంతోషంగా ఉండాలని మాట్లాడుకుంటాం మేడం. ఏ కష్టం వచ్చినా భయపడకూడదు మనము,
0: అంతే అంతేనండి
1: అని మాట్లాడుకుంటాం మేడం.
0: మనము ఎదుటి వారికి కూడా మనము వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వాలి. ఏమన్నా వాళ్ళ యొక్క ఏమైనా కష్టాల్లో గానీ ఏమైనా ఉన్నా సహాయం చేయడము.
1: అంటే మనకు అభిప్రాయం ఎట్లుందో మేడం ఫ్రెండ్స్ది, నేనేమో చెప్తాను మేడం, ఏ కష్టం వచ్చినా భయపడకూడదు మనం, ఏ కష్టం వచ్చినా ఏ పరిస్థితిలోనూ ఏ నిర్ణయం తీసుకోకూడదు, మంచి ధైర్యంగా బతకాలి అని చెప్తాను మేడం నా ఫ్రెండ్స్ కి. ఏమో అదే కదా మేడం, ఇంకా
0: అంతే కదండి. మరి
1: అంతే, ఆ ధైర్యమే మనకి ఇదైతారు కదా.
0: వారికి అవసరమైనప్పుడు ఏమన్నా అడిగినప్పుడు మనం సహాయం చేయాలి,
1: సహాయము చేయాలి. ప్లస్ బాధ కలిగినప్పుడు ఫ్రెండ్స్ తో మాట్లాడినా కూడా బాగా ఇదైతుంది,
0: వారి యొక్క కష్టాలను కూడా మరిచిపోయి మనం చేసే మరిచిపోయేలాగా మనం చేయాలి. సంతోషంగా నాలుగు మాటలు మాట్లాడుతూ,
1: నాలుగు మాటలు మాట్లాడితేనే సంతోషం ఇది మేడం,
0: కష్టాలని మరిచిపోతూ మనతో సంతోషంగా ఉంటారు. కనీసము ఆ సమయంలో అయినా వాళ్ళు సంతోషంగా ఉండాలి.
1: ఉండాలి. వాళ్ళు ఇప్పుడు బాధగా ఏదన్నా మాట్లాడినారనుకో మనం సంతోషంగా మాట్లాడిస్తే కొంత హెల్త్ బాగుంటుంది వాళ్ళకి.
0: అవునా మేడం? ఓకే చంద్రకళ గారు.
1: పేరు మేడం?
0: నా పేరు తులసీ భవానీ అండి.
1: తులసీ భవానీ.
0: ఓకేనండి చంద్రకళ గారు.
1: పాట వేయగలరా మేడం?
0: చెప్పండి ఏ పాట కావాలి.
1: అనురాగ దేవత.
0: అనురాగ దేవత రామారావు గారిది.
1: చూసుకో పటిలంగాని పాట ఉంది మేడం అది,
0: చాలా మంచి.
1: ఫ్రెండ్స్ చెప్పిస్తా ఉంది మేడం. విజ్జమ్మ,
0: విజ్జమ్మ
1: పూజారి, విజ్జమ్మ
0: విజయలక్ష్మినా పేరు?
1: విజయలక్ష్మి, పూజారి విజయలక్ష్మి.
0: విజయలక్ష్మి గారు బాగున్నారండి? విజయలక్ష్మి గారు
2: బాగున్నా మేడం.
0: మీరేం చేస్తుంటారండి?
2: మేము కోటంగులో పూజ చేస్తాం మేడం, మా బాబు పూజ చేస్తాడు.
0: పూజ చేస్తూ ఉంటారు. ఏం దేవాలయం అండి?
2: శివాలయం అండి.
0: శివాలయం. బాగా మీకు పూజలు కార్యక్రమాలు అలా చేస్తూ ఉంటారు?
2: చేస్తుంటాం.

0: చంద్రకళ ఇక్కడ మేము ఇక్కడ వచ్చినప్పటి నుండి చంద్రకళ పరిచయం అయింది మా ఫ్రెండ్.
1: ఓహోహో, చంద్రకళ ఇక్కడ ఈ ఊరికి వచ్చిన తర్వాత పరిచయం అయింది.
0: ఆరు నెలలకే పరిచయం అయింది.
1: ఓహోహోహో,
0: పరిచయం అయింది.
1: అవునండి. మీరు ఏం చేస్తుంటారండి ఖాళీ సమయాల్లో?
0: మేము ఖాళీ సమయంలో గుళ్ళో మా బాబుకి హెల్ప్ చేసుకుంటాం మేడం.
1: హెల్ప్ చేస్తూ ఉంటారు?
0: ఏం పని లేదు, ఇంట్లోనే ఒక మామూలుగా వంట చేసుకునేది తినేది, పూజలు చేసుకుంటాము.
1: మా కార్యక్రమాలు బాగా వింటూ ఉంటారు?
0: వింటుంటాం మేడం. మేడం అనురాగ దేవతలో సూచంగా పదిలంగా.
1: అనురాగ దేవత చూద్దామండి, అందులో పాట ఉంటే గిన తప్పకుండా వినిపిస్తాము. ఇంకోటి ఏదైనా కోరగలరా?
0: మరి ఇంకొక పాట మేడం, ఆ పాట కోరదామే. ఆమెలో మంచి పాట ఏంటి మేడం? ఆమెలో ఊహల పల్లకిలో.
1: ఆమె నుండి ఊహల పల్లకిలో పాట వేయాలి. చూద్దామండి, తప్పకుండా వినిపిస్తాం. ఉంటే గిన ఆమె
0: రెండిట్లో యాదవ్ ఒకటి ఏంటి మేడం?
1: ఆమె ఓకే ఉందండి, ఊహల పల్లకిలో తప్పకుండా వినిపిస్తామండి. మరి ఓకే, మీ అందరి కోసం మరి ఆమె నుండి పాట వస్తుంది. కోరుతున్న వారి పేర్లు ఏమని చెప్తారా?
0: ఏం మేడం?
1: ఈ పాటను కోరుతున్న వారి మీ యొక్క కుటుంబ సభ్యులు, మీ స్నేహితురాలు పేర్లు ఏమన్నా? ఇంకా
0: చంద్రకళ, మా బాబు పేరు రాఘవేంద్రరావు, మా ఆయన పేరు మాణిక్రావు, తర్వాత మా ఫ్రెండ్స్ సాగర్ గారు, కళ్యాణ్ గారు.
1: ఓకేనండి, థాంక్స్ అండి. ఓకేనండి చంద్రకళ గారు, మరి అందరి కోసం ఈ పాట వస్తుంది.
0: శ్రావణి గారు,
1: శ్రావణి, ఓకే ఓకే, వారి కోసం కూడా ఈ పాట వస్తుంది.
0: సరే మేడం, థాంక్స్ మేడం.
1: ఓకేనండి, ధన్యవాదాలు అండి కాల్ చేసినందుకు. పాట విన్నా
0: చంద్రకళ మా. నమస్తే మేడం.
1: చెప్పండి చంద్రకళ గారు.
0: రేడియో శ్రోతలందరి కోసము ఆ పాట విద్దాం వేయి మనం.
1: ఓకేనండి, ఆమె చిత్రం నుండి పాట విందాం.
0: ఆమెలంతే.
1: ఓకేనండి, ధన్యవాదాలండి.
0: సరే మేడం.

0: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
1: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
0: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
1: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు వారి వివరాలు
0: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
2: హలో.
3: నమస్తే అండి.
2: నమస్తే అండి. హలో, బాగున్నారా? కార్యక్రమం స్వాగతం అండి.
3: ప్రొద్దుటూరు నుంచి విజయలక్ష్మి మేడం.
2: విజయలక్ష్మి గారు ప్రొద్దుటూరు నుండి.
3: అవును మేడం, చాలా రోజులైంది నా ఫోన్ లో మీ కాల్ కలవడం లేదు, ఎందుకో ఈ రోజు లక్ కలిసిందనమాట.
2: చాలా మంది ప్రయత్నం చేస్తుంటారు కదండి.
3: లేదు మేడం, సిగ్నలే లేదు అసలు. ఏమైందా, బ్లాక్ లో అయిపోయిందా, మీ నిక్ నుంచి ఎక్కడ అయిపోయిందా, మా నుంచి అయిందా అనేసి ఎన్ని రోజుల నుంచి అనుకుంటాను. ఒక రోజు మా వారి ఊరు నుంచి వచ్చింటే ఆయన సెల్లులో నుంచి చేసింటే కదిలింది అనమాట. మళ్ళీ ఈ రోజు చేస్తున్నా నేను. అభిప్రాయం మంచిది ఇచ్చినప్పుడు ఎందుకు మేడం మన ఆడవాళ్ళు అందరూ ఎవరు ఎట్లా చెప్తారు, కొందరు ఫ్రెండ్స్ లేని వాళ్ళు కూడా ఉంటారు కదా, ఫ్రెండ్స్ ఎట్లా చేసుకోవాలి, ఫ్రెండ్స్ తో ఎలా మెదగాలి, అట్లా నేర్చుకోవాలి.
2: మీరు
3: పాట కోరుకుంటున్నారు
2: విజయలక్ష్మి గారు. ఓకే, వారికి మీరు ఇచ్చే సలహా తెలియజేయండి. మన మహిళల కోసము వారు ఎలా స్నేహం జరుపు, వాళ్ళతో స్నేహం ఎలా చేయాలి, వారితో మన యొక్క విషయాలు ఎలా చర్చించుకోవాలి. ఓకే విజయలక్ష్మి గారు,
3: చెప్పండి. చిన్ననాటి స్నేహితులు పద్మావతి, ఆదిలక్ష్మి, నర్సింహయ్య అని ఉన్నారు. ఇప్పటికీ మేము చిన్నప్పటి నుంచి స్కూల్లో ఉండేవాళ్ళమే. నేను చదివింది 5వ తరగతి. ఇక్కడ కొంచెం ఆప్యాయతగా మాట్లాడతారు ఈ నర్సింహ అని అతను. పూజల్లో దిగిపోయినాడు, ఒక అమ్మలాగా దిగిపోయినాడు
2: అనమాట.
3: ఆయన కూడా ఇప్పుడు ఏమే విజయ ఎలాగున్నావు అంటాడు.
2: అది ఒక ఆనందం కదండి, మన స్నేహితులు కలిసినప్పుడు, మనము వారిని చూసినప్పుడు వారి యొక్క ఆనందము మనలో కూడా ఆనందం కలుగుతుంది.
3: ఇప్పటికి ఒక ఫ్రెండ్ మటుకు ఇక్కడ మన కర్నూలు తిక్కో ఏమో ఉంది అమ్మాయి, వచ్చిన వాళ్ళ పుట్టింట్లు మా ఊరే అనమాట, ప్రొద్దుటూరే. వచ్చినప్పుడల్లా కలుస్తుంది నాతో, చాలా బాగా మాట్లాడుకుంటాం. మా మీ పిల్లలు ఎట్లా, మీరు ఎట్లున్నారు, అన్న ఎట్లున్నారు, నీవు పని చేసుకోగలుగుతా. ఇప్పుడు నాకు 63 ఏళ్ళండి. ఫ్రెండ్స్ అంటే ఎంత బాగుంటామో అంత బాగుంటాం. నా పెళ్లి అయిన తర్వాత కొందరు ఫ్రెండ్స్ అండి, నాకు 22 ఏళ్ళ పెళ్లి అయింది. అప్పటి నుంచి ఉండే ఫ్రెండ్స్ కూడా ఇప్పుడు కూడా అమ్మమ్మలం నానమ్మలం అయ్యాము. అందరం కూడా మీరు ఇట్లంటారు, అందరం ఒక చోట గుంపు గుడిగా. మేము ఎప్పుడంటే ఒక శివరాత్రికి ఒక గుడికి వెళ్తాం
2: అనమాట,
3: గుడికి వెళ్ళి అక్కడ కలుసుకుంటాం అందరం. వాళ్ళ పేరు కూడా రామలక్ష్మ, రాములమ్మ, తులసమ్మ, వీరమ్మ, వీళ్ళందరూ అనమాట మా ఫ్రెండ్స్. ఒక 5 మంది 6 మంది ఉన్నారు. ఇప్పటి నుంచి నా పెళ్ళి అయి 40 ఏళ్ళు అవుతుందండి, ఒక్క మాట కూడా అనుకునే ఇదే లేదు మాకు.
2: అంతే కదండి, మనము
3: ఒక మాట అనుకోవడం, వాళ్ళు పోయినాక ఒక మాట అనుకోవడం అట్లా లేదు.
2: అట్లా ఉండకూడదు,
3: హ్యాపీగా ఉన్నాం, అంత హ్యాపీగా ఉన్నాం మేమైతే.
2: చాలా సంతోషం అండి,
3: అట్లా ఉండాలి స్నేహం అంటే. ఇంత మంచి అభిప్రాయం ఇచ్చినప్పుడు పాట ఏముందండి, ఎప్పుడు

0: అంతే
1: తండ్రి.
0: అంతే కదండి.
1: ఇట్లాగే తెలుసుకుంటే మనం కూడా ఇలా ఉంటామేమో, మన ఫ్రెండ్స్ కూడా ఇలాగ ఉంటామేమో అనేసి, ఒకవేళ ఫ్రెండ్స్ లేని వాళ్ళు కూడా ఫ్రెండ్షిప్ చేసుకుంటారు మేడం,
0: అంతే అంతే అంతేలేండి.
1: చేసుకుంటే అది ఆనందమే వేరు.
0: అవునండి, ఎందుకంటే వారిని చూసినప్పుడు ఆ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తూ ఉంటాయి. వారితో మనం మాట్లాడుకోవడం కానీ, పాటలు పాడుకోవడం కానీ, స్కూల్లో జరిగిన విశేషాలు ఇలాంటివి చాలా మంది ఉంటాయి మాట్లాడుకుంటూ.
1: నా ఫ్రెండ్ నా క్లాస్మేట్ కాదు, మా ఇంటి పక్కనే చిన్నప్పటి నుంచి కూడా ఆ అమ్మాయి ఇప్పుడు బెంగళూరులో ఉంది. ఆ అమ్మాయితో కలిసినప్పుడు నాకు ఎంతో ఆనందం అనిపిస్తుంది, ఇద్దరం కలిసినాము అనేసి భావనతో ఎంతో ప్రేమగా
0: అంతే కదండి. విజయలక్ష్మి గారు, మరి మీ ఫ్రెండ్ ఇప్పుడు అందరూ కూడా వింటూ ఉంటారు మన యొక్క రేడియో కార్యక్రమాన్ని, మరి మీ స్నేహితులకు మీరు ఇచ్చే ఏదైనా మంచి విషయాలు ఏమైనా ఉంటే మన కార్యక్రమం ద్వారా తెలియచేయచ్చు వాళ్ళకి.
1: అవును మేడం, మా ఫ్రెండ్స్ అందరు మంచిగా అంటాం, దేనికైనా కలుస్తా అంటాం ఉంటాము, వాళ్ళకి ఒకటి ఒకటి అని మేము తేడా భేదాన్ని లేకుండా ఒక తినే దాంట్లో కానీ, ఒక కొనుక్కునే వస్తువులు కానీ దేంట్లో కూడా ఇది లేకుండా అన్యోన్యంగా ఉంటాం మేడం.
0: ఓకే ఓకే, చాలా సంతోషం,
1: ధన్యవాదాలండి.
0: మీకు కూడా మా యొక్క కార్యక్రమానికి మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని తెలియజేసినందుకు మాకు కూడా చాలా సంతోషంగా ఉంది, ధన్యవాదాలు.
1: అందరికి కూడా ధన్యవాదాలు. ఒక్కటి మేడం భాగ్యం, మనం ఈ మధ్య పరిచయం అయింది, మీటికే ఉండమా, ఆమె కూడా ఇప్పుడు ఒక ఫ్రెండ్ అయింది నాకు.
0: ఓకే,
1: ఆమె కూడా ఇంటూ ఉంటుంది అనుకుంటున్నా మేడం.
0: ప్రతి ఒక్కరు వింటూ ఉంటారండి ఈ కార్యక్రమం, మన మహిళలకు చాలా బాగా వింటూ ఉంటారు.
1: నాకు చాలా సంతోషమైంది ఈ రోజు లైన్ కలవాలనుకున్న, దేవుని దయ వల్ల కలిసింది.
0: ఓకే ఓకే, చాలా సంతోషం అండి విజయలక్ష్మి గారు, ధన్యవాదాలండి కాల్ చేసినందుకు. హలో
2: తులసి మేడం, గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్, ముదిగుబ్బ నుండి అనురాధ గారు. బాగున్నారండి
2: మేడం? మీరు బాగున్నారా మేడం?
0: బాగున్నామండి. చెప్పండి అనురాధ గారు, మరి ఈనాటి అంశం.
2: మేడం ఫ్రెండ్స్ మేము నలుగురం ఉన్నాము, బాగా క్లోజ్ ఉంటాము, నలుగురు టీచర్స్, ఇద్దరు ముదిగు మండలం పనిచేస్తాము. నేను అనురాధ, భవాని ఈ పేరే. ఆమె వచ్చేసి పామిడి మండలం రామరాజపల్లిలో పనిచేస్తుంది. ఇంకొక ఆమె వచ్చేసి మహానంది మేడం,
0: మహానంది జిల్లా. ఓకే, వెళ్తుంటారండి మరి మీ అనురాధ
2: సరళ అనురాధ భవాని ముగ్గురము అనంతపూర్ లో కలుస్తా ఉంటాము ఫ్రీక్వెంట్ గా. ఇంకా రుక్మిణి వచ్చేసి ఇయర్లీ వన్స్ ఖచ్చితంగా మా ఇంటికి వస్తుంది. అందరూ ఒకే రకం శారీస్ ఎవరో ఒకరు ప్రతి సంవత్సరం స్పాన్సర్ చేస్తా ఉంటాము. నలగరము కట్టుకుని రీసెంట్ గా మొన్న కూడా సమ్మర్ హాలిడేస్ లో కలిసిన మేడం అందరము.
0: ఓకే, చాలా సంతోషం.
2: కలిసి అక్కడ హౌసింగ్ బోర్డు లో ఉండే ఆంజనేయ స్వామి గుడికి పోయి వచ్చినాము మేడం. బాగుంటాము. ఆర్థిక విషయాలు అంటే పెద్ద పెద్ద మొత్తాలు ఏం కాదు కానీ మేడం, ఏదో 10,000 బిల్లు అడ్జస్ట్ చేసుకుంటాం.
0: పర్వాలేదండి, మనకి ఎంత ఎలిజిబిలిటీ ఉంటే అంత ఎలిజిబుల్ గా మనం అంతలో మనం చేసుకుంటూ అలా అప్పుడప్పుడు మన స్నేహితులతో కలుస్తూ ఉంటే అదొక ఆనందం అండి.
2: ఆనందం భవాని, నేను సరిగా బాగా కలుస్తా ఉంటాము. ఒకే మండలంలో ఉంటాం కాబట్టి మీటింగ్స్ లో అట్లా కలుస్తా ఉంటాం మేడం. మా ఫ్రెండ్స్ వయస్ వచ్చేసి 2002 నుంచి టిల్ నౌ అంటే 24 ఇయర్స్. బాగుంటాం మేడం. అదే ఇంకా సరళ నేను కూడా ఈ భవాని కూడా ఫుడ్ విషయాలలో కూడా, నేను ఊరికి పోయినా అంటే మా పిల్లలకి ఇచ్చేసిపోతారు. వాళ్ళ పిల్లలకి నేను, తర్వాత నేను పానీపూరి చేయడంలో పానీపూరి చేస్తే మా ఇంట్లో పెడతా.
0: ఓకే, చాలా బాగా చేస్తారనమాట అయితే పానీపూరి.
2: సరళ వచ్చేసి అవు మేడం, సరళ నాన్ వెజ్ బాగా చేస్తుంది, వాలంటీర్ పోతాం.
0: అలాంటి డిష్ ఏమైనా స్పెషల్ ఐటమ్స్ ఫుడ్ ఐటమ్స్ చేస్తే ఒకరింటికి ఒకరు చేసినప్పుడు ఇంకొకరు అంతా వాళ్ళ ఇంటికి రావడము, వాళ్ళ ఇంట్లో చేసినప్పుడు మీరందరూ అక్కడికి వెళ్ళడము.
2: భవాని అయితే రొట్టెలు బాగా చేస్తుంది,
0: జొన్న రొట్టెలు
2: భవాని అక్కడ రమ్మంటుంది. నిలబడి చేస్తాను, అందరు రాండి అని
0: చెప్పి.
2: బాగుంటాం మేడం, తగులుతుందో లేదో, తగులుతుందో లేదో లైన్ అని ఇంకా స్కూల్ నుంచి వచ్చినా మేడం.
0: అవునండి, చాలా సంతోషం అండి అనురాధ గారు కాల్ చేసినందుకు, మీ యొక్క అభిప్రాయం తెలియజేసినందుకు.
2: థ్యాంక్ యూ మేడం.
0: ఓకేనండి, ఓకేనండి. హలో,
3: హలో
0: హలో, నమస్తే అండి. హలో, బాగున్నారా? కార్యక్రమం స్వాగతం అండి. చెప్పండి, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు, మీ పేరండి? రజియాబి. ఎక్కడి నుండి అండి? గుండిరెడ్డిపల్లి నుండి. చెప్పండి రజయాబి గారు, మరి యొక్క మీ అభిప్రాయాలు.
3: మేడం మా ఫ్రెండ్స్ బాగుంటాం మేడం, ఫోన్ లో మాట్లాడుతున్నాం.

0: అప్పుడప్పుడు మన పండుగలకు కానీ ఏమైనా అకేషన్లు జరిగినప్పుడు, ఫంక్షన్లు జరిగినప్పుడు. మరి మీ స్నేహితురాల పేర్లు చెప్పండి, వారి పేర్లు మీకు బాగా చిన్నప్పటి నుండి కలిసి ఉన్న జ్ఞాపకాలు. మీరు అంతా కలిసినప్పుడు ఏం చేస్తారు మీరు, అంటే ఏమైనా చర్చించుకుంటూ ఉంటారా వారి యొక్క విషయాలు కానీ?
1: విషయాలన్నీ కబుర్లు అన్ని చెప్పుకుంటాను, చిన్ననాటి ఎలా జరిగింది అన్ని
0: చెప్పుకుంటాను. ఏమైనా ఆటలు కానీ, పాటలు పాడుకోవడము, ఏమైనా వంటకాలు, ఏమైనా స్పెషల్ ఐటమ్స్ ఏమైనా చేయడం కానీ, ఇట్లాంటివి ఏమైనా మీరు చర్చించుకుంటూ ఉంటారా? ఓకే రజయా గారు, మరి ఈ కార్యక్రమానికి ఫోన్ చేసినందుకు చాలా సంతోషం అండి, ధన్యవాదాలండి. ఓకేనండి, సమయం అయిపోయిందండి, నెక్స్ట్ టైం కాల్ చేయండి, తప్పకుండా పాట వినిపిస్తామండి. ఓకేనండి, మీరే చివరి కాలరు. ఓకే ధన్యవాదాలండి కాల్ చేసినందుకు. శ్రోతలు ఇంతవరకు హలో బాగున్నారా ఫోన్ ఇన్ ప్రత్యక్ష కార్యక్రమంలో ఈనాటి అంశం ఇంటి పనుల్లో మునిగిన మహిళలు అప్పుడప్పుడు స్నేహితురాలతో కాలక్షేపం చేస్తూ ఉంటారా, మీ సంతోషాన్ని మాతో పంచుకోండి. ఈ కార్యక్రమంకి మన అందరూ శ్రోతలు కూడా చంద్రకళ గార్లదిన కోటంక నుండి, అలాగే సుహాసిని ఎల్లమ్మ గారు, ప్రొద్దుటూరు నుండి విజయలక్ష్మి గారు, ముదిగుబ్బ నుండి అనురాధ గారు, గొందిరెడ్డిపల్లి నుండి రజయా గారు, వారి యొక్క అభిప్రాయాలను, విలువైన అభిప్రాయాలను మాతో పంచుకున్నందుకు వారికి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ఫోన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్న వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈనాటి కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నా. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, ఇప్పుడు విందా వారణాసి నాగలక్ష్మి గారు పాడిన లలిత గీతం.

వారణాసి నాగలక్ష్మి గారు పాడిన లలిత గీతం వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. మరికాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: Education Ministry today said that 52 Indian institutions are featured in the QS World University Rankings 2027. IIT Delhi remains India's highest ranked institution at 118th globally, while IIT Delhi, IIT Bombay and IIT Madras are among the world's top 200 universities. Education Minister Dharmendra Pradhan expressed happiness that India's global academic footprint continues to expand. Union Education Minister Dharmendra Pradhan today chaired a high-level review meeting to assess preparations for the NEET UG re-examination scheduled on Sunday. During the meeting, Minister stressed the need to maintain the highest standards of integrity, transparency and efficiency in the examination process. He directed all concerned authorities to remain vigilant and ensure all necessary arrangements for the free and fair conduct of the re-examination. India's Meenakshi Hooda advanced to the quarterfinals of the World Boxing Cup 2026 in Guiyang, China today. Meenakshi secured a convincing 5-0 victory over Poland's Natalia Kuchevska in the women's 51kg round of 16 bout. Four Indian boxers will be in quarterfinal action tomorrow. And that is the end of this news bulletin.
1: बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है
2: భారత ప్రధానమంత్రి భారతదేశంలో ప్రారంభించిన సౌర విప్లవం దాని ప్రభావం ఇప్పుడు కనిపిస్తుంది. భారతదేశంలో ఒక్కొక్కటిగా 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాల పైకప్పులపై సోలార్ ప్యానెళ్లు పెట్టబడ్డాయి. మీరు కూడా ఈ శక్తి విప్లవంలో భాగమవ్వండి. పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పీఎం సూర్యఘర్ డాట్ జీఓవీ డాట్ ఐఎన్.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు: పారిశ్రామిక అభివృద్ధి ఫలాలు పేద మధ్యతరగతి ప్రజలకు అందేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎంశ్రీ పథకం నిధుల వినియోగంలో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేసే లక్ష్యంతో గనుల రంగంలో సమగ్ర సంస్కరణలను అమలు చేస్తున్నామని మంత్రి కొల్లు రవీందర్ చెప్పారు. ఉత్తరాంధ్రలో రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. పారిశ్రామిక అభివృద్ధి ఫలాలు పేద మధ్యతరగతి ప్రజలకు అందేలా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని సచివాలయంలో ఆయన అధ్యక్షతన 18వ రాష్ట స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక మండలి SIPB సమావేశం ఈరోజు జరిగింది. ఈ సమావేశంలో వివిధ కంపెనీల ఏర్పాటుకు అనుమతులిచ్చారు. మొత్తంగా 50 కంపెనీలకు సంబంధించి 30,515 కోట్ల రూపాయల పెట్టుబడులకు SIPB ఆమోదం తెలిపింది. ఈ కంపెనీల ద్వారా మొత్తంగా 29,677 ఉద్యోగాలు రానున్నాయి. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో పెద్ద ఎత్తున పారిశ్రామిక అభివృద్ధి జరుగుతోందని, ఈ మేరకు స్టార్టప్ కంపెనీలకు ప్రోత్సాహం అందించాలన్నారు. రోబోటిక్స్ వంటి ఆధునిక టెక్నాలజీ కోర్సులు విద్యాసంస్థల్లో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే ఇథనాల్ సెమీకండక్టర్ల పరిశ్రమలకు ప్రోత్సాహం అందించాలని చెప్పారు. ఇథనాల్ తయారీ పరిశ్రమలతో రైతులకు ప్రయోజనం చేకూరుతుందని, ఇథనాల్ బేస్డ్ ఇంధనం ఎక్కువగా ఉపయోగిస్తే దిగుమతి చేసుకునే ఇంధన భారం తగ్గుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ను పరిశ్రమలు పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్ది ఆర్థికంగా బలోపేతం చేసే లక్ష్యంతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గనుల రంగంలో సమగ్ర సంస్కరణలను అమలు చేస్తోందని ఆ శాఖ మంత్రి కొల్లు రవీందర్ తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో మంత్రి ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో దెబ్బతిన్న గనుల రంగాన్ని పునరుద్ధరించి రాష్ట్ర ఆదాయాన్ని పెంచడంతో పాటు పారదర్శకతను నెలకొల్పామని పేర్కొన్నారు. సహజ వనరులు కొద్దిమంది స్వార్థ ప్రయోజనాలకు కాకుండా ప్రజా సంక్షేమానికి ఉపయోగపడాలన్న దృఢ సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే శ్వేతపత్రం విడుదల చేసి ఉచిత ఇసుక విధానాన్ని తీసుకువచ్చామని మంత్రి కొల్లు రవీందర్ వెల్లడిస్తూ,
1: మన ప్యాన్ పాలసీలో సీఎంఎస్ తీసాం, డిఎంఎస్ తీసేసాం, మెరిట్ తీసేసాం. డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక ట్రాన్స్ ఫోర్స్ ఏర్పాటు చేసాం. ఓన్లీ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, అక్కడ ఎక్స్కవేషన్, లోడింగ్ మాత్రమే వాళ్ళు వసూలు చేసుకునే విధంగా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంగా ఏర్పాటు చేయడం జరిగింది. 2024 జూలై నుంచి మే వరకు ఇప్పటికీ 1,91,85,793 మెట్రిక్ టన్ హ్యాండ్

0: ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎంశ్రీ పథకం నిధుల వినియోగంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. గుంటూరు జిల్లా ఉండవల్లి నివాసంలో విద్యాశాఖ అధికారులతో మంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కడపలో మాదిరి రాష్ట వ్యాప్తంగా ఈ ఏడాది 844 స్మార్ట్ కిచెన్ల నిర్మాణానికి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్ల పంపిణీ కార్యక్రమం ఇప్పటికే ప్రారంభించామని, మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ నాటికి పూర్తి స్థాయిలో కిట్ల పంపిణీకి చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు మంత్రికి తెలియజేశారు. రాష్ట్రంలోని 430 కేజీపీవీ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న 106,360 మంది విద్యార్థినులకు 53,180 బంక్ బెడ్స్ ఏర్పాటుకు తక్షణమే చర్యలు చేపట్టాలన్నారు. కేజీపీవీలతో పాటు ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్, కాలేజీల్లో కూడా బంక్ బెడ్స్ ఏర్పాటు చేయాలని మంత్రి లోకేష్ ఆదేశించారు. అలాగే ప్రైవేటు పాఠశాలల్లో నిర్ణయించిన ఫీజులను స్కూల్ వెలుపల బోర్డులపై ప్రదర్శించడంతో పాటు పబ్లిక్ డొమైన్లో పొందుపరచాలని సూచించారు. పేద మధ్యతరగతి ప్రజల సంక్షేమం కోసం ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనేక పథకాలను ప్రవేశపెట్టారని భారతీయ జనతా పార్టీ రాష్ట అధ్యకులు పివిఎన్ మాధవ్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఈరోజు పర్యటించిన ఆయన పోస్టల్ శాఖ ద్వారా కేంద్రం ప్రవేశపెట్టిన పథకాల నమోదు స్టాల్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చౌకగా అతి తక్కువ ప్రీమియంతో జీవిత బీమా పథకాలను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. కేవలం 750 రూపాయలు చెల్లిస్తే 15 లక్షల రూపాయల ప్రమాద బీమా సదుపాయం ఉందన్నారు. పోస్టల్ శాఖ ద్వారా అత్యధిక వడ్డీ వచ్చే పలు పథకాలను అమలు చేస్తున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో చేరేందుకు అన్ని నగరాల్లో శిబిరాలు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. వికసిత్ భారత లక్ష్య సాధన కోసం అందరూ భాగస్వాములు కావాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. వ్యవసాయ శాస్త్రవేత్తల ఆవిష్కరణలను రైతులకు చేరువ చేయడానికి అనేక చర్యలు చేపడుతున్నామని కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు అధికారులతో ఆయన ఈరోజు సమీక్ష నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, జిల్లా రైతులకు అవసరమయ్యే విత్తనాల్లో కనీసం 50% ఈ విశ్వవిద్యాలయం నుండే ఇవ్వాలని కోరామని చెప్పారు. అలాగే డ్రోన్ల వాడకం, వ్యవసాయ యాంత్రీకరణపై మరిన్ని కార్యక్రమాలు చేపట్టనున్నామని పెమ్మసాని చంద్రశేఖర్ తెలియజేస్తూ,
1: 80,000 ఎకరాలకి ఎన్జీ రంగా యూనివర్సిటీ ద్వారా సీడు తయారు చేసి ఇచ్చే విధంగా టార్గెట్ ఇచ్చాం, చేస్తానన్నారు. 70,000 ఎకరాల్లో కాటన్ ఇస్తా ఉన్నారు. కాకపోతే నెక్స్ట్ ఇయర్ కి వచ్చేటప్పటికి కనీసం 20,000 నుంచి 30,000 ఎకరాలకి సీడ్ ఇచ్చే విధంగా ప్లాన్ చేయమని చెప్పాము. అది కూడా వర్క్ చేస్తున్నారు. మ్యాసివ్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ తోటి పెస్టిసైడ్స్ తగ్గించే మెకానిజం ఒకటి, ఎక్సెసివ్ గా ఇంక్లూడ్ చేసి టోటల్ కాస్ట్ రిడక్షన్ చిల్లీస్ లో చేయాలనేటువంటి ఒక ఆలోచన తీసుకున్నాం.
0: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయలేకపోతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో రంపచోడవరం నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో ఆయన ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్టంలో ప్రస్తుతం అవినీతి పాలన కొనసాగుతోందని, గత ప్రభుత్వ హయాంలో తాము సుపరిపాలన అందించామని గుర్తు చేశారు. ఎన్నికల మేనిఫెస్టోకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి 99% హామీలను అమలు చేశామన్నారు. వార్షిక క్యాలెండర్ పెట్టుకుని మరీ రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశామని చెప్పారు. మరో ఏడాదిన్నరలో రాష్ట్ర వ్యాప్తంగా తన పాదయాత్ర ప్రారంభమవుతుందని జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. రాష్ట అభివృద్ది, పారిశ్రామిక ప్రగతి, ఉపాధి కల్పనకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని వైఎస్సార్ కడప జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఎస్ సవిత అన్నారు. ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కడపలో ఈరోజు నిర్వహించిన విజయోత్సవ సభలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కడప జిల్లాను పునరుత్పాదక ఇంధన పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా భారీ సోలార్ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు అమలు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాకు 107,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు రానుండగా వేలాది ఉద్యోగాలు సృష్టించబడతాయని పేర్కొన్నారు. యువతకు నైపుణ్యాభివృద్ది, శిక్షణ అందించి స్థానికంగానే ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. విద్య, రహదారులు, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంత్రి సవిత పేర్కొన్నారు. వాతావరణం. జార్ఖండ్ నుండి ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం వరకు విస్తరించి ఉన్న నిన్నటి అల్పపీడన ద్రోణి ప్రస్తుతం సగటు సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తులో తూర్పు విదర్భ నుండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా తమిళనాడు వరకు విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ద్రోణి ప్రభావంతో రేపు

0: ఆంధ్రతో పాటు కాకినాడ, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. అలాగే కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నంద్యాల, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పారిశ్రామికాభివృద్ది ఫలాలు పేద మధ్యతరగతి ప్రజలకు అందేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎంశ్రీ పథకం నిధుల వినియోగంలో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేసే లక్ష్యంతో గనుల రంగంలో సమగ్ర సంస్కరణలను అమలు చేస్తున్నామని మంత్రి కొల్లు రవీందర్ చెప్పారు. ఉత్తరాంధ్రలో రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: यार कोई ऐसी लाइफ इंश्योरेंस पॉलिसी बताओ जिसमें कम प्रीमियम हो, बोनस भी अच्छा मिले और भरोसे वाला भी हो.
2: TLI है ना.
1: सरकारी कर्मचारी के साथ साथ सभी प्रोफेशनल, ग्रेजुएट और डिप्लोमा होल्डर्स ले सकते हैं TLI पॉलिसी का फायदा और साथ में पोस्टल डिपार्टमेंट का भरोसा भी. अपने नजदीकी पोस्ट ऑफिस से आज ही संपर्क करें या लॉग इन करें indiapost.gov.in पर.
3: आकाशवाणी अनंतपुरम केंद्रम ఈ రోజు మరియు రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఈ సాయంత్రం 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. రాత్రి 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు, 7:15 కిసాన్ వాణి. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయం మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారు. ఈనాటి కార్యక్రమంలో హలో అనంత రైతన్న ఫోన్ ఇన్ ప్రత్యక్ష కార్యక్రమం. ఇందులో గొర్రెలు, మేకలు, కోళ్లను లాభసాటిగా పెంచుకోవడం ఎలా అనే అంశంపై పశుగ్రాసాల రకాలు ప్రాధాన్యత గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు బుక్కరాయ సముద్రం మండలం సిద్ధరాంపురం పశు పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ హెచ్ శ్రీనివాస్ నాయక్ గారి సమాధానాలు. అనుసంధానం శ్రీ ఏ హేమంతరాజు, నిర్వహణ కేశృతి ప్రియాంక. రాత్రి 7:45 వికసిత్ భారత్ ఈ కార్యక్రమం తిరుపతి కేంద్ర సమర్పణ. రాత్రి 8:00 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 8:15 విజయవాడ కేంద్రం నుండి కేంద్ర ప్రభుత్వ 12 ఏళ్ల పాలనపై ప్రత్యేక కార్యక్రమం. ఇందులో ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణలు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. రాత్రి 8:40 ఒక సినిమా పాట. 8:45 శ్రీమతి ఎస్ కృష్ణవేణి బృందం వారు పాడిన జానపద గీతాలు. రాత్రి 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్లైట్, 9:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. రాత్రి 10:00 ఒకరికి ఒకరు నాటిక రచన శ్రీ డి చంద్రశేఖరరావు, నిర్వహణ శ్రీ బి శ్రీనివాసన్. 10:30 ఇంద్రధనుస్సు కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 11:00 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. 11:10 12 ఏళ్లు పూర్తి చేసుకున్న కేంద్ర ప్రభుత్వం న్యూస్ సర్వీస్ డివిజన్ వారి ప్రత్యేక కార్యక్రమం. ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి. ఇవి ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఇక రేపు ప్రసారం కానున్న కార్యక్రమాలు వినబోయే ముందుగా

0: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
1: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
0: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
1: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మనుల విజయ గాథలు, వారి వివరాలు
0: మీకు అందిస్తున్నాం పద్మరాగాలు కార్యక్రమంలో.

మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై. రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ రాజరాజేశ్వరీ దేవి మంత్రమాతృ కాస్తవం భక్తిగీతం వింటారు. 6:30 వినదగు మాట వినిపిస్తున్నవారు శ్రీమతి పి శ్రీదేవి. 6:35 రైతు సోదరులకు సేద్యపు శుద్ధులు, ఇందులో వ్యవసాయంలో పచ్చిరొట్ట ఎరువుల ప్రాముఖ్యత గురించి, రేకులకుంట వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ డి లక్ష్మీ కళ్యాణి గారు అందించే వివరాలు. ఇక 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు, 7:15 భగవద్గీత పారాయణం, గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక నాట్యకలం, అనంతరం హలో డాక్టర్ ఫోనిన్ ప్రత్యక్ష కార్యక్రమంలో చిన్నపిల్లలకు వచ్చే సీజనల్ వ్యాధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ ఎస్ హరిప్రసాద్ గారు శ్రోతలు సందేహాలకు సమాధానాలు ఇస్తారు. అనుసంధానం శ్రీ లంకా ప్రసాద్, నిర్వహణ కేశృతి ప్రియాంక. 8:15 ఆంగ్లంలో వార్తలు, 8:30 వార్తా వ్యాఖ్య, 8:35 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. ఇక రేపు ఉదయం 9:00 వేమన విశ్వదృష్టి, ఇందులో యలమర్తి మధుసూదన్ గారి ప్రసంగధార 7వ భాగం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సౌజన్యంతో. ఇక 9:30 అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. రేపు ఉదయం 10:00 అంతర్జాతీయ సికిల్ సెల్ వ్యాధిపై ముఖాముఖి కార్యక్రమం, అతిథి డాక్టర్ ప్రియాంక యోగ ప్రసూతి స్త్రీ వైద్య నిపుణులు, పరిచయకర్త ఎన్ మణి. ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి. 10:24 నుండి మధ్యాహ్నం 12:00 వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి. మధ్యాహ్నం 12:00 హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు, 12:10 వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి. మధ్యాహ్నం 12:30 తెలుగులో జాతీయ వార్తలు, 12:40 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. 1:20 ప్రాంతీయ వార్తలు, 1:30 వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి. మధ్యాహ్నం 2:00 ఆంగ్లంలో వార్తలు, 2:15 హిందీలో వార్తలు, 2:30 నుండి సాయంత్రం 5:00 విజయవాడ కేంద్రం నుండి వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి. ఇక రేపటి మా సాయంత్రం ప్రసారంలో 5:00 లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 5:30 యువవాణి కార్యక్రమంలో నేటి యువతి, యువకులకు యోగాపై అవగాహన, యోగా మాస్టర్ శ్రీ ఎం చలపతి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ లంకా ప్రసాద్, నిర్వహణ కేశృతి ప్రియాంక. సాయంత్రం 6:00 లలిత గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 ప్రసార వివరాలు, 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. రేపు రాత్రి 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు, 7:15 పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో చెక్క భజనలు వినిపిస్తున్నవారు శ్రీ ఎం తిక్కప్ప బృందం, అనంతరం శ్రీమతి టి ఓబులమ్మ బృందం వారిచే జానపద గేయాలు. రేపు రాత్రి 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం. ఈ కార్యక్రమం హైదరాబాద్ కేంద్ర సమర్పణ. రాత్రి 8:00 అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినిమా పాటలు వింటారు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుండి. రేపు రాత్రి 8:40 ఒక సినిమా పాట, 8:45 ధనేరియా వ్యాధి హాస్య నాటిక, రచన శ్రీ డి నాగేశ్వరరావు, నిర్వహణ శ్రీ బి చిట్టిబాబు. రేపు రాత్రి 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్లైట్, 9:30 శాస్త్రీయ సంగీతం కార్యక్రమంలో డాక్టర్

వెంకటేశ్వర రాణి గారి గానం వింటారు. రేపు రాత్రి 10 గంటలకు ఇంద్రధనుసు కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు, రాత్రి 11 గంటలకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, 11:10 12 ఏళ్లు పూర్తి చేసుకున్న కేంద్ర ప్రభుత్వం న్యూస్ సర్వీస్ డివిజన్ వారి ప్రత్యేక కార్యక్రమం. ఇవి రేపు ఉదయం సాయంత్రం ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. ముందుగా బుద్ధిమంతుడు చిత్రం నుండి ఘంటసాల పాడుతున్న కోసరాజు గీతం ఇది. ఈ పాటకు సంగీతం కేబి మహాదేవన్.

మర్మం హరి అని, ఆ హరికి గురు ఉండాలని, హరియే సర్వస్వం అని, చదువే సర్వస్వం అని, హరిభక్తుడు ప్రహ్లాదుడు.

0: சந்தேகம்.
1: வீர ராமகிருஷ்ண பாடின ஆ பாட சக்கரதாரி. ఈ పాటకు సాహిత్యం ఆత్రేయ, సంగీతం జీకే వెంకటేష్.
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
3: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృతంగా ఉండండి.
1: శ్రోతలు వింటున్నారు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. శ్రోతలకు ప్రకటన. ఈరోజు రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంతరైతన్న ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారంలో గొర్రెలు, మేకలు, కోళ్లను లావసాటిగా పెంచుకోవడం ఎలా, పశుగ్రాసాల రకాలు ప్రాధాన్యత గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు బుక్కరాయ సముద్రం మండలం సిద్ధరాంపురం పశు పరిశోధనా స్థానం కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి

డాక్టర్ హెచ్ శ్రీనివాస్ నాయక్ గారు సమాధానాలు ఇస్తారు. రైతు సోదరులు, ఈరోజు రాత్రి 7:15 2255533 లేదా 2968990 నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ఎస్టీడీ కోడ్ నంబర్ 0855 ప్రకటన విన్నారు. చిత్రసీమ కార్యక్రమంలో తర్వాత ఇప్పుడు విందాం చిల్లర దేవుళ్ళు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడుతున్న ఈ పాటకు ఆత్రేయ సాహిత్యం అందించగా సంగీతం కేవీ మహాదేవన్.

తర్వాత బాలగోపాలుడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపడుతున్న ఈ పాటకు రచన వేటూరి, సంగీతం రాజ్ కోటి.

విన్న ఆ పాట బంగారు కానుక చిత్రం నుండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన ఆ పాటకు రచన వేటూరి, సంగీతం సత్యం. చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఆటగాడు చిత్రం నుండి పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాట.

విన్న ఆ పాట ఇంటికి దీపం ఇల్లాలి చిత్రం నుండి పివి శ్రీనివాస్, పి సుశీల పాడిన పాట అది. శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, ఇప్పుడు విందాం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సునీత గారు పాడిన లలిత గీతం.

0: ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సునీత గారు పాడిన లలిత గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి.
1: సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వార్తా ప్రసారం వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. సాంప్రదాయ పద్ధతులు విఫలమైన చోట ఆవిష్కరణలు పరిష్కారాలను అందించగలవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్యారిస్లో నిర్వహించిన వివాటెక్ సదస్సులో అన్నారు. భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య ఆర్థిక పారిశ్రామిక సహకారాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్యారిస్లో ఫ్రెంచ్ వ్యాపారవేత్తలతో ఈరోజు ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహించారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ రేపటి నుంచి 3 రోజుల పాటు లద్దాఖ్లో పర్యటిస్తారు. దేశవ్యాప్తంగా మరో 3 రోజుల్లో నీట్ పునఃపరీక్ష జరగనున్న నేపథ్యంలో విద్యార్థులు ప్రశాంతంగా ఉండి పరీక్ష సన్నద్ధతపై దృష్టి పెట్టాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సూచించింది. ఇక వార్తల వివరంగా. సాంప్రదాయ పద్ధతులు విఫలమైన చోట ఆవిష్కరణలో పరిష్కారాలను అందించగలవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్యారిస్లో జరిగిన వివాటెక్ 2026 సదస్సులో మోదీ ప్రసంగిస్తూ డిజిటల్ చెల్లింపులు, ఆర్థిక సమ్మిళితం, విద్య, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం వంటి రంగాల్లో భారతదేశం సాధిస్తున్న వేగవంతమైన సాంకేతిక పరివర్తనను ప్రముఖంగా ప్రస్తావించారు. అంతరిక్ష సాంకేతికత, అణుశక్తి రంగాలలో సాధించిన విజయాల ద్వారా భారతదేశం మానవ సామర్థ్యపు పరిధులను విస్తరిస్తుందని మోదీ తెలియజేశారు. భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య ఆర్థిక పారిశ్రామిక సహకారాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్యారిస్లో ఫ్రెంచ్ వ్యాపారవేత్తలతో ఈరోజు ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్యారిస్లో సెయింట్ గోబెన్ సంస్థ సీఈఓ బెనాయిడ్ బేజిన్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు సుస్థిరత్వంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తూ వస్తువులు నిర్మాణ రంగంలో అవకాశాలపై చర్చించారు. భారత్లో సెయింట్ గోబెన్ భవిష్యత్తు పెట్టుబడులు విస్తరణపై బేజిన్ సమీక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్యారిస్ పర్యటనలో భాగంగా కీలక ఫ్రెంచ్ పారిశ్రామికవేత్తలతో తయారీ రంగం, కృత్రిమ మీద, సుస్థిరత్వం, సముద్ర మౌలిక సదుపాయాలపై దృష్టి సారిస్తూ చర్చలు జరిపారు. ఈ సమావేశాల అనంతరం అగ్రసంస్థల సీఈఓలు ఆకాశవాణితో మాట్లాడుతూ భారత్లో పెరుగుతున్న అవకాశాలు, భవిష్యత్తు ప్రణాళికల గురించి వివరించారు. ఆసియా పెసిఫిక్ ప్రాంతంలో భారత్ ప్రధాన తయారీ రంగం, ఎగుమతుల హబ్గా ఎదుగుతోందని బెజిన్ అన్నారు. అలాగే ప్రధాని మోదీ లాజిస్టిక్ కంపెనీ సీఎంఏ సీజీఎం గ్రూప్ సీఈఓ రొడాల్ఫే సాడేతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సముద్ర భద్రత, నౌకాయానం, లాజిస్టిక్, పటిష్టమైన సప్లై చైన్ నిర్మాణంలో సహకారాన్ని బలోపేతం చేసే అంశాలపై వారు చర్చించారు. భారత్లో నైపుణ్యాభివృద్ది, నౌకా నిర్మాణం, లాజిస్టిక్స్ విస్తరణ, సప్లై చైన్లో ఆవిష్కరణలు వంటి మొదలైన రంగాల్లో పెట్టుబడులు పెట్టనున్నట్లు రొడాల్ఫే సాడే ఈ సందర్భంగా తెలియజేశారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ రేపటి నుండి 3 రోజుల పాటు లద్దాఖ్లో పర్యటిస్తారు. ఈ సందర్భంగా లద్దాఖ్లోని లేహ్లో నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. కాగా కేంద్రపాలిత ప్రాంతంలో ఉపరాష్టపతి పర్యటించడం ఇదే తొలిసారి. ఈ పర్యటనలో ఉపరాష్టపతి ఈ నెల 20వ తేదీన లుక్మ గ్రామాన్ని సందర్శించి అక్కడ స్థానిక స్వయం సహాయక సంఘాల మహిళలతో ముచ్చటిస్తారు. వైబ్రెంట్ విలేజెస్ కార్యక్రమంలో భాగంగా సరిహద్దు ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలను ఉపరాష్టపతి పరిశీలిస్తారు. జూన్ 21వ తేదీన లేహ్లో నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. నషాముక్త పరిసర అభియాన్లో భాగంగా ఢిల్లీ విశ్వవిద్యాలయం సాధించిన గణనీయమైన పురోగతిని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ప్రశంసించారు. ఈ ఏడాది మాదక ద్రవ్యరహిత ప్రచార ప్రారంభం

ఉత్సవం ఈ ప్రతిజ్ఞ వేదిక చొరవ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. యువత నషాముక్త భారత రాయబారులుగా మారి మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా గలం విప్పాలని ఉపరాష్ట్రపతి పిలుపునిచ్చారు. సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ తొలి బ్రిక్స్ ఎంఎస్ఎంఈ సదస్సు 3వ కార్యవర్గపు సమావేశాన్ని రేపు ఆగ్రాలో నిర్వహించనుంది. ప్రపంచ ఎంఎస్ఎంఈ పర్యావరణ వ్యవస్థ బలోపేతం, సుస్థిర వృద్ధిని ప్రోత్సహించడం, అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేసే అంశాలపై చర్చించేందుకు బ్రిక్స్ సభ్య భాగస్వామ్య దేశాలు, పారిశ్రామిక నాయకులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, విధాన రూపకర్తలు చర్చించేందుకు ఈ వేదిక దోహదపడుతుంది. ఈ సమావేశంలో బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, సౌత్ ఆఫ్రికా తదితర దేశాలు పాల్గొంటాయి. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 23వ విడత నిధులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం రోజున పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లాలో విడుదల చేస్తారు. దేశవ్యాప్తంగా 9.4 కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో 18,880 కోట్ల రూపాయలను ప్రత్యక్షంగా బదిలీ చేయనున్నట్లు వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ విడతలో

సుస్థిర వృద్ధిని ప్రోత్సహించడం, అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేసే అంశాలపై చర్చించేందుకు బ్రిక్స్ సభ్య భాగస్వామ్య దేశాలు, పారిశ్రామిక నాయకులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, విధాన రూపకర్తలు చర్చించేందుకు ఈ వేదిక దోహదపడుతుంది. ఈ సమావేశంలో బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, సౌత్ ఆఫ్రికా తదితర దేశాలు పాల్గొంటాయి. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 23వ విడత నిధులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం రోజున పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లాలో విడుదల చేస్తారు. దేశవ్యాప్తంగా 9.4 కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో 18,880 కోట్ల రూపాయలను ప్రత్యక్షంగా బదిలీ చేయనున్నట్లు వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ విడతలో 2.18 కోట్లకు పైగా మహిళలు లబ్ది పొందుతారని తెలిపింది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పశ్చిమ బెంగాల్లో అనేక కీలక వ్యవసాయ కార్యక్రమాలను కూడా ప్రారంభిస్తారు. పశ్చిమ బెంగాల్ రాష్టంలో సహజ వ్యవసాయంపై జాతీయ మిషన్ కూడా ప్రారంభిస్తారు. ఈ పథకం కింద 17,300 హెక్టార్లలో 346 సహజ వ్యవసాయ క్లస్టర్లను ఏర్పాటు చేస్తారు. తద్వారా 43,000 మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ _HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో భారత్లో అమెరికా రాయబారి సర్జియో గోర్తో సమావేశమయ్యారు. భద్రత, ముఖ్యంగా ఉగ్రవాదం, మాదక ద్రవ్యాల నిరోధకత చర్యలపై ఇరు దేశాల మధ్య సహకారాన్ని బలోపేతం చేసే అంశాలపై వారు సమగ్రంగా చర్చించినట్లు అమిత్ షా సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్, అమెరికా మధ్య సమగ్ర వ్యూహాత్మక ప్రపంచ భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు, ఈ ద్వైపాక్షిక సంబంధాలతో ఇరు దేశాల ప్రజలకు ప్రయోజనం చేకూర్చేందుకు భారత్ కృతనిశ్చయంతో ఉందని అమిత్ షా చెప్పారు. గత 12 నెలల్లో భారతదేశ పరివర్తన కథనం దేశ యువత కథనమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ రాసిన వ్యాసాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ ప్రధానమంత్రి ఈ మేరకు పేర్కొన్నారు. నైపుణ్యాభివృద్ది, ఆవిష్కరణ, ఔత్సాహిక పారిశ్రామిక రంగాల్లో పెట్టుబడులతో నేటి యువతకు అపూర్వమైన అవకాశాలు అందిస్తూ తమ కలలను సహకరించే అవకాశం ప్రభుత్వం కల్పిస్తుందని మోదీ చెప్పారు. దేశవ్యాప్తంగా మరో 3 రోజుల్లో నీట్ పునఃపరీక్ష జరగనున్న నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అభ్యర్థులకు, వారి తల్లిదండ్రులకు కీలక సందేశాన్ని పంపింది. విద్యార్థులు ప్రశాంతంగా ఉండి పరీక్ష సన్నద్ధతపై దృష్టి పెట్టాలని సూచించింది. పరీక్షను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 21వ తేదీన పరీక్ష ఉంటుందని, పరీక్ష వాయిదా పడుతుందన్న వదంతులను సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని ఎన్టీఏ కోరింది. ఎన్టీఏ నుంచి వచ్చే అధికారిక సమాచారం మాత్రమే విశ్వసించాలని పేర్కొంది. మరోవైపు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పరీక్ష నిర్వహణపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట ప్రభుత్వాలు, భద్రతా సంస్థల సమన్వయంతో పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేశామని, పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలియజేశారు. రానున్న 4-5 రోజుల్లో తెలంగాణ, ఒడిశా, జార్ఖండ్, బీహార్, ఛత్తీస్గఢ్లో నైరుతి రుతుపవనాలు ప్రవేశించేందుకు అనుకూల వాతావరణ పరిస్థితులు ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే 4 రోజుల్లో అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, ఉప హిమాలయ ప్రాంతాలు, సిక్కిం రాష్టంలో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. రానున్న 2 రోజుల్లో అరుణాచల్ ప్రదేశ్, బీహార్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన 2027 హజ్ యాత్ర సమీక్షా సమావేశానికి కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అధ్యక్షత వహించారు. ఈ సమీక్షా సమావేశ అనంతరం కిరణ్ రిజిజు మీడియాతో మాట్లాడుతూ, భారతదేశ చరిత్రలోనే 2026 హజ్ యాత్ర విజయవంతమైన యాత్ర అని పేర్కొన్నారు. 2026 హజ్ యాత్రకు సంబంధించి సౌదీ అరేబియా హజ్ ఉమ్రా మంత్రిత్వ శాఖ నుండి భారత్ 2 లబైతుం అవార్డులను కూడా అందుకుందని మంత్రి తెలియజేశారు. 2027 హజ్ యాత్రకు సంబంధించి ప్రభుత్వం కొత్త హజ్ విధానాన్ని ప్రవేశపెట్టనుందని కూడా కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలియజేశారు.

0: ఏజెన్సీ అభ్యర్థులకు కీలక సూచనలు జారీ చేసింది. పరీక్ష సంబంధిత ఒత్తిడిని ఎదుర్కొంటున్న విద్యార్థులు మానసిక ఆరోగ్య హెల్ప్ లైన్ నెంబర్ 144416 సంప్రదించవచ్చని ఎన్టీఏ సూచించింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. సంప్రదాయ పద్ధతులు విఫలమైన చోట ఆవిష్కరణలు పరిష్కారాలను అందించగలవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్యారిస్లో నిర్వహించిన వివాటెక్ సదస్సులో అన్నారు. భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య ఆర్థిక పారిశ్రామిక సహకారాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్యారిస్లో ఫ్రెంచ్ వ్యాపారవేత్తలతో ఈరోజు ఉన్నతస్థాయి సమావేశాలు నిర్వహించారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ రేపటి నుంచి 3 రోజుల పాటు లదాఖ్లో పర్యటిస్తారు. దేశవ్యాప్తంగా మరో 3 రోజుల్లో నీట్ పునఃపరీక్ష జరగనున్న నేపథ్యంలో విద్యార్థులు ప్రశాంతంగా ఉండి పరీక్ష సన్నద్ధతపై దృష్టి పెట్టాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సూచించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం కిసాన్ వాణి. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయం మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారు. ఈనాటి కార్యక్రమంలో హలో అనంత రైతన్న ఫోనిన్ ప్రత్యక్ష కార్యక్రమం. ఇందులో గొర్రెలు మేకలు కోళ్లను లాభసాటిగా పెంచుకోవడం ఎలా, పశుగ్రాసాల రకాలు ప్రాధాన్యత గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు బుక్కరాయ సముద్రం మండలం సిద్ధరాంపురం పశు పరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ హెచ్ శ్రీనివాస్ నాయక్ గారి సమాధానాలు వింటారు. అనుసంధానం శ్రీ ఏ హేమంతరాజు, నిర్వహణ కే శృతి ప్రియాంక. వినబోయే ముందుగా

0: Thank you. రైతన్నలకు శ్రోతలకు స్వాగతం సుస్వాగతం. కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో భాగంగా హలో అనంత రైతన్న కార్యక్రమానికి. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి బుక్కరాయ సముద్ర మండలం సిద్ధరాంపురం పశు పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ హెచ్ శ్రీనివాస నాయక్ గారు స్టూడియోలో ఉన్నారు. సార్ నమస్కారం. సార్
1: నమస్తే.
0: మీ కార్యక్రమానికి స్వాగతం. మరి సార్ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది, సార్ చాలా చోట్ల పనిచేశారు, మన కార్యక్రమాలు కూడా చాలాసార్లు వచ్చారు, రైతులకు మంచి మంచి సలహాలు సూచనలు కూడా అందిస్తూ ఉంటారు. మరి ఈరోజు అంశం ఏమంటే, ముఖ్యంగా చాలామంది వ్యవసాయంతో పాటు ఈ అనుబంధ రంగాలు ఎంచుకుంటూ ఉంటారు. అందులో పాడి పశువుల పెంపకం, గొర్రెల మేకల పెంపకం, కోళ్ల పెంపకం, అలాగే మరి చేపల పెంపకం, కుందేళ్ల పెంపకం ఇంకా చాలానే ఉన్నాయి. ముఖ్యంగా మనము ఈ గొర్రెలు మేకలని కోళ్ళని పెంచుకుంటే ఏ విధంగా లాభం ఉంటుంది, అలాగే మరి పశువులకు సంబంధించి ఎలాంటి పశుగ్రాసాలు ఉన్నాయి, మరి వాటి ప్రాధాన్యత గురించి సార్ తెలియజేస్తారు మీకు ఈరోజు. మరి రైతు సోదరులు ఫోన్ చేయాల్సిన నంబర్ వచ్చి 2255533, ఇంకో నంబర్ ఉంది 2968890, అనంతపురం ఎస్టేట్ కోడ్ 0855. మరి రైత సోదరులందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి. మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. సార్ నమస్కారం. సార్
1: నమస్తే.
0: సార్ ప్రస్తుతం అయితే చాలామంది వ్యవసాయంతో పాటుగా అనుబంధ రంగాలు ఎంచుకుంటూ ఉన్నారు. మరి అందులో ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా మన ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జీవాలు అంటే గొర్రెలు మేకల్ని ఎక్కువగా పెంచుతూ ఉంటారు, అంటే గొర్రెలను చూస్తూ ఉన్నాము, మేకలను కూడా పెంచుతూ ఉన్నారు. మరి వీటిని పెంచుకుంటే అంటే పెంచుతూ ఉన్నారు, ఓకే ఏదో చేసుకుంటూ ఉన్నారు, మరి లాభసాటిగా ఏ విధంగా పెంచుకోవాలంటారు, ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఏ విధంగా నివారించుకోవాలి?
1: ఇప్పుడు మనం అంటే ఈ స్టాటిక్స్ చూసినట్లయితే మన ఉమ్మడి జిల్లాలో అంటే మన సౌత్ ఇండియాలోనే మన జిల్లా అనేది మొదటి స్థానంలో ఉంది.
0: సౌత్ ఇండియాలో చాలా గ్రేట్. అట్లయితే
1: సుమారుగా అంటే 49 లక్షల దాకా జీవాలు, 9 లక్షల వరకు మేకలు ఉన్నాయన్నమాట. అంటే జీవాల పెంపకం అనేది మన ఉమ్మడి జిల్లాలో చాలా ప్రాధాన్యతగా ఉంది. సో మనం అంతకుముందు కూడా ఈ విషయం గురించి మాట్లాడుకుని ఉన్నాము. ఎందుకు ఇక్కడ జీవాల పెంపకం ఇంత ప్రాముఖ్యంగా ఉంది అంటే, ఇక్కడ మనకు ఉన్న పొలాలు కావచ్చు, మనం వేసే పంటలు

0: కావచ్చు. సో మనకున్న విస్తీర్ణంలో ఉమ్మడి జిల్లాలో ఎక్కువ విస్తీర్ణం అనేది మనం వర్షాధారంగానే వేస్తున్నాము. అండ్ ఎక్కువ వేరుశనగ పండించే జిల్లాలు ఏదైనా ఉంది అంటే అది మన అనంతపురం జిల్లానే.
1: అవును.
0: సో మనం వేరుశనగ పంటను వేస్తాము, మనకు వర్షాలు బాగా పడితే మనకు వేరుశనగ పంట దిగుబడి వస్తుంది, బట్ వర్షాలు సరిగ్గా పడకపోయినా మనకు వేరుశనగ కట్టె అనేది వస్తుంది. అది మన జీవాల పోషణకి అనుకూలంగా ఉంటుంది. అందుకనే ఏం చేస్తారంటే రైతులు ఏదైతే ఆ వేరుశనగ కట్టె ఉందో తెచ్చుకుని ఒక ఆమె వేసుకొని కొన్ని పొట్టేలు పిల్లల్ని పెంచుకున్నా కూడా వాళ్ళకి అనుబంధ లాభసాటిగా ఉంది. కాబట్టి ఇక్కడ మనం ఏ పల్లెల్లో పోయినా కూడా జీవాలు అనేది కనిపిస్తాం. సో మేకలు అనేది కూడా ఉన్నాయి, బట్ జీవాలు అనేది అత్యంత ప్రముఖంగా ఉంది. అండ్ లాభం లేకుండా ఇన్ని లక్షల జీవాలు. ఇంకొకటి ఏమంటే సుమారు 2 లక్షల కుటుంబాల వరకు ఈ జీవాల పెంపకంలో ఏదో ఒక రూపంలో దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు.
1: 2 లక్షల కుటుంబాలు
0: అంటే మనకున్న కుటుంబాలు, చాలా కుటుంబాలలో కూడా ఈ జీవాలు ఎన్నో కొన్ని జీవాలు పెట్టుకుని ఉంటున్నారు. ఇది మన పల్లె ప్రాంతాల్లో. అంటే మనం ఇంతగా మన ఈ జీవాల పెంపకం అనేది మన గ్రామీణ ప్రాంతాల్లో ఉంది అంటే లాభం ఉంది కాబట్టి పెంచుతూ ఉన్నారు. కానీ శాస్త్రీయంగా చూసినట్లయితే అనుకున్నంత లాభం లేదు, కానీ ఖచ్చితంగా లాభం ఉంది.
1: ఖచ్చితంగా లాభం ఉంది కానీ అనుకున్నంత లేదు.
0: అంటే ఎక్కడ రైతుల్లో మేము చూసిన కాడికి ఎక్కడ ఎక్కువ ఇబ్బందులు వస్తున్నాయి అంటే ఫస్ట్ లాభం ఎందుకు లాభసాటిగా ఉంది అని చూసినట్లయితే రైతుల దగ్గర, రైతులు మ్యాక్సిమం అంటే మినిమం 100 నుంచి 400, 500, 1000 అలా, అంటే ఒక కుటుంబంలో 3, 4 ఉన్నారనుకోండి, వాళ్ళ జీవాల మంద అనేది కూడా చాలా ఎక్కువ ఉంటుంది.
1: పెరుగుతూ ఉంటుంది.
0: అది ఒకటి. సెకండ్ థింగ్ ఏంటంటే రైతులు వీటి పైన మనం ఎక్కడైనా చూడండి ఈ జీవాల కోసం ఒక షెడ్ అనో లేకపోతే ఒక సోఫిస్టికేటెడ్ ఫెసిలిటీస్నో అలా ఉండదు. ఆ ఇంటి దగ్గరే చిన్న దొడ్డు వేసి ఉంటారు, దొడ్లో వదులుకొని ఉంటాడు. అంటే ఖర్చు పెట్టట్లేదు, ఈ షెడ్లు వేయాలి అది ఇది అని ఎక్స్ట్రా ఖర్చు లేదు.
1: అదంతా పెట్టుబడి ఎక్కువ అవుతుంది.
0: మూడవది ఏమంటే సీజన్కి అనుకూలంగా ఎక్కడ గడ్డి ఉంటే అక్కడ ఈ జీవాలన్నీ తోలుకొని మేపుకుంటూ వెళ్తూ ఉన్నారు. అంటే మనం షెడ్ రూపంలో ఖర్చు పెట్టట్లేదు, ఇటు దాణా కానీ మేత రూపంలో కానీ ఖర్చు పెట్టట్లేదు. మేత ఎక్కడుంటే అక్కడ మనం జీవాలను తీసుకెళ్తున్నాం. అంతే తప్ప మన పొలాల్లో మేత పెంచి మనం తీసుకొచ్చేదో షెడ్లు కట్టి షెడ్లో పెట్టి మేపాలి అని మనం చేయట్లేదు. అంటే జీవాలు ఇక్కడ మెయిన్ ఖర్చు వచ్చేదే మనకి షెడ్లు కావచ్చు, లేదంటే మేత ఖర్చు కావచ్చు. రెండోది

0: ఆ వచ్చిన పిల్లల్లో కూడా సుమారు ఒక 20 నుంచి 50% అంటే ఒక 180 పిల్లలు వచ్చి 50% మార్టాలిటీ అని తీసుకుంటే 180లో ఒక 50% వెళ్ళిపోయిందంటే ఎన్ని ఉంటుంది? ఇంక 90 మిగులుతుంది.
1: అదే
0: 90 మిగిలి వాటిని మనం 5-6 వేలకు అమ్ముకున్నా కూడా మనకు ఒక 5 లక్షలు అనేది రైతుకి అంటే లాభంగానే ఉంటుంది.
1: అవును.
0: బట్ మనం శాస్త్రీయంగా ఏం చెప్తున్నాము అంటే ఒక 80 నుంచి 90% పిల్లలు రావాలి. అండ్ పిల్లల మరణాల రేట్ అనేది 20% కంటే తక్కువ, ఇంకా గట్టిగా చెప్పాలంటే 15% కంటే తక్కువ ఉండాలి. ఉన్నప్పుడు ఏమవుతుందంటే అదే రైతుకి 4.5 లక్షలు వచ్చే దగ్గర తన ఆదాయం అనేది ఇంకా చాలా ఫోల్డ్స్ పెరుగుతుంది. అక్కడ ఎక్కువ సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి మనం. అంటే మన దగ్గర ఉన్న జీవాల నుంచి మనం పరిపూర్ణంగా పిల్లల్ని తీసుకోలేకపోతున్నాం ఒకటి, అండ్ ఆ పిల్లల్ని కూడా మనం ఎక్కువ శాతం మరణాల రూపంలో కోల్పోతున్నాం. సో ఈ రెండింటిని కనుక మనం కరెక్షన్ చేసుకోగలిగితే ఇంకా జీవాల పెంపకం అనేది మరింత లాభసాటిగా ఉంటుంది అనేది మనం ఈ రైతుల ఎవరైతే పెంపకదారులతో కలిసి మనం చేసిన అధ్యయనంలో మనకు కనిపిస్తున్న ప్రధానమైన ప్రాబ్లమ్స్ అన్నమాట.
1: ఓకే, అంటే కంపల్సరీ ఆ మరణాల శాతాలని తగ్గించాలి
0: అండ్ జీవాలు కట్టే పర్సంటేజ్ని పెంచుకోవాలి. అంటే దీనికి ఉన్న మెయిన్ మనం ఎక్కడ వస్తుంది అంటే ఈ పిల్లల మరణాల రేటు తగ్గడం అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే ఆ పుట్టిన పిల్ల బరువు అనేది మనకు ప్రధానంగా నిర్ణయిస్తుంది అన్నమాట. ఆ పిల్ల అనేది అంటే మనకు చనిపోకుండా బతుకుతుందా లేకపోతే చనిపోయే అవకాశం ఎక్కువ ఉందా అనేది, అది పుట్టినప్పుడు దాని బరువు బర్త్ వెయిట్ అంటాం, అది క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. సో పుట్టినప్పుడు బరువు కనుక మనకు ఒక 2.5 కేజీలు పైబడి అంటే ఒక 2.5 నుంచి 3.5 యావరేజ్ తీసుకుంటే ఒక 3 కేజీలు బరువుతోటి ఒక పిల్ల కనుక పుట్టినట్లయితే ఖచ్చితంగా మరణాల రేటు మనకు 10% కంటే తక్కువ ఉంటుంది. బట్ పుట్టినప్పుడు దాని బరువు కనుక 2 కేజీలు 1.5 కేజీ 1 కేజీ ఉందనుకోండి మరణాల రేటు 50, 60, 70 కూడా పోతుంది. అంటే పుట్టిన పిల్ల బరువు అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. సో మనం ఇప్పుడు బరువు అనేది ఇంపార్టెంట్ కాబట్టి బరువును పెంచుకోవాలంటే ఏం చేయాలి అని ఒక క్వశ్చన్
1: వస్తుంది.
0: అదే ఇంపార్టెంట్.
1: సో ఎందుకంటే ఇప్పుడు పిల్ల బరువు పెరగాలంటే తల్లి ఏం చేయాలి,
0: ఏం చేయాలి అనేది ఆటోమేటిక్గా ఒక క్వశ్చన్ వస్తుంది. సో మనమేమనుకుంటామంటే పిల్ల పుట్టిన తర్వాత నేను షాప్లోకి వెళ్ళి బలమైన టానిక్లు మందులు తీసుకొచ్చి పిల్లకు బాగా నేను తాగిచ్చేస్తే అది బలంగా తయారైపోతుందని మనం అనుకుంటాం. జనరల్గా రైతులు కూడా అదే అనుకునే చాలా రకాల టానిక్లు ఏ దొరికితే తీసుకొచ్చి
1: పిల్లలు
0: వాడుతూ ఉంటారు. కానీ ఏదైతే 2 కేజీల కంటే తక్కువ బరువుతో పుట్టిన పిల్లల్లో మరణాల రేటు ఎక్కువ ఉంటుంది, ఎక్కువ చనిపోయేకుంది, ఎక్కువ టానిక్లు తెచ్చి ఇంకా వాడుతూ ఉంటారు. బట్ సమస్య అనేది పిల్ల పుట్టిన తర్వాత అనేది జరగలేదు, ఈ పిల్ల పుట్టక ముందు అనేదే ప్రాబ్లం ఉంది మనకు. సో ఇందులో మనకు 2 ప్రధానమైన కారణాలు కనిపిస్తుంది. ఒకటి ఏమంటే ఈ మందల్లో అదే పొట్టేళ్ళు వాడటం మూలంగా ఇన్బ్రీడింగ్ అవ్వడం, ఈ జన్యుపరంగా ఎప్పుడైతే మనకు వీక్ ఇది అనేది తయారవుతుందో అది అనేది పిల్ల బరువుని డిసైడ్ చేస్తుంది. సో అదే పొట్టిళ్ళు తరతరాలుగా దాటడం అనేది ఒక ప్రధాన సమస్యగా కనిపిస్తుంది. 2వ సమస్య ఏంటంటే ఆల్రెడీ చెప్పినాను, మన ఏ రైతు కూడా మనం ఒక షెడ్లు కట్టి లేదా గడ్డి పెంచి లేదా దాణా తీసుకొచ్చి దాని శరీరానికి సరిపడినంత పోషకాలతో కూడిన ఆహారం అనేది ఇవ్వట్లేదు. సో ప్రతి రైతు ఏం చేస్తున్నాడు, ఇక్కడ ఇంటి దగ్గర షెడ్స్ లేవు, దాణా ఇవ్వట్లేదు, గడ్డి కూడా మనం కావాల్సినంత తీసుకొచ్చి ఇచ్చేయట్లేదు. రైతు ఫాలో అయ్యేది ఒకే ఒక పద్ధతి, తరతరాలుగా సాంప్రదాయంగా వస్తుంది, ఎక్కడ గడ్డి ఉంటే అక్కడ తోలుకెళ్ళు మేపు, సాయంత్రం ఓ చిన్న దొడ్డు వేసుకో, దొడ్లో వదిలేసి దాన్ని పిల్లలు రావాలి. సో మనకు గడ్డి బాగా ఉన్నప్పుడు కొంతవరకు అది అంటే జీవాలు బాగా మేసి కొన్ని పిల్లలు మనకు బాగానే వస్తుంటాయి. బట్ గడ్డి సరిగ్గా దొరకని సమయంలో కట్టిన జీవాల నుంచి మనకు చాలా బలహీనమైన పిల్లలు వస్తున్నాయి. ఎందుకంటే మనం పోషణ పైన ఎలాంటి దృష్టి పెట్టట్లేదు. ఈ 2 ప్రధాన కారణాలు, ఒకటి వంశపారంపర్యంగా మనం ఇతర పొట్టిలను మార్చకపోవడం, 2 వాటి పోషణలో అట్లీస్ట్ మనం కట్టే గొర్రెల్ని కట్టించిన గొర్రెల పోషణ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకొని కొద్దిగా అధిక పోషణ అంటే కొంచెం దాణా ఇచ్చినా కూడా జీవం బాగుంటుంది, దాంట్లో పెరిగే పిండం కూడా బాగుంటుంది, మనకు అధిక బరువుతోటి పిల్ల అనేది ఖచ్చితంగా వస్తుంది. సో మనం అలా చేయలేదనుకోండి ఏమవుతుంది, దాని పోషణ ఎప్పుడైతే సరిగ్గా లేదో చాలా బలహీనమైన పిల్లలు అనేది వస్తుంది. బలహీనమైన పిల్లలు జనరల్గా ఏంటంటే మనకి జీవాలన్నీ కూడా ఇప్పుడు మనకు కట్టడం అనేది మొదలవుతుంది. ఈ జూన్ జూలై ఆగస్టు నెలలో మన

0: అందులో 70-80% జీవాలు కట్టేస్తాయి. అండ్ జీవాల్లో చూడి కాలం 5 నెలలు ఉంటుంది. అంటే ఇప్పుడు మనకు జూన్ జూలైలో కట్టినవి అన్నీ కూడా మనకు అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఆ టయాల్లో వస్తూ ఉంటాయి అన్నమాట పిల్లలు. అండ్ మనకు నవంబర్ డిసెంబర్ జనవరి మాసాలు ఏంటి, బాగా చలికాలం ఉన్న మాసాలు అవి. అంటే ఈ చలికి తట్టుకోవడం అనేది కూడా ఇక్కడ మనకు ఒక ప్రధాన కారణం వస్తుంది. ఏదైతే పిల్లలు బలంగా పుట్టినాయో, బరువుతోటి పుట్టినాయో, అవి కొంచెం చలిని తట్టుకుంటాయి. ఏదైతే పిల్లలు బలహీనంగా పుట్టినాయో ఆ టైంలో, ఎందుకంటే ఇప్పుడు కట్టే గొజ్జలన్నీ మనకు నవంబర్ డిసెంబర్ జనవరి టైంలోనే ఈనేది, ఆ టైంలో చలి ఆబ్వియస్గా ఎక్కువ ఉంటుంది. ఆ చలిని బలహీనంగా పుట్టే పిల్లలు తట్టుకోలేవు.
1: ఎవరో రైతు ఫోన్ చేస్తున్నా సార్, పలమాడిద్దాము. హలో, కట్ అవుతుంది చెప్పండి.
0: సో బలంగా పుట్టే పిల్లలు మాత్రమే తట్టుకొని సర్వైవ్ అవుతాయి. బలహీనంగా పుట్టిన పిల్లలు ఆ చలికి కూడా తట్టుకోలేకుండా చనిపోవడం అనేది
1: జరుగుతుంది.
0: సో ఎటు తిరిగి రైతు దృష్టి పెట్టాల్సినవి రెండు. ఒకటి, 2 సంవత్సరాలకు ఒకసారి విత్తన పొట్టెల్ని మార్చాలి. రైతు సాంప్రదాయబద్ధంగా ఎక్కడ గడ్డి ఉండి తీసుకెళ్లి మేపుతా ఉన్నా కొంచెం పోషణ విషయంలో జాగ్రత్తలు తీసుకొని ఈ చూడి గొర్రెలకైనా మనం కొంత దాణా ప్రతిరోజు 200 గ్రాములు దాణా కనుక ఇచ్చినట్లయితే, విత్తన పొట్టెలు మార్చడం, కట్టించిన గొర్రెలకి కొంచెం దాణా ఇవ్వడం కనుక చేసినట్లయితే, చూడి గొర్రెలకి, మిగిలిన గొర్రెలకి ఇవ్వకపోయినా పర్లేదు, ఇచ్చినట్లయితే మనకు పిల్ల అనేది మంచి బరువుతోటి పుడుతుంది. మంచి బరువుతోటి పుట్టిన పిల్లలు చనిపోవడం అనేది 10% కంటే తక్కువ ఉంటుంది. మేము మా ఫామ్లో కూడా 3 కేజీల పైన పుట్టిన పిల్లని మనం ఎత్తి అలా ఇసిరేస్తే అది కింద పడి ఇల్లించుకొని లేచి పరిగెట్టేస్తారు. 2 కేజీల పిల్లల్ని మన చేతులు పట్టుకుంటున్నప్పుడే అది షివరింగ్తో ఉంటుంది, వణుకుతూ ఉంటుంది. మనం ఇంక ఊరికి అలా పడేసినామంటే ఎప్పుడు చచ్చిపోతుందని అనిపిస్తూ ఉంటుంది. సో ఈ బలహీనత అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. దీన్ని మనం బలం చేయాలి అంటే ఉన్న ఈ రెండు మార్గాలు.
1: హలో,
2: గుడ్ ఈవినింగ్ సార్.
1: గుడ్ ఈవినింగ్, శుభ సాయంత్రం చెప్పండి. ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: మధుసూదన్ రెడ్డి సార్.
1: మధుసూదన్ రెడ్డి గారు బాగున్నారా?
2: బాగున్నాం సార్. మీరందరూ బాగున్నారు సార్?
1: బాగున్నాము. సార్ ఉన్నారు, శ్రీనివాస్ నాయక్ గారు, మాట్లాడండి.
2: నమస్తే, గుడ్ ఈవినింగ్ సార్.
0: గుడ్ ఈవినింగ్.
2: ఇప్పుడు మేము కొత్తగా పెట్టుకోవాలనుకుంటున్నాము, రకాలు ఏమన్నా ఉంటాయి సార్ జీవాలలో?
0: మనకు అనంతపూర్లో 2 రకాలు ప్రధానంగా కనిపిస్తూ ఉంటాయి. ఒకటి అంటే ఎక్కడన్నారు మీది?
1: గార్లదిన్నె మండలం.
0: గార్లదిన్నె, ఓకే.
1: పాపనేపల్లి,
0: ఓకే. మనకు గార్లదిన్నె వైపు అంటే మనకు 2 రకాలే ప్రధాన.
2: వాయిస్ వినపడలేదు సార్.
0: హలో,
1: ఇప్పుడు చూడండి, వస్తుందేమో.
2: నీది వస్తాను సార్. సార్ రాలే.
0: హలో,
1: అవునా
2: సార్? నన్న వాయిస్ చెన్నై వినపడతాను సార్.
1: సరే సరే, వింటాను, చెప్తాడు, వినండి.
0: ఇప్పుడు వినిపిస్తుందా? వినిపిస్తుందా? ఇప్పుడు
1: కట్ అయిపోయింది. ఆయన మరీ చేస్తాడులేండి సార్. ఇంకోటి ఏమంటే, ఆయన అడిగిండే క్వశ్చన్ అదే, అంటే కొత్తగా పెట్టాలి అనుకుంటున్నాడు జీవాలని. అంటే ఏ చేశాడు మరి ఆయన? హలో, హలో, హలో, లైన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నట్లున్నాయి. అంటే కొత్తగా పెట్టుకోవాలనుకునేవాళ్ళు ఏ రకాలు అయితే బాగుంటాయి అంటే ఆయన క్వశ్చన్.
0: ఇప్పుడు మనకి అనంతపూర్లో అంటే ఎస్పెషలీ మన ఈ ఏరియాలో చూసినట్లయితే 2 రకాలు ఉన్నాయి. ఒకటి నెల్లూరు బ్రౌన్, 2 మనం బళ్ళారి బ్రౌన్ లేదా సింధనూరు బ్రౌన్ అని పిలుస్తుంటాం.
1: హలో,
3: హలో, నమస్తే.
1: నమస్తే, ఎవరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నేను తూర్పు గోదావరి జిల్లా పెద్దావరి బండారు త్రిమూర్తి గుప్తని మాట్లాడుతున్నాను. రైతుల కార్యక్రమమే కదా సార్?
1: అవును, రైతుల కార్యక్రమం ఇది. 7-15కి వచ్చేది రైతుల కార్యక్రమం. త్రిమూర్తులు గారు బాగున్నారా?
3: బాగున్నా అండి. శ్రీనివాస నాయక్ గారు, డాక్టర్ గారు మంచి విషయాలు తెలియపరుస్తున్నారు. అయితే ఇప్పుడు ముందు జాగ్రత్తలు తీసుకోకుండా పుట్టిన తర్వాత ఎటువంటివి వాటికి కానీ మందులు పట్టించడం ఉపయోగం పెద్దగా ఉండండి అన్నారు కదా సార్?
1: చెప్పండి చెప్పండి, వింటున్నాడు
3: అన్నారు కదా. మరి అలాంటప్పుడు పిల్లల్లోనే కాదు, పశువులు పశుపక్షాదుల్లోనే కాదు, ఎంత చైతన్యం వచ్చినా సరే కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని పొరపాట్ల వల్ల అలాంటి జాగ్రత్త తీసుకోకుండా జన్మించిన జీవాలు కూడా ఉంటాయి. అటువంటి వాటికి ప్రత్యేక అవి కరెక్ట్ కాదు,

0: పోతే వాటికి ప్రత్యామ్నాయం ఏదైనా తెలియపరచమని మనసారి కోరుకుంటున్నాను రైతు సోదరుల పక్షాన.
1: సరే అదే చెప్తా ఉన్నాడు సార్
2: ఖచ్చితంగా. త్రిమూర్తులు
0: రామద్రాజు గారు, శ్రీనివాస నాయక్ గారు ఉంటారండి. నమస్కారం, ధన్యవాదాలు.
1: చెప్తాడు చెప్తాడు, మీరు రేడియోలో వినండి. ఆయన చెప్పేది ఏమంటే అంటే ఈయన అన్ని దానిలకు ఉంటుందని చెప్తా ఉన్నాను.
2: కరెక్ట్. ఎందుకంటే మనం ఎన్ని అనుకున్నప్పటికీ పిల్లలు పుట్టిన తర్వాత వాటి సంరక్షణ చేయాల్సిన బాధ్యత రైతుకు ఉంటుంది. అండ్ వాటి సంరక్షణ విషయంలో సలహాలు కానీ ట్రీట్మెంట్ కానీ అందించాల్సిన బాధ్యత ఇటు పశు వైద్యులుగా కానీ శాస్త్రవేత్తలుగా కానీ మా మీద కూడా ఉంటుంది. ఆయన మంచి క్వశ్చన్ అడిగినారు. సో ఇప్పుడు పుట్టిన తర్వాత ఆల్రెడీ పుట్టేసింది, మనం ఏం చేయలేము సార్, ఇప్పుడు ఏం చేయాలి? సో నేను ఆల్రెడీ చెప్పినాను, ఈ పిల్లలు పుట్టడం అనేది చలికాలంలో స్టార్ట్ అవుతుంది. సో చలికాలం ముందు చలి అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సో చలి నుంచి రక్షించాలి. ఎందుకంటే చలి ఎప్పుడైతే టెంపరేచర్ లో చేసేస్తుందో పిల్లలు చనిపోయే ప్రమాదం ఎక్కువ ఉంటుంది. మనం కూడా చూడండి, చిన్నపిల్లలనైనా చలికాలంలో బయట తీసుకోవాలంటే చుట్టూ ర్యాప్ చేసి స్వెటర్లు వేసి అంత ఏదో కొంచెం కళ్ళు కనిపించేటట్టు అలా తీసుకొస్తుంటాం.
1: జాగ్రత్త పడతాం.
2: ఎందుకని అంటే చలికి తట్టుకోలేడు అనే మనం ఇంత ర్యాపింగ్ చేసేస్తున్నాం. అలాగే ఈ పిల్లలకు కూడా ఏంటంటే ఫస్ట్ మనం చలి నుంచి రక్షించుకోవాలి. అంటే వాటికి కొంచెం ఒక చిన్న షెడ్డు, కొద్దిగా వేడి ఉండేటట్టు, శుభ్రంగా ఉండేటట్టు చూసుకోవడం అనేది ఒకటి ప్రధానంగా ఇది వస్తుంది. రెండవది మనం కొంచెం బయట నుంచి సప్లిమెంట్స్ అనేది ఇచ్చుకోవాల్సి వస్తుంది. ఈ సప్లిమెంట్స్ అనేది కొన్ని లివర్ టానిక్స్ ఉంటాయి, కొన్ని మల్టీ న్యూట్రియంట్స్ రిలేటెడ్ ఉంటాయి అన్నమాట. ఈ రెండు కూడా ఇస్తే ఏమవుతుందంటే అది కొంచెం దాని జీర్ణశక్తి పెరుగుతుంది, న్యూట్రియంట్స్ కూడా కొంచెం అందుతుంది. అండ్ పాలు తాగించడం అనేది తల్లి దగ్గర చాలా జాగ్రత్తగా, తల్లి దగ్గర పాలు ఉన్నాయా లేవా, పిల్లకు సరిపోతుందా లేదా, సరిపోకపోతే ఇంకో తల్లి దగ్గర ఎక్కువ ఉన్నా లేదా మన దగ్గర మందలు లేదా మేకలు ఉన్నా మేకలు పాలు పట్టించడం లేదా ఇంకో తల్లి పాలు పట్టించడం, అవి రెండు కాదు అంటే బయట నుంచి పాలు తీసుకొచ్చినా కాసి చల్లార్చి దాంట్లో కొంచెం ఉప్పు లాంటి కలిపి తాగించడం అనేది చేయాల్సి వస్తుంది. ఆ జాగ్రత్తలు చేసుకోవాలి. అండ్ బయట నుంచి కొన్ని సప్లిమెంట్స్, నేను అంటున్న లివర్ టానిక్స్, కొన్ని మల్టీ న్యూట్రియంట్స్ సప్లిమెంట్స్ అనేది అది ఇచ్చుకోవాల్సి వస్తుంది. దెన్ అది ఈజీగా అరిగాయి అంటే స్టార్టింగ్లో మనం వ్యాపాకు లాంటి ఇలాంటివి అనేది కొంచెం అలవాటు చేసుకోవాలి. దెన్ అది ఒక్కసారి కొంచెం మేతకు అలవాటు పడిన తర్వాత మనం లేత గడ్డి ఏదైతే ఉన్నాయో, ఎస్పెషల్లీ ఇప్పుడు స్టైల్ హెమ్టా లాంటివి కానీ, హెడ్జ్ లూసన్ లేతయి ఇలాంటివి మేపినట్టయితే దానికి కొంచెం పోషకాలు అనేది
1: అందుతుంది.
2: వాటితో పాటు మనం కొంచెం ఈ క్రీపర్ రేషన్ అని ఉంటుంది, అంటే పిల్లలకి మాత్రమే ఈజీగా అరిగేటట్టు ఒక రేషన్ ఫార్ములాస్ అన్నమాట.
1: సపరేట్ చిన్నపిల్లలకి,
2: చిన్నపిల్లలకి ఏ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కొంచెం మార్చి, ఇప్పుడు మనం ఇంట్లో పిల్లలకు కూడా ఇప్పుడు హార్లిక్స్ లాంటి అలాంటి మనం ఇంట్లో కూడా ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా చేస్తూ ఉంటుంది, రకరకాల మిల్లెట్స్ ప్లస్ పల్సెస్ అన్ని మిక్స్ చేసి అలా వీటికి కూడా చిన్నపిల్లలకు సరిపడా రేషన్ ఉంటుంది. అది కనుక తయారు చేసి మనం ఏంటి ఈ గడ్డితో పాటు లేత గడ్డితో పాటు ఇది కూడా ఇచ్చినట్లయితే పిల్లలు చాలా స్పీడ్గా రికవర్ అవుతాయి. ఏదైతే పిల్లలు తట్టుకొని బతికినాయో వాటికి కనుక మనం ఈ జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే దెన్ దాని బాడీ వెయిట్ అనేది చాలా స్పీడ్ పెరుగుతుంది, దెన్ తట్టుకుంటుంది అది.
1: ఓకే.
2: సో ఈ జాగ్రత్తలు పాటించాలి. అండ్ ఈ పిల్లలకు కూడా ఒక షెడ్యూల్ ఉంటుంది, ఏంటి డివార్మింగ్ షెడ్యూల్, వ్యాక్సినేషన్ షెడ్యూల్. ఆ షెడ్యూల్ ప్రకారంగా మనం రెగ్యులర్గా డివార్మింగ్ చేసేయాలి, దానికి ఏం వ్యాక్సిన్స్ ఇవ్వాలో అది ఇచ్చేయాలి. అది ఇస్తూ చలి నుంచి కాపాడుకుంటూ దానికి కావాల్సిన సప్లిమెంట్స్ ఇచ్చుకుంటూ లేత గడ్డి ఇస్తూ దెన్ ఈ క్రీపర్ రేషన్ లాంటివి ఇచ్చినట్లయితే అప్పుడు కూడా మనం మరణాల శాతాన్ని కొంచెం చాలా వరకు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. బట్ తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ అది ఖచ్చితంగా కొంత మనం ముందు మాట్లాడుకున్న దానికంటే కొంచెం ఎక్కువ ఉండటానికే అవకాశం ఎక్కువ ఉంటుంది. బట్ ఈ జాగ్రత్తలు పాటించినట్లయితే మనం ఆ మరణాల రేట్ని మనం సాధ్యమైనంత వరకు మినిమైజ్ చేసుకోవడానికి అవకాశం.
1: సార్, శ్రీనివాస నాయక్ గారు ఇప్పుడు అంటే ఏదైతే ఈ చూడి గొర్రెలు ఉంటాయో, సరే ఇప్పుడు ఇంతకుముందు ఒక ఆయన అడిగాడు మనం అంటే పాపనేపాలెం నుంచి, అంటే రకాలు అంటే ఆయన కొత్తగా పెట్టుకోవాలనుకున్నాడు కాబట్టి ఈ గొర్రెల వైపు మళ్ళాలి కాబట్టి, అంటే ఏ రకాలు అయితే మనకి సరిపోతాయి మన జిల్లాకు సంబంధించి?
2: మనము ఈ కొత్తగా పెంచే రైతులు ఎవరికైనా సరే ఫస్ట్ మనకు లోకల్గా మార్కెట్ ఏదైతే ఉందో ఆ మార్కెట్ ఉన్న రకాన్ని మనం తీసుకోవంటే మంచిది అనమాట. ఎందుకంటే మనకు లోకల్గానే ఈజీగా వాటిని అమ్ముకోవడానికి అనుకూలంగా ఉంటుంది.
1: అంటే ఫస్ట్ మనం మార్కెట్ అసెస్ చేసుకోవాలి,
2: మార్కెట్ని అసెస్ చేసుకోవాలి. ఉండేకి జీవాల్లో చాలా జాతులు ఉన్నాయి, మన దేశానికి ఉండాల్సిన జాతులు 30 పైబడి ఉంది మన. ఇంకా కొన్ని ఎగ్జోటిక్ కూడా ఉన్నాయి బయట నుంచి తీసుకొచ్చి, బట్ మనకు లోకల్గా ఏది మార్కెట్ ఉంది అని చూసుకోవాలి. సో మన అనంతపూర్ జిల్లాలో అంటే ఎస్పెషల్లీ మదనపల్లి కదిరి ఆ ఏరియా వదిలేస్తే ఇటువైపు, మదనపల్లి అంటే మనకు రాదులేండి, కదిరి ఆ బెల్ట్ అటువైపు తీసుకుంటే అటువైపు

0: నెల్లు జోడిపి కొంచెం ఉంది ఆ బార్డర్లో, చిత్తూరు బార్డర్లో. రిమైనింగ్ మన జిల్లా మొత్తం కూడా మనకు కనిపించేది రెండే రెండు జాతులు, ఒకటి నెల్లూరు బ్రౌను, రెండు సింధనూరు బ్రౌను లేదా బళ్ళారి బ్రౌన్ అని కూడా పిలుస్తుంటారు. ఈ రెండే రెండు జాతులు ఉన్నాయి, లేదంటే మూడవది ఈ రెండు కలిసిన మిక్స్డ్ ఉన్నాయి, అంటే బ్రౌను ప్లస్ సింధనూరు బ్రౌను రెండు కలిసిపోయి ఉంటాయి అన్నమాట. సో మనకు నెల్లూరు బ్రౌన్ అయినా చాలా బాగుంది, సింధనూరు బ్రౌన్ అయినా బాగుంది. వీటి మధ్య బాడీ వెయిట్స్ అనేది, అంటే ఒక పర్టికులర్ పాయింట్స్ తీసుకొని మనం చూస్తే పెద్ద తేడా లేదు. బట్ సింధనూరు బ్రౌన్తో పోలిస్తే నెల్లూరు బ్రౌన్ అనేది కొంచెం బెటర్గా ఉంది, కొద్దిగా బెటర్. బట్ మనకు సింధనూరు బ్రౌనే కంటికి బాగా కనిపించింది, నేను అదే తీసుకోమని చెప్తాను. లేదు సార్, నాకు నెల్లూరు బ్రౌన్ బాగుంది, పర్లేదు ఇది తీసుకోండి. రెండిటికి మార్కెట్ ఉంది, బట్ రెండిట్లో ఏది మంచిది సార్ అంటే నెల్లూరు బ్రౌనే మంచిది. ఎందుకంటే కొద్దిగా రెండు మూడు కేజీలు ఎక్కువ ఉంటుంది ఇది, దాంతో పోలిస్తే ఇది పొడువుగా ఉండి ఎక్కువ ఉంటుంది. సింధనూరు బ్రౌన్ ఏంటంటే పొడువు తక్కువ ఉంటుంది, లావుగా కనిపిస్తుంది. రెండో దాని మీద కొంచెం హెయిర్ ఎక్కువ ఉంటుంది. చూసేకి ఏమవుతుందంటే రెండు పక్క పక్కన పెడితే ఇదే బాగుందేమో అనిపిస్తుంది, ఎందుకంటే కొంచెం షార్ట్గా ఉంటుంది, ఎక్కువ హెయిర్ ఉంటుంది, చూసేకి బలంగా ఉందేమో అనిపిస్తుంటుంది. సో కొంతమంది రైతులు దాన్ని ఇష్టపడతా ఉన్నారు, కొంతమంది రైతులు పొడువు ఉంటుంది, మనం బరువు చూస్తే దానికంటే ఇదే ఎక్కువ బరువు ఉంటుంది, టాలెస్ట్ బ్రీడ్ అంటాం మనం. బట్ చూసేకి ఇది కొంచెం అంత దాని అంత ఇది లేదేమో అనిపిస్తూ ఉంటుంది. సో రెండు ఏది సెలెక్ట్ చేసుకున్నా పర్లేదు, రెండింటికి మార్కెట్ ఉంది, ఈ రెండింటినే సెలెక్ట్ చేసుకోమని చెప్తాను నేను. అండ్ కొత్తగా పెంచే రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతులు మనము, అంటే బ్రీడింగ్ ఫార్మ్స్ లాగా కాకుండా, అంటే జీవాలు తెచ్చి దెన్ విత్తన పొట్టెలను పెట్టి బ్రీడింగ్ చేసి పిల్లలు చేసి అమ్ముతాము అనే దానికంటే కూడా అనుభవం లేని రైతులు వాటిలో పోవడం అంత మంచిది కాదు. పిల్లలు పొట్టెలు పిల్లలు తెచ్చుకొని పిల్లలు, ఈ పిల్లల్లో ఈ రెండు రకాలు ఏ రకాలు ఉన్నా కూడా పర్లేదు, మనకు సింధనూరు అంతా బాగా దొరుకుతుంది, బ్రౌన్ కూడా బాగా దొరుకుతుంది, ఏది ఉన్నా పర్లేదు. ఈ పిల్లలు కూడా మూడు నెలలు పైబడి అంటాం, ఇంకా కొంచెం మంచిగా మాట్లాడాలంటే నాలుగు నెలలు పైబడి, ఐదో నెల ఉంటే ఇంకా మంచిది కొత్తగా పెంచుకునే రైతులు. ఎందుకంటే మార్టాలిటీ ఉండదు, చనిపోయే పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది. ఐదు నెలలు పైబడి అంటే సుమారుగా 15-20 కేజీల మధ్యలో ఉంటుంది దాని బరువు. సో చనిపోయే అవకాశాలు చాలా తక్కువ. ఐదు నెలలు పిల్లలు తెచ్చుకొని మనం ఇంకొక ఐదు నెలలు పెంచితే చాలు, 30-40 కేజీలకు వచ్చేస్తుంది, 30 కేజీలు పైబడి. దాన్ని అమ్ముకుంటే అతను ఖచ్చితంగా లాభాలు ఉంటాయి. రెండోది చనిపోయి ఉండవు కాబట్టి రైతుకు కూడా టెన్షన్ ఉండదు. మనం ఒక 100 పిల్లలు తెచ్చుకున్నా ఒక్క పిల్ల లేదా రెండు పిల్లలు జారిపోతే ఎక్కువ, ఏది 5 నెలలు పైబడి తెచ్చుకుంటే. 3 నెలలు పైబడి తెచ్చుకుంటే ఒక 4-5 జారిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. కొత్తగా తెచ్చుకునే రైతులకు మళ్ళీ అదొక టెన్షన్ అయిపోతుంది. సో ఒక 5 నెలలు పైబడి కొంచెం ఒక రూపాయి రేట్ ఎక్కువ ఉన్నా ఫస్ట్ కొన్నాళ్ళు మనకు అర్థమయ్యేంతవరకు జీవాల పెంపకం, అలాంటి పిల్లలు తెచ్చుకుంటే బ్యాచ్ కూడా తొందరగా రెడీ అవుతుంది, తొందరగా అమ్మేస్తారు, ఒక రూపాయి డబ్బులు వస్తుంది మనకు, మళ్ళీ ఇంకో బ్యాచ్ తెచ్చుకొని తర్వాత కావాలంటే నాకు కొంచెం 5 నెలలు ఎక్కువ రేట్ అవుతుంది అనుకుంటే అప్పుడు 4 నెలలు. బట్ 3 నెలల కంటే కింద ఉన్న పిల్లల్ని తెచ్చుకోకూడదు, అవి ఇంకా పాలు తగ్గుతూ ఉంటాయి, చాలా సెన్సిటివ్గా ఉంటుంది, మార్టాలిటీ వచ్చే అవకాశాలు ఎక్కువ, కొత్తగా పెంచుకునే రైతులు చాలా ఇబ్బంది పడతారు.
1: అంటే డబ్బులు ఎక్కువైనా సరే 5 నెలల కాలం,
0: ఎందుకంటే తర్వాత తనకు 5 నెలలకి రెడీ అవుతుంది కదా, తొందరగా వస్తుంది. 3 నెలల పిల్లలు తెచ్చుకుంటే మనం 7-8 నెలలు పెంచాల్సి వస్తుంది, 6 నెలలకు పైబడే పెంచాలి.
1: దానికి పెట్టే దాణాదంతా కూడా ఖర్చు ఎక్కువ
0: ఖర్చు వస్తుంది, చనిపోయే అవకాశాలు ఉంటాయి. మనకు సరిగ్గా దాని మేనేజ్మెంట్ చేతకాలేదు అనుకోండి, పిల్లలు ఎక్కువ జారిపోతే మనం నష్టాల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే తెలిసిన రైతులు చేసుకోగలరు, కానీ కొత్తగా పెట్టే రైతులు అలాంటిది మంచిది కాదు అని.
1: ఇప్పుడు నెల్లూరుది ఒకటి,
0: సింధనూరు, రెండిట్లో ఏది పెట్టుకున్నా బాగుంది మార్కెట్.
1: తెచ్చుకునే వాళ్ళు రైతు సోదరులు 5 నెలల పిల్లల్ని తెచ్చుకుంటే మంచిది,
0: మంచిది
1: తెచ్చుకొని చేసుకోవాలి,
0: చేసుకోవాలి. ఒక 2 సంవత్సరాల పాటు ఓన్లీ పొట్టెళ్ళు పిల్లలు పెంచి అమ్ముకొని తర్వాత లేదు నేను సొంతగానే నేనే పిల్లల్ని పుట్టించుకుంటాను అంటే అప్పుడు ఆ అనుభవంతో స్టార్ట్ చేస్తే మంచిది,
1: మంచిది. సరే శ్రీనివాస నాయక్ గారు, ఇప్పుడు ఈ జీవాలతో పాటుగా మరి కోళ్లను కూడా చాలామంది రైతు సోదరులు పెంచుతూ ఉన్నారు. మరి ఈ మధ్యనే పెనుగొండ దగ్గర కూడా వేరే రైతు కూడా మేము కూడా చూసాము, అంటే అన్నీ నాటుకోళ్ళే, దాదాపుగా 2000 నుంచి 3000 పెంచుకుంటున్నాడు. మరి కోళ్ల పెంపకంలో కూడా బాగానే లాభాలు గడిస్తున్నాడు చాలామంది రైతు సోదరులు, దాని గురించి కూడా కొద్దిగా చెప్పండి.
0: ఇప్పుడు ఈ కోళ్ళ దగ్గర కూడా మనకు మళ్ళీ మార్కెట్ అనేది వస్తుంది. సో మనకు తెలిసినవి 2 రకాల కోళ్ళు, జనరల్గా తెల్ల కోళ్ళే మనకు బ్రాయిలర్స్ అంటే మాంసం కోసం పెంచేది, గుడ్లు కోసం పెంచేది అయితే లేయర్స్. సో అవి ఎప్పటి నుంచో ఉన్నాయి మనకు, వాటి మార్కెట్ వాటికి ఉంది, వాటి కష్టాలు వాటికి ఉంది. అది వదిలేస్తే నాటు కోళ్ళు అనేది, ఎందుకంటే మనం బ్రాయిలర్ ఓవర్ ఏ పీరియడ్

0: తిని తిని తిని ఇప్పుడు ఆ టేస్ట్ కాదు నాకు, కొంచెం నాటుగా ఉండే, అంటే కొంచెం మన పల్లెల్లో పెరిగిన కోళ్ళలాగా, నాటుకోళ్ళలాగా కొంచెం ఆ టెండర్ మీట్ ఉండాలి, ఆ టేస్ట్ ఉండాలి. సో ఇది ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువైంది. బ్రాయిలర్ కాదు నేను, ఏదర్ మటన్కైనా పోతా లేదా నాటుకోడికైనా పోతాను. సో ఈ నాటుకోళ్ళల్లో ఏమంటే మనకు ఎసిల్ అనేది మనకు ప్యూర్ పల్లెల దగ్గర పెరిగేది ఉంది.
1: ఎసిలనే ఒక రకం
0: అంటే జనరల్గా మన ఇళ్ళ దగ్గర పెరిగే బ్రీడ్ అంతా కూడా కొంచెం ఎసిల్ వెరైటీస్తోనే ఉంటుంది. బట్ యూనివర్సిటీస్ ఏదైతే ఈ కోళ్ళ రీసెర్చ్ స్టేషన్స్ ఉన్నాయో వీళ్ళందరూ ఏం చేసినారంటే మనకి ఎసిల్లో గుడ్లు పెట్టే గుణం తక్కువ ఉంటుంది. అవి మనకు సంవత్సరానికి ఒక 50-60 గుడ్లు కంటే కూడా రావు. మరి మనం రైతుల డిమాండ్ ఎక్కువ ఉంటుంది, మనం అది మీట్ అవ్వాలంటే కష్టం కాబట్టి ఏం చేసినారంటే, ప్లస్ బాడీ వెయిట్ అనేది మన నాటుకోళ్ళు చూడండి మీరు 6 నెలలు ఉన్న అది 2 కేజీలు రాదు. సో కొంచెం స్పీడ్ పెరగాలి, దెన్ కొద్ది గుడ్లు ఉత్పాదకత పెరిగితే మనం కూడా వాటిని హ్యాచ్ చేసి ఎక్కువ మంది రైతులకు ఇచ్చేకుంటుందని ఎసిల్స్ ప్లస్ చాలా రకాలు ఉన్నాయి. ఈ రకాలని కొద్దిగా ఎసిల్ క్రాస్ అని లేదా ఈ నాటుకోళ్ళకు దగ్గరగా ఉండే కొన్ని రకాలు ఒక్కొక్క యూనివర్సిటీ కొన్ని కొన్ని డెవలప్ చేస్తాం. ఇప్పుడు మన దగ్గర కూడా మనం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు రాజశ్రీ బర్డ్ అని, ఎందుకంటే రాజేంద్ర నగర్ వాళ్ళు శ్రీ వెంకటేశ్వర వెటనరీ యూనివర్సిటీలో దాన్ని డెవలప్ చేసినారు, అందుకని రాజశ్రీ అని పేరుతో మనం. అది కూడా నాటుకోడికి దగ్గరగానే ఉంటుంది, నాటుకోడి బ్లడ్లోనే 70% తీసుకొని. బట్ నేను చెప్పిన గుణాలు అంటే ఈజీ, కుక్కలు వాటికి దొరకకూడదు, పరిగెట్టేయాలి, దెన్ జంప్ చేసుకోగలగాలి, దెన్ బాడీ వెయిట్ కొంచెం ఎక్కువ పెరగాలి తొందరగా, దెన్ కొద్ది గుడ్లు పెట్టే గుణం కూడా నాటుకోళ్ళ కంటే ఎక్కువ ఉండాలి అని మన.
2: మరికొద్ది క్షణాల్లో వికసిత్ భారత్ కార్యక్రమం వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి.

0: మార్కెట్ భారత్ కార్యక్రమంలో నషా ముక్త్ భారత్ అభియాన్లో భాగంగా మత్తు పదార్థాల వ్యసనం, కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల అంశం గురించి డాక్టర్ బెల్లారపు గిరిజా కుమార్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీమతి జే నిర్మల.
1: ఆకాశవాణి యువతే మన భారతదేశ భవిష్యత్తు. వారి ఆరోగ్యం, ఆలోచన విధానం, సామాజిక బాధ్యతలపై దేశ ప్రగతి ఆధారపడి ఉంటుంది. అయితే ఇటీవలి కాలంలో మద్యం, పొగాకు, మాదక ద్రవ్యాలు వంటి వ్యసనాలకు యువతలో పెరుగుతున్న ఆకర్షణ ఆందోళన కలిగిస్తుంది. ఈ నేపథ్యంలో సామాజిక న్యాయం ఇంకా సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2020 సంవత్సరంలో నశాముక్త్ భారత్ అభియాన్ ప్రారంభమైంది. నశాముక్త్ భారత్ అభియాన్ ద్వారా పాఠశాలలు, కళాశాలలు, గ్రామాలు, పట్టణాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. యువత, విద్యార్థులు, మహిళలు, స్వచ్ఛంద సంస్థలు, స్థానిక ప్రజాప్రతినిధులు, వైద్య నిపుణులు, ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులవుతున్నారు. వ్యసనాల దుష్పరిణామాలపై చైతన్యం కల్పించడం, వ్యసనాల బారిన పడిన వారికి చికిత్స ఇంకా పునరావాసం అందించడం, యువతను సానుకూల కార్యకలాపాల వైపు మళ్లించడం వంటి చర్యలు ఈ కార్యక్రమంలో భాగంగా కొనసాగుతున్నాయి. మత్తుకు దూరంగా ఆరోగ్యానికి చేరువగా అనే సందేశంతో సాగుతున్న నషాముక్త్ భారత్ అభియాన్ ఆరోగ్యవంతమైన, శక్తివంతమైన, బాధ్యతాయుతమైన భారత నిర్మాణానికి దోహదపడుతుంది. ఇందులో భాగంగా ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో మనకు మత్తు పదార్థాల వ్యసనం, కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియచేయడానికి డాక్టర్ బల్లారపు గిరిజా కుమారి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీమతి జే నిర్మల.
2: మనిషి అనగానే ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటాడు. అన్నిటికంటే ముఖ్యంగా మనిషికి మహాభాగ్యం ఏంటంటే ఆరోగ్యమే. సామెత కూడా ఉంది కదా, ఆరోగ్యమే మహాభాగ్యం అని. అయితే ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి మనిషి తనకున్న అలవాట్లని, మరి ముఖ్యంగా ఆహారపు అలవాట్లను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అయితే ప్రస్తుత సమాజం చూసామంటే ఆహారపు అలవాట్లు కాదు కదా, ప్రతి అలవాటు ఆరోగ్యానికి కీడు కలిగించేటివే చేస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే మత్తు పదార్థాల వ్యసనానికి గురైపోతున్నారు. చిన్నపిల్లల నుంచి ముసలివాళ్ల వరకు ఇదే అలవాట్లతో తమ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. అయితే ఈ విషయాలన్నీ కూడా శ్రోతలకు వివరించడం కోసం మన స్టూడియోస్కి వచ్చారు డాక్టర్ బల్లారపు గిరిజా గారు. వీరు మన స్టూడియోలో ఉన్నారండి. నమస్కారం అండి గిరిజా మేడం గారు.
3: నమస్కారం మేడం.
2: మేడం, ఈరోజు ఆరోగ్యంగా ఉండాలి అనుకునే ప్రతి మనిషి దానికి

0: విధంగా అనారోగ్యానికి గురైపోతున్నారు. దీనికి కారణం ఏంటా అని ఒకసారి చూసుకున్నప్పుడు మత్తు పదార్థాల వ్యసనానికి గురవుతున్నారు. అసలు ఈ మత్తు పదార్థాలు అంటే ఏంటండి, కొంచెం వివరిస్తారా?
1: మత్తు పదార్థాలంటే ఒక మనిషి మళ్లీ మళ్లీ ఆల్కహాల్ మద్యపానం గాని లేక టొబాకో, సిగరెట్, డ్రగ్స్ ఇలాంటి అలవాటుకి బానిసైపోయి అందులో నుంచి బయటికి రావడం కష్టంగా ఉండడం, అంటే దీనివల్ల వాళ్ళ ఆరోగ్యము, వాళ్ళ సంసారము, పని, సమాజంలో కూడా వాళ్ళ విలువ తగ్గించుకునే రకానికి వాళ్ళు ఏదానికైనా సిద్ధంగా అవుతారు. ఇది తప్పు అని వాళ్లకు తెలిసినా అందులో నుంచి బయటికి రావడం వాళ్లకు వీలవ్వదు. అప్పుడు వాళ్ళని మనము మత్తు పదార్థాలకి బానిష్ అయిపోయారు అని మనం చెప్తాం.
0: అంటే మత్తు పదార్థాలు అంటే ఆ వ్యసనం ఎలా వస్తుంది?
1: యూజువలీ పిల్లలకి అయితే ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్రెండ్స్ లో నుంచి ప్రెషర్, అంటే కొంతమంది తాగుతూ ఉంటారు, సిగరెట్ స్మోకింగ్ చేస్తూ ఉంటారు, డ్రగ్స్ కి అలవాటు అయి ఉంటారు. సో వాళ్లల్లో కలిసి ఉండాలి అంటే రా తీసుకుందు రా అని ఫోర్స్ చేయడం వల్ల, పీర్ ప్రెషర్ వల్ల వాళ్ళు అలవాటుకు బానిస అవుతారు. ఇంకొకటి క్యూరియాసిటీ, వీళ్లకు చాలా అంటే ఏముంది దాంట్లో చూద్దాము, ట్రై చేద్దాము, ఒకేసారి కదా ఏం కాదు అని అది తీసుకోవడం ఫస్ట్ అలవాటు చేసుకుంటారు. అది ఒక్కసారి తీసుకుంటే ఆగదు కదా, అలా కంటిన్యూ అయిపోతుంది. సో దీనివల్ల వాళ్ళ అకాడమిక్ పర్ఫార్మెన్స్ గాని, ఇది యువతకు చాలా చాలా హానికరం.
0: అయితే సమాజంలో మత్తు పదార్థాలకు బానిసైన వాళ్ళు ఎక్కువగా దుర్వినియోగానికి గురవుతున్నటువంటి ఈ మత్తు పదార్థాలు ఏమైతే ఉన్నాయో అవి ఏమిటి అంటారు?
1: మత్తు పదార్థాల్లో చాలా ఉన్నాయి మేడం. అందులో వచ్చి అంటే మనము ఆల్కహాల్ మద్యపానం అంటాము, టొబాకో అంటాము, అండ్ టొబాకోలో ఉండే వేరే ఐటమ్స్ లైక్ గుటకా ఉన్నది, మ్యారిజువనా అని, ఓపియాయిడ్స్, కొకెయిన్, డ్రగ్స్ ఉన్నాయి. ఈవెన్ కాఫీ కూడా ఎక్కువగా తాగడం మనం అడిక్షన్ అని కిందకే వస్తుంది.
0: కాబట్టి ఈ మత్తు పదార్థాలు ఇన్ని రకాలు ఉన్నాయి, కానీ యువత అంటే యూత్ కి చాలా వయసు ఉంది, భవిష్యత్తు దేశం యొక్క అభివృద్ధి యువత మీద ఆధారపడింది. అలాంటి యువత బాగా యాక్టివ్ గా పనిచేసి చదువుకొని గొప్పవారై దేశానికి మంచి పేరు తేవాల్సిన వయసులో వీళ్ళు ఎందుకు ఇలాగా వీటికి గురవుతున్నారు? దీనికి అంటే ఆ గురైనప్పుడు ఆ లక్షణాలు ఎలా ఉంటాయి?
1: సో వీళ్ళు ఎందుకు గురై అవుతారంటే ఒకటి క్యూరియాసిటీ, అంటే ఇందులో ఏముందో చెక్ చేద్దాము అనే ఒక థాట్ లో వాళ్ళు స్టార్ట్ చేస్తారు. అండ్ ఇదే కాదు, వీళ్ళకి ఇప్పుడు ఉండే స్ట్రెస్, యాంగ్జైటీ లెవెల్స్, డిప్రెషన్ అని, పర్ఫార్మెన్స్ అంటే బాగా చదువుకోవాలి, ఇతరులు చదువుతున్నారు వీళ్ళకి తక్కువ రావడము, సో ఇవన్నీ ఉండడం, ఆ ప్రెషర్ కి వాళ్ళు తట్టుకోలేక వాళ్ళు వేరే డైవర్షన్స్ ని ఎత్తుక్కుంటూ ఉన్నారు. ఎలా నేను ఇక్కడి నుంచి బయటికి రాగలను? మత్తు పదార్థాలు ఈజీగా దొరుకుతూ ఉన్నాయి మనకు మార్కెట్ లో కాబట్టి, అండ్ మనకు సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా దీనిల గురించి చూపించడం వల్ల దాన్ని చూసి వీళ్ళు అంటే ఈ సొసైటీలో నేను ఫిట్ అవ్వాలి, అంటే ఇవి నేను చెయ్యాలి అనే ఒక థాట్ నుంచి వాళ్లకు పెద్ద పెద్ద ఆలోచనలు లేకుండా ఇలా ఎక్కువగా బ్యాడ్ దానికి వెళ్ళడానికి
0: ఈజీగా కూడా ఉంది.
1: ఈజీగా ఉంది, అది చాలా ఈజీగా అవైలబుల్ ఉన్నాయి. దీని నుంచి తప్పించుకోవడం చాలా కష్టంగా ఉంది, చాలా మనోధైర్యం ఉంటే గానీ అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళలేరు.
0: వీటికి మన మీడియాలో, సోషల్ మీడియాలో అయితేనేమి, టీవీలో కానీ ఇంకా అడ్వర్టైజ్మెంట్లలో వీటన్నిటిలో కూడా ఈ మత్తు పదార్థాలకి బానిసలు అవే ముందు అవి ఎంత అట్రాక్షన్ గా చూపిస్తున్నారు, యూత్ ఎక్కువగా గురైపోతున్నారు అన్న విషయం చక్కగా చెప్పారు. అయితే ఫ్రెండ్స్ అని కూడా చెప్పారు, ఈ ఫ్రెండ్స్ ఒత్తివి అంటే ఆ అడిక్షన్ వైపు, ఆ మత్తు పానీయాల వైపు, మత్తు పదార్థాల వైపు వాళ్ళని మళ్లించడానికి కారణాలు ఏంటంటారు?
1: ఒక్కటి చాలా ఈజీగా దొరుకుతుంది, అండ్ వీళ్ళకి ఫ్యామిలీలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, అంటే వాళ్ళు ఎప్పుడైతే కొంచెం మైండ్ వీక్ అవుతుందో అప్పుడు అలాంటియే కనిపిస్తాయి, అలాంటి ఫ్రెండ్స్ మధ్యలోనే తిరగాలి అని అనుకుంటారు. అండ్ వాళ్ళు కూడా అదే టైంలో వీళ్ళకి సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది, రా ఏం కాదు ఇవన్నీ ఇలాగే ఉంటుంది, మర్చిపోవచ్చు దీన్ని తీసుకుంటే అని. సో ఇలా అవ్వడం వల్ల వాళ్ళు దాన్ని తీసుకున్నప్పుడు వాళ్ళకి ఈ ప్రెషర్స్ మొత్తం తగ్గిపోతాయి. సో ఈ తగ్గించుకోవడానికి ఒక దావ దొరుకుతుంది కాబట్టి వాళ్ళు ఇలాంటి దానికి ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉన్నారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి, అది చాలా ఇంపార్టెంట్ మేడం.
0: ఈ ఫ్రెండ్స్ వల్ల ఏమవుతా ఉంది?
1: ఆ గ్రూప్ లో ఉండాలి అని అంటే వీళ్ళు కూడా అది స్టార్ట్ చేస్తేనే ఆ గ్రూప్ లో ఫిట్ అవుతారు.

0: లేకుంటే ఆ గ్రూప్ లో ఉండరు, సపరేట్ గా ఉండిపోవాలి.
1: వీళ్ళకేమో ఆ గ్రూప్ లో ఉండాలని కోరిక ఉంటుంది,
0: ఆ గ్రూప్ లో ఉండాలని కోరిక ఉంటుంది. ఎవరికైనా మనిషికి ఒకటిగా ఉండడం కంటే ఏదో గ్రూప్ లో ఉండడం మంచిది అని అనిపిస్తుంది. ఒంటరిగా ఉంటే వానికి సపోర్ట్ ఎక్కడ
1: ఉండదు, వాడిని ఇన్సల్ట్ కూడా చేస్తారు,
0: ఇన్సల్ట్ చేస్తారు.
1: దానికని ఆ గ్రూప్ లో చేరటం వల్ల, ఆ చేరిన గ్రూప్ లో వాళ్ళకి ఇలాంటి వ్యసనాలు ఉంటే వాళ్ళు ఏం చేస్తారు,
0: నాకు ఇలాంటి సమస్యనే ఉంది, నేను ఇట్లా బయటకు వచ్చాను, నువ్వు తీసుకో ఏం కాదు, ఒక్కరోజు తీసుకో ఏం కాదు మళ్ళీ అని. సో ఒక్కరోజుతో ఆగని పని ఇది.
1: ఈ స్నేహితుల ఒత్తిడి అనేది వాళ్ళని ఎక్కువగా ఈ డ్రగ్స్ కి, మత్తు పానీయాలకి వాళ్ళని అలవాటు చేస్తుందంటారు.
0: అంటే స్నేహితులది ఒకటే కాదు మేడం, అంటే ఫ్యామిలీలో ఏదైనా హస్బెండ్ వైఫ్ బాగాలేకపోయినా, ఇంట్లో గొడవలు ఉన్నా కూడా, లేక వీళ్ళు చదువుకుండే చోట చాలా చాలా ప్రెషర్ ఉన్నా కూడా, వర్క్ లో ప్రెషర్ ఉన్నా కూడా, సో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా, ఎక్కడో ఒక చోట ఈ మెంటల్ స్ట్రెస్ ని వీళ్ళు పక్కకు తీసుకురావాలి అని అంటే ఈ అడిక్షన్ కి వెళ్లే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకు మనము పేరెంట్స్ గా పిల్లలకి ఎప్పుడు స్ట్రాంగ్ రిలేషన్షిప్స్ ఇలా ఉండడం వల్ల పిల్లలు మంచి దావలో ఉంటారు అని నా ఒపీనియన్. సో ఫ్రెండ్స్ ఎటువంటి వాళ్ళు ఉన్నా కూడా ఫ్యామిలీ మంచిగా ఉంది, రిలేషన్షిప్ బాండింగ్ అంతా కరెక్ట్ గా మంచిగా హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నారు, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఇవన్నీ ఉన్నప్పటికీ ఈ బ్యాడ్ హ్యాబిట్స్ కి వెళ్లే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది. అయితే పీర్ ప్రెషర్ అనేది, అంటే ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాకపోతే దీని నుంచి మనం అలాంటి దాంట్లో ఉండకుండా ఉండాలి అంటే అలాంటి యాక్టివిటీస్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉండడం వల్ల వాళ్ళు మంచిగా తయారవుతారు.
1: అంటే మీరు చెప్పేది కుటుంబ వాతావరణం బాగుంటే స్టూడెంట్స్ కానీ మన ఇంట్లో పిల్లలు కానీ ఇలాంటి వాటికి గురవ్వకుండా ఉంటారంటారు, బాగానే ఉన్నంతవరకు. కానీ కుటుంబ వాతావరణం బాగున్నా కూడా బయటకు వెళ్ళిన తర్వాత తెలియకుండా పిల్లలు అలవాటు పడిపోయినారు, ఆ విషయంలో తల్లిదండ్రులు ఎలా గుర్తించాలంటారు?
0: తల్లిదండ్రులుగా మన పిల్లల్ని మనము క్లోజ్ అబ్జర్వేషన్ లో ఉండాలి. రోజు మన పిల్లలు కమ్యూనికేట్ చేస్తున్నారా, మనతో మాట్లాడుతూ ఉన్నారా, సడన్ గా మార్పులు ఏమైనా వాళ్ళల్లో వస్తుందా, మూడ్ స్వింగ్స్ ఏమైనా ఉన్నాయా, మన నుంచి ఏమైనా
1: స్వింగ్స్ అంటే అందులో
0: అంటే ఒకసారి బాగా మాట్లాడము, ఇంకొకసారి ఆవేశంగా మాట్లాడము, ఇలా ఏదైనా మర్చిపోతూ ఉన్నారా చెప్పడంలో, మతిమరుపు వస్తూ ఉందా, అండ్ డిసిషన్లు చేయలేకపోతున్నారా, నిద్రలో సమస్యలు వస్తూ ఉన్నాయా, వాళ్ళు అకాడమిక్ పర్ఫార్మెన్స్ కూడా, అంటే అంతవరకు వచ్చే మంచి మార్కులు తగ్గిపోతూ ఉన్నాయా. సో ఇవన్నీ మనకు ఒక పేరెంట్స్ గా మనము గమనించాలి వాళ్ళని. గమనించి వాళ్ళకి ఎక్కడ ప్రాబ్లం అవుతుందో దాన్ని చూసి మనం వాళ్లకు సపోర్ట్ ఇవ్వాలి.
1: కాబట్టి దాన్ని తల్లిదండ్రులు పిల్లలు మొదటి నుంచి దాన్ని తుంచివేయాలంటే వాళ్ళని మీరు చెప్పినట్టుగా దగ్గరగా గమనిస్తే కానీ అందులో నుంచి వాళ్ళని బయటకు తీసుకురాలేము, కానీ అది ముదిరిపోతే కష్టమైపోతుంది,
0: చాలా కష్టము. అయితే కష్టము అంటూనే దీని నుంచి బయటికి రారు అనేది ఇది లేదు. ఫ్యామిలీ అప్పటికి కూడా వాళ్ళకు సపోర్ట్ చేస్తూ, మోటివేట్ చేస్తూ, ఎమోషనల్ సపోర్ట్ ఇస్తూ పిల్లలకి, అలాగే మనకు హెల్దీ లైఫ్ స్టైల్ ఉండే కరిక్యులర్ యాక్టివిటీస్ కానీ, డి అడిక్షన్ ప్రోగ్రామ్ అని హెల్త్ కేర్ ప్రొవైడర్స్ తో సహాయంతో, అండ్ టీచర్స్ సహాయంతో పిల్లల్ని మళ్ళీ మనము బయటికి తీసుకురాగలము.
1: సరే మేడం, బాగుంది. ఈ మత్తు పదార్థాల వాడకం వల్ల మెదడు, గుండె, కాలేయ ఉంటాయి కదా, వాటి మీద ఎంత ప్రభావం ఉంటుందంటారు?
0: ఇది ఒక్కొక్క మత్తు పదార్థము ఒక్కొక్క ఆర్గన్ పైన ప్రభావం పడుతూ ఉంటుంది. ఇప్పుడు మనకు ఆల్కహాల్ మద్యపానం అంటూనే అది మనకు లివర్ కి ఎక్కువగా దెబ్బతింటుంది, అండ్ గుండెకి కూడా నెక్స్ట్ లెవెల్లో వస్తుంది. సిగరెట్ ఇలాంటివి ఫస్ట్ గుండెకే రావడం జరుగుతుంది, ఊపిరితిత్తులకి రావడం జరుగుతుంది, తర్వాత స్టేజెస్ లో నెక్స్ట్ ఆర్గన్స్ కి వెళ్ళడం జరుగుతుంది. సో ఇలా మనము ఆఖరికి గన చూసుకుంటే మనకు ఈ అవయవాలన్నీ కూడా దెబ్బతినడం చాలా ఎక్కువగా జరుగుతుంది. అంటే గుండె పెద్దదవ్వడము, హార్ట్ అటాక్లు రావడము, స్ట్రోక్ రావడము, లివర్ లో ప్రాబ్లమ్స్ రావడము, కామిళ్ళు రావడము, ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది అవ్వడము, సో ఇలా వాళ్ళు ఎక్కువగా మర్చిపోవడము, బ్రెయిన్ లో స్ట్రోక్, హార్ట్ లో స్ట్రోక్, సో ఇలాంటి చాలా చాలా సమస్యలకి గురి అవుతారు.
1: అయితే మేడం, మీరు ఎంత బాగా చెప్పారు, దీనికి ఏమైనా చికిత్స విధానాలు ఉన్నాయంటారా?
0: ఖచ్చితంగా ఉన్నాయి. ఇది ఒక బ్యాడ్ హ్యాబిట్, సో అంతేగాని ఇది జబ్బు రకంగా మనం తీసుకోలేము. ఎప్పుడైతే మనకు ఆర్గన్స్ అన్ని లోపల డ్యామేజ్ అవ్వడం మొదలవుతాయో అప్పుడు ఒక జబ్బు కిందికి మారుతుంది ఇది. సో ఇది బ్యాడ్ హ్యాబిట్ ని మళ్ళీ మనము

0: రివర్స్ చెయ్యగలము. ఒక ఫ్యామిలీ సపోర్ట్తో, ఒక టీచర్ సపోర్ట్తో, ఒక కౌన్సిలర్ హెల్త్ కేర్ సపోర్ట్తోనే ఇది పాసిబుల్ అవుతుంది. బిహేవియరల్ థెరపీ ఇవ్వడము, కౌన్సిలింగ్ ఇవ్వడము, అంటే వాళ్ళు ఉండేది ఒక ట్రాన్స్ ఫేజ్ లో, ఇది కాదు ప్రపంచం చాలా ఎక్కువగా ఉంది అని, ఇలా వాళ్లలో నుంచి అది ఎందుకు ఫ్యామిలీ కాన్ఫ్లిక్ట్స్ వలన, పీర్ ప్రెషర్ వలన, లేక ఇప్పుడు మనకు 100% రావాలి అని 99 వచ్చినా కూడా 100 రాలేదు అనే ప్రెషర్ ఫ్యామిలీలో ఉంటుంది, అండ్ స్కూల్ కాలేజెస్ నుంచి కూడా ఆ ప్రెషర్ ఉంటుంది. సో ఇవన్నీ ప్రెషర్స్ వల్లనే వాళ్ళు బానిష్ అంటారు. లేకపోతే ఏముంది ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చూస్తాం ఇవన్నీ ట్రై చేయడము అని ట్రై చేయడం కూడా ఉంటుంది. బట్ దీనికి ముందు నుంచి మనం ఎక్స్ప్రెస్ చేసుకుంటూ అవేర్నెస్ ఇస్తూ ఉంటే దాని గురించి వాళ్ళు మంచిగా మారుతారు. అలాగే డాక్టర్స్ ఇందులో ఏంటి అంటే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడము, ఎవరైతే బానిష అయి ఉంటారో వాళ్లకు డిఅడిక్షన్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, అండ్ బిహేవియరల్ థెరపీస్ ఉంటాయి, కౌన్సిలింగ్స్ ఉంటాయి. మనకి ఇక్కడ రుయా హాస్పిటల్లో ఈ విభాగం చాలా బాగా ఉంది మేడం. మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో డిఅడిక్షన్ ప్రోగ్రామ్స్ అన్ని జరుగుతూ ఉంటాయి ఇక్కడ.
1: బాగుంది మేడం, మా శ్రోతలకి, మా స్టూడియోస్ కి వచ్చి మత్తు పానీయాలకి బానిసైన పిల్లలు కాని పెద్దలు కాని ఎవరైనా సరే వాటికి ఎలా బానిసవుతున్నారు, వాటి నుంచి మనం బయటపడితే మనకున్నటువంటి ఆరోగ్య లక్షణాలు ఎలా ఉంటాయి, తర్వాత ఎలా బయటపడచ్చు అన్న విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేశారు. మీకు ధన్యవాదాలు. నమస్కారం మేడం.
0: నమస్కారం మ్యామ్.
2: మీరింతవరకు ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో నషాముక్త్ భారత్ అభియాన్ లో భాగంగా మత్తు పదార్థాల వ్యసనం, కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ బల్లారపు గిరిజాకుమారి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీమతి జె నిర్మల. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. ముందుగా చక్రం చిత్రం నుండి శ్రీ పాడిన ఈ పాట

విన్న పాట బద్రి చిత్రం నుండి. రమణ గోగుల సునీత పాడిన పాట అది. తర్వాత బావా మరదళ్ళు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన వేటూరి గీతానికి సంగీతం చక్రవర్తి.

బావా మరదళ్ళు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పడిన వేటూరి గీతానికి సంగీతం చక్రవర్తి.

0: ఆకాశవాణి ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారతదేశంలో గత 12 సంవత్సరాల అభివృద్ది ఈ అంశం గురించి కర్నూలు బి క్యాంప్ గవర్నమెంట్ వొకేషనల్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ నాగస్వామి నాయక్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమం. మీకు పరిచయం చేస్తున్నవారు డాక్టర్ జి చంద్రశేఖర్. కార్యక్రమ నిర్వహణ డాక్టర్ జి చంద్రశేఖర్.
1: ప్రస్తుత ప్రభుత్వము తన పుష్కర కాలాన్ని పూర్తి చేసుకుంటున్న సందర్భంగా గత 12 సంవత్సరాలుగా ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టిన పలు పథకాలు, వాటి పనితీరు, ప్రజలు పొందిన లబ్ది, తద్వారా 2047 సంకల్పం చేరే దిశగా సాగించిన ప్రయాణంలో అమలైన పథకాల గురించి ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు కర్నూలు బి క్యాంప్ గవర్నమెంట్ వొకేషనల్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ అయిన డాక్టర్ నాగస్వామి నాయక్ గారు. మరి వీరు వచ్చేసి ఒక ప్రిన్సిపల్గానే కాకుండా, అంటే విద్యావేత్తగానే కాకుండా, ఇక ఎన్నో సేవా కార్యక్రమాలు, అంతేకాకుండా ఎన్నో అవార్డులు వీరిని వరించాయి. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్గా, నోబెల్ అవార్డు గ్రహీతగా, లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్గా, మరియు యుఎన్ఓ సర్టిఫైయర్గా పైగా 70 అవార్డులు వీరిని వరించాయి. మరి వీరి ద్వారా మన ప్రభుత్వము తన పుష్కర కాలాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ 12 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి పనుల గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ నాగస్వామి నాయక్ గారు.
2: నమస్కారం అండి.
1: మరి మన ప్రభుత్వం అండి ఈ పుష్కర కాలం పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మీరు చెప్పదలుచుకున్న ముఖ్య అంశాల గురించి తెలియజేస్తారండి.
2: నమస్కారం అండి. పుష్కర కాలంగా మనము ఈ 12 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి అయితేనేమి ప్రపంచ దేశాలకి మనము ఆదర్శంగా నిలుస్తున్నామండి. అదేవిధంగా భారతదేశాన్ని ఇప్పుడు ప్రపంచ దేశాల్లో యువత ముఖ్యంగా మనకి కొనియాడబడుతున్నారండి. మనకు మన అభివృద్ధి, అంటే మన దేశంలో జరిగిన అభివృద్ధి ఏ దేశంలోనూ అంత అభివృద్ధి చెందలేదండి. వాటిలో మన దేశంలో ముఖ్యంగా డిజిటల్ విప్లవము, మౌలిక సదుపాయ అభివృద్ధి, రైల్వే ఆధునీకరణ, విమానయాన రంగ అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, స్టార్టప్ మరియు ఆవిష్కరణలు, తర్వాత పునరుత్పాదక శక్తి, తర్వాత గ్రామీణ అభివృద్ధి, తర్వాత గృహ నిర్మాణం మరియు సంక్షేమ పథకాలు, పట్టణాభివృద్ధి అనే ఈ 10 అంశాలను తీసుకుని భారతదేశంలో ఎనలేని పురోగతి అండ్ అభివృద్ధి కూడా సాధించడం జరిగిందండి ఈ 12 సంవత్సరాల్లో.
1: చాలా అంశాల గురించి తెలియజేశారండి. భారతదేశంలో గత 12 సంవత్సరాల అభివృద్ధి గురించి ముఖ్యంగా మీరు 10 రంగాల గురించి చెప్పారండి. మొదటగా గత 12 సంవత్సరాల్లో భారతదేశంలో డిజిటల్ రంగంలో జరిగిన ప్రధాన అభివృద్ధి ఏంటో తెలియజేస్తారండి.
2: తప్పకుండానండి. సో ముఖ్యంగా యూపీఐ ద్వారా అండి మనము డిజిటల్ చెల్లింపులు విస్తృతంగా మనము చేపట్టడం జరిగిందండి ఇండియాలో. డిజిటల్ ఇండియా ద్వారా భారత ప్రభుత్వ సేవలు ఆన్లైన్లో అందుబాటులోకి వచ్చాయండి. మరియు 5G సేవలు మనం విస్తృతంగా యూజ్ చేసుకుంటున్నామండి. అందులో భాగంగా మొన్న చూసుకున్నామండి, మనకి నిర్మలా సీతారామ్ గారు ఒక పోస్ట్ పెట్టారండి. అది ఆశ్చర్యకరం ఏంటంటే, మన డూడు బసవనల తలపైన యూపీఐ పెట్టి ఎక్కడ స్కాన్ చేసి చెల్లించిన విధానాన్ని చాలా మంచిగా కొనియాడబడింది మేడం గారు. అంటే భారతదేశంలో మారుమూల ప్రాంతాల్లో కూడా ఈ డిజిటలైజేషన్ అనేది చాలా త్వరగా వ్యాప్తి చెందిందండి.
1: ఇకపోతే అండి మరొక ప్రశ్న అండి, మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భారతదేశం సాధించిన ముఖ్య విజయాల గురించి తెలియజేస్తారండి.
2: ఖచ్చితంగానండి, ఇది మంచి క్వశ్చన్ సార్. నిజంగాను జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్ వేలు, తర్వాత వంతెనలు, సొరంగ మార్గాలు నిర్మించబడ్డాయండి. తర్వాత భారత్లో ముఖ్యమైన కొన్ని సంస్కరణలు చేయబడ్డాయండి. సో వాటిలో రవాణా సంస్థ కూడా అతి ముఖ్యమైంది. అదే కాకుండా అండి, ఈరోజు కూడా జోజో అనే ఒక టనల్ని కూడా మనము స్టార్ట్ చేసుకున్నామండి. మన నితిన్ గడ్కరీ గారు ఈరోజు దాని, అది ఎక్కడ, హిమాలయాల్లో సొరంగ మార్గంలో, మనం యాక్చువల్గా హిమాలయాల్లో మనకు మంచు పడితే దాదాపుగా 6 నెలల వరకు మనకు ఎటువంటి

చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమయం 8:15 కావస్తుంది. మరి కాసేపట్లో కేంద్ర ప్రభుత్వం 12 పాలనపై ప్రత్యేక కార్యక్రమం. ఈ కార్యక్రమ సమర్పణ ఆకాశవాణి కర్నూలు కేంద్రం. మరి కాసేపట్లో

0: ట్రాన్స్పోర్టేషన్ ఉండేది కాదండి. ఈరోజు వారు చేసిన ప్రారంభోత్సవం ఏ విధంగా ఉందంటే, కనెక్టివిటీ సొరంగ మార్గం ద్వారా మన డిఫెన్స్ అయితేనేమి, ఆర్మీ అయితేనేమి, తర్వాత ఈజీగా కొన్ని వస్తువులు సరఫరా చేయడానికి చాలా వీలవుతుందండి. అదే ప్రకారంగా మనకి దాదాపుగా 15 కిలోమీటర్ల డిస్టెన్స్ ఇంకా తగ్గిపోతుందండి.
1: చాలా సంతోషం అండి. ఇక ముఖ్యంగా మన భారతదేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ సంస్థ అయినటువంటి రైల్వే రంగము లో జరిగిన ముఖ్యమైన మార్పుల గురించి మా శ్రోతలు కాస్త
0: వింటండి. బ్రాడ్ గేజ్, మీటర్ గేజ్ తో మనం నడిచే వాళ్ళమండి. ఈ విధంగా ఇప్పుడు రైల్వే రంగంలో చాలా ఎలక్ట్రిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఆ ఎలక్ట్రిఫికేషన్ పూర్తి స్థాయిలో మనం యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి వందే భారత్ వంటి అత్యాధునికమైన రైళ్లు ప్రవేశపెట్టడం జరిగిందండి. తర్వాత మెట్రో రైలు వ్యవస్థ అనేక నగరాలను కలుపుకుంటూ అనేక నగరంలో డెవలప్మెంట్ సాగిస్తున్నామండి.
1: ఇకపోతేనండి, భారతదేశ ఆర్థిక వ్యవస్థ గత 12 సంవత్సరాల్లో ఎలా అభివృద్ధి చెందిందో మా శ్రోతలకు వినిపిస్తారండి.
0: ఖచ్చితంగానండి, ముఖ్యంగా మనము భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు చేపట్టడం వల్ల మనము 2 నుంచి 4 ట్రిలియన్ డాలర్స్ యొక్క అమౌంట్ మనకి పెరిగిందండి. సో ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన దేశాల్లో మనది 3వ స్థానం ఆక్రమించుకోబోతున్నామండి. ప్రపంచంలోనే ఇది భారతదేశం 1గా కొనియాడబడుతుందండి.
1: ఇకపోతే అండి, స్టార్టప్ రంగంలో భారతదేశము సాధించిన పురోగతి చాలా ఉందండి. ఈ 12 సంవత్సరాల్లో స్టార్టప్లు, ఎన్నో స్టార్టప్లు మనము అందించామండి. మరి స్టార్టప్ల గురించి, మన సాధించిన పురోగతి గురించి మా శ్రోతలకు తెలియజేస్తారండి.
0: ఖచ్చితంగానండి, ఎందుకంటే యువత ఇప్పుడు ముఖ్యంగా మనకు భారతదేశం పట్టుకుమ్మలు అనుకుంటున్నామండి. వారు ప్రధానమంత్రి గారు దూరదృష్టితో ఆలోచన చేసేసి యువతలో గాన నైపుణ్యాన్ని ఎప్పుడైతే మనం పెంపొందించుకుంటామో అప్పుడు తర్వాత ఈ స్టార్టప్ అనే రంగంలో ఎప్పుడైతే మనం ప్రపంచ దేశాలకు 3వ అతిపెద్ద స్టార్టప్గా మనము నిలబడ్డామండి ఇప్పుడు. సో వీరు తీసుకున్న ఈ కామర్స్ అయితేనేమి, ఏఐ వంటి రంగాల్లో మనం కొత్త పొంతలు మనకు చూపిస్తున్నామండి. మనము కొత్త సంస్థలు కూడా ఏర్పడి ఇక్కడ అండి స్టార్టప్ రంగానగానే ఇటు ఆంధ్రప్రదేశ్లో అయితేనేమి, అటు భారతదేశంలో మన సెంట్రల్లో అయితేనేమి, ఇక్కడ అండి ముఖ్యంగా యువతకు ఉద్యోగం కల్పన. ఇప్పుడు ఏ విధంగా వచ్చిందంటే, ఒకప్పుడు ఉద్యోగం రావాలంటే కష్టం అనేది, ఇప్పుడు ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్తగా ఎదగాలి అనే ఒక సంకల్పంతో మన మోడీ గారైతేమి వారి రూపకల్పంతో భారతదేశం ఇంకా ముందుకు సాగుతుందండి.
1: ఇక భారతదేశానికి ప్రధాన గ్రామాలు పట్టుకొమ్మలని చెప్తా ఉంటారండి.
0: అవునండి.
1: ఇక భారతదేశంలో గ్రామీణ అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టిన ముఖ్యమైన కార్యక్రమాల గురించి మా శ్రోతలకు వివరిస్తారండి.
0: వేసండి. ఇందులో భాగంగా అండి ఇప్పుడు స్టార్టప్ రంగాల్లో మనము అని చూసుకున్నాం కదండి, భారతదేశంలో కాదు రాష్ట్రంలో కూడా ప్రతి ఒక్కరికి ఉద్యోగ కల్పన అనేది మనకు సాగుతుందండి. ఇప్పుడు భారతదేశ గ్రామీణ అభివృద్ధిలో మనం విప్లవాత్మకమైన మార్పులు మనం చూస్తున్నాము. దాంట్లో ముఖ్యంగా రోడ్స్ కనెక్టివిటీ అండి, తర్వాత కన్స్ట్రక్షన్లో, తర్వాత పవర్ డిస్ట్రిబ్యూషన్లు అయితేనేమి, సో వాటర్ తాగునీటి సౌకర్యము మరియు స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా మరుగుదొడ్ల నిర్మాణము చేపట్టడం జరిగిందండి. ఇక్కడ ఒకటి కోట్ చేస్తున్నానండి, స్వచ్ఛ భారత్లో మా కాలేజీ ముఖ్యంగా, అంటే మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయము మా కాలేజీలో స్వచ్ఛ భారత్గా ఈవెన్ మా కాలేజ్ క్యాంపస్ బి క్యాంప్ అంతా మేము క్లీన్గా చేసేసి ఆ ప్లాస్టిక్ని తడి చెత్త పొడి చెత్త వేడి చేసేసి ఆ విధంగా గత 3 సంవత్సరాలుగా చేస్తున్నామండి. అది మా కమిషన్ ద్వారా కూడా మా ప్రభుత్వానికి కూడా పంపించడం జరిగిందండి.
1: ఇక పోతే అండి, మరొక చిన్న ప్రశ్న అండి. భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశంగా
0: అవునండి
1: గుర్తింపబడింది.
0: అవునండి.
1: మరి వ్యవసాయ రంగ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు ఏంటి వికసిత్ భారత్ 2047లో భాగంగా?
0: ఎస్ అండి, మనము రాయలసీమ అనగానే ఫుడ్ బౌల్ అని ఒక నానుడి అండి, మనం ప్రపంచానికి అన్నం పెడుతూ ఉన్నాము. అదేవిధంగా భారతదేశం కూడా మనకి ఇక్కడ మన వ్యవసాయదారులు చిన్న చిన్న పరికరాలతో వాళ్ళ భూమిని సాగు చేస్తుంటారండి. అదేవిధంగా అందులో శిక్షణ అంటే నైపుణ్యాన్ని జోడించి కానీ మనము చేను చదువు చేయడం, మనకున్న వ్యవసాయ భూమిని సక్రమంగా యూజెస్ ఆఫ్ టెక్నాలజీతో సక్రమంగా యూజ్ చేసుకుంటే కానీ మనకి దిగుబడులు ఎక్కువ వస్తాయండి. అదేవిధంగా మనకు ఎక్కువ వంగడాలను కూడా మనము

0: భూమి పైన వేసిన తర్వాత వాటి నుంచి కూడా మనం మంచి ఫలాలను తీసుకోవచ్చండి.
1: ఇక మరొక ముఖ్యమైన అంశం అండి, ఇదే ప్రభుత్వంలో ఒక 5 ఏళ్ల క్రితము ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అనే ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేపట్టారండి. ఆ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో పలు అభివృద్ధి పథకాలు చేస్తూ ఇక వికసిత్ భారత్ 2047 అంటే మనకు స్వాతంత్రం వచ్చిన 100 సంవత్సరాలకు వికసిత్ భారత్ గురించి అలాగే 2047 అనే ఒక లక్ష్యంతో ముందరికెళ్తా ఉన్నారండి మన మోడీ గారు. ఇక మన ప్రధానమంత్రి గారు చేపట్టిన ఈ బృహత్కరమైన పథకం గురించి మా శ్రోతలకు వివరిస్తారండి.
0: ఖచ్చితంగా తప్పకుండా అండి, ఇది శ్రోతలు మరియు యువత ఖచ్చితంగా తెలుసుకోవాలి అండి. ఇది 12 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి, డిజిటల్ సాంకేతిక, మౌలిక సదుపాయాలు, ఆర్థికాభివృద్ధి, పునరుత్పాదక శక్తి, గ్రామీణ మరియు పట్టణాభివృద్ధి రంగాల్లో సాధించిన పురోగతి భారతదేశానికి వికసిత దేశంగా మార్చే దిశగా మనము మన ప్రధానమంత్రి మోడీ గారు నడిపిస్తున్నారండి. అదేవిధంగానండి మనకి స్వచ్ఛ భారత్లో భాగంగాను మనము కొన్ని ఏరియాస్ సెలెక్ట్ చేసుకుని దాన్ని డెవలప్ చేయడము, తర్వాత యోగాంధ్రంలో భాగంగా ప్రతి పౌరుడికి ఫిట్గా ఉండాలనే ఉద్దేశంతో, అంటే మనము ఆరోగ్యంగా ఉన్నప్పుడే దేశంలో పరోభివృద్ధి చెందించడానికి వీలవుతుందని మన ఇరువురు నాయకుల యొక్క ఆలోచన అండి.
1: డాక్టర్ నాగస్వామి నాయక్ గారు, మీరు ఈరోజు మా స్టూడియోకి వచ్చి 2014 నుండి 2026 వరకు అంటే ఒక పుష్కర కాలం వరకు మన ఈ ప్రభుత్వం భారతదేశంలో డిజిటల్ సాంకేతికత, మౌలిక సదుపాయాలు, రవాణా, ఆర్థిక వ్యవస్థ, శక్తి ఉత్పత్తి, గ్రామీణ ఇంకా పట్టణాభివృద్ధి రంగాలలో విశేష పురోగతిని సాధించింది అని చెప్పారు. ఇక ఈ అభివృద్ధి భారతదేశాన్ని వికసిత భారత్ 2047 లక్ష్య సాధన దిశగా ముందుకు నడిపిస్తుందని తెలియజేసినందుకు మా కర్నూలు ఆకాశవాణి తరపున, ఉభయ రాష్ట్ర ఆకాశవాణి శ్రోతలందరి తరపున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటామండి. నమస్కారం.
0: నమస్కారం అండి. భారతదేశంలో మన నరేంద్ర మోడీ గారు పుష్కర కాలము కంప్లీట్ చేసిన తర్వాత వారు పుష్కర కాలం మనం తయారు చేసుకున్నామండి. అదేవిధంగా భారతదేశంలో కాకుండా ప్రపంచంలోని ఎనలేని నాయకుడిగా కొనియాడబడ్డారండి. నిజంగా 2047లో మనం పూర్తిగా 100 సంవత్సరాల ఫ్రీడమ్ను జరుపుకోబోతున్నామండి. అది యువత శక్తిలో ఉంది, యువత శక్తి దాగి ఉంది అండి. భారతదేశాన్ని ముందు నడిపే శక్తి మన అందరిపైన మనం తీసుకొని యూత్ కానీ స్టూడెంట్స్ కానీ దూరదృష్టికి ఆలోచించాలి. ఒకరిపైన ఆధారపడకుండా మీరు మన స్టార్టప్ అయితేనేమి, మన లక్ష్యాలను ముందు పెట్టుకొని మనం ముందుకు నడిస్తే భారతదేశం పురోభివృద్ధి చెందుతుంది. అండ్ భారతదేశంలో ప్రపంచంలోని 1 స్థాయి వచ్చే కాలము అతి దగ్గరలోనే ఉందండి.
1: చాలా సంతోషం అండి. ధన్యవాదాలు అండి.
0: థ్యాంక్ యూ అండి.
2: మీరు ఇంతవరకు ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారతదేశంలో గత 12 సంవత్సరాల అభివృద్ధి ఈ అంశం గురించి కర్నూలు బి క్యాంప్ గవర్నమెంట్ వొకేషనల్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ నాగస్వామి నాయక్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయం చేసిన వారు డాక్టర్ జి చంద్రశేఖర్. కార్యక్రమం నిర్వహణ డాక్టర్ జి చంద్రశేఖర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ.
3: కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
4: లక్షల్లో ఐటీ జీతం, వందలేని వసంత గీతం,
5: పబ్బుల్లో పర్సులు మాయం, 10 ఇస్తే మర్డరు ఖాయం,
4: పల్లెలు కూడా రక్తం మరిగే, వాడవాడలా నేరం పెరిగే,
5: సొంత బతుకులు సంతలో దొరుకును, తాగేందుకు తల్లిని నరుకును,
4: అందుకే మనమందరం శాంతి కపోతాలమవుదాం,
5: అహింసను జపించే మానవతావాదాన్ని అనుసరిద్దాం.
6: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. అభివృద్ధికి సాంప్రదాయ విలువలకు మధ్య సమతుల్యతే సుసంపన్నమైన సమాజానికి పునాది అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. సాంకేతికత భారతదేశంలో పరివర్తనాత్మక మార్పులు తీసుకువచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నీట్ పునఃపరీక్షపై వస్తున్న వదంతులను నమ్మవద్దని, పరీక్ష సన్నద్ధతపై దృష్టి సారించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ విద్యార్థులకు సూచించింది. రాబోయే 4 రోజుల్లో ఈశాన్య రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఐఎండీ తెలిపింది. వార్తల వివరాలు. అభివృద్ధికి సాంప్రదాయ విలువలకు మధ్య సమతుల్యతే సుసంపన్నమైన సమాజానికి పునాది అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. మధ్యప్రదేశ్లోని బేతుల్లో ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం నిర్వహించిన ఆధ్యాత్మిక చైతన్యం ద్వారా గిరిజన వర్గాల సాధికారత అనే కార్యక్రమంలో రాష్ట్రపతి ఈరోజు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గిరిజన వర్గాలకు సాధికారత కల్పించాలనే లక్ష్యంతో జరిగిన ఈ సదస్సు కేవలం ఈ ప్రాంతానికి మాత్రమే కాకుండా యావత్ దేశానికి ముఖ్యమైనదన్నారు. ఇది దేశాభివృద్ధిలో గిరిజన వర్గాలు కీలక పాత్ర పోషించడానికి సహాయపడుతుందన్నారు. గిరిజన వర్గాల జీవన శైలి సహజంగానే ప్రకృతికి ఆధ్యాత్మికతకు దగ్గరగా ఉంటుందని, పర్యావరణ పరిరక్షణ, ప్రకృతితో సామరస్యంగా జీవించడం అనేది గిరిజన వర్గాల నుండి నేర్చుకోవచ్చని తెలిపారు. ఆధ్యాత్మికత, సామాజిక సామరస్యం, పర్యావరణ పరిరక్షణ, మానవ సంక్షేమం మన సమ్మిళిత అభివృద్ధికి మూల స్తంభాలుగా చేసుకుని భారత్ను 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా నిర్మించడానికి అందరూ మరింత నిబద్ధతతో కలిసి పనిచేయాలని రాష్ట్రపతి పిలుపునిచ్చారు.
1: इस महासम्मेलन में भविष्य के लिए ऐसे समग्र कार्ययोजना बनेगी जो देश के जनजातीय समाज को राष्ट्रीय प्रगति के प्रमुख भागीदार के रूप में सशक्त करने में सहायक होगी. तेज भागती दुनिया में समाज के हर वर्ग की आध्यात्मिक शुचिता बहुत महत्वपूर्ण हो जाती है. मैं ब्रह्मा कुमारी संस्था को इस महत्वपूर्ण पहल के लिए हार्दिक बधाई देती.
0: సాంకేతికత భారతదేశంలో పరివర్తనాత్మక మార్పులను తీసుకువచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మాక్రాన్తో కలిసి ప్యారిస్లో వివాటెక్ 2026 కార్యక్రమంలో ప్రధానమంత్రి ఈరోజు పాల్గొని ప్రసంగించారు. మానవ కేంద్రీకృత ఏఐ, అత్యాధునిక సాంకేతికతల పట్ల భారతదేశపు దార్శనికతను, అలాగే వర్ధమాన సాంకేతికల్లో భారత్ ఫ్రాన్స్ సహకారం, పెరుగుతున్న విస్తరణను ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. డిజిటల్ చెల్లింపులు, ఏఐ ఆధారిత వ్యవసాయ పురోగతి నుండి అత్యాధునిక అంతరిక్ష అనువర్తనాల వరకు సాంకేతికత దేశంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిందన్నారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మాక్రాన్లు ఇరువురు ఆరోగ్య సంరక్షణ, రవాణా రంగాలకు సంబంధించిన అత్యాధునిక సాంకేతికతలు, ఆచరణాత్మక పరిష్కారాలను ప్రదర్శిస్తున్న భారతీయ అంకుర సంస్థలు ఆవిష్కర్తలతో సంభాషించారు. దేశంలో రిఫైనరీలు తగినంత ముడిచమురు నిల్వలతో సమృద్దిగా పనిచేస్తున్నాయని పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ తెలిపారు. అదే సమయంలో పెట్రోల్, డీజిల్ నిల్వలు కూడా తగినంత ఉన్నాయని వెల్లడించారు. పశ్చిమాసియాలోని తాజా పరిణామాలపై న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన అంతర మంత్రిత్వ శాఖల మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, గత 3 రోజుల్లో 1,36,00,000 ఎల్పీజీ సిలిండర్ బుకింగ్లు జరిగాయని, 1,47,00,000 సిలిండర్లను పంపిణీ చేశామని తెలిపారు. అదే సమయంలో 22,945 టన్నుల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్లు అమ్ముడయ్యాయని వెల్లడించారు.
2: నేచురల్ గ్యాస్, క్రూడ్, పెట్రోల్, డీజిల్ ఆర్ ఎల్పీజీ కి సప్లై స్టేబుల్ హై. हमारी रिफाइनरीज ऑप्टिमम कैपेसिटी पर वर्क कर रही हैं. रिटेल आउटलेट्स पर और डिस्ट्रीब्यूटरशिप्स पर ऑपरेशन नॉर्मल है. मार्च से लेकर अब तक 10.02 लाख पीएनजी कनेक्शंस गैसिफाई किए गए हैं. 3.22 लाख कनेक्शंस के लिए एडिशनल इंफ्रास्ट्रक्चर क्रिएट किया गया है और 9.94 लाख न्यू कस्टमर्स पीएनजी के लिए रजिस्टर हुए हैं.
0: అదేవిధంగా ఓడరేవులు, నౌకాయానం, జలమార్గాల మంత్రిత్వ శాఖ డైరెక్టర్ ఉపేష్ కుమార్ శర్మ మాట్లాడుతూ, 62,370 మెట్రిక్ టన్నుల సరుకుతో మాల్టా జెండా కలిగిన ఎల్ఎన్జీ క్యారియర్ దిశా నౌక రేపు ఉదయం గుజరాత్లోని దహేజ్

0: రేవుకు చేరుకోనుందని చెప్పారు. గల్ఫ్ ప్రాంతంలోని వివిధ ప్రదేశాల నుండి గత 72 గంటల్లో 47 మందితో సహా ఇప్పటి వరకు 3639 మందికి పైగా భారతీయ నావికులను సురక్షితంగా స్వదేశానికి రప్పించడంలో మంత్రిత్వ శాఖ సహకరించిందని తెలిపారు. విదేశాల్లో ఉన్న భారతీయ నావికుల భద్రత సంక్షేమాన్ని నిర్ధారించడానికి అవసరమైన సహాయాన్ని అందించడానికి డీజీ షిప్పింగ్ పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తూ వివిధ భాగస్వామ్యులతో నిరంతరం సమన్వయం చేసుకుంటోందని తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. నషాముక్త్ పరిసర అభియాన్లో భాగంగా ఢిల్లీ విశ్వవిద్యాలయం సాధించిన గణనీయమైన పురోగతిని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రశంసించారు. ఈ ఏడాది మాదక ద్రవ్య రహిత ప్రచార ప్రారంభోత్సవం ఈ ప్రతిజ్ఞ వేదిక చొరవను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. యువత నషాముక్త భారత రాయబారులుగా మారి మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా గలం విప్పాలని సామాజిక మాధ్యమ వేదికగా ఉపరాష్ట్రపతి పిలుపునిచ్చారు. మాదక ద్రవ్య రహిత భారతదేశ కల సాకారంలో సమిష్టి కృషి యువత భాగస్వామ్యం కీలకమని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అర్హత కలిగిన షెడ్యూల్ కులాల విద్యార్థులకు స్కాలర్షిప్ల పరిధి పంపిణీలో ప్రభుత్వం గణనీయమైన పురోగతిని సాధించింది. సామాజిక న్యాయం సాధికారిత మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఎస్సీ విద్యార్థుల కోసం అమలు చేస్తున్న పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం 6,208 కోట్ల రూపాయలకు పైగా నిధులను విడుదల చేసింది. దీని ద్వారా 47 లక్షలకు పైగా విద్యార్థులు లబ్ధి పొందారు. అదేవిధంగా ఎస్సీ ఇతర వర్గాల విద్యార్థుల కోసం అమలు చేస్తున్న ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ పథకం కింద ప్రభుత్వం 562 కోట్ల రూపాయలకు పైగా నిధులను పంపిణీ చేసింది. ఈ పథకం ద్వారా 26 లక్షలకు పైగా విద్యార్థులకు ప్రయోజనం చేకూరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో లబ్ధిదారుల సంఖ్యలో కూడా గణనీయమైన పెరుగుదల నమోదైంది. నీట్ యూజీ పునఃపరీక్షను పకడ్బందీగా నిర్వహించేందుకు విస్తృతమైన ఏర్పాట్లు చేసినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ తెలిపింది. విద్యార్థులు ప్రశాంతంగా ఉండి పరీక్ష సన్నద్ధతపై దృష్టి పెట్టాలని సూచించింది. ఈ నెల 21న పరీక్ష జరగనుందని, వాయిదా పడుతుందన్న వదంతులను, సామాజిక మాధ్యమాల్లో వచ్చే దుష్ప్రచారాలను నమ్మవద్దని ఎన్టీఏ ఎక్స్ వేదికగా సందేశాన్ని విడుదల చేసింది. ఎన్టీఏ నుంచి వచ్చే అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని పేర్కొంది. సంబంధిత మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, భద్రతా సంస్థల సమన్వయంతో పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేశామని, పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది. ఎవరైనా అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఇక ఈ పరీక్ష నిర్వహణపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈరోజు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. దేశంలోని చివరి వ్యక్తి వరకు చేరువు కావడమే కమ్యూనిటీ రేడియోల లక్ష్యమని కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ అన్నారు. చెన్నైలోని ఆల్ ఇండియా రేడియో కార్యాలయంలో ఈరోజు జరిగిన ఒక పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ప్రజా ప్రయోజనం కోసం అవగాహన సందేశాలను అత్యంత ప్రభావవంతంగా అందించడానికి రేడియోలో నూతన ఆవిష్కరణలు అవసరమని చెప్పారు. పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ శ్రీధరన్ రేడియో రంగానికి చేసిన కృషికి గాను ఆయనను మంత్రి అభినందించారు. ఆయన కృషి ఫలితంగానే చెన్నైలోని అన్నా యూనివర్సిటీలో మొట్టమొదటి కమ్యూనిటీ రేడియో ప్రారంభమైందని తెలిపారు. ఒడిశా, జార్ఖండ్ సహా దేశంలోని మారుమూల ప్రాంతాలకు కమ్యూనిటీ రేడియోను తీసుకురావడానికి ఆయన చేసిన ప్రయత్నాలను మంత్రి అభినందించారు. వాతావరణం. రాబోయే 4-5 రోజుల్లో నైరుతి రుతుపవనాలు తెలంగాణ, ఒడిశా, జార్ఖండ్, బీహార్, ఛత్తీస్గఢ్లోని మరికొన్ని ప్రాంతాల్లోకి మరింతగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ శాఖ ఎండీ తెలిపింది. అసోం, మేఘాలయ, ఉప హిమాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో రాబోయే 4 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరిన్ని వివరాలను ఐఎండీ శాస్త్రవేత్త ఉమాశంకర్ దాస్ తెలియజేస్తూ,
1: Advance of southwest monsoon, the conditions are becoming favorable for further advance of southwest monsoon. Some more parts of Telangana, Odisha, Jharkhand, Bihar and some parts of Chhattisgarh during next 4 to 5 days. Weather system, a fresh western disturbance seen as a trough in middle and upper tropical western ridge with the axis roughly along. There are several cyclonic circulation as well as troughs over different parts of the country. And because of these weather system, we are anticipating that maximum temperature, day temperature likely to rise by 2 to 3 degrees during next 24 hours.
0: జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అభివృద్ధికి, సాంప్రదాయ విలువలకు మధ్య సమతుల్యతే సుసంపన్నమైన సమాజానికి పునాది అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. సాంకేతికత భారతదేశంలో పరివర్తనాత్మక మార్పులు తీసుకువచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నీట్ పునఃపరీక్షపై వస్తున్న వదంతులను నమ్మవద్దని, పరీక్ష సన్నద్ధతపై దృష్టి సారించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ విద్యార్థులకు సూచించింది. రాబోయే 4 రోజుల్లో ఈశాన్య రాష్ట్రాల్లో భారీ నుంచి అతి

0: భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఐఎండీ తెలిపింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం ఒక పాట.

0: బంగారం చిత్రం నుండి ఉదిత్ నారాయణ్, అనురాధ శ్రీరామ్ పాడిన పాట విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం శ్రీమతి ఎస్ కృష్ణవేణి బృందం వారిచే జానపద గేయాలు.
1: గుండు గుండు తిరగలేను, గుని మేకలు కాయలేను, పచ్చిపాలు తాగలేను.

శ్రీమతి ఎస్ కృష్ణవేణి బృందం వారిచే జానపద గేయాలు విన్నారు. శ్రోతలకు ఒక ప్రకటన. రేపు ఉదయం 7:45 ప్రసారమయ్యే హలో డాక్టర్ ఫోనిన్ కార్యక్రమంలో చిన్నారులకు వచ్చే సీజనల్ వ్యాధులు చికిత్స ఈ అంశంపై ప్రముఖ చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ హరిప్రసాద్ గారు శ్రోతల సందేహాలకు నేరుగా సమాధానాలు ఇస్తారు. కావున శ్రోతలు రేపు ఉదయం 7:45 2255333 లేదా 2968990 ఫోన్ నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ఎస్టిడికోడ్ నంబర్ 08554. ప్రకటన విన్నారు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 9 గంటలు కావస్తుంది. మరికాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. ముందుగా వెంకీ చిత్రం నుండి కార్తీక్ సుమంగళి పాడిన ఈ పాట

విన్న ఆ పాట వంశీ చిత్రం నుండి ఉదిత్ నారాయణ్ అనురాధ పడ్వాల్ పాడిన ఆ పాటకు రచన భువనచంద్ర, సంగీతం వందే మాతరం శ్రీనివాస్. శ్రోతలు వింటున్నారు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. కార్యక్రమంలో తర్వాత మనసున్న మహారాజు చిత్రం నుండి ఈ పాట.

0: భిన్న పాట హాయ్ నన్నా. చిత్రం నుండి కృష్ణకాంత్ కాలా పాడిన ఈ పాటకు రచన కృష్ణకాంత్. శ్రోతలు వింటున్నారు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు.
1: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
2: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
1: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
2: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు వారి వివరాలు.
1: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
0: తర్వాత ఆది చిత్రం నుండి ఈ పాట.

0: చిత్రసీమ కార్యక్రమంలో చివరిగా మీరు విన్న ఆ పాట మాస్ చిత్రం నుండి కార్తీక్ పాడిన పాట అది. శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం ఒకరికి ఒకరు నాటిక. రచన శ్రీ డి చంద్రశేఖరరావు, నిర్వహణ శ్రీ బి శ్రీనివాసన్.
1: ఒకరికి ఒకరు నాటిక. రచన శ్రీ డి చంద్రశేఖరరావు, నిర్వహణ

శ్రీ బైరి శ్రీనివాసన్, సహకారం శ్రీ దాసరి వెంకటేశ్వరరావు. వినండి ఒకరికి ఒకరు నాటిక.

0: స్పందనా, ఏమైంది? ఎందుకు ఇలా ఏడుస్తున్నావు? స్పందనా,
1: ఏంటండి, ఎందుకు అలా అరుస్తున్నారు?
0: నేను అరుస్తున్నానా? అసలు నువ్వెందుకు ఏడుస్తున్నావు స్పందన?
1: ఏంటి, జోక్ చేస్తున్నారా? నేనెడవడం ఏంటండి?
0: నీ మాటలు వింటుంటే నాకు పిచ్చెక్కిపోతుంది. ఇవన్నీ నీవు పగలగొట్టిన అద్దం ముక్కలు కావా?
1: నేనా? అవును, ఈ అద్దం ముక్కలు ఎవరు పగలగొట్టారు?
0: నేనే పిచ్చి బట్టి పగలగొట్టాను. అయినా ఇంతవరకు ఏ గదిలో లైట్లు కూడా వేయలేదు. చీకట్లో ఏం చేస్తున్నావు స్పందన?
1: అమ్మో, అప్పుడే 8 తొందరగా రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళాలి. ఈ నైట్ షిఫ్ట్ డ్యూటీ చాలా కష్టంగా ఉంది. అందులో ఈ ట్రాఫిక్తో చాలా ప్రాబ్లంగా ఉంది. రండి, భోజనం చేద్దాం.
0: అసలు నాకు ఇంట్లో ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు. నేను ఈరోజు బాగా స్ట్రెయిన్ అయ్యాను. ముందు నేను రిలాక్స్ అవ్వాలి. నేను తర్వాత తింటాను, కానీ నువ్వు తినేసి వెళ్ళు.

0: బంగారం లాంటి భార్య ఉన్నా ఈ వంట మనిషి తిండి తప్పడం లేదు కదా. ఏం చేస్తాం, దేనికైనా రాసి పెట్టుండాలి.
1: హలో, గుడ్ మార్నింగ్. ఏంటి, టిఫిన్ చేస్తున్నారా?
0: రావో, ఇరారా, ఇద్దరం కలిసి టిఫిన్ తిని చాలా కాలం అయింది, టిఫిన్ చేద్దాం.
1: అబ్బా సారీ అండి, నాకు బాగా నిద్ర వస్తుంది, మీరు తినేసి వెళ్ళండి, నేను పడుకుంటాను.
0: సరే, నీ ఇష్టం. ఇక్కడ డిష్లో ఇడ్లీలు, ఫ్లాస్కులు, కాఫీ ఉంది, తాగు.
1: హలో
2: మమ్మీ, నేను శృతిని.
1: చెప్పరా కన్నా, ఎలాగున్నావు?
2: నేను బాగానే ఉన్నాను మమ్మీ. లంచ్ బ్రేక్ లో నీకు ఫోన్ చేయాలనిపించింది మమ్మీ, అందుకే ఫోన్ చేశా.
1: మంచి పని చేసావు నాన్న. ఇంతకీ లంచ్ చేసావా?
2: చెయ్యబుద్ధి కావడం లేదు మమ్మీ.
1: ఎందుకురా, ఒంట్లో బాగులేదా?
2: మనసు బాగాలేదు మమ్మీ.
1: ఏమైందమ్మా, నా బంగారు తల్లివి కదూ, ఏమైందో చెప్పు.
2: మరి మా స్కూల్లో మా ఫ్రెండ్స్ అందరు మమ్మీలు వచ్చి వాళ్ళకి అన్నం తినిపిస్తున్నారు. నాకు కూడా నువ్వు వచ్చి తినిపియ్యవా మమ్మీ, నేను చేతితో తినాలనిపిస్తుంది మమ్మీ.
1: నేను కూడా వస్తానమ్మా.
2: నా మమ్మీ, నాకు నీతోనే మన ఇంట్లోనే ఉండాలనిపిస్తుంది మమ్మీ.
1: అలాగే కన్నా, నాకు నీతోనే ఉండాలనిపిస్తుంది. వస్తున్నా.
0: హాయ్, ఏంటి ఇవాళ ఆఫీస్కి వెళ్ళడం లేదా?
1: వెళ్ళడం లేదు, ఇందాకనే ఈరోజు ఆఫీస్కి రానని ఫోన్ చేసి చెప్పాను.
0: ఎందుకు? ఆరోగ్యం బాగాలేదా స్పందన?
1: ఈరోజు నా మనసేం బాగులేదు.
0: సరే ఓకే, అయితే ఈరోజంతా అమ్మాయి గారితో రొమాన్స్.
1: అసలు నేను మనిషేనా? మనసు బాగలేదని చెప్తుంటే అర్థం కావడం లేదా?
0: అదేంటోయ్, ఒక్కసారి అంత సీరియస్ అవుతావు? నేను ఇప్పుడు ఏమన్నానని? ఓకే కూల్ కూల్.
1: అసలు నాకు పిచ్చి పిచ్చెచ్చిపోతుంది.
0: స్పందన స్పందన, అసలు నీకు ఏమవుతుంది? ఈ మధ్య నువ్వు అదోలా ప్రవర్తిస్తున్నావు. స్పందన,
1: నా దగ్గరికి రావద్దు.
0: స్పందన,
1: నన్ను ఒంటరిగా ఉండు.
0: స్పందన, ఎందుకు ఎందుకు అలా ఏడుస్తున్నావు నువ్వు?
1: వద్దు, నా దగ్గరికి రావద్దు.
0: స్పందన.

0: రామ్ ఏంట్రా అదిగులుగా ఉన్నావు?
1: ఏం లేదురా.
0: మరి ఎందుకు అదిగులు?
1: ఏం లేదురా. ఈ మధ్య మా ఆవిడ ఎందుకో విచిత్రంగా ప్రవర్తిస్తోంది.
0: విచిత్రంగానా? అంటే ఎలా?
1: ఎలా అంటే ఒంటరిగా కూర్చొని ఏడుస్తుంటుంది, పిచ్చి పిచ్చిగా అన్నీ విసిరేస్తుంటుంది.
0: ఓ,
1: అంతలోనే మామూలైపోతుందిరా.
0: అలాగా? అంటే జాబ్లో బిజీ కదా, పని ఒత్తిడి మూలాన అలా టెన్షన్ ఫీల్ అవుతుందేమో.
1: మా ఇద్దరు జీవితాల మధ్య కోఆర్డినేషన్ కుదరటం లేదురా. తనది 15 రోజులు నైట్ షిఫ్ట్, 15 రోజులు డే షిఫ్ట్. ఈ మధ్యనే ప్రాజెక్ట్ మేనేజర్ కూడా అయింది. అందుకేనేమో చాలా టెన్షన్గా ఫీల్ అవుతుందిరా.
0: మంచి డాక్టర్కో సైకాలజిస్ట్కో చూపించకపోయావా?
1: అదేరా, అదే ఆలోచిస్తున్నా.
0: ముందు మంచి డాక్టర్ని చూపించరా, ఆ తర్వాత నాకు తెలిసినటువంటి సైకాలజిస్ట్ ఉన్నాడు, అతని దగ్గరికి తీసుకెళ్దాం.
1: ఓకే రా, మళ్ళీ కలుద్దాం.
0: రామ్, జస్ట్ ఎ మినిట్. అన్నట్టు ఈ వీకెండ్కి ఎటన్నా వెళ్దామని మా ఆవిడ ఒకటే కూడా వచ్చేస్తుందిరా. మీరు కూడా వస్తే సరదాగా ఎటన్నా వెళ్దాం.
1: ఓకేరా, అలాగే,
0: బాయ్.

0: ఏమండి, ఈరోజు హాస్టల్కి వెళ్ళి శృతిని తీసుకురండి.
1: అదేంటి, స్కూల్లో ఎగ్జామ్స్ కదా, పంపిస్తారో లేదో?
0: అవన్నీ నాకు తెలీదు. ఈరోజు మీరు అమ్మాయిని తీసుకొస్తున్నారు, అంతే.
1: సరే, అలాగే తీసుకొస్తాను, కానీ ఈ మధ్య నీ ప్రవర్తన ఎందుకో విచిత్రంగా ఉంటుంది. జాబ్లో ఏమైనా ప్రాబ్లమా?
0: ప్రాబ్లమా? నోనో, అలాంటిదేం లేదే.
1: మరెందుకు ఏదోలా ప్రవర్తిస్తున్నావు?
0: అబ్బా, ఏం లేదండి.
1: కాదు, ఏదో ఉందనిపిస్తోంది. అయినా రిస్క్ అనుకోకపోతే జాబ్ మానేసి రెస్ట్ తీసుకోరాదు?
0: నోనో, అది అస్సలు కుదరదు. ఈ మధ్యనే కొత్త ప్రాజెక్ట్స్ వచ్చాయి, నాకు చాలా రెస్పాన్సిబిలిటీ పెరిగింది.
1: అది కాదు స్పందన, ఇప్పటికే మనం ఫైనాన్షియల్గా బాగానే స్టెబిలైజ్ అయ్యాం. ఫ్లాట్, కారు, బ్యాంక్ బ్యాలెన్స్, ఇట్స్ ఎనఫ్, చాలు కదా?
0: అది కాదండి, రేపు మన పాపకి మంచి చదువులు చదివించాలన్నా, ఫ్యూచర్లో ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా డబ్బు చాలా అవసరం. అయినా ప్రొఫెషన్గా ఎంతో డిమాండ్ ఉన్న మనం జాబ్ వదిలేయడం ఫూలిష్ థింగ్. మనలాంటి వాళ్ళకి టైమ్ ఈజ్ మనీ.
1: సరే స్పందన, నీతో వాదించను కానీ వెళ్ళి శృతిని తీసుకొస్తా. ఆ మరో విషయం, నా కొలీగ్ ఆనంద్ వాళ్ళ మిస్సెస్తో రేపు మన ఇంటికి వస్తున్నారట. అందరం కలిసి ఈ వీకెండ్కి మన కారులో ఎటన్నా వెళదాం, ఓకే?
0: అలాగేనండి.

0: హలో ఆనంద్.
1: హాయ్ రామ్.
0: రండి రండి రండి, మీకోసం ఎదురు చూస్తున్నాం. ఆ స్పందన, వీడు నా ఫ్రెండ్ ఆనంద్. తను మిస్సెస్ ఆనంద్.
2: నమస్కారం అండి.
3: నమస్కారం అండి.
2: రండి కూర్చోండి, కాఫీ తీసుకొస్తాను.
4: హాయ్ బేబీ, హౌ ఆర్ యూ? నీ పేరేంటమ్మా?
5: ఫైనా అండి, ఐ ఆమ్ శృతి.
4: ఓ స్వీట్. ఏ క్లాస్ చదువుతున్నావు?
5: సెకండ్ క్లాస్ ఆంటీ.
0: హాస్టల్లో ఉంచి చదివిస్తున్నామండి.
4: అదేంటి, ఒక్క పాపని హాస్టల్లో ఉంచారా?
0: అదేం లేదండి, మా ఇద్దరివి బిజీ లైఫ్స్. పాపను చూసుకునే వాళ్ళు లేక.
4: అయితే మా ఇంటికి పంపించండి, మేం చూసుకుంటాం. ఏమండి, పాప చాలా ముద్దుగా ఉంది కదూ.
2: కాఫీ తీసుకోండి. ఇంతకీ మీ పిల్లల్ని తీసుకురాలేదా?
4: మాకు పిల్లలు లేరండి.
2: ఐఎమ్ సో సారీ అండి, మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్టున్నాను.
4: అలాంటిదేం లేదండి, మేము చాలా హ్యాపీ.
2: ఇంతకీ మీరేం చేస్తున్నారు? ఐ మీన్ జాబ్.
6: తను కంప్యూటర్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది, జాబ్ ఆఫర్స్ వచ్చాయి, అయినా చేయనంది. దానికి నేను సరే అన్నాను. ఫైనాన్షియల్ గా ఓకే, హ్యాపీగా ఉన్నాం.
4: ప్రతి సంవత్సరం మా వారు ఏదో ఒక విజిటింగ్ ప్లేస్ కు తీసుకెళ్తుంటారు. పండగలకు ఎలాగో మా ఇంటికి వెళ్తాం. అలా సరదాగా గడిచిపోతుంది మా జీవితం.
2: అబ్బా, మీ లైఫ్ చూస్తుంటే ముచ్చటేస్తుంది. నాకు మీలాగా ఉండాలనిపిస్తుంది.
4: నాలాగా? ఇది చాలా సింపుల్. అయినా మీలాంటి ప్రొఫెషనల్ ఈ లైఫ్ సరిపడదనుకుంటా.
0: స్పందన, మీరు పిక్నిక్ స్పాట్ లో మాట్లాడుకుందరు, కానీ టైం అవుతుంది, బయలుదేరదామా?

0: ఏరా కన్నా, బాగా ఎంజాయ్ చేసావు కదా?
1: అవును డాడీ. డాడీ డాడీ, నాకు ఇలాగే ఎప్పుడు మీతోనే ఉండాలనుంది డాడీ. నేను హాస్టల్లో ఉండను డాడీ.
0: అది కాదు నాన్న, మమ్మీ నేను ఇద్దరం జాబ్ చేయాలి కదా, మరి ఇంట్లో నిన్ను ఎవరు చూస్తారు చెప్పు? అందులో నీ స్టడీస్ కూడా బాగా ఉండాలని కదా, అందుకే నువ్వు హాస్టల్లో ఉంటే అన్నీ వాళ్లే చూస్తారు. నీ కెరీర్ బాగా ఉండాలనే కదా మా కోరిక
1: డాడీ. అంటే

0: అందులో నీ స్టడీస్ కూడా బాగా ఉండాలని కదా, అందుకే నువ్వు హాస్టల్లో ఉంటే అన్నీ వాళ్లే చూస్తారు. నీ కెరీర్ బాగా ఉండాలనే కదా మా కోరిక.
1: డాడీ అంటే నేను దగ్గర ఉంటే గొప్పదాని అవ్వనా?
0: అవుతావురా, నువ్వు తప్పకుండా గొప్పదాని అవుతావు.
2: శృతి, నీ ఐటమ్స్ అన్ని బ్యాగ్ లో పెట్టుకో, రేపు హాస్టల్కి వెళ్ళాలి కదా.

0: ఏమైంది నీకు? ఇదిగో ఈ మంచి నీళ్ళు తాగు.
1: ఏదో కల ఎక్కడో ఎడారిలో నేను ఒంటరిగా పరిగెడుతున్నాను. ఆకాశంలో విమానాలు తిరుగుతున్నాయి, నన్ను ఎవరు తరుగుతున్నట్లు అనిపిస్తుంది. కానీ కానీ ఎవరు లేరు.
0: ఏదో పీడకల అయి ఉంటుంది స్పందన. మేమంతా ఉన్నాం కదా, రేపు డాక్టర్ దగ్గర వెళ్దాం. పడుకో పడుకో.

0: గుడ్ మార్నింగ్ డాక్టర్.
1: ఓ రామ్, నువ్వా? వెరీ గుడ్ మార్నింగ్, కమ్ కమ్.
0: డాక్టర్, నా మిస్సెస్ స్పందన.
2: గుడ్ మార్నింగ్ డాక్టర్.
1: గుడ్ మార్నింగ్, కూర్చోండి. రామ్, ఏంటి ఇలా వచ్చారు?
0: డాక్టర్, ఈ మధ్య స్పందన ఎందుకు విచిత్రంగా ప్రవర్తిస్తోంది. అంతలోనే మామూలుగా అయిపోతుంది. నిద్రలో పిచ్చి పిచ్చిగా అరుస్తోంది.
1: అలాగా, ఏంటమ్మా నీ ప్రాబ్లం?
2: నాకేం ప్రాబ్లం లేదు డాక్టర్, మా ఆయనకే ఏదో ప్రాబ్లం, అందుకే నన్ను ఇక్కడికి తీసుకువచ్చారు.
1: ఆర్ యు షూర్?
2: ఎస్ డాక్టర్.
1: రామ్, నేను స్పందనతో కాస్త పర్సనల్గా మాట్లాడాలి.
0: ఓకే డాక్టర్. స్పందన, నేను వెళుతున్నాను, నువ్వు ఇటు నుంచి ఇటు ఆఫీస్కి వెళ్ళు.
2: అలాగేనండి.
1: చెప్పమ్మా, ఏం తీసుకుంటావు?
2: ఏం వద్దు డాక్టర్.

0: హలో రామ్.
1: హలో.
0: మొన్న వీకెండ్స్కి బాగా ఎంజాయ్ చేస్తాం అనుకుంటా.
1: అవునరా, ఆ రోజు నుంచి మా ఆవిడ మీ గురించే మాట్లాడుతుంది.
0: ఏమని?
1: మీది ఎంతో చూడముచ్చటైన జంటట.
0: ఇంతకీ స్పందన గారి కండిషన్ ఎలా ఉంది? డాక్టర్ దగ్గరికి తీసుకువెడతానన్నావు, తీసుకువెళ్ళావా?
1: మొన్ననే తీసుకెళ్ళానరా.
0: ఇంతకీ డాక్టర్ గారు ఏమన్నారు?
1: బాగా స్టడీ చేయాలన్నారు.
0: ఇంతకీ మీది అరేంజ్డ్ మ్యారేజా?
1: కాదురా, లవ్ మ్యారేజ్.
0: ఓ, వెరీ ఇంట్రెస్టింగ్. ఏంటి ఆ లవ్ స్టోరీ?
1: అది ఒక

0: పోతే
1: కవిబాబుతో గానీ ఆమె ప్రేమను మాత్రం పొందలేవురా.
0: చూద్దాంరా. నేను ఆశాజీవిని. నాకు ఇంతవరకు తనలాగానే చదువు తప్ప వేరే లోకం తెలియదు. తనని చూసినాకే కదా తెలిసింది. స్పందన లేకపోతే నా హృదయ స్పందనే ఆగిపోతుందిరా.
2: చిచి, ఎవడ వీడు రోజు నా వెంటపడి ప్రాణం తీస్తున్నాడు?
3: అతనా? మిస్టర్ రామ్ మా అమ్మాయిల బాయ్ ఫ్రెండ్. అన్నింట్లోనూ ఫస్టే తెలుసా? అతనే నా వెంట పడితేనా ఈ పాటికి పెళ్లి చేసుకునేదాన్ని.
2: అలాగా అయితే చేసేసుకోపోయావా? ఈసారి వెంట పడినప్పుడు చెబుదా ఆ రాస్కెల్ పని.
3: ఏంటే, లోకంలో నీకన్నా అందగత్తలు లేరనుకున్నావా? అతను అనాలే కాని అందగత్తలంతా క్యూ కడతారు తెలుసా.
2: అయితే నువ్వు కూడా వెళ్ళి క్యూలో నిలబడు. నాకవన్నీ అనవసరం. నా దృష్టిలో ప్రేమ దోమ అంతా ఫూలిష్. నాకు నా కెరీరే ముఖ్యం.
3: ఇలా మాట్లాడిన వాళ్ళే ప్రేమలో పడతారు. హా, నీవు పడతావో పడవో తెలియదు కానీ హో, నాకు నిద్ర వస్తుంది. గుడ్ నైట్.

0: స్పందన,
1: ఏంటి ఎన్నిసార్లు చెప్పాను ఇలా నన్ను ఫాలో చేయొద్దని?
0: అది కాదు స్పందన, నీతో కొంచెం మాట్లాడాలని.
1: ఏంటి మాట్లాడేది?
0: ఏదేదో మాట్లాడాలని ఉంది, కానీ ఏం మాట్లాడాలో తెలియక మాటలు రావడం లేదు స్పందన.
1: రాకపోవడమే మంచిది, లేకపోతే పళ్ళు రాలవి. వస్తా.
0: స్పందన, స్పందన, స్పందన, చూడు గురు, స్పందన అందరిలాంటి అమ్మాయి కాదు. తనకు చదువు తప్ప వేరే ప్రపంచమే లేదు. కానీ స్పందనను చూసినప్పటి నుంచి తనే నాకు ప్రపంచమైందిరా. సీరియస్గా చూసే అందమైన కళ్ళు, పొడవైన జడ, హంస నడక, తీయని స్వరం, ఇలా చెప్పుకు.

0: స్పందన స్పందన
1: ఏంటి ఇక్కడ కూడా నన్ను ప్రశాంతంగా ఉండని బాబా?
0: స్పందన ఈ రోజు ఎలాగైనా నీతో మాట్లాడాలి ప్లీజ్ ఒక్క నిమిషం.
1: అసలు ఏంటిది గొడవ? నువ్వు నన్ను చాలా డిస్టర్బ్ చేస్తున్నావు.
0: థ్యాంక్స్.
1: థ్యాంక్సా? ఏంటి నీకేమైనా మతిపోయిందా?
0: అవును, నిన్ను చూసిన దగ్గర నుంచి నిజంగా నా మతిపోయింది.
1: ఇలాంటి తిక్క సమాధానాలు నాకు చెప్పొద్దు.
0: అయితే ఒక మంచి మాట చెప్తాను. ఐ లవ్ యూ.
1: యూ

0: స్పందన, ఇలా అమ్మాయిల వెంట పడటం నాకు హాబీ కాదు, నాకు సరదా కాదు, కానీ నీ నుంచి మాత్రం నా మనసు మరల్చుకోలేకపోతున్నాను. ప్రతి క్షణం నీ ఆలోచనలు నన్ను ప్రశాంతంగా ఉండనివ్వటం లేదు. నీ సిన్సియారిటీ, నీ వ్యక్తిత్వం లోకాన్ని మరిపించే నీ నవ్వులు ఇలా ఎంత చెప్పినా తక్కువే. అలాగని నేనేమి ఆకర్షణలోనూ లేను. వాస్తవంగా ఆలోచిస్తున్నాను, మొన్న జరిగిన క్యాంపస్ సెలక్షన్లో జాబ్ కూడా వచ్చింది. భవిష్యత్తులో నీకు ఏ ప్రాబ్లం రాకుండా చూసుకుంటాను. నీకిష్టమైతే నిన్ను పెళ్లి చేసుకోవాలని ఉంది స్పందన. నువ్వు నన్ను చేసుకుంటానంటే ఎన్ని సంవత్సరాలైనా నీకోసం నిరీక్షిస్తాను. నువ్వు ఎప్పటికైనా నా దానివి అవుతావన్న ఆశ ఉంటే చాలు, ఎంతకాలమైనా నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఆ ఆశ లేనప్పుడు మాత్రం నేను ఒక్క క్షణం కూడా ఉండలేను స్పందన. నేను చెప్పాలనుకున్నది చెప్పేశాను స్పందన. ఇప్పుడు నా మనసు ఎంతో హాయిగా అనిపిస్తుంది. నీ నిర్ణయం కోసం వేచి చూస్తుంటాను. నీ నిర్ణయం మరోలా ఉంటే మాత్రం ఇదే మన ఆఖరి కలయిక స్పందన. వస్తాను.
1: ఏంటి ఇప్పుడు పరిస్థితి? నాకెంతో భయంగా ఉంది. రామ్ చాలా మంచివాడు, తెలివి కలవాడు, కానీ అమ్మో, ఈ ప్రేమ దోమ అంటే నాకు చాలా భయం. అయినా నా కెరీర్ ఏమీ డిస్టర్బ్ కాదు కదా, ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారో లేదో. అయినా పేరెంట్స్కేం కావాలి, తన కూతుర్ని మంచిగా చూసుకునేవాడే కావాలి కదా. నాకు తెలిసి రామ్ చాలా మంచివాడు, తనని చూస్తే ఇంట్లో వాళ్ళు తప్పకుండా ఒప్పుకుంటారు. ఏం చేద్దాం, ఫోన్ చేసి ఒప్పుకోనా? అమ్మో, ఇంకా ఆలోచించొద్దు, ఫోన్ చేసి ఐ లవ్ యూ టూ అని చెప్పేస్తాను.
0: అప్పుడే మన చదువులు అయిపోయాయి, జాబ్స్ కూడా వచ్చాయి, కానీ బ్యాడ్ లక్, పోస్టింగ్స్ మాత్రం ఒక దగ్గర రాలేదు.
2: అయినా మీరిద్దరు జీవితాంతం కలిసే ఉంటారుగా.
1: ఏమో, ఇంటికి వెళ్ళాలంటేనే ఏదో భయంగా అనిపిస్తుంది. రామ్ని చూడకుండా మాట్లాడకుండా నేను ఉండలేను. ఇటువంటి పరిస్థితుల్లో ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారో లేదోనని

0: స్పందన, నీకు నూరేళ్ల ఆయుష్. నీ గురించి ఆలోచిస్తున్నాను.
1: నాకు మాత్రం బ్రతకాలనిపించడం లేదు.
0: ఎందుకు స్పందన, ఏమైంది అసలు?
1: మా ఇంట్లో మన గురించి చెప్పాను రా. వాళ్ళు ససే మీద అంటున్నారు. నువ్వు లేనిదే నేను ఉండలేను రా. రేపు నేను వచ్చేస్తున్నాను. మనం ఎక్కడికన్నా వెళ్ళి పెళ్లి చేసుకుందాం. ఇంతకు మించి ఇప్పుడు నేనేం చెప్పలేను. ఉంటాను.
0: హలో హలో హలో స్పందన, స్పందన హలో. అలా జరిగిందిరా మా పెళ్ళి. కానీ వాళ్ళ పేరెంట్స్ మాత్రం ఇంతవరకు తనను చూడటానికి రాలేదు.
2: సర్లేరా, ఏదో ఒక రోజు తప్పకుండా వస్తారులే. ఉంటాను.
0: ఓకే.

0: నమస్తే డాక్టర్.
1: నమస్తే.
0: రండి డాక్టర్, కూర్చోండి.
1: రామ్లేడమ్మా?
0: సరేది మార్నింగ్ షిఫ్ట్ కదా డాక్టర్, ఆఫీస్కి వెళ్ళారు. కూర్చోండి, కాఫీ తీసుకొస్తాను.
1: ఇప్పుడు వద్దమ్మా, ఇక్కడే ఒక ఫంక్షన్కి వచ్చాను, అలాగే మిమ్మల్ని చూసి వెళ్దామని కూడా వచ్చాను. రా, ఇలా కూర్చోమ్మా.
0: చెప్పండి డాక్టర్, ఏమిటి విశేషాలు?
1: నువ్వే చెప్పాలమ్మా. చూడమ్మా, మీ మ్యారీడ్ లైఫ్లో ఏమైనా సమస్యలు ఉన్నాయా?
0: అటువంటివి ఏమీ లేవు డాక్టర్. అయినా ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు?
1: తెలుసుకుందామని.
0: మాది లవ్ మ్యారేజ్.
1: గుడ్. ఇంతకీ నీకు తీరని కోరికలు ఏమైనా ఉన్నాయా స్పందన?
0: కోరికలా? అటువంటివి ఏమీ లేవు.
1: నీ హాబీస్ ఏంటమ్మా?
0: పెయింటింగ్ ఇష్టం, గార్డెనింగ్ ఇష్టం, మ్యూజిక్, డాన్స్, ఇవన్నీ ఇష్టమే. కానీ వీటిలో ఏవి ఎంజాయ్ చేయలేకపోయాను.
1: ఎందుకమ్మా? వీటిలో ఏమీ నేర్చుకోలేదా?
0: నేర్చుకోవాలని అనుకున్నాను డాక్టర్, కానీ ఇంట్లో నేర్పించలేదు. వీటి వల్ల చదువు డిస్టర్బ్ అవుతుంది, కెరీర్ ముఖ్యం, నువ్వు గొప్ప సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలని నన్ను అలా ఫీడ్ చేశారు.
1: పెళ్ళైన తర్వాత నేర్చుకోవాలనిపించలేదా నీకు?
0: ఇప్పుడిక్కడ కుదురుతుంది డాక్టర్. ఒక రోజులో మేము కలిసిండేది కేవలం 3 గంటలు మాత్రమే. ఆ 3 గంటలైనా కలిసి హాయిగా మాట్లాడుకోవడానికి లేదు. మా పేరెంట్స్ని కాదని పెళ్లి చేసుకున్నందుకు వాళ్ళు దూరమయ్యారు. ఫైనాన్షియల్గా ఎదగడం కోసం మేమిద్దరం కష్టపడుతున్నాం. ఈ వేటలో పడి ఒక్కగానొక్క కూతుర్ని కూడా చూసుకోలేక దూరంగా ఉంచుతున్నాం.
1: ఓకే అమ్మా, ఓకే, కూల్. నేను వచ్చిన పని పూర్తయింది, నాకు వేరే అపాయింట్మెంట్స్ ఉన్నాయి, వస్తానమ్మా. టేక్ కేర్.
2: నమస్తే డాక్టర్, రమ్మన్నారట?
1: రా మిస్టర్ రామ్, స్పందన విషయం మాట్లాడదామని పిలిచాను.
2: చెప్పండి డాక్టర్, అసలు తన ప్రాబ్లం ఏమిటి? ఎంత ఖర్చైనా పర్వాలేదు డాక్టర్, ఫారెన్ తీసుకెళ్ళినా సరే ట్రీట్మెంట్ పెద్దాం డాక్టర్.
1: చూడు రామ్, స్పందన సమస్యని డబ్బు తీర్చలేదు, ఎందుకంటే డబ్బు వల్లనే అసలు ఈ సమస్య వచ్చింది కనుక.
2: వాట్ డాక్టర్? మీరు చెప్పేది నాకేమీ అర్థం కావడం లేదు.
1: చూడు రామ్, స్పందన ఒక రకమైన మానసిక ఒత్తిడిలో, మానసిక సంఘర్షణలో ఉంది. తను అనుభవిస్తున్న యాంత్రిక జీవితంలో ఇమడలేక, దానిలోంచి బయటపడలేక, నిరంతరం తన మనస్సు సంఘర్షణకు గురవుతోంది. తనది ఒక రకమైన సైకియాట్రిక్ డిజార్డర్. చిన్నప్పటి నుంచి కూడా తన జీవితం తను అనుకున్నట్లుగా సాగలేదు, తను స్వేచ్ఛగా బ్రతకలేదు కూడా. రామ్, చిన్నతనంలో డ్యాన్స్ నేర్చుకోవాలనుకుంది, పెయింటింగ్స్ వేయాలనుకుంది, కానీ ఇవాళ పేరెంట్స్ నువ్వు ఆ ర్యాంక్ సంపాదించాలి, ఈ ర్యాంక్ సంపాదించాలి అని టార్గెట్స్ పెట్టి తన జీవితాన్నంతా టార్గెట్స్ మధ్య ఫిక్స్ చేశారు. అలా తనలోని సున్నితమైన ఆలోచనలన్నీ ఒక్కొక్కటి హత్య చేయబడుతూ వచ్చాయి. అలా కెరీర్ మీద ధ్యాసలో నడుస్తున్న తన జీవితంలోకి నువ్వు ప్రవేశించావు. మొదట రిజెక్ట్ చేసినా ఏదో రిలీఫ్,

0: నీ ప్రేమలో తనకు కనిపించింది. నీ ద్వారా తనకు ఒక రకమైన మానసిక రిలాక్సేషన్ లభించింది. అందుకే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోయినా ఈ ఆనందం తన సొంతం కావాలని నిన్ను పెళ్లి చేసుకుంది రామ్. కానీ అసలు సమస్య ఇక్కడి నుంచే ప్రారంభమైంది. నీ పెళ్లితో తన పేరెంట్స్ దూరమయ్యారు. తను చేసింది రైట్ అని తన పేరెంట్స్ తెలుసుకోవాలంటే తను బాగా ఎదగాలనుకుంది. దానికి తోడు కార్పొరేట్ జాబ్స్లో ఒక టెన్షన్, టార్గెటెడ్ వర్క్స్, ఈ సర్కిల్లో పడి మీ ఇద్దరి మధ్య పర్సనల్ లైఫ్ లేకుండా పోయింది. నీ ప్రేమ ద్వారా పొందిన మానసిక రిలాక్సేషన్ పెళ్ళైనాక పూర్తిగా దూరమైంది. వీటికి తోడు ఒక్కగానొక్క కూతుర్ని దూరంగా ఉంచి చదివిస్తున్నామన్న బాధ, ఇవన్నీ ఎవరితోనూ పంచుకోలేని స్థితి. చిన్నతనం నుంచి టార్గెట్స్ మధ్యనే బ్రతికి ఇప్పుడు టార్గెటెడ్ జీవితం అయ్యేసరికి మానసిక ఒత్తిడి, సంఘర్షణ అధికమయ్యాయి. ఒంటరినన్న బాధ తనలో బాగా పెరిగిపోయి ఈ విధంగా ప్రవర్తిస్తోంది. ఒకప్పుడు మనది ఉమ్మడి కుటుంబ వ్యవస్థ, అది రాను రాను కనుమరుగైంది. ఇప్పుడు ఒంటరి కుటుంబాలలో కూడా మనుషుల మధ్య ఒంటరితనమే మిగులుతోంది. గ్లోబలైజేషన్ వల్ల ప్రపంచం అంతా దగ్గరవుతుంది, కానీ మనుషుల మధ్యనే దూరం పెరిగిపోతుంది. దాని ప్రభావమే రకరకాల సమస్యలు.
1: ఈ పరిస్థితుల్లో నేనేం చేయాలి డాక్టర్?
0: ఈ సమస్య మీ ఒక్కరిదే కాదు, నగర జీవితాన్ని అనుభవిస్తున్న చాలా మందిలో ఉంది. మీలాంటి వాళ్ళు పెద్ద పెద్ద జీతాలు వచ్చే ఉద్యోగాల్ని వదులుకోలేరు. ఈ రోజుల్లో టైమ్ ఈజ్ మనీ, కానీ దానిలో కొంత భాగాన్ని జీవితానికి కూడా కేటాయించండి. మీరిద్దరూ ఎక్స్పీరియన్స్డ్ కనుక ఏదన్నా మంచి కంపెనీలో ఇద్దరు ట్రై చేయండి. ఇద్దరూ కలిసి పనిచేస్తున్నామన్న ఫీలింగు ఉంటుంది. ఎలాగోలాగా వాళ్ళ పేరెంట్స్ని కూడా కన్విన్స్ చేయండి, వాళ్ళు కూడా మీతో పాటు ఉండేలా చూడండి. అలాగే మీ పాపను కూడా మీతోనే ఉంచుకోండి. మీరు కూడా మీ ఆఫీస్ సమస్యలను ఆఫీసులోనే వదిలేసి ఇంట్లో మాత్రం సరదాగా మాట్లాడుకోండి. అప్పుడు తను ఒంటరినన్న ఫీలింగ్ క్రమంగా దూరమై తన మానసిక స్థితి చక్కపడుతుంది. తనకు ఒకరు తోడున్నారన్న ఫీలింగ్ కావాలి. అలా మీరు ఒకరికి ఒకరుగా ఉండగలిగితే ఈ సమస్య మీ నుంచి దూరం అవుతుంది.
1: థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్.
0: ఓకే, గుడ్ లక్.
2: ఇంతవరకు మీరు ఒకరికి ఒకరు నాటిక విన్నారు. రచన శ్రీ డి చంద్రశేఖరరావు. ఇందలి పాత్రలు, పాత్రధారులు: రామ్ శ్రీ ఐ శ్రీనివాస్, డాక్టర్ జి రవీంద్రరావు, ఆనంద్ శ్రీ దాసరి వెంకటేశ్వరరావు, స్పందన శ్రీమతి ఎం యశోద, మిసెస్ ఆనంద్ శ్రీమతి గద్య చంద్రకాంత, శృతి చిరంజీవి దాసరి డేహిత్ రాజా, ఇంకా శ్రీ దాట్ల రవీందర్, శ్రీ సింగిరాల శ్రీనివాస్, శ్రీమతులు కె త్రివేణి, డి ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నిర్వహణ శ్రీ బైరి శ్రీనివాసన్, సహకారం శ్రీ దాసరి వెంకటేశ్వరరావు.
3: ఒకరికి ఒకరు నాటిక విన్నారు. రచన శ్రీ డి చంద్రశేఖరరావు. నిర్వహణ శ్రీ బి శ్రీనివాసన్. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం ఇంద్రధనుస్సు కార్యక్రమంలో సినిమా పాటలు.

విన్న పాట భరతసింహం చిత్రం నుండి. చిత్ర, శైలజ, శుభ, ఎస్వి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఆ పాటకు సాహిత్యం వేటూరి, సంగీతం రాజ్. తర్వాత ఆకలి రాజ్యం చిత్రం నుండి ఈ పాట.

0: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
1: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
0: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
1: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు వారి వివరాలు మీకు అందిస్తాయి.

పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.

విన్న పాట ఆలయ శిఖరం. చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన ఆ పాటకు రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి.

సంగీతం సత్యం. ఇంద్రధనుసు కార్యక్రమంలో తర్వాత బంగారు కళలు చిత్రం నుండి వి. రామకృష్ణ పి. సుశీల పాడిన ఈ పాట.

విన్న ఆ పాట భలే పాప చిత్రం నుండి సుశీల పాడిన పాట అది. కార్యక్రమంలో తర్వాత ఆఖరి పోరాటం చిత్రం నుండి ఈ పాట.

వింటున్న పాట బెజవాడ బెబ్బులే. చిత్రముండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం శైలజ పాడిన పాట. రచన వేటూరి, సంగీతం చక్రవర్తి. శ్రోతలు, ఇంతవరకు ఇంద్రధనుసు కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. వినబోయే పాట ఆహుతి. చిత్రం నుండి ఈ పాట.

తర్వాత లవకుశ చిత్రం నుండి పి సుశీల పాడుతున్న ఈ పాటకు సంగీతం ఘంటసాల.

చిత్రసీమ కార్యక్రమంలో చివరిగా పాట వింటున్నారు. సమయం 11:10 కావస్తోంది. మరి కాసేపట్లో 12 ఏళ్లు పూర్తి చేసుకున్న కేంద్ర ప్రభుత్వం న్యూస్ సర్వీస్ డివిజన్ వారి ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రంలో.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. మీరింతవరకు 12 ఏళ్లు పూర్తి చేసుకున్న కేంద్ర ప్రభుత్వం న్యూస్ డివిజన్ వారి ప్రత్యేక కార్యక్రమం విన్నారు. ఢిల్లీ కేంద్రం నుండి ఆకాశవాణి అనంతపురం కేంద్రం. రేపటి ప్రసార వివరాలు: రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ రాజరాజేశ్వరీ దేవి మంత్రమాతృకాస్తవం, అనంతరం భక్తి గీతం వింటారు. 6:35 వినదగు మాట వినిపిస్తున్నవారు శ్రీమతి పి శ్రీదేవి. 6:35 సేద్యప్సిద్ధులు కార్యక్రమంలో వ్యవసాయంలో పచ్చిరొట్టె ఎరువుల ప్రాముఖ్యత గురించి, రేకులకుంట